FM 90.4 శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 MHz పై ఈనాటి మా ప్రసారాల వివరాలు ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు, వీరాచనం 7 గంటల నుండి 7:30 వరకు, రైతు నేస్తాం 7:30 నుండి 8 గంటల వరకు, ఆయుష్మాన్ భవ 8 గంటల నుండి 8:30 వరకు, చిత్రలహరి 8:30 నుండి 9 గంటల వరకు, విజేతలు 9 గంటల నుండి 10 గంటల వరకు, గుడ్ మార్నింగ్ భీమవరం. ఇక మా మధ్యాహ్న ప్రసారాల్లో మధ్యాహ్నం 12 గంటల నుండి 1 గంట వరకు సరదాగా కాసేపు, 1 గంట నుండి 1:15 వరకు కథానిక, 1:15 నుండి 1:30 వరకు టైమ్ లైన్, 1:30 నుండి 2 గంటల వరకు సిల్వర్ స్క్రీన్, 2 గంటల నుండి 3 గంటల వరకు ఆణిముత్యాలు, 3 గంటల నుండి 3:30 వరకు మహిళ, 3:30 నుండి 4 గంటల వరకు ఆయుష్మాన్ భవ, 4 గంటల నుండి 4:30 వరకు రైతు నేస్తం, 4:30 నుండి 5 గంటల వరకు ఆది సంగతి, 5 గంటల నుండి 6 గంటల వరకు మస్త్ టైం పాస్, 6 గంటల నుండి 6:30 వరకు కెరియర్ చాయిస్, 6:30 నుండి 7 గంటల వరకు టాలీవుడ్ టాకీస్, 7 గంటల నుండి 8 గంటల వరకు టీన్ మార్. ఇవి ఈనాటి మా కార్యక్రమాల వివరాలు. ముందుగా నీరాజనం కార్యక్రమాన్ని వింటారు.

ಸರ್ವಜ್ಞಾನತಮಿರಾಂಧಸ್ಯ ಜ್ಞಾನಾಂಜನಶಲಾಕಯ ಚಕ್ಷುರುನ್ಮೀಲಿತಂ ಯೇನ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. ನಮೋ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ವಿಕಾಸಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನಿ. ನಮ ಓಂ ವಿಷ್ಣುಪಾದಾಯ ಕೃಷ್ಣಪ್ರೇಷ್ಠಾಯ ಭೂತಲೆ ಶ್ರೀಮತೇ ಭಕ್ತಿ ವೇದಾಂತ ಸ್ವಾಮಿನಿತಿ ನಾಮಿನಿ. ನಮಸ್ತೆ ಸಾರಸ್ವತೇ ದೇವೇ ಗೌರವಾಣಿ ಪ್ರಚಾರಿಣೆ ನಿರ್ವಿಶೇಷ ಶೂನ್ಯವಾದಿ ಪಾಶ್ಚಾತ್ಯ ದೇಶ ತಾರಿಣಿ. ಜಯ ಶ್ರೀ ಕೃಷ್ಣ ಚೈತನ್ಯ ಪ್ರಭು ನಿತ್ಯಾನಂದ ಶ್ರೀ ಅದ್ವೈತ ಗದಾಧರ ಶ್ರೀವಾಸಾದಿ ಗೌರಭಕ್ತವೃಂದ. ಹರೇ ಕೃಷ್ಣ ಹರೇ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಕೃಷ್ಣ ಹರೇ ಹರೇ, ಹರೇ ರಾಮ ಹರೇ ರಾಮ ರಾಮ ರಾಮ ಹರೇ ಹರೇ. ಶ್ರೀ ಚಾಣಕ್ಯ ನೀತಿ 3:17. ಕಿಂ ಜಾತೈರ್ಬಹುಭಿಃ ಪುತ್ರೈಃ ಶೋಕಸಂತಾಪಕಾರಕೈಃ ವರಮೇಕಃ ಕುಲಾಲಂಭೀ ಯತ್ರ ವಿಶ್ರಾಮ್ಯತೇ ಕುಲಂ. ಕಿಂ ಜಾತೈರ್ಬಹುಭಿಃ ಪುತ್ರೈಃ ಶೋಕಸಂತಾಪಕಾರಕೈಃ ವರಂ ಏಕಃ ಕುಲಾಲಂಭೀ ಯತ್ರ ವಿಶ್ರಾಮ್ಯತೇ ಕುಲಂ. కేవలం దుఃఖాన్ని మరియు విసుగును కలిగించేటువంటి అనేక పుత్రుల యొక్క ఉపయోగమే ఉంది. శుద్ధ భక్తుని యొక్క లక్షణాలు కలిగినటువంటి ఒక్క పుత్రుడు ఎవరైతే ఉంటాడో అతడు తన సమస్త కుటుంబానికి ఆధారంగాను ఆశ్రయంగాను నిలుస్తాడు అని చెప్పి చెప్పారు భాష్యం. చాణక్య పండితుడు సంతానం అనే విషయాన్ని గురించి ఎన్నో శ్లోకాలను ఆయన రాయడం జరిగింది. ముఖ్యంగా ఏ విధమైనటువంటి సంతానాన్ని కలిగి ఉండాలి అనే దాని గురించి ఎన్నో శ్లోకాలు ఆయన నీతి శాస్త్రంలో రాశాడు. మరి శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా మందలించినట్టుగా ఏమనేవారంటే, ప్రభుపాదుల వారు పిల్లల్ని కనడము అంటే వారిని కృష్ణ చైతన్యంలో పెంచడం అని. అంతేగాని ఈ రెండు కాళ్ళ పశువులు లాంటి వాళ్ళని ఉత్పన్నం చేయడం కాదు అని చెప్పారు. అంటే రెండు కాళ్ళు కలిగినటువంటి పిల్లుల్ని కుక్కల్ని ఉత్పత్తి చేయడం కాదు, సంతానాన్ని కనడం అంటే వారిని కృష్ణ చైతన్యంలో పెంచడం అని చెప్పి చెప్తారు. కాబట్టి ఇక్కడ నీతి అనేటువంటిది ఇక్కడ దేన్ని సూచిస్తుందంటే, అంటే బలమైనటువంటి దృఢమైనటువంటి నీతి అనేది ఇక్కడ దేన్ని సూచిస్తుందంటే, మరి మైథునం చేయడం అలాగే సంతానోత్పత్తి అనేటువంటివి జీవితంలో అంతర్భాగం. అందుచేత ధార్మికముగా

వివాహితులైనటువంటి భార్యాభర్తల మధ్య జరిగేటువంటి సంయోగం ఏదైతే ఉందో దానిని దేనికోసం వినియోగించాలంటే కుటుంబాన్ని ఉద్ధరించడానికి ఉపయోగించాలి. అంతేగాని ఇంద్రియ అంతేగాని స్వీయ పతానికి కాదు అని చెప్పి ఉంటారు. ఎందుకంటే ఈ రెండు జీవితంలో భాగం సంభోగించడం అలాగే పునరుత్పత్తి చేయడం అనేటువంటివి. మరి వాటిని ధార్మికమైనటువంటి అంటే ధర్మబద్ధంగా వివాహితులైనటువంటి భార్యాభర్తలు దేనికోసం వినియోగించాలి దాన్ని అంటే కుటుంబం యొక్క ఉన్నతి కోసం ఉపయోగించాలి, అంతేగాని వ్యక్తిగత పతనం కోసం కాదు. కాబట్టి మనం చేసేటువంటి పనిని ఎలా చేస్తున్నాం అనేది ఇక్కడ ప్రశ్న అన్నమాట. ఈ అక్రమ మైథునం అనేటువంటిది ఏదైతే ఉందో అది కేవలం స్వీయ బంధనానికి మాత్రమే కారణం కాదు, అలాగే ఇది నాశనానికి కూడా కారణమవుతుంది, అలాగే సాంఘిక నాశనానికి కూడా కారణమవుతుంది. అక్రమ మైథునం అనేటువంటి కేవలం స్వీయ బంధనానికి స్వీయ నాశనానికి మాత్రమే కాకుండా సంఘం కూడా నాశనం అవడానికి ఇది కారణమవుతుంది. కాబట్టి వైదికమైనటువంటి గృహస్థులు ఈ సంస్కారాల ద్వారా అలాగే సరైన సమయాన్ని చూసుకోవడం ద్వారా వాళ్ళు ఏమంటాం దీన్ని వాంఛితమైనటువంటి సంతానానికి వారి తల్లిదండ్రులు కాగలరు. వాంఛితమైనటువంటి సంతానం అంటే ఏమిటి? తల్లిదండ్రుల యొక్క సాంప్రదాయాలను ముందుకు తీసుకువెళ్ళే వారికి వాళ్ళు తల్లిదండ్రులు కాగలరు. ఎందుకంటే భగవద్గీతలో అర్జునుడు అవాంఛిత సంతానం గురించి మాట్లాడారు, దాన్నే వరణ సంకరం అని చెప్పంటారు. కాబట్టి వరణ సంకరానికి కారణం కాకుండా ఉండాలి అంటే వైదికమైనటువంటి గృహస్థులు సంస్కారాల ద్వారా సరైనటువంటి సమయాన్ని చూసుకోవడం ద్వారా వాళ్ళు తమ కుటుంబ సాంప్రదాయాలను ముందుకు తీసుకెళ్లగలిగేటువంటి సంతానానికి తల్లిదండ్రులు కాగలుగుతారు. ఈ మన్మధుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని వైదిక శాస్త్రాల్లో కామదేవ అని పిలుస్తారు, అతని యొక్క భార్యని రతిదేవి అని పిలుస్తారు. మరి రతి శాస్త్రంలో చెప్పబడినటువంటి వైదిక శాస్త్రం ఏదైతే ఉందో మరి ఈ వైదిక విజ్ఞానం ఏదైతే చెప్పబడింది రతిశాస్త్రంలో, ఈ రతిశాస్త్రం అనేటువంటిది ఏమిటంటే శివపార్వతులకు మధ్య జరిగినటువంటి ఒక సంవాదం అనమాట. అంటే వారిద్దరు మాట్లాడుకుంటున్నారు శివపార్వతులు. ఆ శివపార్వతులు మాట్లాడుకునేటువంటి రతిశాస్త్రం ఏదైతే ఉందో దానిలో గృహస్థులు ఏ విధంగా మరి సంభోగ సమయాన్ని లెక్క చేసుకోవాలి, దేనికోసం అంటే మంగళప్రదమైనటువంటి సంతానాన్ని పొందడం కోసం ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క సంయోగ సమయాన్ని లెక్క వేసుకోవాలనేది చర్చించబడింది రతిశాస్త్రం అనేటువంటి దానిలో. మరి ఇది ఈ యొక్క ప్రక్రియ ఇక్కడ చెప్తున్నారు. ఈ ప్రక్రియ దేనిపై ఆధారపడి ఉంటుంది అంటే భార్య యొక్క ఋతుక్రమంపై ఆధారపడి ఉంటుంది, అలాగే చంద్రుని యొక్క కదలికలపై ఆధారపడి ఉంటుంది, అలాగే రోజులో ఉన్నటువంటి ప్రహరంపై ఆధారపడి ఉంటుంది. దీనంతటినీ కూడా మరి బాధ్యతాయుతులైనటువంటి గృహస్థులు ఈ యొక్క కళను నేర్చుకోవాలి. ఆ విధంగా వాళ్ళు ఈ సంతానోత్పత్తిలో ఏర్పడేటువంటి అడ్డంకులని తప్పించుకోగలుగుతారు ఇవన్నీ కూడా తెలుసుకుంటే అని చెప్పారు. ఇంకా చెప్పాలంటే కృష్ణుడు అంటున్నాడు ఏమంటున్నాడు, ధర్మ అవిరుద్ధమైనటువంటి ధర్మానికి విరుద్ధం కానటువంటి ధార్మిక సూత్రాలకు విరుద్ధం కానటువంటి మైథున జీవితాన్ని నేనే అని చెప్పి అంటున్నాడు. మరి ఇవన్నీ చెప్పబడినప్పటికీ కూడా నీతి శాస్త్రం మనల్ని హెచ్చరిస్తుంది అనమాట. ఏమిటంటే ఎవరైతే పుత్రుడిగా ఆవిర్భవిస్తాడో అతడు ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, మార్క్స్ ద బిగినింగ్ ఆఫ్ ద ఎండ్ ఆఫ్ డాలియన్స్ విత్ ద యంగ్ స్వీట్ వైఫ్ అని చెప్పి ఉంటున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఒక సంతానం ఒక పుత్ర సంతానం కలిగింది అంటే ఇంకా మరి ఇక్కడ ఏం చెప్తున్నారంటే నీతి శాస్త్రం అలాగే హెచ్చరిస్తుందట ఏమనంటే ఇంకా పుత్రుడు జన్మించాడు అంటే దాని అర్థం ఏమిటంటే యవనంలో ఉన్నటువంటి మధురమైనటువంటి భార్యతో ఇక వ్యవహారాలు మూసినట్టే అని చెప్పి గరుడ పురాణం నుంచి ఎవరు చాణక్య పండితుడు ప్రస్తావన చేస్తున్నాడు. అంటే ఇది వేరే రకంగా అనమాట, అంటే వ్యంగ్యంగా చెప్పడం అనమాట. వ్యంగ్యంగా ఏం చెప్పబడిందండి శాస్త్రంలో, పుత్ర సంతానము కలిగింది అంటే ఇక భర్తకి తన యవనవతి అయినటువంటి భార్యతో ఇక సరస సల్లాపాలు ముగింపుకు వచ్చినట్టే అని చెప్పి ఉన్నారు. వ్యంగ్యంగా ఎలా వివరిస్తున్నారు చూడండి, ఏమంటున్నారంటే పుత్రుని కంటే సమానమైనటువంటి శత్రువు మరొకడు లేడు తండ్రికి అని చెప్పి ఉంటారు. అంటే ఏ విధంగా చెప్తాను ఇక్కడ చూడండి, పుత్రుని కంటే పుత్రునితో సమానమైన

తండ్రి యొక్క జీవితం కూడా అంతటితో ముగిసిపోతుంది అని చెప్పి చెప్పబడింది. ఇది వ్యంగ్యంగా చెప్పడం అన్నాడు హోషేయ. తర్వాత 18వ శ్లోకం, లాలయేత్ పంచవర్షాని దశవర్షాని తాడయేత్ ప్రాప్తేత్ షోడశే వర్షే పుత్రే మిత్రవదాచరేత్. లాలయేత్ పంచవర్షాని దశవర్షాణి తాడయేత్ ప్రాప్తేతు షోడశే వర్షే పుత్రే మిత్రవదాచరేత్ అని చెప్పారు. అంటే మీ పుత్రుణ్ణి 5వ సంవత్సరం వచ్చే వరకు గాలాపం చేయమంటున్నారు, తర్వాత 10 సంవత్సరాల పాటు వాడిని కఠినంగా క్రమశిక్షణలో పెట్టమంటున్నారు. అంటే 15వ సంవత్సరం వచ్చే వరకు కఠినమైనటువంటి క్రమశిక్షణలో పెట్టారు. కానీ ఎప్పుడైతే అతడు 16 ఏండ్ల వయసు వస్తుందో అతడిని స్నేహితుడిలాగా చూడాలి అయిపోతుంది. ఇక్కడేమన్నారంటే చాలా చిన్న వయసులో ఉన్నటువంటి పిల్లవాడిని క్రమశిక్షణలో పెట్టడం అనేది నిరుపయోగం అని చెప్పుకుంటారు. అంటే 5 ఏళ్ల వయసు కూడా లేనటువంటి వాడిని క్రమశిక్షణలో పెట్టాలని చూడడంలో ఉపయోగం లేదు. ఎప్పుడైతే పుత్రుడు ఎప్పుడైతే ఈ యొక్క ఏమంటున్నారంటే తన యొక్క యవ్వనం గడిచిపోతుందో, టీన్ ఇయర్స్ అంటే 13 నుంచి 19 సంవత్సరాల వరకు ఎప్పుడైతే గడిచిపోతుందో అప్పుడు తనను తాను ఏమనుకుంటాడంటే నేను చాలా పెద్దవాడిని అయిపోయాను అనుకుంటాడట, నేను ఇంకెవరి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాడట. ఇప్పుడు 13 నుంచి 19 ఏళ్ల వయసు దాటిపోయిన తర్వాత ప్రతి ఒక్కడు నేను చాలా పెద్దవాడిని అయిపోయాను, ఇక నేను ఎవరి దగ్గర నుంచి ఉపదేశం తీసుకోవాల్సిన అవసరం లేదని అనుకుంటాడట. కాబట్టి క్రమశిక్షణ అంటే ఎవరికోసం ఉందట అంటే 5 నుంచి 16 ఏళ్ల మధ్యలో ఉన్నవారికి క్రమశిక్షణ అనేది ఉందట. అంటే 5 నుంచి 16 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళని క్రమశిక్షణలో పెట్టాలి. అంటే వాళ్ళని కొట్టడం తిట్టడం అన్నీ కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. మరి పిల్లల్ని కనడం అనేది గృహస్థుల యొక్క బాధ్యత అయినప్పటికీ కూడా ఈ తల్లిదండ్రులుగా ఈ పాత్రను స్వీకరించడం అనేది చాలా గొప్ప బాధ్యత. ఎందుకంటే అందులో ఎన్నో అనేకమైనటువంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పుకుంటున్నారు. అదే కదా, తల్లిదండ్రులుగా బాధ్యత తీసుకోవడం అంటే పిల్లలకి అది గొప్ప ప్రమాదాలతో కూడుకునేటువంటి పని అని చెప్పుకుంటున్నారు. కాబట్టి ఈ చాలా ప్రముఖమైనటువంటి ఉపదేశం ఏదైతే ఉందో ఇది శ్రీల ప్రభుపాదుల వారు తరచుగా ప్రస్తావన చేసేవారు దీని గురించి. మరి ఈ ఉపదేశం ఎక్కడిది అంటే గరుడ పురాణం నుంచి అనమాట. మరి ఈ శ్లోకంపై మరింత తెలుసుకోవాలంటే చాణక్య నీతి 2వ అధ్యాయం 12వ శ్లోకాన్ని చూడమంటున్నారు. సరే చూద్దాం, 2వ అధ్యాయం 12వ శ్లోకం. రెండవ అధ్యాయం 12వ శ్లోకంలో ఏం చెప్పిందంటే, లాలనాత్ బహవో దోషాస్ తాడనే బహవో గుణాః తస్మాత్ పుత్రం చ శిష్యం చ తాడయేన్నతు లాలయేత్ అని చెప్పి. అంటే చాలా వరకు చెడులవాట్లు అతిగారాభం వలనే పెంపొందుతాయి పుత్రులలోనూ శిష్యులలోనూ కూడా. అలాగే చాలా వరకు మంచి అలవాట్లు వారిని దండించడం వలనే పెంపొందుతాయి పుత్రులలోనూ శిష్యులలోనూ కూడా. అందుచేత మీ పుత్రుణ్ణి అలాగే మీ యొక్క శిష్యుణ్ణి క్రమశిక్షణలో పెట్టండి, లేకపోతే వాళ్ళు అతిగారం వల్ల చెడిపోతారు అని చెప్పి చాణక్యుడు చెప్తున్నాడు. తర్వాత 19వ శ్లోకం 3వ అధ్యాయం, ఉపసర్గేణ్య చక్రే చ దుర్భిక్షే చ భయావహే అసాధుజన సంపర్కే యః పాలయేత్ స జీవతి. ఉపసర్గేణ్య చక్రే చ దుర్భిక్షే చ భయావహే అసాధుజన సంపర్కే యః పాలయేత్ స జీవతి అన్నారు. ఎవరు తన జీవితాన్ని అంటే ఎవరు మాత్రమే తమ జీవితాన్ని సంరక్షించుకోగలరు అని చెప్పి చెప్తున్నారు. ఎవరు మాత్రమే తమ జీవితాన్ని సంరక్షించుకోగలరంటే ఎవరైతే భయానకమైనటువంటి ఉత్పాతం నుండి పారిపోతారో, విదేశీ దండయాత్ర నుండి పారిపోతారో, దారుణమైనటువంటి దుర్భిక్షం నుండి పారిపోతారు, అలాగే అభక్తుల యొక్క సాంగత్యం నుండి పారిపోతారు,
వారు మాత్రం

0: మాత్రమే తన ప్రాణాలను రక్షించుకోగలరు అని చెప్పంటారు. అంటే ఇక్కడ చెప్పబడినటువంటి 1, 2, 3, 4 ఈ 4 గంటల నుండి పారిపోవాలని చెప్పంటున్నారు. ఏమిటి ఆ 4? భయానకమైనటువంటి ఉత్పాతం, విదేశీ దాడి అంటే పరదేశీయుల యొక్క దాడి, తీవ్రమైనటువంటి కరువు, అలాగే అభక్తుల యొక్క సాంగత్యం. ఈ 4 గంటల నుండి పారిపోయేవాడే జీవితాన్ని రక్షించుకోగలడని చెప్పంటున్నారు.
1: ఆశయం
0: ఇక్కడ చూడండి, ఈ డిజాస్టర్ అనేటువంటి పదం ఏదైతే ఉందో, ఆ డిజాస్టర్ అనేటువంటి పదానికి మూలం ఏదైతే ఉందో దాని గురించి చాలా చెప్పుకోవచ్చు ఇక్కడ చెప్తున్నారు. ఎందుకంటే ఇది ఈ డిజాస్టర్ అనేటువంటి ఇంగ్లీష్ పదం లాటిన్ అస్ట్రుమ్ అనేటువంటి పదం నుంచి వచ్చిందట. ఈ పదానికి లాటిన్లో అస్ట్రుమ్ అనేటువంటి పదం మూలం. ఇక్కడ అస్ట్రూమ్లో ఆస్టర్ అండ్ డిజాస్టర్ అని చెప్పిన అనేది అందులో ఏఎస్టీఆర్ ఆస్టర్ అంటే ఏమిటి, స్టార్ అని అర్థం, నక్షత్రం అని అర్థం. మరి ఈ స్టార్ అనేటువంటి ఈ పదం ఏదైతే ఉందో ఇంకా పురాతనమైనటువంటి సంస్కృత నక్షత్ర అనేటువంటి పదం నుంచి వచ్చింది అని చెప్పండి. నక్షత్ర అనేటువంటి దాని నుంచి స్టార్ అనేటువంటి పదం వచ్చింది. కాబట్టి డిజాస్టర్ అంటే అర్థం ఏమిటంటే చెడు నక్షత్రం నుండి పారిపోవాలని చెప్పారు. అర్థమవుతుంది కదా? అంటే చెడు నక్షత్రపు పరిధిలో నుంచి పారిపోవాలి అని చెప్పన్నారు. అలాగే ఈ పదం ఏదైతే ఇన్ఫ్లుయెన్జా అనేటువంటి ఒక పదం ఉంది ఇంగ్లీష్లో, దానికి కూడా జ్యోతిష్యంలో అంటే ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో దానికి మూలం ఉంది. ఎందుకంటే ఈ నక్షత్రాల యొక్క ప్రభావం వల్లే ప్రాచీనమైనటువంటి ఐరోపాలో వచ్చినటువంటి ఏవైతే అనేక రకాల మహమ్మారులు, లేకపోతే ఈ అంటువ్యాధులు ఏవైతే తీవ్రంగా విస్తరించేటువంటివో, ఇవన్నీ కూడా నక్షత్రాల ప్రభావం వల్లే కలిగేటువంటి అవగాహన ఉండేదట పూర్వం ఐరోపా ప్రాంతంలో, ప్రాచీన ఐరోపాలో. కాబట్టి ఇది కూడా ఇన్ఫ్లుయెన్జా అనేది ఏంటి అర్థం? ఇన్ఫ్లుయెన్జా అంటే అది ఒక రకమైనటువంటి వ్యాధి. అయితే దానికి మూలం అర్థం ఏంటంటే ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ స్టార్స్, అంటే ఒక చెడు నక్షత్రపు ప్రభావం వల్ల ఏర్పడినటువంటి వ్యాధులు అని. కాబట్టి వీటిని ఆ విధంగా పరిగణించేవారు. కాబట్టి ఎవరైతే నక్షత్రాల యొక్క ప్రభావాలను ముందే తెలుసుకోగలరో వారు తమ జీవితాన్ని రక్షించుకోగలరు. ఆ యొక్క జరగకూడనటువంటి సన్నివేశం జరగక ముందే తమను తాము రక్షించుకోగలరు ఎవరు? నక్షత్రాల యొక్క ప్రభావాలను ముందుగానే తెలుసుకోగలిగిన వారు అని చెప్పన్నారు. ఇక 3వ పంక్తిలో ఏమన్నారంటే అసాధుజన సంపర్కే అని చెప్పన్నారు. అంటే ఈ అసాధువులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారంటే అభక్తులైనటువంటి వారి యొక్క సాంగత్యం ఏదైతే ఉందో అది గొప్ప ఉత్పాతంతో సమానమైనటువంటి ప్రభావంగా ఇక్కడ హెచ్చరించబడింది. అది ఒక గొప్ప ఉత్పాతం లాంటిదట. ఏది?
1: సత్సంగం. అందుకే చైతన్య మహాప్రభు ఉన్నారు అసత్సంగచారి వైష్ణవాచారి. వైష్ణవుని ఎలా గుర్తించాలని ఎవరు అడిగితే ఆయన తిలకం పెట్టుకుంటాడు వాడు, లేకపోతే శిఖం ఉంటుంది, మెడలో కంటిమాల ఉంటుంది, ధోవతి ధరించి ఉంటాడు, చేతులు హరే కృష్ణ మహామంత్రం మాల ఉంటుంది, జపమాల ఉంటుంది, అయ్యేం చెప్పరా. వైష్ణవుని ఎలా గుర్తించాలని చెప్పగానే ఆయన ఏమన్నారు అసత్సంగచారి వైష్ణవాచారణ. అంటే ఈ అసత్సంగాన్ని విడిచిపెట్టేవాడే, ఎవరైతే అసత్సంగాన్ని విడిచిపెట్టాడంటే వాడు వైష్ణవుడు అని చెప్పారు. 20వ శ్లోకం.
0: ధర్మార్థకామ మోక్షాణం యస్యై కోపి న విద్యతే జన్మ జన్మని మర్త్యేషు మరణం తస్య కేవలం. ధర్మార్థకామ మోక్షాణం యస్యై కోపి న విద్యతే జన్మ జన్మని మర్త్యేషు మరణం తస్య కేవలం.

మత్తకోకిల సన్నాదై నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత యువచానిల. మహర్షి అంటున్నారు, మీరు ఎక్కడైనా నాట్యం జరుగుతూ ఉండడం చూసి ఉంటారు. నాట్యం చూడని వాళ్ళు ఎవరు ఉండరు, ఎక్కడో అక్కడ చూసి ఉంటారు. మీరు నాట్యం జరుగుతోంది అంటే మనం ఏమంటామంటే, ప్రధానంగా ఎవరిని చూస్తామంటే ఎవరు నర్తిస్తున్నారో వాళ్ళని ప్రధానంగా చూస్తాం. ఏదో శ్రీకృష్ణ పారిజాతం జరుగుతోంది అనుకోండి, ఆవిడ సత్యభామగా నటిస్తుంటే సత్యభామగా నర్తి

నర్తిస్తుంటే ఆవిడ ఎంత బాగా నర్తిస్తున్నారో అంటాం. కానీ ఆవిడ నర్తనమునకు ప్రారంభం ఎక్కడో తెలుసా అండి? ఆవిడ తిన్నగా వచ్చేసి ధిమ్ తక ధిమ్ అంటూ మొదలు పెట్టదు. ఆవిడ అడుగు తీసి అడుగేసి మొదలు పెట్టాలంటే, అంటే ఆవిడ వచ్చి అలా నిలబడుతుంది ఓ బొమ్మలాగా. ఇప్పుడు ఆవిడ మొదలు పెట్టాలి అంటే మొట్టమొదటి నమస్కారంతో మొదలు పెడతారు. మొట్టమొదటిసారి ఆవిడ ముందు నమస్కారం మొదలు పెట్టాలి అంటే వెనకాతల పాడేవారు ఒకరు ఉంటారు, వారు పాడితే ఈవిడ తనే పాడుచున్నట్టుగా పెదవులు కలిపితూ కదుపుతూ నమస్కారం చేస్తుంది. అంబాపారాకు దేవీపారాకు అంటూ మొదలు పెడతారు. మొదలుపెట్టి ఆ నటరాజుకి నమస్కారం చెప్పినప్పుడు వంగి రెండు మోకాళ్ళు దూరంగా పెట్టి రెండు చేతులు భూమికి తగల్చి నమస్కారం చేసి ప్రారంభం చేస్తారు. ఆవిడ పాట ఎలా ఉంటుందో దానికి అనుగుణంగా ఈవిడ నర్తిస్తుంది. ఆవిడ పాట ఒక్కటే పాడదు, పాట ఒక్కటే పాడి నర్తన చేస్తే అందం ఉండదు, పక్క వాయిద్యాలు ఉంటాయి, పక్క వాయిద్యాలు కూడా దానికి అనుగుణంగా మ్రోగుతూ ఉంటాయి. అప్పుడు దానికి ఒక సంపూర్ణత్వం వస్తుంది. ఈ మూడు ఉండాలి, పాట పాడేవాళ్ళు ఉండాలి, పక్క వాయిద్యాలు ఉండాలి, నటించేవాళ్ళు ఉండాలి. మహర్షి అంటున్నారు వసంత ఋతువులోట ఈ లోకమంతా అటువంటి నాట్య ప్రదర్శనలు ఇస్తున్నట్లుగా కనపడుతుందట. ఎలా కనపడుతోంది అంటే ఆయన అన్నారు అది పంపా సరోవర తీరం కదా, గుహలు ఉన్నాయి ఆ ఋష్యమూక పర్వత శిఖరం మీద ఆ కొండల మీద, గుహలలోంచి గాలి విస్సురుగా వెళ్ళి బయటికి వస్తే ఏమవుతుందంటే ఆ గాలి ధ్వని చేస్తుంది. గాలి ఎప్పుడైనా సరే విశాలమైన దాంట్లోంచి సన్నమైన దాంట్లోంచి బయటికి వచ్చింది అనుకోండి ఒక ధ్వని వస్తుంది. అందుకే మనకి వాద్య పరికరములన్నీ కూడా మూడు రకాలుగా ఉంటాయి. ఊది వాయించేవి కొన్ని, తంత్రుల చేత మోగేటటువంటివి కొన్ని, అంటే వీణలు వైలిన్ను ఇలాంటివి, కర్ర చేత వేళ్ల చేత కొట్టి మ్రోగించేవి కొన్ని, మృదంగము మొదలైనటువంటివి వేళ్లతోటి కర్రతోటి కొడతారు, కొట్టి మ్రోగిస్తారు. మూడు రకాలుగా ఉంటాయి సంగీత పరికరాలు. ఇందులో వేణువు ఉందనుకోండి, వేణువు గొట్టం విశాలంగా ఉంటుంది, ఒక పక్క మూసివేయబడి ఉంటుంది, రెండు పక్కలా మూసేసి ఉంటుంది. ఇప్పుడు వేణువు వాయించేటటువంటి వ్యక్తి ఏం చేస్తారంటే కన్నాలన్నీ మూసేసి ఒక కన్నం దగ్గర పెదవిని పెట్టి దా పెదవిని కదపడం, పెదవిని ఒక కన్నం దగ్గరే పెట్టి దాంట్లోంచి గాలిని ఊతూ ఇలా వేళ్ళు పెట్టి ఆ కన్నాలని లయబద్ధంగా తీస్తాడు వేళ్ళు. ఆ లోపలికి వెళ్ళిన గాలి సన్నటి కన్నంలోంచి బయటకు వచ్చేటప్పుడు ధ్వని చేస్తుంది వేణువు. దాన్ని ఎంత అందంగా మీరు వేళ్ళు తీయగలిగితే అంత అందమైన కీర్తన వేణువు మీద పలుకుతుంది, పిల్లనగ్రహం మీద. మహర్షి అంటున్నారు పక్క వాయిద్యాలు ఇప్పుడు ఏమిటో తెలుసా? ఒక వేణువు, ఒక మృదంగం, ఇవన్నీ ఎలా ఉంటాయో అలా పక్క వాయిద్యాలు. అదిగో ఆ గుహలలోకి వెళ్ళి వస్తున్నటువంటి గాలి, బయట నుంచి గుహలోకి వెళ్ళి గుహలోంచి బయటకు వస్తుంది, అప్పుడు ఒక ధ్వని చేస్తోంది ఆ గాలి, అది పక్క వాయిద్యాలట. లేదా అది పాట పాడుతోంది, అది ప్రధానంగా వస్తున్నటువంటి పాట. మరి పక్క వాయిద్యాలు ఎవరు పాయించాలి అంటే వసంత మాసంలో తప్పకుండా వచ్చేటటువంటిది ఒకటి ఉంది, పిలిచినా పిలవకపోయినా వస్తుంది, కోకిల. ఆ కోయిల పక్క వాయిద్యాలు మ్రోగించేటటువంటిదిగా ఉందిట. గాలి పాట పాడుతోందిట, గాలి పాట మొదలుపెట్టి కోయిల పక్క వాయిద్యాలు మోగిస్తే ఇప్పుడు నాట్యం చెయ్యాలిగా ఎవరో ఒకళ్ళు. మరి నాట్యం ఎవరు చేస్తారు అంటే ఊగుతూ చెట్టు కొమ్మలు ఇలా ఇలా కదులుతుంటే నాట్యం చేస్తున్నట్టుగా ఉందిట పంపా సరోవర తీరంలో. అక్కడ నిలబడి చూస్తే నాట్యం జరుగుతున్నట్టుందిట. అలా కొమ్మలు ఊగుతూనే ఉంటాయా? ఆగుతాయి, ఒకసారి గాలి ఆగుతుంది, అయితే ఆగుతాయి, మళ్ళీ కాసేపు ఆ గాలి వేస్తుంది, మళ్ళీ ఊగుతుంది. మరి అలా నాట్యం ఆగిపోయి మళ్ళీ ప్రారంభమే, ఆగిపోయి ప్రారంభమే అవుతుందా? అవ్వదు కదా. మరి దానికి ఎలా పోలిక సరిపోతుంది అంటే మహర్షి చమత్కారం చూడండి. నర్తయన్నివ పాదపాన్ శైలకందర నిష్క్రాంత ప్రగీత ఇవ చానిల మత్త కోకిల సన్నాదై. ఆయన అంటున్నారు అక్కడ నాట్యం జరగట్లేదుట, నాట్యం నేర్పుతున్నారన్నారు. ఆయన నాట్యం నేర్పితే ఏమవుతుంది? ఏదో ధీమ్ తద్ధీమ్ తకధీమ్ అంటుంది ఆవిడ. అంటే ఈవిడ నాట్యం అలా కాదు, అలా కాదు, అలా కాదు, తను లేచి వచ్చి అలా కాదు ఇలా అని తను నర్తించి చూపిస్తుంది, చేయమళ్ళీ అంటుంది. ఆవిడతో పాటు చేస్తుంది, చేసిన తర్వాత ఆవిడ వెళ్ళి కూర్చుని మళ్ళీ మళ్ళీ తద్దేం అంటుంది. అప్పుడు ఆవిడ ఒక్కత్తి చేస్తుంది, నేర్చుకుంటున్న ఆవిడ. అందుకని ఈవిడ లేచి వెళ్ళి చెప్పి మళ్ళీ వచ్చి కూర్చునే లోపల నర్తకి కూడా ఆగుతుంది. నాట్యం నేర్పుతున్నప్పుడు మాత్రం నాట్యం చెయ్యి.

చేయడం ఆగడం చెయ్యడం ఆగడం ఉంటుంటుంది. అందుకని నాట్యం చేస్తున్నట్టు లేదు, నాట్యం నేర్పుతున్నట్లుంది. అంటే ఎంత ఖచ్చితమైనటువంటి ఉపమానము, ఇక అలా చూసి ఉపమానం వెయ్యడం అనేటటువంటిది అనితర సాధ్యమైనటువంటి ప్రజ్ఞ. వాల్మీకి మహర్షి రామాయణ శ్లోకాలంటే అలా ఉంటాయి. అసలు మీరు ఆ శ్లోకం చదివి ఒక్కసారి పంపా సరోవరంలో ఆ చెట్లు ఊగుతూ ఆ గుహల్లోంచి వచ్చే గాలి, అక్కడ ఉన్నటువంటి ఆ గొన్నేనుగుల స్నానాలు, అవి చేసే అరుపులు, అడవి పందులు, అవి ఆబోతుల్లో అరవడం, అవి గుహల్లో పడుకోవడం, ఆ పైన శిఖరం మీద కూర్చున్నటువంటి సుగ్రీవుడు, ఆయన చుట్టూ నలుగురు వానరులు, కదులుతున్నటువంటి చెట్లు, వాటి నిండా పువ్వులు, రాలుతున్న పువ్వులు, ఇవన్నీ మీరు మానసికంగా అనుభవించారనుకోండి, మీరింకా వసంత నవరాత్రుల్లో వేరే నాట్య కార్యక్రమం ఎక్కడ బయట పెట్టించక్కర్లేదు, మీరు వెళ్ళి చూడక్కర్లేదు, ఇక్కడే వసంత నవరాత్రుల్లో నాట్య కార్యక్రమాలు మీరు చూసేస్తుంటారు. అంత గొప్ప స్థితిని వాల్మీకి మహర్షి శ్రీరామాయణాంతర్గతంగా ఆవిష్కరించి చూపిస్తారు. అవి అనుభవించాలి ఆ శ్లోకాలను. నిజంగా మహాద్భుతం ఆ వసంత ఋతు వర్ణనం. ఆయన ఒకచో అంటారు, ప్రాప్య దుఃఖం వనేశ్యామ సామాం మన్మథకర్షితం నష్ట దుఃఖేవ హృష్టేవ సాధ్వీ సాధ్వభ్యభాషత. ఆయన ఈ శ్లోకంలో అంటారు, సీతమ్మ నాతో కలిసి అరణ్యవాసానికి వచ్చింది. ఆ వచ్చినటువంటి సీతమ్మ సాధ్వి. సాధ్వి అంటే ఏంటంటే భార్యకుండవలసినటువంటి ఒక గొప్ప లక్షణాన్ని చెప్తున్నారు. ఏ కారణం చేత పురుషుడికి భార్య జ్ఞాపకానికి వస్తూ ఉంటుంది అంటే ఈ గుణము సంతరించుకుని ఉండాలి అని. అటువంటి భార్య ఉన్నప్పుడు పురుషుడు కూడా స్మరించాలి, తప్ప ఇంకోళ్ళని స్మరిస్తే వాడికి అలా పాతకుడు ఇంకోళ్ళు లేడు. కాబట్టి సాధ్వి అంటే తాను చాలా కష్టపడుతూ, నేను కష్టపడుతున్నానండి అన్న మాట చెప్తే ఆయన బాధపడతారని చెప్పకుండా ఆయన కష్టాన్ని గమనించి తన మాటలతో ఆయన కష్టంలోంచి పైకొచ్చేటట్టుగా ఊరడిల్లేటట్టు మాట్లాడగలిగినటువంటి ప్రజ్ఞాశాలిని సాక్షి అని పిలుస్తారు. ఆయన అంటున్నారు, తన పుట్టింటి వారిని విడిచిపెట్టింది, నెట్టింటి వారిని విడిచిపెట్టేసింది, నా కోసం అరణ్యవాసానికి వచ్చింది. ఎంత క్లేశపడింది సీతమ్మ. ఇంత క్లేశపడుతున్నటువంటి సీతమ్మ నాతో ఎప్పుడు ఏమండి ఎంత ఇబ్బందిగా ఉందో ఇక్కడ అని అనలేదు. ఎందుకో తెలుసా, సీతమ్మ చాలా ఇబ్బందిగా ఉందని నేను బాధపడుతూ ఉండుంటాను, ఇప్పుడు తన ఆ మాట అంటే నేను బాధపడతానని తన బాధ కప్పేసింది తప్ప నేను బాధపడతానని తన బాధ నాకు తెలిసేటట్టుగా నాతో ఎప్పుడు మాట్లాడలేదు. కాబట్టి నాకు జ్ఞాపకంలోకి రాకుండా ఎలా ఉంటుంది, ఆ సీతమ్మని విడిచి నేను ఉండలేనన్నాడు. అంతే, ఇది దాంపత్యం అంటే. అందుకని నేను తరచూ అంటూ ఉంటాను ఈ మాట, జానక్యాహ కమలామలాంజలి పుటేయాహ పద్మరాగాయితాహ. అందుకే పరమాచార్య ఒక ఆదేశం ఇచ్చారు లోకానికి, శుభలేఖ వేస్తే సీతారాముల యొక్క ముద్ర లేకుండా వారి యొక్క రూపములు శుభలేఖ మీద లేకుండా శుభలేఖ వేయవద్దు, అంతకన్నా ఘోరం ఇంకోటి లేదని చెప్పారు ఆయన. ఎందుకంటే నరుడిగా ఈ లోకానికి అసలు దాంపత్యం అంటే ఏమిటో నిరూపించి చూపించిన వాళ్ళు సీతారాములు. మీరు చూడండి, శ్రీమన్నారాయణుడు దశావతారములు స్వీకరించాడు. అవతారంలో మనం ఏమని పిలుస్తామంటే లక్ష్మీనారాయణులు అంటాం. వెంకటేశ్వర స్వామి వారి దగ్గరికి వెడితే ఎవరు వెంకటేశ్వరుడు అంటారు, గోవింద గోవింద అంటారు. కూర్మావతారం వచ్చింది, వెళ్ళిపోయింది, లక్ష్మీనారాయణులు అంటాం. కృష్ణావతారం వచ్చింది, లక్ష్మీనారాయణులు అంటాం. సీతారాముల్ని లక్ష్మీనారాయణులు అంటారు, సీతారాములే అంటారు అంతే. దశావతారాల్లో భార్యాభర్తలుగా వాళ్ళిద్దరూ వచ్చినటువంటి రూపాల్లో పేరు మార్చకుండా లోకం యుగాలు మారినా పిలిచే అవతారం సీతారాములు గానే. ఎందుకంటే దాంపత్యానికి ఉన్న వైశిష్ట్యం ఏమిటో లోకానికి నిరూపించినటువంటిది. నువ్వు నీ కూతురికి పెళ్లి చేస్తున్నప్పుడు నీ కూతురు గృహస్థాశ్రమంలో గడుతుంటే అంత ఆదర్శ దాంపత్యం చూపించినటువంటి సీతారాముల ఫోటో దాని మీద లేకపోతే ఇంకా నువ్వు నీకేమి తెలుసని నువ్వు శుభలేఖ వేస్తావు. కాబట్టి సీతారాముల యొక్క మూర్తి లేకుండా శుభలేఖ వేయరాదు, దాన్ని విడిచిపెట్టడం అంత ఘోరం ఇంకోటి లేదు. పరమాచార్య స్వామి వారి ఆదేశం తెలుసా అండి, మీరు గృహస్థాశ్రమంలోకి మీ పిల్లల్ని ప్రవేశపెట్టేటప్పుడు అంటే వివాహం చేసేటప్పుడు తప్పకుండా సీతారాముల ముద్ర వేసి తీరండి అని. కాబట్టి ఆయన ఈ మాట చెప్పి, అందువల్ల నాకు నా భార్య జ్ఞాపకానికి వస్తుంటుంది లక్ష్మణ. మయూరస్య వనే నూనం రక్షసాన హృతా ప్రియా తస్యాన్ రుచితిరం యేషు వనేషు సహకాంతయా.

చూశావా లక్ష్మణ, ఆ పంపా సరోవర తీరంలో గుహ ముందు ఒక మగనెమలి నాట్యం చేస్తోంది. సాధారణంగా మగనెమలి అందం లోకంలో చిత్రం ఏమిటో తెలుసా అండి? మనం మనుష్య లోకంలో అయితే ఏమిటంటామంటే ఆడదాన్ని అందం అంటాం. నేనేమో దాని మీద పెద్ద విచారణ కానీ దాని మీద లోతుపాతులకు కానీ నేనేం వెళ్ళను. అలా అంటారు, ఆడది అందం అంటారు, పురుషుడిది వ్యామోహం, అలా తీర్పు చెప్తూ ఉంటారు. అంతేగాని ఆయన అందంగా ఉన్నాడని ఎవరు అనరు, ఆవిడ అందంగా ఉందని అంటారు. అందం ఆడదానికే వాడతారు. కానీ మీరు చూడండి, మనుష్యేతర ప్రాణుల యందు అందం మగవాడిది, కొట్టొచ్చినట్టు కనపడుతుంది. దాన్ని బట్టి చూస్తే అసలు అందం అన్నది పురుషుడి ఎందే ఉందేమో అనిపిస్తుంది నాకు. అంటే నువ్వు పక్షపాతంతో తీర్పు చెప్పావని అనుకోకండి, ఒక యథార్థం మాట్లాడుతుంటాను. కోడి పెట్టదందామా, కోడి పుంజుదందామా? కోడి పుంజుదే అందం. ఆ కోడి పుంజు వెనకాతల పెద్ద రంగురంగుల ఈకలతోటి దాని ముఖం, దాని కళ, ఇంత స్వరూపం, అది కుక్కరో కో అని మెడ తెరిస్తే దాని అందమే వేరు. సింహం అందమా, శివంగి అందమా? సింహమే అందం. ఇంత జూలు అది నడుస్తుంటే సన్నటి నడుముతో ఎంత అందంగా ఉంటుంది. శివంగిదేం అందం, దానికి అలా జూలు అవి ఏమి ఉండవు, ఏదో అన్ని కత్తిరించేసినట్లు ఉంటుంది. సరే, నేను ఇన్ని పోలికలు చెప్పక్కర్లేదు, ఇంకా మీరు ఆ కోణంలో చూడండి. అందం పురుషునిది లోకంలో. కాబట్టి పుంసాం మోహన రూపాయ పుణ్య శ్లోకాయ మంగళం, పురుషులు మోహించే అందం అంటే మా రామచంద్రమూర్తిదే. కాబట్టి ఇప్పుడు రాముడు అంటున్నాడు, మగనెమలి నర్తిస్తోంది, నెమళ్లలో ఆడనెమలి పురివిప్పదు, మగనెమలికే పించే ఉంటుంది, మగనెమలే పురివిప్పుతుంది. పురివిప్పి నాట్యం చేసేది మగనెమలి, ఆడనెమలి మగనెమలి వెంట తిరుగుతుంది అడుగులేస్తూ. అది కూడా ఎందుకు తిరుగుతుంది అంటే నెమలికి ప్రత్యుత్పత్తి భౌతికమైన సంభోగం వల్ల లేదు, అది చాలా సంతోషం కలుగుతుంది. ఎప్పుడు అంటే వేసవి కాలం వెళ్ళి వర్షాకాలం వచ్చే ముందు అకస్మాత్తుగా నల్లటి మబ్బేసేస్తుంది, చీకటైపోతుంది. ఇక వర్షం పడుతుందని గాలి మొదలైనప్పుడు పర్వత ప్రాంతాల్లోనూ అరణ్యాల్లోనూ ఆ మగనెమలి నాట్యం చేయడం మొదలు పెడుతుంది. ఆ మగనెమలి నాట్యం చేసి మొట్టమొదట వడగళ్ళని పెద్ద పెద్ద చినుకు టప్ టప్ అని పడ్డం మొదలవుతుంది. అది నాట్యం చేసి చేసి చేసి చేసి సంతోషంతో ఆనంద బాష్పాన్ని వదులుతుంది కంటి వెంట నీటి చుక్కని. అది నేల పడకుండా ఆడనెమలి పట్టుకుంటుంది, పట్టుకుని మింగి గర్భం ధరిస్తుంది. అందుకని దానికి భౌతిక సంపర్కం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ నెమలి ఇక కిరీటం మీద పెట్టుకుంటారు. 16,000 మంది ఉన్నారని నాకు అదే పని అనుకుంటున్నారేమో, ఇంకా భార్యలతో తిరగడం, అసలు నేను నిత్య బ్రహ్మచారిని తప్ప నాకు అసలు భార్యా సంపర్కమే లేదని చెప్పడానికే నెమలి ఈక పెట్టుకుంటాడు ఆయన. నెమలి సృష్టిలో ఒక అపురూపమైన ప్రాణి. మనకి భారతదేశంలో జాతీయ పక్షి నెమలి. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు రామచంద్రమూర్తి, చూశావా, మయూరస్య వనే నూనం రక్షసాన హృతాప్రియ తస్యాన్ రుచితినమ్యేషు వనేషు సహకాంతయ. ఆ మగనెమలి గుహ ముందు ఆడుతోంది, చక్కగా అడుగులు వేస్తోది నాట్యం చే అంటే మీరు తనంత తాను స్వేచ్ఛగా తిరిగేటటువంటి నెమలి ఆట చూడాలి. మనం అలా ఎప్పుడు చూడాలి, ఎందుకంటే మన బతుకంతా ఎలా ఉండిపోతుందంటే, అంటే నేను క్షమించండి అలా అన్నాను, నీ నెమలి కనపడితే ఏ పుల్లతోటో దాని ఈకలు నొక్కేసి లాగేద్దామని తాపత్రమే. అసలు మీరు నెమళ్ళ అందం చూడాలంటే ఢిల్లీ ప్రాంతాల్లో చూడాలి, వాళ్ళు అలా ముట్టుకోరు. కాకులు ఎలా ఉంటాయో నెమళ్ళు అలా ఉంటాయి ఢిల్లీ ప్రాంతంలో. అన్ని నెమళ్ళు తెల్లవారి లేచేటప్పటికీ మేడల మీద నెమళ్ళ క్రాంకణాలు వినపడుతూనే ఉంటాయి. నేను మా చెల్లింటికి వెళ్ళి ఢిల్లీలో తెల్లవారుజామున ఆ నెమళ్ళన్ని గుంపులు గుంపులుగా క్రాంకణం చేస్తుంటే నాకు ఎంత సంతోషంగా ఉండేదో. అది సాయంకాలం వేళ దానికి ఏదో సంతోషం వస్తుంది. మీరు ఎప్పుడైనా నెమలి పురివిప్పి ఆడడం చూశారో లేదో నాకు తెలియదు. అది పురివిప్పడం అంటే కేవలం ఇలా ఏదో విప్పుతుంది అనుకోకండి, అది అడుగులు వేసి నృత్యం చేసేటప్పుడు మీరు చూడాలి, దాన్ని ఇలా వెనక్కి నొక్కి మధ్యలో చుట్టూ వృత్తం కింద ఏర్పాటు చేస్తుంది. ఒక్కొక్కసారి ఇలా వంచుతుంది, వంచి ఇలా పెద్ద విసిని కర్రలా పెడుతుంది, పెట్టి నాట్యం చేస్తుంది. అది సంతోషం కలిగినప్పుడు ఆ వెనకాతల ఉండేటటువంటి ఆ పించాన్ని ఆధారం చేసుకుని అది ఆడేటటువంటి తీరు అత్యద్భుతంగా ఉంటుంది. నెమలికి ఇంద్రుడిచ్చినటువంటి వరం, పాము వలన దానికి భయం ఉండదు, పాముని నువ్వు చంపేస్తావని వరం ఇచ్చాడు ఇంద్రుడు రావణాసురుడికి భయపడి నెమలిలోకి దూరిపోయినప్పుడు. కాబట్టి ఆ నెమలి ఆడుతోంది మగనెమలి, ఆ మగనెమలితో ఆడనెమలి ఆడుతోంది. చూసావా లక్ష్మణ, ఎందుకు ఆడదు ఆ మగనెమలి, దాని భార్యని రావణుడు ఎత్తుకుపోలేదుగా అందుకు ఆడుతోంది అన్నాడు. అదేమిటి అలా

అంటే నేను మొన్న మీతో ఉన్మత్త అన్న మాట గురించి మనవి చేశాను. అంటే ఆయన శోకం అలా ఉంది, ఇంత ఋతువున్నా ఇన్నున్నా నా మనసుకు ఆనందంగా లేదు, ఎందుకంటే పక్కన సీతమ్మ లేదు. మీరు ఇంకో మాట అడగచ్చు, మరి ఊర్మిళ లేదు కదండి, మరి లక్ష్మణుడు అనాలి కదా ఈ మాటలో అని. ఆయన ధర్మం వేరు, ఆయన అనుగమించి వస్తున్నాడు. రాముడు ఒక ప్రభువుగా ఉన్నవాడు, ఆయన సేవించి వస్తున్నవాడు, ఆయన మనసులో ఉన్న అన్నగారితో ఉన్నాడు. పైగా తన భార్యకి ఆపద రాలేదు, ఇంట్లో ఉంది ఆవిడ, కాబట్టి భద్రమైన స్థానంలో ఉంది, కాబట్టి స్మరించడంలో ఉపద్రవం ఏం లేదు. మహా అనుకుంటే పక్కన లేదనుకోవాలి. సీతమ్మ విషయంలో అలా కాదు, ఆవిడ అపహరింపబడి ఉంది, అందుకని ఖేదంతో ఎక్కువ జ్ఞాపకానికి వస్తుంటుంది. అందుకని మయూరస్యవనే నూనం రక్షసానుహృతా ప్రియ తస్యా నృత్యతి రమ్యేషు వనేషు సహకాంతయ. ఇంతలో ఒక కాకి చెట్టు మీద కూర్చుని అరిచింది. అరవణం అంటే కాకి సంతోషంగా అరిచిందా కాకి దుఃఖంగా అరిచిందా అని అడిగారు అనుకోండి, అలా ఎవ్వరూ చెప్పలేరు. ఎందుకంటే అది బతికున్నన్నాళ్ళు కావు కావు అంటుంది అంతే. దాని అదృష్టం ఏమిటో తెలుసా అంటే, డాక్టర్ అన్నది చదువుకోవలసిన అవసరం లేని జాతి కాకి జాతి ఒకటే. అంటే కాకికి రోగం రాదు. మీకు కాకికి ఎప్పుడు అనారోగ్యం వచ్చినటువంటి కాకి కానీ తనంత తాను వృద్ధాప్యం వచ్చి చచ్చిపోయిన కాకి కానీ మీకు కనపడదు. అసలు నేనైతే అంటాను, మున్సిపాలిటీ వాళ్ళు పౌర సన్మానం చేయాల్సి వస్తే రెండు ప్రాణులకు చేయాలి, ఒకటి కాకి రెండు పంది. ఆ రెండు వాళ్ళకి చేసినంత సహాయం ఎవ్వరూ చేయరు. మిగిలిన వాళ్ళందరూ వాళ్ళ బాధ్యత పెంచేవాళ్లే, వీధిలో అన్ని పోసేస్తారు. ఆ రెండే వీళ్ళు తుడవడానికి వచ్చేటప్పటికే సగం పూర్తి చేస్తాయి. ఆఖరికి ఇలా అన్నదాన్ని కూడా కాకి పట్టుకుపోతుంది. దానికి ఇది అది అని లేదు, అది తీసేయబట్టి చాలాను. తెల్లవారేటప్పటికీ రోడ్లు కాస్త ప్రశాంతంగా ఉన్నాయండి. రెండోది పంది, ఆ రెండు ఉండబట్టే మున్సిపాలిటీ వాళ్ళ పని చాలా మటుకు తగ్గిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆ కాకికి అంత గొప్పతనం ఎక్కడిది అంటే, యమధర్మరాజు గారి వరం, నిన్ను రోగం పీడించదు, లోకంలో అన్ని జాతుల్ని పీడిస్తాయి కానీ నీకు రోగం రాదు. మరి చచ్చిపోవడం ఎలాగా? నీ అంత నువ్వు ఏదో ప్రమాదం వల్ల చచ్చిపోవాలి తప్ప నీ అంత నువ్వు చచ్చిపోవడం అన్నది నీకు లేదు అవసరం అన్నాడు ఆయన. అందుకే అన్ని కాకులు ఉన్నా నాలుగు కాకులు చచ్చిపోయి ఎప్పుడు కనపడవు. కాకి చచ్చిపోతే షాక్ కొట్టి చచ్చిపోవడం, ఎవరో క్యాటిల్ బార్ పెట్టి కొడితే ఏదో గుండు తగిలి చచ్చిపోవడం, అలా చచ్చిపోవాలి తప్ప కాకి సహజంగా చచ్చిపోయింది అని చెప్పడం చాలా కష్టం. రెండు, ఓ కాకిని గుర్తెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఓ 1000 కాకులు అలే అనుకోండి, ఓ కాకిని గుర్తెట్టుకుని అది ఎగురుతు దాన్ని గుర్తెట్టుకుంటానని ఎప్పుడైనా చూడండి. రామాయణం చదివితే ఇలాంటి పరిశీలనలు మీకు అలవాటవుతాయి. మీరు కాకిని గుర్తుపట్టుకోలేరు, ఎందుకంటే అన్ని ఏది యవ్వనంలో ఉందో, ఏది చిన్నదో, ఏది వృద్ధురాలో, ఏది మధ్య వయస్సులో ఉందో, ఏది వానప్రస్థానికి వెళ్ళాలో మీరు నిర్ణయించలేరు, అన్నీ ఒక్కలా ఉంటాయి. అది యమధర్మరాజు గారి వరం ఆ జాతికి. ఆ కాకి సంతోషంగా అరిచింది అంటున్నాడు రాముడు. ఎలా తెలుస్తుందండి సంతోషంగా అరిచిందని? అంటే వాల్మీకి రామాయణం చాలా అద్భుతం. ఆయన అంటారు, ఏషవైతత్ర వైదేహ్య విహగః ప్రతిహారకః పక్షీమంతు విశాలాక్ష్యాః సమీపం ఉపనిష్యతి. కాకి వెళ్ళిపోతుంటే తన తలమించి వెరుతూ కావు కావు అని అరిచింది అనుకోండి, అమంగళం వస్తోందని గుర్తు. కాకి తను కూర్చుని ఉంటే తన పక్కకు వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, మంగళం జరుగుతుందని గుర్తు. అందుకే మన వాళ్ళు కాకి వచ్చి కూర్చుని అరిచింది అనుకోండి, ఇంటికి ఎవరో బంధువులు వస్తారే కాకి అరిచింది అంటారు, అంటే మంగళం అన్నమాట. అంటే మన సనాతన ధర్మంలో గొప్పతనం ఏమిటంటే, ఇంటికి బంధువులు రావాలి, వాళ్ళతో కలిసి అన్నం తినాలి, వాళ్ళకి అన్నం పెట్టాలని కోరుకున్న జాతి. అందుకే నేను పొద్దున్నే అంటున్నాను, మాకిచ్చిన విడిదిలో భోజనం చేసినప్పుడు ఆ చెయ్యి కడుక్కుంటుంటే ఇక్కడ అంటుకోలేదు అనుకోండి, వాడి జన్మలో వాడు ఎవరికి అన్నం పెట్టలేడని గుర్తు. వాడు తను తినడం కష్టం, తను మాత్రమే తింటాడు తప్ప తన వలన నలుగురు భోజనం చేయడం కానీ తనతో నలుగురు భోజనం చేయడం కానీ ఉండదు. ఎవడు వెళ్ళడా ఇంటికి, బాబు వాడింటికి మనం ఎందుకండి అంటారు. ఆయనున్న చోటికి ఉద్దనాలి తప్ప మీరు రమ్మన్నారో ఎడా తెరిపి ఉండదు, అలా వస్తారు. అది ఎక్కడదో తెలుసా అండి? అన్నాన్ని అమృతంగా తినమని, అరచేతియందు అమృతం ఉంటుందని, చేతితో అన్నం తినగలిగినటువంటి ప్రాణులలో సర్వోత్కృష్టమైన ప్రాణి మనుష్యుడు. అన్నం తింటే కలుపుకు తినాలి, తింటే అరచేయి అంతా అంటుకుని ఇక్కడ వరకు కడుక్కోవలసి రావాలి అని. ఇక్కడ వరకు కడుక్కోవలసేటట్టుగా అరచేతిని ఎవడు కడుక్కునేటట్టు అన్నం తింటాడో వాడు తాను తిని నలుగురికి పెడతాడు అని. అందుకని మీకు ఈ తరంలో బహుశా చెప్పేవాళ్ళు ఉండరేమో, టీవీ చూడమనేవాళ్లే తప్ప సీరియల్స్ గుర్తుంటాయి కానీ అవి గుర్తుంటాయా, నాకు అనుమానం.

ముందు తరం వరకు ఒక విషయం ఉండేది, మునివేళ్ల తిండి తినకండ్రా అనేవారు. మునివేళ్ల తిండి అంటే ఇలా వేళ్లతో కలుపుకు తినడం, ఇలా చెయ్యంతా తగిలేటట్టు కలపరా కలుపుకు తిననేవారు, ఇలా అద్దుకు తినడం, లేకపోతే ఎడంచేత్తో పట్టుకు తినడం, అలాంటివి ఉండే ఒక్క కుడి చేత్తోటి. సరే మళ్ళీ ఇప్పుడు ఒక దాంట్లోంచి ఓ దాంట్లోకి. కాబట్టి ఇప్పుడు కాకి కూర్చుని అరిస్తే మంగళప్రదం, కాకి తన మించి ఎగురుతూ అరిస్తే అమంగళకరం. రాముడు అంటున్నాడు, నేను మారీచుణ్ణి చంపి వచ్చినప్పుడు నా తల మించి ఎగురుతూ అరిచింది, సీతమ్మ కనపడలేదు. ఇప్పుడు లక్ష్మణ చెట్ల మీద కూర్చుని అరుస్తోంది, కాబట్టి తొందరలో సీతమ్మ దర్శనం మనకవుతుంది, సీతమ్మతో కలుస్తాం. చూసావా, ఈ పక్షి అప్పుడు చెప్పింది ఇప్పుడు చెప్తోంది, అప్పుడు అమంగళం చెప్పింది ఇప్పుడు మంగళం చెప్తోంది అన్నాడు. మీతో నేను శకున శాస్త్రం అన్నాను కదండి, రామాయణం శకున శాస్త్రం, కాబట్టి ఒక మంగళాన్ని మంగళంగా స్వీకరించగలిగి ఉండాలి మీరు. అందుకే పూర్వం ఏదైనా తింటూ ఏం చేసేవారంటే ఓ నాలుగు తీసుకెళ్ళి అలా పడేసేవారు కాకు దేనికి. అయితే నేను మీతో ఒక సూక్ష్మం చెప్పవలసి ఉంటుంది, ఎప్పుడైనా సరే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, పిడచ కట్టి విస్తరి పక్కన పెట్టకూడదు, పిడచ కట్టి మాత్రం పెట్టకూడదు. మీరు మీ కొడుక్కి పెట్టాలనిపించింది అనుకోండి, మీరు తింటూ పిడచ కట్టి పెట్టకూడదు. కొత్త ఆవకాయ కలుపుకున్నారండి, ఈ ఋతువులో అది చాలా ఎక్కువ. కొత్త ఆవకాయ తను మాత్రమే కలుపుకొని తిన్నటువంటి తల్లి లోకంలో ఉండదు. కలుపుకోగానే ముందేం చేస్తుందంటే, ఎంత ధర్మాత్ముడు అవనవండి, ఎంత అనుష్ఠాన తత్పరుడు అవనవండి, ఏమండి ఇదిగో కొంచెం చూడండి రుచి చూడండి అంటుంది. తిని చూడాలి, లేకపోతే అంతకన్నా ఘోరం ఇంకోటి లేదు, గృహస్థాశ్రమంలో తినాలో సార్వ ముద్ద. కానీ పిడచ కట్టి పెట్టకూడదు, చేతిలో విడిగా పెట్టాలి. మీరు భూతబలి కొరకు పక్కన పెట్టినా అన్నాన్ని ఇలా తీసి పెట్టాలి తప్ప, పిడచ కట్టి పెడితే అది వేరు. మన దాంట్లో పిడచలు పెట్టడం అన్నది ఇంకొకప్పుడు, ఎప్పుడు పడితే అప్పుడు ఇంట్లో ప్రతిరోజు పిడచలు పెట్టడం, పిడచలు తీసుకెళ్లి వీధిలో పడేయడం, ఇది ఈశ్వరుడు మంగళప్రదం ఇచ్చినా నిత్యత దినం ఇంట్లో పెట్టుకున్న వాడితో సమానం అవుతాడు. కాబట్టి అలా పిడచల జోలికి వెళ్ళకూడదు. కాబట్టి ఇప్పుడు రాముడు ఇలా బాధపడుతుంటే సీతమ్మ గురించి లక్ష్మణస్వామి అన్నారు, ఉత్సాహో బలవాన్ నార్య నాస్తుత్సాహత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. అన్నయ్య నువ్విప్పుడు సీతమ్మ పక్కన లేదు అని ఇంత బాధపడుతున్నావు, నీకు ఈ శోకము ఎంత కలిగితే నువ్వు అంత కృంగిపోతున్నావు. శోకము మనిషిని పాడు చేస్తుంది. శోకాన్ స్థానంలో నువ్వు దేన్ని పెట్టుకోవలసి ఉంటుందో తెలుసా, ఉత్సాహమును పుంజుకోవలసి ఉంటుంది, ఉత్సాహమును నింపుకోవలసి ఉంటుంది. అది తనంత తాను వచ్చేది కాదు, నీ అంత నువ్వు పెంచుకోవలసింది. నీ అంత నువ్వు పెంచుకుంటే ఉత్సాహంగా ఉంటావు. ఉత్సాహంగా ఉండేటటువంటి వాడు బంతి లాంటి వాడు, శోకంతో ఉండాలనుకునేటటువంటి వాడు మట్టి ముద్ద లాంటి వాడు. మట్టి ముద్దని ఇలా అన్నారనుకోండి అంతే, నేలకు అంటుకుంటుంది, ఇక మళ్ళీ పైకి లేవదు. బంతి నేల మీద పడుతుంది కానీ పైకి లేస్తుంది. ఉద్దాన పతనములు అందరికీ ఉంటాయి, పడడం లేవడం ఉంటుంది జీవితంలో, కానీ పడి ఉండిపోకూడదు, లేవాలి ఉత్సాహంతో. లేవడానికి ఉత్సాహం ఉండాలి మళ్ళీ. కాబట్టి అన్నయ్య నువ్వు ఉత్సాహాన్ని పుంజుకో. ఉత్సాహో బలవాన్నార్యా నాస్త్యుత్సాహాత్పరం బలం సోత్సాహ శాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం. ఉత్సాహమును ఎవరు పుంజుకుంటాడో, ఎవడు మనసులో భీతిని విడిచిపెట్టేస్తాడో వాడు ఈ లోకంలో సాధించలేనిదన్నది లేదు, ఏదైనా సాధిస్తాడు. రామాయణంలో శ్లోకాలనే రవీంద్రనాథ్ ఠాగూర్ గారు గీతాంజలిలోకి తీసుకెళ్లాడు. Where the mind is without fear and the head is held high, where the world has not been broken up into fragments by narrow domestic walls, to thee my country ani prarthana chestadaina. Ekkada bhayam anna maata ledo, ekkada prajalu talettuku tirugutaro, ekkada desham mukka mukkaluga aneka karanamala valana sankuchittam ani pinchukodo, atuvanti sthitiki na tandri na deshanni teeskellu ani prarthana chestadu. Kabatti ఉత్సాహో బలవాన్నార్యా నాస్తుత్యాత్ హత్పరం బలం సోత్సాహస్యాస్తి లోకేస్మిన్ నకించిదపి దుర్లభం.

0: FM 90.4 ఆరోగ్యవంతమైన కోడి పిల్లల కోసం కలిసి పనిచేయడం. కోడి పిల్లల జీవితంలో మొదటి 3 వారాలు వాటి పెంపకదారులకి పెను సవాలు వంటివి. రోజు వయసున్న కోడి పిల్లల్ని పెంచే కుటుంబాలు అవి ఆరోగ్యంగా ఉండడానికి, బతికి బట్టకట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాలి. ఈ వీడియోలో ఒక మహిళా బృందం కోడి పిల్లల గూళ్ళు, మేత, టీకాలు వేయించడాన్ని గురించి సమిష్టిగా ఎలా శ్రద్ధ వహిస్తుందో చూడడానికి ఫయూమ్ నగరాన్ని సందర్శిద్దాం. ఈ మహిళలు నిర్వహించడానికి తేలికగా ఉండే గూళ్లలో కోడి పిల్లల్ని పెంచుతున్నారు. ఒక గూట్లో సరిగ్గా ఒకే వయసున్న కోడి పిల్లలను ఉంచాలి. ఈ సమయంలో కోడి పిల్లలు బతకడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అవసరాలుంటాయి. ఈ మహిళలు స్థానికంగా ఒక దుకాణాన్ని నడుపుతూ చిన్న తరహా పౌల్ట్రీ యజమానులకి సేవలు అందించే ఇమాద్తో కలిసి పనిచేస్తారు. ఈ మహిళలు కోడి పిల్లలు కొనడాన్ని అతడు సమన్వయం చేస్తాడు. ఆ విధంగా అతడు పొదుపు చేయగలుగుతాడు. వాళ్లకి తేలిగ్గా అందుబాటులో లేని వస్తువులను కొనగలుగుతాడు.
1: కోడి పిల్లలని పెంచుతున్నాం. ఉన్నట్టుండి అవి చనిపోవడం మొదలయ్యాయి. ఏ రకమైన రోగమో మనకు తెలియదు. ఇమాద్ ఇక్కడ షాప్ తెరిచిన తర్వాత మేము రోజు అతనితో కలిసి పనిచేస్తున్నాం. మా కోడి పిల్లలకి ఏదైనా అయితే ఒకసారి అతన్ని పిలిచి సలహాలు అడుగుతాం. మందులు అవి రాసి ఇమ్మంటాం.
0: పౌల్ట్రీ టీకాలు, మేతలు చాలా వరకు పెద్ద పెద్ద వ్యాపారాల కోసమే తయారవుతాయి. కానీ ఇమాద్ షాప్ లో చిన్న తరహా రైతుల కోసం అన్ని ముందే సిద్ధం చేసి ఉంటాయి.
2: ఒక కొత్త కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది సావకాశంగా వింటాను. వాళ్ళని సమస్యను వివరించనిస్తాను. నమ్మకం కుదరడానికి ఇది మొదటి అడుగు. అప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటారు కాబట్టి చక్కటి సలహా ఇవ్వవచ్చు. ఉదాహరణకి జబ్బు పడిన కోడి పిల్లలకి ఏదైనా మందు చెప్పాలనుకోండి. వాళ్ళ గూడు దగ్గర నుంచి మొదలు పెడతాను. జబ్బుకి గూడుకి ఉన్న సంబంధం ఏమిటో వివరిస్తాను. కోడి పిల్లల్ని వెచ్చగా ఉంచడానికి వాళ్ళ గూట్లో ఒక లైట్ పెట్టాలని, కుళ్ళిపోకుండా మందుల్ని డ్రింకర్లో కలిపి ఇవ్వడం మంచిదని, ఇలా మెరుగు చేసే పద్ధతులను చెప్తాను. వాళ్ళకి ఫలితాలు కనిపించిన తర్వాత నమ్మకం ఇంకా పెరుగుతుంది.
0: కోడి పిల్లలని పెంచేటప్పుడు వాటిలో కొన్ని మొదటి వారాల్లోనే చనిపోతాయి. 10లో 1 పోవటం మామూలే. అందుకు కారణం రవాణా చేసేటప్పుడు అవి బలహీనంగా నిర్జలంగా ఉండడం. కోడి పిల్లల ఆరోగ్యం అవి ఉండే చోటు, మేత నాణ్యత, శుభ్రతలతో సహా అనేక విషయాల మీద ఆధారపడుతుంది. కాబట్టి అవి చనిపోవడానికి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలుష్యం మురికి చేరకుండా మేత, నీళ్లు పెట్టే పాత్రల్ని తరచుగా కడగాలి. డ్రింకర్ల కింద కారే నీళ్లతో తడిసిన బెడ్డింగ్ని తొలగించితే క్రిములు, పరాన్న, బుక్కులు చేరవు. తనిఖీ చేస్తున్నప్పుడు బెడ్డింగ్ నుంచి అమోనియా దుర్వాసన వస్తే అవసరాన్ని బట్టి కొత్త బెడ్డింగ్ వేయాలి. ఎరువు బాగా పోగై తడిగా మిగిలిపోతే అందులో పెరిగే క్రిముల వల్ల కోడి పిల్లలు చనిపోతాయి.
1: నేను 300 కోడి పిల్లల్ని పెంచేదాన్ని. అవి చక్కటి బరువుతో ఉండేవి. అమ్ముదామనుకుంటుండగా వాటికి కాక్సిడియా సోకింది. దాన్ని నయం చేయటమే కాదు, గుర్తుపట్టడం కూడా రాదు. దాదాపు 100 కోడి పిల్లలు చనిపోయాయి. మందుల కోసం వెతికాను. కారణమేమిటో అర్థం చేసుకుందామని చాలా షాపుల చుట్టూ తిరిగాను. అప్పుడు ఇమాద్ చెప్తే నా కోడి పిల్లలకి కాక్సిడియా వచ్చిందని తెలిసింది. దేవుడి దయవల్ల మళ్లీ అలా జరగలేదు. ఇప్పుడు నేను రోజు వయసున్న కోడి పిల్లలని 55 నుంచి 60 రోజుల వరకు అవి బజార్లో అమ్మేటంత బరువు పెరిగే వరకు పెంచుతున్నాను.
0: కాక్సిడియా ఎదిగిన కోళ్ల కన్నా కోడి పిల్లలకు ఎక్కువ హాని చేస్తుంది. అది కోడి పిల్లల రెట్టల్లో ఉండే క్రిముల వల్ల సోకుతుంది. కోళ్ల గూడు శుభ్రంగా లేకపోతే మురికి పట్టిన డ్రింకర్లు, ఫీడర్ల ద్వారా అది కోడి పిల్లలకి సంక్రమిస్తుంది. కోడి పిల్లల ఆరోగ్యాన్ని గురించి వాటి ప్రవర్తన కూడా సూచిస్తుందని సమయ వివరిస్తుంది.
1: కోడిపిల్లల ఆరోగ్యానికి వాటి గూటిలో క్రిముల్ని తగ్గించడానికి గాలి చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత కూడా ముఖ్యమే కానీ థర్మామీటర్ అవసరం అంతగా లేదు. గూట్లో కోడిపిల్లలు మేతని తింటూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే ఉష్ణోగ్రత సరిగ్గానే ఉందని అర్థం చేసుకోవచ్చు. వాటికి చల్లగా అనిపిస్తే అన్ని ఒక చోట గుంపుగా వస్తాయి. అప్పుడు వెచ్చదనాన్ని ఇవ్వాలి.
0: ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటేనే కోడిపిల్లలు చురుగ్గా ఉంటాయి. కరెంటు బల్బుని కిందికి దించి వెచ్చదనాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా మీరు శీతాకాలంలో కోడి పిల్లలను పెంచుతుంటే ఈ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మొదటి వారంలో రోజుకి 24 గంటలు లైట్ వేసి ఉంచడం మంచిది. అది వెచ్చదనానికే కాక అవి బాగా తిని తాగడానికి కూడా ఉపయోగిస్తుంది. కోడి పిల్లలకి వెలుతురు అవసరమని గుర్తుంచుకోండి. చీకటిగా ఉంటే వాటికి మేత కనిపించదు. ఇంట్లో దొరికే తాజా ఆకుకూరలు, ఆహారము,

0: తినగలిగినంత వయసు వచ్చే వరకు ఈ మహిళలు కోడి పిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే మేతని పెడతారు. అయితే ఆకుకూరల్ని 3 వారాల వయసు రాకుండా వాటికి పెట్టవద్దు.
1: కొనే మేత శుభ్రంగా ఉంటుంది. అలాగే మీ స్వంత బిడ్డల విషయంలో ఎదగడానికి ఆరోగ్యమైన పునాదులు వేసినట్లు అవుతుంది. మీరు తినగా మిగిలిన వాటిని కోడి పిల్లలు తగినంత ఎదిగిన తర్వాతే పెట్టాలి. మిగిలిన తిండిని పారేయడం కన్నా కోళ్లకి పెట్టడమే మంచిదని కొందరు ఆడవాళ్లు తాజాగా లేనివి కూడా వాటికే వేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ కోడి పిల్లల్ని కూడా పారేసినట్లే. మేత చక్కగా పెడితే కోళ్లు చక్కగా బరువు పెరుగుతూ ఎదుగుతాయి. వాటికి కాల్షియం ప్రోటీన్ తగ్గకుండా చూసుకోవాలి.
0: ఇమాద్ షాప్ లో కోడి పిల్లలకి సిఫార్సు చేసిన 23% ప్రోటీన్ ఫీడ్ తో సహా రకరకాల మేతలు దొరుకుతాయి.
2: కోళ్ల పెంపకంలో పద్ధతులు మార్చుకోవాలని కస్టమర్లను ఒప్పించడానికి నేను చేసిన మొదటి పని ఏంటంటే మేత మిశ్రమాల్లో రకాలను వాళ్లకు వివరించడం. 23% నుంచి 14% శాతం ప్రోటీన్ వరకు మేతలన్నీ ఒకటే అని చాలా మంది భావిస్తూ వేరువేరు వయసుల్లో కోళ్లకు వేరువేరు అవసరాలుంటాయని గుర్తించారు. వాళ్లు తమ పొలాల నుంచి వచ్చే బియ్యపు గింజల్ని పొట్టుతో సహా కోళ్లకు పెట్టేస్తారు. మేతని కొనమని వాళ్ళను ఒప్పించడానికి 10 కోళ్లను విడిగా ఉంచి వాటికి కొన్న మేతను పెట్టి ఉత్పాదనలో తేడాని పోల్చి చూడమన్నాను. ఇప్పుడు ఆ కస్టమర్లు స్వయంగా వాడి చూసి తమ లాభాలు పెరగడాన్ని గుర్తించారు. తమ పద్ధతులను మార్చుకోవడానికి ఒప్పుకున్నారు.
0: ముఖ్య కారణాన్ని తెలుసుకోకుండానే చాలా మంది తమ కోళ్లని కోల్పోయారు. చాలా రకాల రోగాలు మీ కోళ్లలో సగాన్ని చంపేయగలవు కాబట్టి టీకాలు వేసి రోగాలను నివారించడం ముఖ్యం. టీకాలు చాలా వరకు కనీసం 1000 కోళ్లకి సరిపోయేలా ఉత్పత్తి చేస్తారు. ఇతర చిన్న తరహా పెంపకదారులతో సమన్వయం చేసుకుని పశువైద్యపు ఖర్చులను పంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇమాద్ షాపు మహిళలు తమ కోళ్లకి టీకాలు వేయించడానికి వారం వారం కార్యక్రమాలు చేస్తుంది. చాలా రకాల టీకాలని తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇమాద్ శుభ్రమైన నీటితో తయారు చేసిన ఐస్ లో పెట్టి టీకాలను ఇళ్లకు తీసుకువెళ్లమని మహిళలకు సలహా ఇస్తాడు. వారి దగ్గరున్న కోడిపిల్లల సంఖ్యని బట్టి ఒక్కొక్క మహిళకి అవసరమైనంత టీకాని ఇస్తాడు. డ్రాపర్తో టీకాలు తామే వేయడాన్ని మహిళలు నేర్చుకున్నారు. ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ కోడిపిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు మహిళలని విజయవంతంగా సిద్ధం చేసిన ఇమాద్ చెప్పేది మరోసారి విందాం.
2: కోడిపిల్లల పెంపకాన్ని గురించి ఎవరికైనా సాయం చేయాలంటే స్వయంగా కోడిపిల్లల్ని పెంచిన వాళ్ళైతేనే చేయగలరు. ఇందులో నాకు మంచి అనుభవం ఉంది. నాకు మందులు, టీకాలు, మా ప్రాంతంలో తలెత్తే జబ్బుల గురించి చక్కటి అవగాహన ఉంది. ముందుగా తగినంత ప్రేరణ, ఏదైనా కొత్తగా చేయాలన్న ఉత్సాహము, కోళ్ల పెంపకాన్ని ఇష్టంగా చేపట్టి తమ విజయాల్ని ఇతరులకు ప్రదర్శించాలనుకునే మహిళల బృందాల్ని ఎంచుకుని వాళ్లకు నా పరిజ్ఞానాన్ని అందజేయడంలో సక్సెస్ అయ్యాను. ఇది మా మొదటి బృందం. కోళ్ల పెంపకం గురించి మా చిన్నబడి, మేమందరం కలిసి ఏ రకాన్ని పెంచాలి, సరైన గూడు ఎలా కట్టాలి, అంటే శీతాకాలంలో హీటింగ్ వ్యవస్థ, ఎండాకాలంలో గాలి ఆడేలా చూడటం, మెంతుల వంటి ప్రత్యామ్నాయాలతో కూడిన మందులు సమయానుసారంగా వాడి కోడిపిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేనొక కార్యప్రణాళికను తయారు చేసి వాళ్లకు ఇచ్చాను. ఈ మహిళలతో కలిసి నేను ఇవన్నీ సాధించాను. వాళ్ల కోడిపిల్లలు తక్కువగా చనిపోతాయి కాబట్టి ఇతరులు తప్పకుండా వాళ్ళని సలహా అడుగుతారు. అలా అడుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఈ సిఫార్సులను అమలు చేస్తారని నమ్ముతున్నాను.
0: గుర్తించుకోండి, ఎంత ఎక్కువ కోడి పిల్లల్ని పెంచితే మీకు అంత నైపుణ్యం పెరుగుతుంది. విషయాలను రాసిపెట్టుకుంటూ వాటిని మీ ఇరుగు పొరుగు వారితో పంచుకోండి. ఆరోగ్యవంతమైన కోడి పిల్లలను పెంచడాన్ని గురించిన ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఓసారి చూద్దాం. కోడిపిల్లల ప్రవర్తనని క్రమం తప్పకుండా గమనిస్తూ వాటికి బాగా చలిగా ఉందా లేక బాగా వేడిగా ఉందా అనేది తెలుసుకోవాలి. గూటిని పరిశుభ్రంగా ఉంచాలి. అవసరాన్ని బట్టి బెడ్డింగ్ ని మార్చాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన నీళ్లు ఉండేలా చూసుకోవాలి. 3 వారాల వయసు వచ్చే వరకు కోడిపిల్లలకి హెచ్చు ప్రోటీన్ ఉన్న మేత పెట్టాలి. టీకా ప్రోగ్రాంల గురించి మీ ఇరుగు పొరుగు వారితో సమన్వయం చేసుకుని మీ సమూహంలో ఈ కబురుని వ్యాప్తి చేయండి.
1: కోడిపిల్లల పెంపకాన్ని గురించి మహిళలకి సలహా ఇచ్చేటప్పుడు వాటికి సోకగల రకరకాల రోగాల గురించి, వైద్యం అందించడం లాంటి వాటి గురించి నేను నేర్పుతాను. వాళ్లందరూ కలిసి టీకాల్ని కొని ఒక కార్యక్రమాన్ని అనుసరించి దుకాణదారు సాయం లేకపోయినా వాటిని వేయగలగాలి. 500 కోళ్లని పెంచే ఆవిడైతే అవసరమైన టీకాల్ని కొనగలదు. కానీ 200 కోళ్లని పెంచే ఆవిడ టీకాల్ని కొనాలంటే చాలా ఖరీదవుతుంది. అందుకే మేము కలిసి పనిచేస్తాం.
0: కోడిపిల్లల్ని పెంచేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా గమనించే అంకిత భావం గల పేరెంట్ అయి ఉండాలి. ఖచ్చితమైన ప్రోగ్రామ్ ని అనుసరిస్తూ రోగాలను తరిమి కొట్టడానికి మీ ఇరుగు పొరుగులతో కలిసి పనిచేస్తే అమ్మడానికి తగిన ఆరోగ్యవంతమైన కోళ్లు మీకు దక్కుతాయి.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్స్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బొల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్స్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
0: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ భీమవరం డాక్టర్ విజయానంద్ కుమార్ వేకిరాజు ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ కొలనోస్కోపీ డబుల్ బెలూన్ ఎండోస్కోపీ పీడియాట్రిక్ ఎండోస్కోపీ ఈఆర్సీపీ కొలాంగియోస్కోపీ ఫైబ్రోస్కాన్ హై రిజల్యూషన్ మానోమెట్రీ పిహెచ్ ఇంపిడెన్స్ హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్ గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ ల్యాబ్ టెస్ట్ ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్ సెకండ్ ఫ్లోర్ యాక్సిస్ బ్యాంక్ పక్కన జేపీ రోడ్ భీమవరం 2 సెల్ 8665585773.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemkalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemkalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
4: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
5: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9993.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001 2555.
2: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వస్తువులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.

0: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈరోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
1: వెన్నెల ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
2: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

0: FM 90.4.
1: హాయ్ హలో లిసినర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. ఈరోజు ఆయుష్మాన్ భవలో మెదడుకి అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి తెలుసుకుందాం. కాళ్ళు చేతులు అకస్మాత్తుగా పనిచేయకుంటేనో, మాటల్లో తడబాటు మొదలైతేనో సాధారణంగా మెదడులోనే పరీక్షిస్తారు వైద్యులు. ఇప్పటిదాకా ఇందుకోసం సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లే ఉపయోగిస్తున్నారు. ఈ రెండూ కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తే మెదడులోని రక్త ప్రవాహం తీరుతెన్నుల్ని మరింత చక్కగా చూడొచ్చు. పైగా ఎంఆర్ఐతో పోలిస్తే అల్ట్రాసౌండ్కి ఖర్చు తక్కువే. సమస్య ఏంటంటే అల్ట్రాసౌండ్ తరంగాలు మన పుర్రెని దాటి మెదడు లోపలికి వెళ్లడం కష్టం. వాటిని దాటుకొని వెళ్లేలా ఇదివరకే రూపొందించిన కొన్ని స్కానర్లు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. తాజాగా దీనికో పరిష్కారం సాధించారు సౌత్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. ఓ చిన్న ఆపరేషన్తో పారదర్శక ఫిల్మ్స్ ఒక దాన్ని పుర్రెని దాటి లోపలికి పంపగలిగారు. ఎంఆర్ఐ స్కాన్ కన్నా సూక్ష్మంగా మెదడు తీరుతెన్నుల్ని వాళ్ళు గుర్తించగలిగారు. ఈ ప్రయోగాన్ని ఏ రోగిపైనో చేయలేదు. ఓ మామూలు వ్యక్తి, అతను తన రోజువారీ పనులు చేస్తుండగాని ఈ స్కాన్ తీయగలిగారు. ఇందుకోసం రోగి పడుకునే ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సొలిజనర్స్, మరి ఆయుష్మాన్ బావాలో మరిన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: ఉత్తర కోస్తాలో గత 30 సంవత్సరాలుగా బేకరీ రంగంలో రారాజు ఫ్రెష్ చాయిస్.
1: పూర్తి నాణ్యత ప్రమాణాలతో అత్యుత్తమమైన రుచికరమైన ఫ్రెష్ చాయిస్ బ్రెడ్స్, బన్స్, రస్క్, కేక్స్ మరియు కుకీస్ తదితర ఉత్పత్తి

0: ఇప్పుడు మన పట్టణంలో అన్ని దుకాణాల్లో లభ్యమవుతున్నాయి.
1: మీకు నచ్చే మీరు మెచ్చే రుచికరమైన ఫ్రెష్ చాయ్స్ ఉత్పత్తులను ఈ రోజే ఆస్వాదించండి.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఫ్రెష్ చాయ్స్.
1: ఫోన్ 7738351695. మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్ అంజనీ టైల్స్.
0: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికి అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
2: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
1: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
2: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాట్ ఫినిష్, మ్యాట్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
1: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణలో తయారైన టైల్స్ అంజనీ టైల్స్.
0: ఆహ్లాదం, ఆకర్షణీయం, అంజనీ టైల్స్ సొంతం.
3: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. నడుము నొప్పికి నడక మందు. కొన్ని నడుము నొప్పులకి కారణాలుండవు. ఎముకలు విరగడం, ఇన్ఫెక్షన్లకి గురి కావడం వంటివేవీ లేకుండానే కొందరు నడుము పట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అని దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ వాటి ఫలితాలు వచ్చేలోపు ఈ సమస్యకో సులువైన పరిష్కారం సూచిస్తున్నారు ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు. రోజువారీ నడుకతో ఈ సమస్య చాలా వరకు తీరుతుందని చెబుతున్నారు. ఇందుకోసం తరచూ కారణం లేని నడుము నొప్పితో బాధపడుతున్న 708 మందిని ఎంచుకున్నారు. వాళ్ళని 2 సమాన బృందాలుగా విభజించారు. ఒక బృందాన్ని వైద్యుడి పర్యవేక్షణతో రోజు కనీసం 30 నిమిషాలు నడవమంటున్నారు. మరో గ్రూప్ని ఇష్టమైతేనే నడకని ఎంచుకోమన్నారు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు వివరాలని పరీక్షిస్తే క్రమం తప్పకుండా నడిచిన వారిలో 6 నెలలప్పుడు మాత్రమే నడుము నొప్పి కనిపించిందట. ఆ తర్వాత దాని తీవ్రతతో పాటు తరచుదనము తగ్గిందట. నడవని వారిలో ఎప్పటిలాగే 3-4 నెలకోసారి రావడం చూశారట. అందుకే నడకని తప్పనిసరి చేసుకోమంటున్నారు. సో లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, MS OBG గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పీడిఎం స్వరూప్ MD జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ MD పీడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ MD ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
1: డాక్టర్ పి ప్రవీణ్ MS ఆర్థోపెడిక్స్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
4: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పార్కిన్సన్స్ కి AI పరీక్ష. కీలు కీలులోనూ సూదితో గుచ్చినంత బాధ, చేతులు కాళ్ళల్లో వణుకు, కాసేపు నిల్చోవాలన్నా పట్టు తప్పి పడిపోయే ప్రమాదం, ఇవన్నీ పార్కిన్సన్స్ లక్షణాలు. ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతుంటే ఏటా 3 లక్షల మంది కన్నుమూస్తున్నారట. మన శరీర అంగాలు ఒకదానికొకటి సమన్వయంతో పనిచేయడం కోసం డోపమిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మెదడులో అది స్రవించే చోట వ్యర్థ కణాలు పేరుకుపోయి వాటి ప్రభావంతో ఆరోగ్యవంతమైన ఇతర కణాలు క్షీణించడం వల్ల పార్కిన్సన్ సమస్య వస్తుంది. ఈ సమస్య రావడానికి 7 నుంచి 3.5 ఏళ్ల ముందుగా దానికి సంబంధించిన ప్రోటీన్లు కొన్ని మన రక్తంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. తాజాగా ఆ ప్రోటీన్లని అత్యంత వేగంగా గుర్తించే ఓ కృత్రిమ మేధాని రూపొందించారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. అమెరికాలో 100 మంది పైన దీన్ని పరీక్షిస్తే సుమారు 70 మందికి భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని AI చెప్పిందట. అది చెప్పినట్లే 3 ఏళ్ల తర్వాత వాళ్లలో పార్కిన్సన్స్ వ్యాధి రావడం గమనించారు. ఆ రకంగా AI 100% ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేస్తున్నట్లు తేల్చారు. ఇలా ముందుగానే పసిగట్టడం వల్ల మెదడులోని కణాల క్షీణతని సమర్థంగా అడ్డుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. సొలిసినర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని ఆనందించండి.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9193.
1: నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్.

0: అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001-25552.
1: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్, MBBS, MD, పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పీసీఓడికి కొత్త చికిత్స వచ్చింది. పాలిసిస్టిన్ ఓవరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్, క్లుప్తంగా పీసీఓడి. మన దేశంలో కనీసం 10% మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారట. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లోనే ఇది ఎక్కువగా ఉందని చెబుతున్నారు. నెలసరి క్రమం తప్పిపోవడం, ఊబకాయం, సంతానలేమి, మొటిమలు పెరగడం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి పీసీఓడి బాధితుల్లో. శరీరంలోని టెస్టోస్టెరిన్, యాంటీ మలేరియన్ హార్మోన్ల స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్లే ఇవన్నీ జరుగుతాయంటున్నారు. ఈ హార్మోన్లు ఆకస్మికంగా ఎందుకు ఇలా పెరుగుతాయో శాస్త్రవేత్తలు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మలేరియాకి వాడుతున్న ఆర్టెమిసిన్ మందు ఈ సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తుందని గుర్తించారు చైనా శాస్త్రవేత్తలు. అక్కడ ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ముందుగా పీసీఓడితో బాధపడుతున్న ఎలుక పైన పరిశోధన చేశారు. ఆర్టెమిసిన్తో వాటిలో హార్మోన్ స్థాయిలు స్థిరంగా మారడం గమనించారు. ఆ తరువాత పీసీఓడితో బాధపడుతున్న మహిళల పైన దీన్ని ప్రయోగిస్తే నెలసరి క్రమంగా రావడం గమనించారు. టెస్టోస్టిరాన్ తదితర హార్మోన్ల తీవ్రత గణనీయంగా తగ్గడం చూశారు. దీనితో పాటు ఇతర ఇబ్బందులు తగ్గుతున్నాయని నిరూపించారు. ఆర్టెమిసిన్ అన్ని రకాల సురక్షితమైన మందు కాబట్టి పీసీఓడికి దీన్ని వాడొచ్చని సూచించారు. సో లిజనర్స్, మరి ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.

0: FM 90.4.
1: శ్రోతలకు నమస్కారం. ఈనాటి సూక్తి సుధ కార్యక్రమాన్ని మీ ముందు ఉంచింది మండరే విష్ణు 90.4. లిసనర్స్, ఈనాటి మన కార్యక్రమంలో కొన్ని సూక్తుల యొక్క అర్థాలను తెలుసుకుందాం.

భూదాహా. ఈ శ్లోకం యొక్క అర్థం, జూదము, మాంసభక్షణము, సురాపానము, వేశ్య సంగమము, వేట, దొంగతనము, పరస్త్రీ లోలత, ఈ ఏడును వ్యసములు మరియు మహాపాపకరములు. బుద్ధిమంతులు వీటిని వదిలిపెట్టవలను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: ಸ್ತನಃ ಶ್ರುತವಾನಪಿ ಮೂರ್ಖಶ್ಚ ಯೋ ಧರ್ಮ ವಿಮುಖೋ ಜನಃ.
1: ಈ ಶ್ಲೋಕಂ యొక్క అర్థ ఏంటంటే, ఏ మనుజుడు ధర్మ మార్గమున నడుచుకొనడో వాడు చదువుకున్న మూర్ఖుడే, ధనికుడే ఉండిన్ని నిరుపేదవాడే, ఇక బలవంతుడైనను శక్తిహీనుడే అగుతున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

ఈ శ్లోకం యొక్క అర్థం, నాశన స్వభావం గల ఈ శరీరానికి రక్షణ ఏముంది? కీర్తి ఒక్కటియే నాశనము లేనిదిగాన అట్టి కీర్తిని కాపాడుకొనుటకై మానవుడు యత్నించవలెను. అతడు మరణించినను కీర్తికాయముచే జీవించి ఉంటున్నాడు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, భీమవరం. డాక్టర్ విజయానంద్ కుమార్ వేగిరాజు, ఎండి డిఎం గ్యాస్ట్రో ఎంట్రాలజీ గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ఈఆర్సీపీ, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రెజల్యూషన్ మానోమెట్రీ, పిహెచ్ ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2. సెల్ 8865 5873.
2: లిస్నర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం. బాయ్.

స్త్రీ స్వతంత్రత. ఈ శ్లోకం యొక్క అర్థం, బాల్యమున తండ్రి అధీనమున, యవ్వనమందు భర్త వశమున, వృద్ధాప్యమున పుత్రుల వద్ద ఉండవలనే గాని స్త్రీలు విడిగా స్వతంత్రులుగా ఉండలేరు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: మహరే.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, జీవితంలో అసారములైన వాట్ల నుంచే సారవంతములైన వాట్లను సంపాదించవలను. ధనము అశాశ్వతం, దానిని దానము చేసి కీర్తిని సంపాదించవలను. అట్లి వాక్కు నుంచి సత్యమును, ఆయుష్యు నుంచి ధర్మము, కీర్తిని, ఇక శరీరము వల్ల పరోపకార పుణ్యాన్ని సంపాదించవలను అని ఈ శ్లోకం యొక్క అర్థం.
0: అజరా.

0: ಶು ಮೃತ್ಯುನಾ ಧರ್ಮಮಾಚರೀ.
1: ఈ శ్లోకం యొక్క అర్థం, ప్రాజ్ఞుడు ముసలితనము, మృత్యువు లేనివాని వలె విద్యను ధనమును సంపాదించవలెను. మృత్యువు జుట్టుపట్టి లాగుతూ ఉన్నట్లే భావించి ధర్మమును ఆచరించవలెను. అనగా ధర్మము చేయుటను రేపు మాపు అని జరుపక తత్క్షణమే చేస్తూ ఉండాలని దీని యొక్క భావం.

0: మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
0: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630.
2: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహూజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహూజా ఆదరేజ్ షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9867.
3: సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
4: లిస్నర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.

यातृक् సౌజన్యభూషణం. ఈ శ్లోకం యొక్క అర్థం, అలంకారములు, రాజ్యము, పౌరుషము, విద్య, సంపదలు ఇవేవీ కూడా మనుజులకు సౌజన్యము వంటి ఉత్తమ భూషణములు కాజాలవు అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

శ్లోకం యొక్క భావం ఏంటంటే, ఎవడెట్లు వర్తించుచున్నాడో వానితో అట్లు వర్తించుట అధర్మం కానేరదు, తన్మూలమున అకళ్యాణమును ఘటించదు అని ఈ శ్లోకం యొక్క అర్థం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, భూతదయను పోలిన ధర్మం ఇంకొకటి ఈ లోకంలో లేదు. అందుచేత మానవులు సర్వదా యత్నించి సర్వజీవ కారుణ్య భావముతో ప్రవర్తించవలెను అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIL నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ, స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, PCOD, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్, మొటిమలు, సోరియాసిస్, బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్, అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ SR రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద.

0: ఏది?
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.
2: వెల్కమ్ బ్యాక్ టు సూక్తి సుధా. లిసనర్స్, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో మరికొన్ని సూక్తుల యొక్క భావాలు తెలుసుకుందాం.
3: కురోరప్యవలిప్తస్య కార్యకార్యమజానతః ఉత్పథం ప్రతిపన్నస్య కార్యం భవతి శాసనం.
2: ఈ శ్లోకం యొక్క భావం ఏంటంటే, కర్తవ్య కర్తవ్యాలను లెక్క చేయక గర్వముతో అపమార్గమున సంచరించిన వానిని గురువైనను శాసింపనగును, అదియే న్యాయం అని ఈ శ్లోకం మనకి తెలియజేస్తుంది.

ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సర్వదా క్షమగాని సర్వదా తైక్షణ్యముగాని శ్రేయస్కరములు కావునాయనా. అందుచేతనే పండితులు క్షమకు అపవాదమును అనగా మినహాయింపులు చెప్పి ఉన్నారు అని ఈ శ్లోకం యొక్క అర్థం.

0: ಚ ಸೇತು ಸ್ನಾನ ಸತೈರ್ಯಶ್ಚ ತತ್ಫಲಂ ಮಾತೃವಂದನೇ.
1: ಈ ಶ್ಲೋಕಂ యొక్క అర్థం, ఆరు సార్లు భూ ప్రదక్షిణం చేసిన ఫలం, 1000 సార్లు కాశీయాత్రకు పోయిన పుణ్యం, 100 సార్లు సేతుస్నానము గావించిన ఫలమును తల్లికి నమస్కారం చేస్తేనే లభిస్తుంది అని ఈ శ్లోకం యొక్క అర్థం. శ్రోతలింతవరకు సూక్తి సుధా కార్యక్రమాన్ని విన్నారు. తిరిగి రేపటి కార్యక్రమంలో మరికొన్ని సూక్తులతో కలుసుకుందాం. నమస్కారాలతో రేడియో విష్ణు 90.4.

0: FM 90.4. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై పాఠశాల విద్యా కార్యక్రమాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 10వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం పొడుపు కథలు లక్షణాలు.
1: పిల్లలు, మీకు పొడుపు కథలంటే చాలా ఇష్టం కదూ? మరిప్పుడు నేను ఒక పొడుపు కథ పొడుస్తాను, విప్పుతారా? సిద్ధంగా ఉండండి. ఆకాశంలో అంబు, అందులో చెంబు, చెంబులో చారెడు నీళ్లు. ఏంటో చెప్పండి. మీరనుకుంటున్నది నిజమే, టెంకాయ. ఇంకో పొడుపు కథ పొడుస్తాను. చిటారు కొమ్మన మిఠాయి పొట్లం పటాల మెప్పుడు పక్కనే ఉండు. ఇదేంటో తెలుసు కదా, తేనెపట్టు. ఇలా పొడుపు కథలు పొడుస్తూ విప్పుతూ కూర్చుంటే మనకు తెలియకుండానే సమయం గడిచిపోతుంది. అంతేకాదు, మెదడుకు మేత, ఆలోచనకు సవాల్,

0: వేడెక్కుతుంది. అదే అసలైన పొడుపు కథ లక్షణం. తెలుగు సాహిత్యంలో పొడుపు కథలకు ఒక విశిష్టమైన స్థానం ఉంది. పొడుపు కథను వినేవాడి నుండి సమాధానం రాబట్టడంలోనే పొడుపు కథ చమత్కారం దాగి ఉంది. అందరూ అనుకునేలా పొడుపు కథలు హాస్యగుళికలు కావు, ఆలోచనా ప్రేరకాలు. జ్ఞాపక శక్తికి, బుద్ధి కుశలతకు దోహదపడతాయి, కుతూహలాన్ని ప్రేరేపిస్తాయి, మానసిక వికాసానికి, భావ సమైక్యతకు తోడ్పడతాయి. పొడుపు కథలు లక్షణాలు అన్న ఈ కార్యక్రమాన్ని వింటే మీకే తెలుస్తుంది, వినండి.
1: రావయ్య, సురేష్ రా, ఇలా కూర్చో. నువ్వు ఎప్పుడొస్తావా అని చూస్తున్నాను. సరే, ఈవేళ మనం కథలు గాని కథలు చెప్పుకుందామా?
2: కథలు అంటే స్టోరీలు. బాబాయ్, మీరు చెప్పిన జీడిపక్కం స్టోరీలు విని విని చూడండి నా చెవులు ఎలా సాగిపోయాయో. వద్దు బాబాయ్, వద్దు, నన్ను ఇలా బతకని.
1: నువ్వు వింతేనయ్యా, ఏది పూర్తిగా వినవు కదా, పైగా తొందరపాటు. నేను కథలు కాకరకాయలు అనలేదయ్యా, కథలు కాని కథలు అన్నాను.
2: కథలు కాని కథలా? అవేంటి బాబాయ్?
1: ఇప్పుడు వచ్చో దారిలోకి. అవేంటని అడగడం కాదు, అవేంటో కాస్త బుర్ర ఉపయోగించి ఆలోచించవయ్యా.
2: బుర్ర కథలు?
1: పొట్టి మట్టి బుర్ర. ఆ బుర్ర కాదయ్యా, నీ బుర్రతో ఆలోచించి చెప్పమన్నా.
2: బుర్రతో ఆలోచించి చెప్పాలా? ఏదైనా హింట్ ఇస్తారా బాబాయ్? అదే సూచన ఏదైనా.
1: దీనికి సూచన కావాలా? సరే కాని, మాట గాని మాట తెలుసు కదా, అదే టమాటా అలా ఉండాలి.
2: ఓ, తెలిసింది. పొడుపు కథలు?
1: అబ్బా, గుర్తించావే. పొడుపు కథలు అంటే ఏమిటో నీకు తెలుసా?
2: విన్నాను బాబాయ్, కానీ వాటి గురించి పూర్తిగా అయితే తెలీదు.
1: పొడుపు కథను ఒకరు అడుగుతారు, ఇంకొకరు జవాబు చెప్తారు. పొడుపు కథను అడగడాన్ని పొడుపు అని, జవాబు చెప్పడాన్ని విడుపు అని అంటారు.
2: ఓహో, ఇప్పుడు అర్థమైంది. మీరు కథలు గాని కథలు ఏం కథలు అని పొడిచారు, నేనేమో పొడుపు కథలు అంటూ విప్పాను. అలాగన్నమాట.
1: చక్కగా అర్థం చేసుకున్నావు. ఈవేళ మనం పొడుపు కథల పుట్టు పూర్వోత్తరాలు, లక్షణాలు, కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం, సరేనా?
2: ఎందుకు ఆలస్యం బాబాయ్? రైట్ రైట్, కానీ పొడిచేయి.
1: ఇదేనయ్యా, ఇలా అడిగేవాడికి, విప్పేవాడికి, మిగతా వినేవారికి ఉత్సాహాన్ని కలిగించి, మెదడుకు మేత వేస్తూ, సమస్యలను పరిష్కరించే నైపుణ్యాన్ని పెంచి, ఆనందం వెల్లివిరిసేలా చేసేవే పొడుపు కథలు.
2: బాబాయ్, మిమ్మల్ని పొడుపు కథ ఒకటి పొడవమంటే మీరు ఎటో వెళ్ళిపోతున్నారు. బాబాయ్, నేను చిన్నప్పుడు విన్న ఒక పొడుపు కథ గుర్తుకొచ్చింది, మరి అడిగేస్తాను, మీరు విడుపు చెప్పాలి.
1: అడిగే.
2: కిటకిట తలుపులు, కిటారి తలుపులు ఎప్పుడు మూసినా చప్పుడు కావు. ఏమిటో చెప్పుకోండి.
1: నేను చిన్నప్పటి నుంచి విన్నదే ఇది. దీన్ని విడుపు కనురెప్పలు.
2: మీరు చెప్పిన జవాబు సరైందే బాబాయ్, అయినా నాకు అనుమానం, ఆ జవాబే ఎందుకు కరెక్టు?
1: కిటకిట తలుపులు, కిటారి తలుపులు అన్న మొదటి వాక్యంలో తలుపులు అన్న పదంలో మూయడం, తెరవడం అనే లక్షణం కలిగినవని తెలుస్తుంది. ఇక్కడ కిటకిట, కిటారి అనే శబ్దాలు తలుపులు మూస్తూ తెరుస్తూ ఉంటే వచ్చే శబ్దానికి అనుకరణగా వాడిన ధ్వన్యనుకరణ పదాలు. ఇక ఎప్పుడు మూసినా చప్పుడు కావు అనే రెండో వాక్యంతో ఆ తలుపులు తెరిచి ఉండేవని, ఎన్నిసార్లు మూసినా శబ్దం రాదని తెలుస్తుంది.
2: కనురెప్పలు మన కళ్లకు తలుపు లాంటివేనని, అయితే అవి ఎన్నిసార్లు మూసినా చప్పుడు రాదని గ్రహించి విడుపు చెప్పాలి, అదే కదా బాబాయ్?
1: అవును. ఇలా జవాబు వెంటనే తోచకుండా జవాబుకు సంబంధించిన జ్ఞానాన్ని సూచనామాత్రంగా అందించడం పొడుపు కథల లక్షణం.
2: చక్కగా చెప్పారు బాబాయ్. పొడుపు కథ జవాబు అంటే విడుపు దానిలోనే దాగి ఉంటుందన్నమాట. అది విప్పితే గాని తెలీదు. మరి బాబాయ్, ఈ పొడుపు కథలు ఎప్పటి నుండి ఉన్నాయంటారు?
1: నీకు చరిత్రపై అభిరుచి పెరిగిందే. సరే, మంచిదే. పొడుపు కథలు తొలివేదమైన ఋగ్వేదంలోనే ప్రశ్నా జవాబులుగా కనిపిస్తున్నాయి. బౌద్ధ జైన సాహిత్యాల్లోనూ పొడుపు కథల ప్రసక్తి ఉంది. ఇక మహాభారతంలోని యక్షప్రశ్నలు పొడుపు కథల రూపాలే. ఇవన్నీ లిఖిత సాహిత్యానికి అంటే పండితులకు సంబంధించిన పొడుపు కథలు. అయితే పొడుపు కథలు ఎక్కువగా మనకు జానపదులు వాడకంలోనే కనిపిస్తున్నాయి.
2: అవును బాబాయ్, మా తాతయ్య నాయనమ్మలు మాట్లాడుతుంటే పొడుపు కథలు, సామెతలు పొంగి ప్రవహిస్తూ ఉండేవి. మా చిన్నప్పుడు వాళ్ల మాటలంటే చాలు, మేము చెవులు కోసుకునేవాళ్ళం.
1: నిజమే. ఇప్పుడు మన మాటలన్నీ కృత్రిమంగా ఉంటాయి. అప్పటి వాళ్ళు పగలంతా పొలాల్లో కష్టపడి, రాత్రివేళ వెన్నెల్లో కూర్చొని కాలక్షేపాన్ని కబురు

0: పొడుపులు చెప్పుకునేటప్పుడు పొడుపు కథలు ఒకరు పొడిస్తే మరొకరు ఇప్పుకుంటూ ఆనందించేవాళ్ళు. అందుకే పొడుపు కథలు జానపదుల సాహిత్యంలో కోకొల్లలుగా కనిపిస్తున్నాయి.
1: బాబాయ్, నాకు అనుమానం ఈ పొడుపు కథలు మన తెలుగు వాళ్ళలోనే ఉన్నాయంటారా లేక?
0: ప్రపంచంలోని అన్ని భాషల్లోనూ పొడుపు కథలు ఉన్నాయి. సంస్కృతంలో పొడుపు కథను బ్రహ్మోదయం, ప్రహేళిక అనే పేర్లతో పిలుస్తుంటే, కన్నడంలో ఒడ్డు కథ అని, ఇంగ్లీష్ వాళ్ళు రిడిల్ అని, ఇలా అన్ని భాషల్లోనూ పొడుపు కథల రూపాలు ఉన్నాయి.
1: మన తెలుగు నాటనే అనంతపురం జిల్లాలో పొడుపు కథలను అడ్డు కథలని, రాయలసీమలోని మిగతా జిల్లాల్లో మారు కథలు అని అంటున్నారు కదా బాబాయ్.
0: తెలంగాణ ప్రాంతంలో పొడుపు కథనే తట్టు అంటుంటారు. కరీంనగర్ జిల్లాలో ప్రత్యేకంగా శాస్త్రం అంటూ పిలుస్తారు.
1: బాబాయ్, నాకైతే మన పల్లెల్లో జానపదులు పొడుపు కథలు వేసుకుంటూ విప్పుకుంటూ మాట్లాడుతుంటే వినాలని ఉంది బాబాయ్.
0: దానికేం భాగ్యం, నేను వాళ్ళ మాటలంటే చెవి కోసుకుంటాను. అందుకే వాళ్ళు మాట్లాడుతుంటే రికార్డ్ చేసి తెచ్చాను. విందామా?
1: నిజమా బాబాయ్, సరే విందాం.
2: నర్సక్క! ఓ నర్సక్క! ఎవరది? వస్తున్నా.
3: ఆ, నేనే నర్సక్క, గంగని.
2: ఓ, నువ్వా గంగ, రా కూర్చో.
3: ఏం చేస్తున్నావు నర్సక్క?
2: ఈ వంటింటో పని అయ్యేదా చచ్చేదా చెప్పు.
3: అరే, ఏమైంది నర్సక్క? ఆ కళ్ళ నిన్న నీళ్ళేంటి? నువ్వేదో ధైర్యవంతురాలివి అంటుంటారంతా, అట్లా ఏడుస్తున్నావు. ఏమైంది, మా బావగాని ఏమైనా అన్నాడా ఏంటి?
2: ఏంది ఏడుస్తున్నానంటున్నావా? మరే, ఏడవక తప్పుతుందా చెప్పు. అంగట్లో కొనక తప్పుతుందా? ముందర పెట్టుకుని ఏడవక తప్పుతుందా?
3: ఏంటి నర్సక్క, కొనేది ఏంటి, ఏడ్చేదేంటి? అంగట్లో కొనడం అంటే కూరగాయలు కొనడమే కదా. నిజమే అక్క, అన్నీ ప్రియమే. ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు.
2: మరే, కొనబోతే కొరివి, అమ్మబోతే అడివి. సరే గాని గంగా, నా తెలియకడుగుతాను, నువ్వు ఉపాసాలుంటున్నావా? మా మరిది కిషన్ అసలే తిక్కలోడు. ఇంట్లో వంటన్నా చేసి పెడుతున్నావా లేదా?
3: నువ్వు ఊరుకో అక్క, ఇల్లన్నాక వంట చేసుకోమా. నువ్వే కొనక తప్పుతుందా, ఏడవక తప్పుతుందా అన్నావు. బొటబొట నీళ్లు గారుతుంటే కిలకిలా నవ్వుతున్నావు. నువ్వు భలే విచిత్రాల మనిషివక్క.
2: చిత్రం లేదు, చింతకాయ లేదు. అంగట్లో కొనక తప్పనిది, ముందర పెట్టుకుని ఏడవక తప్పనిది. ఏంటో చెప్పుకో చూద్దా.
3: ఓ, శాస్త్రమేశావా? ఉండు ఉండు. ఏంటది, అంగట్లో కొనుక్కునేది, ముందర పెట్టుకుని ఏడ్చేది? ఉల్లిగడ్డ. ఉల్లిగడ్డ కదా. కత్తిపీట ముందు పెట్టుకుని ఉల్లిగడ్డ కోసుంటావు, కళ్ళల్లో నీళ్ళొచ్చాయి, అంతే కదక్క. నర్సక్క, నర్సక్క, ఎక్కడ నేర్చుకున్నావక్క ఇన్ని శాస్త్రాలు? ఎప్పుడు చూసినా ఏదో ఒక సామెత చెబుతూనే ఉంటావు.
0: చూసావా, మన పల్లెల్లో ప్రజల మాటల్లో సామెతలు, జాతీయాలు, పొడుపు కథలు ప్రవాహంలా కదిలిపోతుంటాయి.
1: అంగట్లో కొనటం, ముందు పెట్టుకుని కోస్తూ కన్నీళ్లు పెట్టుకోవటం, ఉల్లిపాయ గురించి ఎంత చక్కగా తయారు చేశారు బాబాయ్ ఈ పొడుపు కథని.
0: సురేష్, ఇంకో సంభాషణ విను. ఇందులో ఇద్దరు పురుషులు మాట్లాడుకుంటున్నారు.
4: ఓయ్ నాయుడు బావా, తైతై గుర్రాలు, తకతక గుర్రాలు, నీళ్లను చూస్తే జడిసే గుర్రాన్నిక్కి, ఎండనిప్పులు చెరిగే వేళ ఏ రాజ్యాల నేల బయలుదేరావు బావా?
5: పిఠాపురం చిన్నవాడ, వేటకు వెళ్లిన మొనగాడ, బతికిన పక్షిని చంపొద్దు, చచ్చిన పక్షిని తేనువద్దు, కూరకు లేక రానువద్దు అని మీ చెల్లాయి పూరు పెడితే బయలుదేరే బావా.
4: నాయుడు బావా, ఇంత ఎండలో వెళ్ళింది ఉసురుండి ఉరకలేని దానికోసమా? సరే వెళుదు గాని ఇలా నీడకు రా బావా.
5: నీకేం బావా, ఆకెత్తేసి అన్నం తిని కూర్చున్నావు, హాయిగా నేను వెళ్ళాలి.
4: ఓహో, తింటూ తింటూ తీసే ఆక, ఆకలితో ఉన్నావా బావా? ఏగముసరిని పండ్లున్నాయి, తినిపోరాదు?
5: వాటితో కడుపు నిండదు, కాలు నిండదు, ఇంకా మండుతుంది. ఆ జానడు గుంటలో పండిన జాతిరత్నాలు నువ్వే తినే బావా, నేను వస్తాను.
1: తైతై గుర్రాలు, తకతక గుర్రాలు, నీళ్లను చూస్తే జడిసే గుర్రాలు అంటే చెప్పులేక.

0: బాబాయ్.
1: నాయుడు పాత్ర ఈ పొడుపగదకి విడుపుగా చేసిన చెప్పుల శబ్దాన్ని బట్టి కదా నువ్వు గుర్తుపట్టావు. చకచక గుర్రాల్లో నడిచే చెప్పులు నీళ్ల దగ్గరికి రాగానే భయంతో మన చేతుల్లోకి వచ్చేస్తాయి. అందుకే ఈ పొడుపు కథ ఇలా పుట్టింది.
0: మరి బాబాయ్, పిఠాపురం చిన్నవాడ వేటకు వెళ్లిన మొనగాడ బ్రతికిన పక్షిని చంపొద్దు, చచ్చిన పక్షిని తేను వద్దు, కూరకు లేక రాను వద్దు, దీని భావం ఏంటంటారు?
1: బ్రతికిన పక్షిని చంపకూడదు, చచ్చిన పక్షిని తేకూడదు, కూరకు మాత్రం పక్షి కావాలి. అంటే అదే కోడిగుడ్డు తెమ్మని, దానికి జీవం ఉంటుంది కానీ ఇంకా అది బ్రతకనది కదా.
0: ఓహో, అందుకే సుబ్బయ్య కోడిగుడ్డు అనకుండా ఉసురుండి ఉరకలేనిది అని మరో పొడుపు కథతో జవాబు చెప్పాడు. కానీ ఈ ఆకెత్తేసి అన్నం తినటం ఎలా సాధ్యం బాబాయ్?
1: భలేవాడివే, ఆకు అంటే విస్తరాకు కాదు, తినేటప్పుడు ముద్దలో వచ్చే కరివేపాకు, దాన్ని తీసేసే కదా తింటాం అది.
0: అందుకేనా సుబ్బయ్య పాత్ర తింటూ తింటూ తీసే ఆకని జవాబు చెప్పాడు. బాబాయ్, ఈగ ముసరిని పండ్లు అంటే ఏవో చెప్పరు?
1: కణకణమండే నిప్పులు, ఎర్రగా పండ్లా ఉంటాయి, వాటిపై ఏ ఏగైనా వాలుతుందా?
0: ఈగ ముసరిని పండు అంటే నిప్పు అన్నమాట. అందుకే సుబ్బయ్య పాత్ర జానెడు గుంటలు అంటే పొయ్యిలో అని, పండే జాతిరత్నాలు అంటే ఎర్రని నిప్పులు అని చెప్పాడు. అబ్బా, ఈ పొడుపు కథలు వింటున్న కొద్దీ వినాలనిపిస్తుంది బాబాయ్. ఆలోచన, ఆనందం రెండు రెండు పాయలుగా అల్లుకున్న పొడుపు కథలు నిజంగా మన జాతి రత్నాలు.
1: మరేంటనుకున్నావు?
2: విన్నారుగా పిల్లలు, పొడుపు కథల్లో ఎన్నెన్ని అర్థాలు, ఎంతెంత భావం దాగి ఉంటుందో. పొడుపు కథలు భాషా నైపుణ్యాన్ని, ఆలోచనా విధానాన్ని పెంపొందింపచేస్తాయి. పొడుపు కథల్లో ఎన్నో రకాలున్నాయి. పొడుపు కథలు కేవలం పిల్లలకే ఉపయోగపడతాయి అనుకుంటారు, కానీ పెద్దవారు కూడా తెలుసుకోవాల్సిన విషయాలు వాటిలో ఎన్నో ఉన్నాయి. మరి పొడుపు కథలను బాగా అధ్యయనం చేసి మీ భాషా నైపుణ్యాన్ని పెంపొందించుకుంటారని ఆశిస్తున్నాం.
3: మరొక విద్యా కార్యక్రమం పదవ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ పాఠం ఉపగ్రహ నియమాలు వింటారు.
4: ఫాతిమా, హేమా ఏం చేస్తున్నారు?
5: పేపర్ చూస్తున్నాం టీచర్.
6: చంద్రయాన్ 1 అనే ఉపగ్రహాన్ని అంతరిక్షంలోనికి పంపారు కదా, ఆ వివరాలు చదువుతున్నాం టీచర్.
5: టీచర్ మరి ఈ పిఎస్ఎల్వి ఏమిటి?
7: చంద్రయాన్ 1 అనే ఉపగ్రహాన్ని పైకి తీసుకెళ్లిన రాకెట్ పేరే పిఎస్ఎల్వి అమ్మా.
6: దాని బరువు 316 టన్నులు అనే ఉంది. అంత బరువు ఉన్న పిఎస్ఎల్వి పైకి ఎలా వెళ్ళింది టీచర్?
7: దానిలో ఇంధనం ఉంటుంది, అది మరణం వల్ల పిఎస్ఎల్వి పైకెళ్తుంది. మన శాస్త్రవేత్తలు నెల్లూరు జిల్లా శ్రీహరికోట నుంచి అక్టోబర్ 21, 2008 నాడు చంద్రయాన్ 1 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి ఎక్సెల్ అనే వాహకనౌక ద్వారా ప్రయోగించారు. 316 టన్నుల బరువున్న పిఎస్ఎల్వి ఎక్సెల్ వాహకనౌక 1380 కిలోగ్రాముల చంద్రయాన్ ను తీసుకెళ్లింది. ఇది 3.86 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి నవంబర్ 8 నాటికి చంద్రుని కక్షలోనికి చేరింది. అక్కడ 2 ఏళ్ల పాటు పరిభ్రమిస్తూ పరిశోధనలు జరుపుతుంది. రష్యా, అమెరికా, చైనా, జపాన్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత చంద్రుడిపై ప్రయోగాలు చేపట్టిన 6వ దేశంగా మన దేశం గుర్తింపు పొందింది. చంద్రుడి ఉపరితలానికి సంబంధించి 3D అట్లాస్ ను తయారు చేయడం, కెమికల్ మ్యాప్ ను రూపొందించడం, అక్కడి ఖనిజాలను గుర్తించడం మొదలైనవి చంద్రయాన్ ప్రయోగ లక్ష్యాలు. సరే, వాహకనొక పైకి ఎలా వెళ్తుంది అని మీరు అడిగారు కదా, దాని గురించి మాట్లాడుకుందాం. చేజారిన ప్రతి వస్తువు క్రిందికి పడుతుంది, మనకందరికీ తెలిసిన విషయమే కదా. దీనికి కారణము భూమి ఆకర్షణ బలం. ఈ బలానికి లోనైన ప్రతి వస్తువు భూమిని చేరుతుంది. దీని మొదట గుర్తించినది న్యూటన్ అనే శాస్త్రవేత్త. చెట్టుపై నుండి పడుతున్న పండు పరిశీలన ద్వారా భూమి తనపైనున్న ప్రతి వస్తువును కేంద్రవైపు ఆకర్షిస్తుంది అని చెప్పాడు. ఈ ఆకర్షణ భూమికే కాక అన్ని ఖగోళ రాశులకు వర్తిస్తుందని నిర్ధారించాడు. ఈ భూమి ఆకర్షణ పైనుంచి పడే వస్తువు వేగంలో కానీ, నిట్టనిలుగా పైకిగిరే వస్తువు వేగంలో కానీ మార్పును తీసుకొస్తుంది. అంటే భూమ్యాకర్షణ వల్ల వచ్చే ఈ వేగంలోని మార్పునే గురుత్వ త్వరణము అంటారు. దీనిని జీతో సూచిస్తారు. ఒక ప్రదేశంలో గురుత్వ త్వరణం విలువ స్థిరం, కానీ భూమి మీద ప్రదేశం నుండి ప్రదేశానికి ఈ విలువ మారుతూ ఉంటుంది. సాధారణంగా గురుత్వ త్వరణము అంటే జీ విలువ సీజస్ పద్ధతిలో 980 సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్గా, అలాగే ఎస్ఐ పద్ధతిలో 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని చెప్పారు.

0: చెబుతారు.
1: రాయిని పైకి విసిరితే కొంత పైకెళ్ళి తిరిగి భూమి మీద పడుతుంది కదా, పైకెళ్ళేటప్పుడు నిదానంగా కింద పడేటప్పుడు వేగంగా అనిపిస్తుంది, ఎందుకు టీచర్?
2: రాయిని పైకి విసిరితే పైకెళ్లే కొద్దీ దాని వేగం శూన్యమవుతుంది. ఎక్కడ దాని వేగం శూన్యమవుతుందో ఆ ప్రదేశం నుండి రాయి భూమి యొక్క ఆకర్షణకులోనే క్రిందికి వేగంగా పడుతుంది. అందుకే పైకెళ్లడం నిదానంగానూ క్రిందికి పడడం వేగంగానూ అనిపిస్తుంది. కానీ పైకెళ్లడానికి క్రిందికి పడడానికి పట్టే కాలం సమానంగా ఉంటుంది. సరే పిల్లలు, రాయిని ఎక్కువ దూరం విసరమంటే మీరెలా విసురుతారు?
3: రాయిని ఏటవాలుగా విసురుతాం టీచర్.
2: కరెక్ట్ గా చెప్పావు హేమ. నిలువుగా పైకి విసిరితే అది నిట్ట నిలువుగా క్రిందికి పడుతుంది, అంటే ఎక్కడ నుండి పైకి విసిరితే అక్కడే పడుతుందన్నమాట. మరి రాయిని కొంత కోణంతో ఏటవాలుగా విసిరితే ఏమవుతుంది?
1: ఎక్కువ దూరం వెళుతుంది,
2: అంటే విసిరిన ప్రదేశం నుండి కొంత దూరంలో పడుతుంది కదా. మరి ఇంకా ఎక్కువ దూరం పడేలా విసిరాలంటే ఏం చెయ్యాలి?
3: ఎక్కువ వేగంగా విసిరాలి.
2: కరెక్ట్ గా చెప్పావు. అందుకే ఉపగ్రహాలను పైకి పంపడంలో కూడా ఈ నియమాన్ని పాటిస్తారు. అసలు ఉపగ్రహం అంటే ఏమిటి? గ్రహాల చుట్టూ తిరిగే వస్తువులను ఆ గ్రహం యొక్క ఉపగ్రహము అని అంటారు కదా. ఇవి సహజ ఉపగ్రహాలని, కృత్రిమ ఉపగ్రహాలని రెండు రకాలు. ఇప్పటి వరకు మన సౌర కుటుంబంలో దాదాపు 79 సహజ ఉపగ్రహాలు కనుగొన్నారు.
1: టీచర్, చంద్రుడు భూమికి ఉపగ్రహం కదా?
2: అవునమ్మా, చంద్రుని లాగానే మరి ఒక వస్తువుని భూమి చుట్టూ పరిభ్రమింపచేయగలిగితే అది భూమికి కృత్రిమ ఉపగ్రహం అవుతుంది. మానవుడు వివిధ ప్రయోజనాలు ఆశించి కృత్రిమ ఉపగ్రహాలను తయారు చేసి భూమి చుట్టూ పరిభ్రమింపచేస్తూ ఉన్నాడు.
3: మరి ఈ కృత్రిమ ఉపగ్రహాలను ఏ విధంగా భూమి చుట్టూ తిరిగేలా చేస్తారు?
2: ఇది అర్థం కావాలంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనం ఒక భవనం పై అంతస్తులో నిలబడి ఒక రాయిని క్రిందికి వదిలితే అది సరళరేఖ మార్గంలో క్రిందికి పడుతుంది కదా. ఈసారి మరో రాయిని క్షితిజ సమాంతరంగా కొంత తొలివేగంతో విసిరితే రాయి కొంత వక్ర మార్గంలో ప్రయాణిస్తూ భూమిని చేరుతుంది. ఇప్పుడు ఇంకొక రాయిని ఇంతకుముందు కన్నా ఎక్కువ వేగంతో క్షితిజ సమాంతరంగా విసిరితే ఈసారి రాయి ఇదివరకటి కన్నా ఎక్కువ దూరం వెళ్తుంది. అంటే రాయిని విసరడానికి ఉపయోగించే తొలి క్షితిజ సమాంతర వేగాన్ని పెంచితే రాయి ప్రయాణించే వక్రమార్గం యొక్క వ్యాసార్థం కూడా పెరుగుతూ ఉంది. ఈ విధంగా రాయి వేగం పెంచుతూ విసిరే కొద్దీ రాయి దూరంగా పడుతుంది. రాయిని చాలా వేగంగా విసిరితే, అంటే ఆ రాయి భూ వ్యాసార్థానికి సమాన దూరంలో పడే విధంగా విసిరగలిగితే తిరిగి ఆ రాయి భూతలం మీద ఎక్కడా పడదు. ఎందుకంటే రాయి భూమిపై పడడానికి ప్రయత్నించిన ప్రతిసారి అంతే వక్రంతో భూమి కదులుతూ ఉంటుంది. ఈ విధంగా భూమి నుండి రాయి ఎత్తు లేదా స్థానం స్థిరంగా ఉంటూ అది భూమి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ కృత్రిమ ఉపగ్రహం అవుతుంది. కృత్రిమ ఉపగ్రహాలను ప్రవేశపెట్టడం చాలా సులభంగా అనిపిస్తూ ఉంది కదా, కానీ ఈ ఉపగ్రహాలకు కావలసిన వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే విసిరబడిన ఉపగ్రహం భూమి ఆకర్షణకు లోనయ్యే లోపల అది భూమిని వదిలి నిర్ణయించిన కక్షలోనికి ప్రవేశపెట్టబడాలి. ఈ నియమాన్ని వాడే కృత్రిమ ఉపగ్రహాలు భూమి చుట్టూ కక్షలో పరిభ్రమించేటట్లు చేస్తారు. అయితే ఉపగ్రహాల తొలి గమనాలు భూ ఉపరితలానికి స్పర్శరేఖీయంగా ఉంటాయి. వీటికి భూమి చుట్టూ తిరగడానికి అవసరమయ్యే అభికేంద్ర బలము భూమి యొక్క గురుత్వాకర్షణ బలం నుండి లభిస్తుంది. సులభంగా చెప్పాలంటే ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని నిర్ణీత కక్షలో త్రిప్పేందుకు కావలసిన తొలి క్షితిజ సమాంతర వేగాన్ని దానికి అందించడమే కృత్రిమ ఉపగ్రహాలను కక్షలో ప్రవేశపెట్టే నియమంగా చెప్పచ్చు.
1: టీచర్, మరి ఈ వేగం ఎంత ఉంటుంది?
2: అదే చెప్తున్నానమ్మా. కృత్రిమ ఉపగ్రహం భూమి చుట్టూ ఒక కక్షలో తిరగడానికి దానికి అందివ్వాల్సిన క్షితిజ సమాంతర వేగాన్నే కక్షా వేగం అని అంటారు. భూ ఉపరితలానికి దగ్గరగా భూమి యొక్క ఉపగ్రహం ఒక వృత్తాకార కక్షలో చెలిస్తూ ఉన్నప్పుడు దాని కక్షావేగము గురుత్వ త్వరణము భూ వ్యాసార్థాల లబ్ధం యొక్క వర్గమూలానికి సమానం అవుతుంది.
3: మరి టీచర్, ఈ ఉపగ్రహం భూమి ఉపరితలానికి దగ్గరగా ఉంటే అది భూమి మీద పడదా?
2: మంచి ప్రశ్నే వేశావు. భూమి చుట్టూ వృత్తాకార కక్షలో ఉపగ్రహం తిరగడానికి కావలసిన అభికేంద్ర బలము దానిపై భూమికి గల గురుత్వాకర్షణ నుంచి వస్తుంది.
1: మరి ఈ ఉపగ్రహం కక్షావేగం ఎంత ఉంటుంది టీచర్?
2: అదే చెప్తున్నా. ఈ కక్షావేగం సెకండ్కి దాదాపు 8 కిలోమీటర్లు ఉంటుంది. మరొక ముఖ్య విషయం ఏమిటంటే భూమి గురుత్వ క్షేత్రం నుండి తప్పించుకపోయిన ఉపగ్రహం తిరిగి భూమిని చేరకుండా ఉండాలంటే ఉపగ్రహంని కక్షావేగం కన్నా ఎక్కువ వేగంతో ప్రయోగించాల్సి ఉంటుంది. ఈ వేగాన్నే పలాయన వేగం అంటారు. అంటే భూమి గురుత్వాకర్షణ నుండి ఉపగ్రహం తప్పించుకోవడానికి కావలసిన వేగం అన్నమాట.
3: అంటే పలాయన వేగం కక్షా వేగం కన్నా ఎక్కువ ఉంటుందా?

0: అంతేకదా మరి. ఈ పలాయన వేగం గురుత్వ త్వరణము, భూవ్యాసార్థాల మీద ఆధారపడి ఉంటుంది. అంటే ఈ విలువ వస్తువుల లేదా ఉపగ్రహాల ద్రవ్యరాశుల మీద ఆధారపడదు. కాబట్టి ఈ విలువ ఒక గ్రహంపై అన్ని వస్తువులకు సమానంగా ఉంటుంది. కానీ గ్రహానికి గ్రహానికి ఈ విలువ మారుతూ ఉంటుంది. ఈ పలాయన వేగం దాదాపు సెకండ్కి 11.2 కిలోమీటర్లుగా ఉంటుంది. అంటే భూతలాన్ని దాటడానికి వాడే పలాయన వేగం సెకండ్కు 11.2 కిలోమీటర్లు, అయితే కక్షా వేగం సెకండ్కు 8 కిలోమీటర్లు ఉంటుంది. ఈ ఉపగ్రహాలకు కావలసిన ఈ వేగాన్ని రాకెట్ ద్వారా అందిస్తారు. అంటే రాకెట్లు వాటిని మోసుకుపోతాయన్నమాట.
1: రాకెట్లు అంత పైకి ఎలా పోతాయి టీచర్?
0: రాకెట్లో వాడే ఇంధనము ద్రవరూపంలో ఉంటుంది. రాకెట్లో ఇంధనము ఆక్సిజన్తో కలిసి మండి వేడి వాయువులు ఒక జెట్ మాదిరిగా బయటకు వేగంగా వస్తాయి. ఫలితంగా రాకెట్ ముందుకు దూసుకుపోతుంది. ఇంతకు ముందు చెప్పినట్లుగా గురుత్వాకర్షణకు వ్యతిరేకంగా పైకి పోవాలి కదా. కాబట్టి సెకండ్కు 11.2 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తుంది. ఇంత వేగం రావాలంటే 4 రాకెట్లను ఒకదానితో ఒకటి దూర్చి ఒకే రాకెట్ లాగా వదులుతారు. దీన్నే 4 అంచెల రాకెట్ అంటారు. రోహిణి ఉపగ్రహాన్ని ప్రయోగించిన SLV-3 రాకెట్ కూడా 4 అంచెల రాకెట్. భూమి నుండి బయలుదేరినప్పుడు మొదటి రాకెట్ మండడం ప్రారంభమవుతుంది. దానిలోని ఇంధనం అయిపోగానే అది తక్కిన రాకెట్ నుండి విడిపోతుంది. అలాగే 2వ రాకెట్, 3వ రాకెట్, 4వ రాకెట్ వీటిలోని ఇంధనం అయిపోయేసరికి ఉపగ్రహం నిర్దేశించిన కక్షను చేరుతుంది. అప్పుడే రాకెట్ పైభాగంలో అమర్చిన ఉపగ్రహం బయటకు వస్తుంది. ఉపగ్రహం కక్షలో ప్రవేశించగానే దానిమీద పనిచేసే గురుత్వ బలానికి వ్యతిరేకంగా ఇంకొక బలం పనిచేస్తుంది. ఉపగ్రహం వేగంగా కక్షలో తిరగడం వల్ల ఈ బలం ఏర్పడుతుంది. ఇది ఉపగ్రహాన్ని బయటకు నెట్టుతూ ఉంటుంది. ఈ బలం గురుత్వ బలానికి సమానంగా ఉండి వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. దీనినే అపకేంద్ర బలం అంటారు. అంటే భూమికి ఉపగ్రహానికి మధ్య గల గురుత్వ బలాన్ని, అంటే అభికేంద్ర బలాన్ని, ఈ అపకేంద్ర బలం తులనం చేస్తుందన్నమాట.
2: టీచర్, మరి 1వ రాకెట్, 2వ రాకెట్ మండిన తర్వాత వాటి భాగాలు భూమి మీద పడితే ప్రమాదం కదా?
0: నిజమే. కానీ ఇవి చాలా తేలిగ్గా ఉండే పదార్థంతో చేసి ఉంటారు. ఎప్పుడైతే అవి చాలా వేగంగా భూవాతావరణంలోకి ప్రవేశిస్తూనే ఘర్షణకు లోనై అక్కడే మండిపోతాయి. కానీ ఉపగ్రహం బయటకు వచ్చిన తర్వాత మిగిలిన రాకెట్ భాగాలు వ్యర్థంలాగా మారి అంతరిక్షంలోకి వదిలివేయబడతాయి.
1: అంటే అంతరిక్షంలో కూడా వ్యర్థ పదార్థాలు ఉంటాయా టీచర్?
0: అవునమ్మా. శాస్త్రవేత్తలు ఈ వ్యర్థ పదార్థాలను తగ్గించే దిశగా పరిశోధనలు జరుపుతున్నారు.
2: మన దేశంలో రాకెట్లను పైకి పంపే కేంద్రాలు ఎక్కడున్నాయి టీచర్?
0: వాటినే రాకెట్ లాంచింగ్ స్టేషన్ అంటారు. ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా పులికాడు సరస్సు తూర్పు తీరంలోనున్న శ్రీహరికోట అనే ద్వీపంలో రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఏర్పాటు చేయబడింది. మరొకటి కేరళలోని తిరువనంతపురంలో ఏర్పాటు చేసిన తుంబ. ఇది భూమధ్యరేఖకు దగ్గరగా ఉన్న లాంచింగ్ స్టేషన్.
2: టీచర్, ఈ కృత్రిమ ఉపగ్రహాల వల్ల కలిగే ఉపయోగాలు ఏమిటి?
0: భూమిపై ఉన్న 2 దేశాల మధ్య సందేశాలను చేరవేయడానికి, అంటే టెలిఫోన్లో మాట్లాడడము, ఫ్యాక్స్ సమాచారాలను అందించడము, ఇంటర్నెట్ ద్వారా కలుసుకోవడం వంటి వాటికి ఉపయోగపడతాయి. కృత్రిమ ఉపగ్రహాలను వాతావరణంలోని మార్పులను ముందుగా పసిగట్టి తుఫాన్లు, ఉప్పెనలు వంటివి రాకముందే ప్రజలను హెచ్చరించడానికి ఉపయోగిస్తున్నారు. అంటే ఇటువంటి ఉపగ్రహాలను వాతావరణ భవిష్యవాణులుగా ఉపయోగిస్తున్నారు. కొన్ని రకాల ఉపగ్రహాలు భూమి ఉపరితలంపై ఉన్న వివిధ భూగోళ భాగాల్ని గుర్తించగలవు. ఉపగ్రహాలను గ్రహాలు, నక్షత్రాలు, గెలాక్సీల పరిశోధనలు చేయడానికి కూడా వాడతారు. ఉపగ్రహాలను ఏదైనా ఒక దేశపు సైనిక విభాగంపై గూఢచర్యం చేయడానికి కూడా వాడుతున్నారు. అలాగే దూరదర్శన్, రేడియో ప్రసారాలు కూడా ఉపయోగపడుతున్నాయి.
1: మన దేశం ఏ ఉపగ్రహాలను ప్రయోగించింది టీచర్?
0: ప్రాచీన భారతదేశంలో ఖగోళ శాస్త్రం గురించి పరిశోధించిన శాస్త్రజ్ఞులు ఆర్యభట్ట, బ్రహ్మగుప్త, భాస్కర. 1975 ఏప్రిల్ 1వ తారీఖున ఆర్యభట్ట అన్న కృత్రిమ ఉపగ్రహంను మన దేశం మొట్టమొదటిసారిగా రష్యా సహకారంతో ప్రయోగించింది. తర్వాత భాస్కర 1, ఆపిల్ 2, రోహిణి, SLV-3 అనే కృత్రిమ ఉపగ్రహాలను 1992-94 మధ్య ప్రయోగించింది.

0: 1983లో ఇన్సాట్ ఉపగ్రహాల పరంపర ప్రారంభమయ్యి వాటి సేవలు ఇప్పటికీ మనం పొందుతూ ఉన్నాం. 1988 మార్చి 17 భారతదేశ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాసుకోదగ్గ రోజు. ఎందుకంటే ఆ రోజు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు రూపొందించిన IRS-1A రష్యా వారి సహకారంతో ప్రయోగించింది. అంతరిక్ష చరిత్రలో ఈ శతాబ్దారంభంలో భారతదేశము ఒక గొప్ప మైలురాయిని దాటింది. 18 తేదీ 2001 నాడు GSLV అనే అంతరిక్ష నౌకను ప్రయోగించి రష్యా, జపాన్, చైనా, అమెరికా ఇంకా ఐరోపా దేశాల సరసన చేరింది. ఇది ఆధునిక ఉపగ్రహ సమాచార సాంకేతిక పరిజ్ఞానం, డిజిటల్ ఆడియో ప్రసారణ, ఇంటర్నెట్ సేవలు అందించడానికి ప్రధానంగా ఉపయోగించబడింది.
1: టీచర్, అంతరిక్ష నౌక, అంతరిక్ష కేంద్రము వీటి మధ్య తేడా ఏమిటి?
0: అంతరిక్ష కేంద్రము అంటే అంతరిక్షంలోనే ఉండి పరిశోధనలు చేసే కేంద్రం. ఇక అంతరిక్ష నౌక లేదా స్పేస్షిప్, ఇవి సామాన్యంగా వ్యోమగాములు అంతరిక్షయానానికి వాడతారు. 1984లో రష్యా సహకారంతో భారత పౌరుడు ప్రప్రథమ వ్యోమగామి రాకేష్ శర్మ సోయస్ T-11 అనే రోదశి నౌక ద్వారా అంతరిక్షయానం చేశాడు. భారతదేశం యొక్క అంతరిక్ష పరిశోధన కార్యక్రమాలు నిర్విరామంగా నిరంతరంగా కొనసాగుతూనే ఉన్నాయి. అంతరిక్ష పరిశోధనల్లో భారతదేశము ప్రపంచ దేశాల్లో దీటుగా తనదంటూ ఒక విలక్షణమైన స్థానాన్ని ఏర్పరచుకుంది. ఏమర్రా హేమ, ఫాతిమ, ఈరోజు మనం ఉపగ్రహాల గురించి నేర్చుకున్నాం కదా, ఈ విషయాలన్నీ మీకు అర్థమయ్యాయా?
2: బాగా అర్థమయ్యేలా చెప్పారు టీచర్.
1: అర్థమయ్యాయి టీచర్, నాకు చాలా బాగా అర్థమైంది టీచర్, చాలా థ్యాంక్స్.
3: మీరింతవరకు పాఠశాల విద్యా కార్యక్రమాల్లో భాగంగా 10వ తరగతి విద్యార్థుల కోసం తెలుగు పాఠం, పొడుపు కథలు, లక్షణాలు, మరొక విద్యా కార్యక్రమం 10వ తరగతి విద్యార్థుల కోసం సైన్స్ పాఠం, ఉపగ్రహ నియమాలు పాఠాలు విన్నారు. ఈనాటి పాఠశాల విద్యా కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే పాఠశాల విద్యా కార్యక్రమాల్లో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. రెడి విష్ణు 90.4 శ్రోతలందరికీ ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి స్వాగతం అండి. నేనండి మీ ప్రసాద్.
1: నేను మీ విజయ. మరి ఈ రోజు ముచ్చట్లు కార్యక్రమంలో మరి రోజు జూన్ 3వ తేదీ కదండి, మరి చరిత్ర పుటల్లో ఈ రోజుకి ఒక ప్రత్యేకమైన దేశాల సరిహద్దుల్ని మార్చేసిన స్థానం కూడా ఉందండి. మరి మీకు ఆ విషయం తెలుసో తెలియదో మరి అన్నయ్య అడిగి తెలుసుకుందాం. అన్నయ్య మనకి ఆ విషయం గురించి తెలుసా?
2: తప్పకుండా గుర్తుందమ్మా. 1947 జూన్ 3వ తేదీనే మన దేశ చరిత్రని మలుపు తెప్పిన మౌంట్ బ్యాటన్ ప్లాన్, లేదంటే జూన్ 3 ప్లాన్ అని కూడా దీన్ని ప్రకటించారు. అంటే భారతదేశాన్ని ఇండియా పాకిస్తాన్లుగా విభజించబోతున్నట్లు అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించిన రోజిదే. ఒక రకంగా చెప్పాలంటే మన ఆధునిక చరిత్రలో ఇది ఒక అత్యంత కీలకమైన ఘట్టంగా చెప్పొచ్చు.
1: చాలా బాగా చెప్పావన్నయ్య. అయితే కేవలం మన దేశ విభజన నిర్ణయమే కాదు, మరి ఇదే జూన్ 3వ తేదీకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి కూడా ఒక క్రేజీ కనెక్టే ఉందనుకో. మరి 1965లో ఇదే రోజున అమెరికాకు చెందిన జెమిని

0: 4 అంతరిక్ష నౌక ప్రయోగం జరిగింది. ఇక అందులోని వ్యోమగామి ఎడ్వర్డ్ వైట్ అంతరిక్షంలో నడిచిన మొదటి అమెరికన్ గా రికార్డ్ అయితే సృష్టించాడు.
1: నువ్వు స్పేస్ గురించి చెప్తుంటే నాకు సినిమా ప్రపంచం గుర్తొచ్చిందమ్మా. తమిళ చిత్ర పరిశ్రమని, అదేవిధంగా రాజకీయాలని శాసించిన అరుదైన నాయకుడు, 5 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన కలైంగర్ ఎం కరుణానిధి గారు జన్మించింది కూడా 1924 జూన్ 3వ తేదీనే.
0: అవునన్నయ్య, మరి రోజు జూన్ 3వ తేదీ మన తెలుగు సాహిత్యానికి చాలా ప్రత్యేకమైన రోజు కూడా. మరి ఎందుకంటే 1911 ఇదే రోజున ప్రముఖ రచయిత గుమ్మలూరి సత్యనారాయణ గారు జన్మించారు. మరైన మన గోదావరి జిల్లాల రూపురేఖలు మార్చిన సర్ ఆర్థర్ కాటన్ జీవితంపై అద్భుతమైన పరిశోధన కూడా చేశారనుకో.
1: అవునమ్మా, గుమ్మలూరి సత్యనారాయణ గారు రాసిన డెల్టా శిల్పి ఆర్థర్ కాటన్ అనే పుస్తకం కేవలం ఒక బయోగ్రఫీ కాదు, అదొక ఉద్గ్రంథం. దాంతోపాటు రామాయణ హితోపదేశం పేరిట రామాయణంలోని అంతరార్థాల్ని, రహస్యాల్ని సామాన్యులకి సైతం అర్థమయ్యేలా వెలువరించారైన. తెలుగు జాతి గర్వించదగ్గ ఇలాంటి రచయిత పుట్టినరోజు ఈ జూన్ 3వ తేదీ కావడం మనకెంతో గర్వకారణం.
0: ఇక అలానే ఒకసారి దేశ రాజకీయాల వైపు వెళ్తే భారత రాజకీయాల్లో ఒక సంచలనమైన పేరు అనేది గుర్తొస్తుంది. మన దేశ మాజీ రక్షణ మంత్రి, ఒకప్పటి ఫైర్ బ్రాండ్ లీడర్ జార్జ్ ఫెర్నాండెస్ గారు జన్మించింది కూడా 1930 జూన్ 3వ తేదీని. కార్మిక నాయకుడిగా ఆయన ప్రస్థానం భారతదేశ చరిత్రలో ఒక పెద్ద అధ్యయనమే చెప్పుకోవాలి.
1: చాలా కరెక్ట్ గా చెప్పావమ్మా. రైల్వే కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు, స్ట్రైకులు దేశాన్ని ఒక ఊపుపై, ముఖ్యంగా ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆయన చేసిన భూగర్భ పోరాటం, ఆ తర్వాత జైలు నుంచే ఎన్నికల్లో గెలవడం ఒక చరిత్ర. రక్షణ మంత్రిగా సియాచెన్ గ్లేజియర్ను అత్యధిక సార్లు సందర్శించిన నాయకుడిగా కూడా ఆయన నిలిచిపోయారు.
0: ఇక అలానే మళ్ళీ మన తెలుగు సాహిత్యానికి వస్తే, మరి రాయలసీమ మట్టి వాసల్ని, అక్కడి ప్రజల జీవితాల్ని తన కలంతో ప్రపంచానికి పరిచయం చేసిన గొప్ప కథా రచయిత నవలాకారుడు బండి నారాయణస్వామి గారు జన్మించింది కూడా 1952 జూన్ 3వ తేదీనే. మరి ఆయన్ను సాహిత్యలోకులు అందరూ కూడా ఎంతో ఆప్యాయంగా స్వామి అని పిలుచుకుంటూ ఉంటారు.
1: అవునమ్మా, అనంతపురం జిల్లాకు చెందిన స్వామిగారు రాసిన కథలు చదువుతుంటే కరువు నేల కష్టాలు కళ్ళకడతాయి. ఆయన రాసిన సప్త భూమి నవలకి గాను ప్రతిష్టాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు కూడా దక్కింది. నిరంతరం అణగారిన వర్గాల తరఫున ప్రాంతీయ అస్తిత్వం కోసం తన కలం ద్వారా పోరాడుతున్న సజీవ సృజనకారుడైన.
0: అయితే ఇప్పటి వరకు మనం ఈ రోజు జన్మించిన వారి గురించి ముచ్చటించుకున్నాం కదా. మరి సైన్స్ ప్రపంచంలో ఒక విప్లవాన్ని తెచ్చి 1657 జూన్ 3న కన్నుమూసిన ఆంగ్ల వైద్యుడు విలియం హార్వే గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. మరి ఆయన చేసిన పరిశోధన లేకపోతే ఆధునిక వైద్య శాస్త్రమే లేదు, అంటే అతిశయక్తి లేదు కదా.
1: కరెక్ట్ అమ్మా. మానవ శరీరంలో గుండె పనితీరుని, రక్త ప్రసరణ సిద్ధాంతాన్ని మొట్టమొదటిసారిగా శాస్త్రీయంగా వివరించిన మేధావి ఆయనే. అంతకుముందు రక్తం గురించి ఉన్న ఎన్నో మూఢ నమ్మకాల్ని ఆయన తన ప్రయోగాలతో పటాపంచలు చేశారు. జూన్ 3న ఆయన భౌతికంగా దూరమైన ప్రతి మనిషి గుండె చప్పుల్లో ఆయన పరిశోధన జీవించే ఉంటుంది.
0: ఇక విలియం హార్వే తర్వాత మన భారతదేశ స్వాతంత్ర్యం కోసం, ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాటంలో అద్వితీయమైన పాత్ర పోషించిన సంగం లక్ష్మీబాయి గారి గురించి మాట్లాడుకుందాం. మరి స్వాతంత్ర్య సమర యోధురాలుగానే కాకుండా సామాజిక సేవకురాలిగా, భారత లోక్ సభ సభ్యురాలిగా సేవలందించిన ఆమె 1979 జూన్ 3న పరమపదించారు.
1: అవునమ్మా, గాంధేయవాదంతో నడుచుకుంటూనే నిజాం అరాచకాలపై, రజాకార్లపై ఆమె ధైర్యంగా పోరాడారు. వికలాంగుల కోసం, అనాథ శరణాలయాల కోసం ఆమె చేసిన సేవలు ఎనలేను అనుకో. హైదరాబాద్లో ఇందిరా సేవా సదన్ ద్వారా వేలాది మంది మహిళలకి, పిల్లలకి ఆశ్రయం కూడా కల్పించారు. ఒక పార్లమెంట్ సభ్యురాలుగా కూడా మహిళల హక్కుల కోసం ఆమె గొంతుకును బలంగా వినిపించారు.
0: అవునన్నయ్య, ఇక మన తెలుగు నాటక రంగానికి, సాంస్కృతిక రంగానికి ఎనలేని సేవ చేసి 2004 జూన్ 3న కన్నుమూసిన ప్రముఖ నటులు, నాటక సంస్థ నిర్వాహకులు గరిమెళ్ల రామ్మూర్తి గారిని కూడా ఈ రోజు మనం స్మరించుకోవాలి. మరి రంగస్థలం మీద నటుడిగా ఎన్నో వైవిధ్యమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల మనసులు గెలుచుకున్నారాయన.
1: కరెక్ట్ అమ్మా, కేవలం నటించడమే కాదు, కొత్త నాటకాలను ప్రోత్సహించడానికి, కళాకారుల్ని ఆదుకోవడానికి ఆయన నాటక సంస్థలు స్థాపించి ఎంతో మందికి లైఫ్ ఇచ్చారు. నాటకమే ఊపిరిగా బతికిన ఆయన, ఆయన లాంటి రంగస్థల కళాకారులు సమాజానికి ఎంతో అవసరం. ఈ జూన్ 3వ తేదీన ఆయన వర్ధంతి సందర్భంగా నాటక రంగానికి ఆయన చేసిన కృషిని గుర్తించుకోవడం నిజంగా మన బాధ్యత.
0: ఇక నాటక రంగం తర్వాత మరి వెండి తెర విషయానికి

0: చేస్తే పాతతరం సినిమాల్లో తన నటనతో ఎందరో అగ్రనటుల సరసన మెరిసి పలువురి మన్ననలు అందుకున్న నటి రత్నమల గారు 2007 జూన్ 3న మరణించారు. మరప్పట్లో ఆమె పోషించిన పాత్రలు, పలికించిన హావభావాలు సినీ చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయాయి.
1: అవునమ్మా, ఆ కాలంలో సినిమా ఇండస్ట్రీలోకి రావడం, నటిగా నిలదొక్కుకోవడం అంటే సామాన్యమైన విషయం కాదు. కానీ రత్నమాల గారు తన ప్రతిభతో క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నటిగా ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో భాగమయ్యారు. ఇండస్ట్రీలో ఎంతోమంది దర్శకులు, నిర్మాతలు ఆమె క్రమశిక్షణని, నటన్ని మెచ్చుకునేవారు. ఈ రోజున ఆమెను గుర్తు చేసుకోవడం ఎంతో సముచితం కూడా.
0: ఇక ఒక సాధారణ వ్యక్తి తన స్వయం కృషితో పారిశ్రామిక దిగ్గజంగా ఎలా ఎదగవచ్చో నిరూపించిన గొప్ప వ్యవసాయ, వ్యాపార, పారిశ్రామికవేత్త కరుటూరి సూర్యారావు గారు. మరి కష్టే ఫలి అనే సామెతకు నిలువెత్తు రూపంగా నిలిచిన ఆయన 2011 జూన్ 3న కన్నుమూశారు.
2: వ్యవసాయ రంగాన్ని వ్యాపార రంగంతో ముడిపెట్టి ఆయన సాధించిన విజయాలు అద్భుతం. ముఖ్యంగా ఫ్లోరికల్చర్ అంటే పూల సాగు రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి భారతదేశ కీర్తిని ప్రపంచ వ్యాప్తం చేశారు. ఎంతో మందికి ఉపాధి కల్పించడమే కాకుండా పట్టుదల ఉంటే సాధించలేనిది ఏదీ లేదని యువతకి ఆదర్శంగా నిలిచారు.
0: ఇక క్రీడా ప్రపంచానికి వస్తే రింగులో సీతాకొక్క చిలుకలా తేలుతూ తేనెటీగలా కుట్టే విశ్వవిఖ్యాత బాక్సింగ్ లెజెండ్ మహమ్మద్ అలీ 2016 జూన్ 3న ఈ లోకాన్ని విడిచివెళ్లారు. ఆయన కేవలం ఒక బాక్సర్ మాత్రమే కాదు, నల్ల జాతీయుల హక్కుల కోసం, ప్రపంచ శాంతి కోసం పోరాడిన ఒక గొప్ప గ్లోబల్ ఐకాన్ అనుకో.
1: నువ్వు చెప్పింది అక్షరాల నిజమమ్మా. 3 సార్లు వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్ గా గెలవడం ఒకెత్తైతే, అమెరికా ప్రభుత్వం పిలిచిన వియత్నాం యుద్ధంలో పాల్గొనని చెప్పి తన టైటిల్ని వదులుకోవడం ఆయన నైతికతకి నిదర్శనం. పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నా కూడా ఎప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని ఆయన కోల్పోలేదు. క్రీడా చరిత్ర ఉన్నంత వరకు ద గ్రేటెస్ట్ గా ఆయన పేరు నిలిచే ఉంటుంది.
0: ఇక మన దేశ పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ స్థాయికి తీసుకువెళ్లిన బిర్లా కుటుంబానికి చెందిన దిగ్గజ వ్యాపారవేత్త బీకే బిర్లా అంటే బసంత్ కుమార్ బిర్లా గారు 2019 జూన్ 3న కన్నుమూశారు. ఇక భారత పారిశ్రామిక ప్రగతిలో ఆయన గ్రూప్ ఆఫ్ కంపెనీల పాత్ర చాలా పెద్దది.
1: అవునమ్మా, కేవలం వ్యాపారమే కాదు, విద్య, వైద్యం, కళ రంగాలకు ఆయన చేసిన ట్రస్ట్ సేవలు అపారం. ఎన్నో విద్యా సంస్థలతో పాటు బిర్లా ప్లానిటోరియాలని స్థాపించి దేశంలోనే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి పునాది వేశారు. ఒక సంప్రదాయ వ్యాపారవేత్తగా ఉంటూనే ఆధునిక ఆలోచనలతో దేశ ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసిన శతాధిక వృద్ధుడైన
0: లిజినెస్ మరి విన్నారు కదండి, జూన్ 3వ తేదీ వెనుక ఎన్ని చారిత్రక పరిణామాలు, జన్మదినాలు, వర్ధంతి జ్ఞాపకాలు దాగున్నాయో. మరి ప్రతి ఒక్కరి జీవితం వాళ్ళకి ఏదో ఒక పాఠాన్ని నేర్పుతూనే ఉంటుంది.
1: కరెక్ట్ అమ్మా. సో మరి ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ అదే, అది కూడా జూన్ 3వ తేదీకి సంబంధించిన టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఆ జూన్ 3వ తేదీకి సంబంధించిన విశేషాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ విషయాన్ని మనం కలపడం జరగలేదు. కానీ మన శ్రోతలందరికీ కూడా ఒక మంచి ఉత్సాహమైన టాపిక్ అందించాలనే తపనతోటే మనం ఆ జూన్ 3కి సంబంధించింది ఒక మంచి విషయం మన శ్రోతలకి చెప్పలేదు. మరి ఆ విషయం ఏంటో ఆ టాపిక్ గురించి మాట్లాడుకోబోయే ముందు ఒక మంచి పాట అయితే విందామా?
0: తప్పకుండానయ్యా. లిజినెస్ మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

0: விஜய் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி அண்ட் லிவர் ஹாஸ்பிடல் பீமபுரம். டாக்டர் விஜயானந்த் குமார் வேகிராஜு எம்டி டிஎம் கேஸ்ட்ரோஎண்ட்ரோலஜி గారి ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ లివర్ గాల్ బ్లాడర్ బైలియరీ ట్రాక్ట్ ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు రెండు అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలోనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, pH ఇంపిడెన్స్, హెచ్ పైలరీ ఇవల్యూషన్ కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్, ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, సెకండ్ ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8865-58773.
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్ అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్ అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్ అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100-9193.
2: మీ కట్టడాల స్వరూపానికి మెరుగైన అనుభూతినిచ్చే టైల్స్, అంజనీ టైల్స్.
3: వినూత్నమైన రంగులు, అద్భుతమైన డిజైన్స్, అన్ని కాలాలకి అనువుగా అందరికీ అందుబాటులో ఉన్నవి అంజనీ టైల్స్.
4: అద్భుతమైన నైపుణ్యాలతో టైల్స్ తయారీలో ముందంజలో ఉంది అంజనీ టైల్స్.
2: అత్యాధునిక టెక్నాలజీతో, అంతర్జాతీయ ప్రమాణాలతో గ్లేజ్డ్ విట్రిఫైడ్ టైల్స్ రూపకల్పనలో అగ్రగామి సంస్థ అంజనీ టైల్స్.
4: గ్లాసీ ఫినిష్, గ్లాసీ ఫినిష్ బుక్ మ్యాచ్, 3D గ్లాసీ ఫినిష్, మ్యాచ్ ఫినిష్, మ్యాచ్ వుడ్ ఫినిష్, విట్రిఫైడ్ టైల్స్, అన్ని సైజులలో తయారీ మా ప్రత్యేకత.
2: డ్యూయల్ స్టెప్ క్వాలిటీ కంట్రోల్ ప్రాసెస్ తో పాటు ప్రత్యేకమైన ప్రొడక్ట్ క్వాలిటీ టీమ్ పర్యవేక్షణ.

0: లో తయారైన టైల్స్ అంజనీ టైల్స్
1: ఆహ్లాదం ఆకర్షణీయం అంజనీ టైల్స్ సొంతం.
2: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. అమ్మాయి మధ్య జనాల్ ఫిట్నెస్ కోసం జిమ్లకు వెళ్లి ట్రెడ్మిల్ మీద ఒకే చోట పరిగెడుతూ వేలకి వేలు ఖర్చు పెడుతున్నారు కదా. అదేదో హ్యాపీగా ఇంట్లోనే ఉన్న సైకిల్ తొక్కితే డబ్బులు మిగులుతాయి అటు పొట్టా కరుగుతుంది కదా అని నా ఆలోచన. అసలు లీటర్ పెట్రోల్ ధరలు చూస్తుంటే సామాన్యుడికి దేవుడు కంటే ముందే గుర్తొచ్చేది ఆ సైకిలే. దీనికి ఎలాంటి పొల్యూషన్ సర్టిఫికెట్లు అక్కర్లేదు, నో పార్కింగ్ ఇబ్బందులు అసలే ఉండవు. పైగా సిటీలో ట్రాఫిక్ జామ్ అయినప్పుడు కార్లు బైకులు ఎంతో బాధగా నడుస్తూ ఉంటే మనం సైకిల్ మీద సందుల్లోంచి ఈజీగా దూసుకుపోవచ్చు. అందుకే ఈ రోజు నుంచే నేను కూడా మన ఆఫీస్కి సైకిల్ మీదే వద్దామని అనుకుంటున్నాను. నువ్వేమంటావు?
3: ఎంత అద్భుతమైన ఐడియా ఇచ్చావు. నిజంగా మరి పాత సైకిల్కి పట్టిన తుప్పు వదిలించడానికి ఇంతకంటే మంచి ముహూర్తం దొరకదనుకో. మరి రోజు జూన్ 3 ప్రపంచ సైకిల్ దినోత్సవం అనగానే మరి నీకు చాలా జ్ఞానోదయం కావడం చాలా సంతోషంగా ఉందన్నయ్య. మరొకప్పుడు సైకిల్ అనేది ప్రతి ఇంట్లో ఒక సాధారణ అవసరం, కానీ ఈ రోజుల్లో అది ఒక లగ్జరీ ఫిట్నెస్ ట్రెండ్ అయిపోయింది. ఇక సైకిల్ తొక్కడం అనేది బాడీలో ఉన్న ప్రతి పార్ట్కి కూడా ఒక బెస్ట్ కార్డియో ఎక్సర్సైజ్ లాంటిది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. ఏసీ గదుల్లో కూర్చుని లావైపోతున్నాం అని బాధపడే కంటే రోజుకి ఒక అరగంట సైకిల్ తొక్కితే చాలు, జిమ్ ఫీజులు మిగిలిపోతాయి. ప్రకృతిని ఆస్వాదిస్తూ పర్యావరణాన్ని కాపాడుతూ మన హెల్త్ని సెట్ చేసుకోవడానికి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదే లేదనుకో.
2: అవునమ్మా, నువ్వు చెబుతుంటే నాకు మన స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి. అప్పట్లో సైకిల్ మీద డబుల్ రైడింగ్ వెళ్తుంటే వచ్చే కిక్కే వేరుగా ఉండేదనుకో. ఫ్రెండ్స్ అందరం కలిసి సాయంత్రం పూట సైకిల్ రేసులు పెట్టుకుని తిరిగిన ఆ రోజుల్లో అసలు ఒంటి నొప్పులంటే ఏంటో కూడా తెలిసేది కాదు. ఇప్పుడు చిన్న దూరానికి కూడా బైక్ తీయడం వల్ల ఒంట్లో బద్ధకం పెరిగి రోగాలకి వెల్కమ్ బోర్డులు పెడుతూ ఉన్నాం మనం. పైగా ఈ సైకిల్ వాడకం వల్ల గాల్లో కలిసే కార్బన్ మోనాక్సైడ్ తగ్గి మన భూమికి కూడా కాస్త ఊపిరి పీల్చుకునే అవకాశం దొరుకుతుంది. ప్రభుత్వం కూడా సైకిల్ ట్రాక్లు పెంచితే నాలాంటి ఉత్సాహవంతులు కూడా ఇంకా ఎక్కువ మంది రోడ్ల మీదకి వస్తూ ఉంటారు. రేపు పొద్దున్నే ఎలాగైనా నా సైకిల్కి కొంచెం ఆయిల్ వేయించి టైర్లలో గాలి కొట్టించి లాంచ్ చేద్దామని అనుకుంటున్నాను.
3: కరెక్ట్గా చెప్పావు అన్నయ్య. మనం అన్నట్లు మన లైఫ్ స్టైల్ మారడం వల్లే చిన్న వయసులోనే అందరికీ కూడా మోకాళ్ళ నొప్పులు బీపీలు వచ్చేస్తున్నాయి. ఇక సైకిల్ తొక్కడం వల్ల కాళ్ళ కండరాలు గట్టిపడతాయి, మానసిక ఒత్తిడి తగ్గి మైండ్ కూడా చాలా ఫ్రెష్ అవుతుంది. పైగా బైకుల్లాగా దీనికి ట్రాఫిక్ చలాన్లు పడతాయి అనే భయం లేదు. హెల్మెట్ పెట్టలేదని పోలీసులు ఆపుతారనే టెన్షన్ అస్సలుండదు. మన పర్స్కి మన బాడీకి రెండింటికి లాభం చేకూర్చే ఇలాంటి మంచి అలవాటును మనం మళ్ళీ లైఫ్లోకి తెచ్చుకోవాలి.
2: కరెక్ట్ అమ్మా. అసలు సైకిల్ని మొదటగా ఎవరు కనిపెట్టారో, దీని వెనుకున్న కథ ఏంటో నీకేమైనా ఐడియా ఉందా? మనకి కావలసిన వస్తువులన్నీ ఎవరో ఒకరు కనిపెట్టారు, కానీ పెట్రోల్ ఖర్చు లేకుండా బతికేసే ఈ అద్భుతమైన ఐడియా ఎవరికి వచ్చిందో తెలుసుకోవాలనైతే మాత్రం ఉందమ్మా. ఈ రోజు మనం వాడుతున్న ఈ మోడర్న్ సైకిల్ వెనుక కొన్ని వందల ఏళ్ల ప్రయోగాలు ఉన్నాయట కదా. దాని పుట్టు పూర్వోత్తరాలు కాస్త వివరంగా చెప్పు, విందాం. అసలు ఫస్ట్ టైం సైకిల్ రోడ్డు మీదకి వచ్చినప్పుడు జనాలు ఎలా రియాక్ట్ అయ్యారో ఊహించుకుంటేనే భలే సరదాగా అనిపిస్తోంది. మరి ఆ విశేషాలు నాతోటి మన శ్రోతలతోటి కొంచెం పంచుకుంటావా?
3: తప్పకుండానయ్యా. చాలా మంచి ప్రశ్న అయితే వేశావు. మరి దీని వెనుక దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. మరి వింటే నువ్వు షాక్ అవుతావు. మరి మొదట్లో అంటే 1817 ఆ ప్రాంతంలో జర్మనీకి చెందిన కార్ల్ వాన్ రైస్ అనే ఆయన ఒక వాహనాన్ని కనిపెట్టాడు. కానీ దానికి అసలు పెడల్స్ అంటే తొక్కేవి లేవన్నమాట, చైన్ కూడా లేదు. 2 చెక్కచక్రాల మధ్య ఒక సీట్ వేసి దానిమీద కూర్చుని కాళ్లతో నేలను వెనక్కి నెడుతూ ముందుకు వెళ్లేవారన్నమాట. దాన్ని హాబీ హార్స్ లేదా రన్నింగ్ మెషిన్ అనేవాళ్ళు అనమాట. అంటే ఇప్పుడు చిన్నపిల్లలు కాళ్ళతో నెట్టుకుంటూ వెళ్లే సైకిళ్లు ఉంటాయి చూసావు, అలాంటివన్నమాట. మరి దాన్ని చూసి అప్పట్లో జనాలు వింతగా నవ్వుకునేవారట.
2: కాళ్లతో నేలల్ని నెడుతూ వెళ్లాలా అంటే సైకిల్ ప్రయాణం కంటే కాళ్ళకి ఎక్సర్సైజ్ ఎక్కువ అయ్యేలా ఉంది కదా, వినడానికే చాలా కామెడీగా ఉందమ్మా. మరి దానికి పెడల్స్ పెట్టి మనం ఇప్పుడు తొక్కుతున్న రియల్ సైకిల్ గా మార్చింది ఎవరు? ఎందుకంటే కాళ్లతో నెట్టిన దానికంటే పెడల్స్ తొక్కితేనే కదా అసలైన స్పీడ్ అండ్ కిక్ వచ్చేది. ఆ చైన్ సిస్టమ్, హ్యాండిల్ తిప్పితే చక్రం తిరగడం లాంటి లాజిక్స్ అన్ని ఎలా వచ్చాయో చెబితే రేపు నేను కూడా సైకిల్ తొక్కేటప్పుడు ఆ మహానుభావుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటాను.
3: అక్కడికే వస్తున్నాయ. ఇక తర్వాత 1860ల కాలంలో ఫ్రాన్స్ దేశానికి చెందిన పియరీ లిజాక్స్ అనే ఆయన మరి ముందర చక్రానికి పెడల్స్ అమర్చాడు. మరి దానికి వాన్ షేకర్ అంటే ఎముకలు కుదిపేసేది అని పేరు పెట్టాడు అనమాట. ఎందుకంటే అప్పట్లో మరి రోడ్లు సరిగ్గా ఉండేవి కావు కదా, పైగా చక్రాలేమో ఇనుము లేదా చెక్కతో చేసేవాళ్ళు. మరి దాని మీద వెళ్తుంటే

0: ఒంట్లో ఎముకలన్నీ కూడా కదిలిపోయేంత కుదుపులొచ్చేవనుకో. ఇక తర్వాత కళ్ళల్లో స్పీడ్ పెంచడానికి ముందర చక్రాన్ని చాలా పెద్దగా, వెనక చక్రాన్ని చిన్నగా చేసి ఫెన్నీ పార్థింగ్ అనే వింత సైకిల్ తెచ్చారు. కానీ దాని మీద నుంచి పడిపోతే కాళ్ళు విరిగే ప్రమాదం కూడా ఉందనుకో.
1: అమ్మో, సైకిల్ తొక్కడమే ఒక సాహస యాత్రలా ఉండేదన్నమాట. మన అదృష్టం బాగుండి ఇప్పుడు సేఫ్ సైకిల్ వాడుతున్నాం. మరి ఈ రోజున మనం చూస్తున్న రెండు సమానమైన

0: జాన్ కెంప్ స్టార్లీ అనే బ్రిటన్ శాస్త్రవేత్త రెండు చక్రాలను సమాన సైజులో పెట్టి వెనక చక్రానికి చైన్ అనేది కనెక్ట్ చేసి సేఫ్టీ బైసికిల్ కనిపెట్టాడు. ఇక ఆ తర్వాత జాన్ బోయిట్ డన్లప్ అనే ఆయన టైర్లలో గాలి కొట్టే పద్ధతిని కనిపెట్టడంతో కుదుపులు తగ్గి సైకిల్ ప్రయాణం ఎంతో స్మూత్ గా మారిపోయిందనమాట. మరి ఆ డిజైనే ఇన్నేళ్లుగా చిన్న చిన్న మార్పులతో గేర్ సైకిల్స్, స్పోర్ట్స్ సైకిల్స్ గా మారి ఈరోజు మన ముందు నిలిచాయి.
1: అబ్బా, సైకిల్ చరిత్ర భలే ఇంట్రెస్టింగ్ గా ఉందనుకో. కానీ ఇవన్నీ పక్కన పెడితే మన తాతలు ముత్తాతల కాలంలో ఈ సైకిల్ కి ఉన్న రేంజ్ క్రేజ్ గుర్తొస్తే నాకైతే మాత్రం నవ్వు వస్తూనే ఉంటుందమ్మా. అప్పట్లో ఊళ్ళో ఎవరికైనా ఒక సైకిల్ ఉందంటే వాళ్ళు ఏదో అంబానీ రేంజ్లో ఫీల్ అయ్యేవారట కదా. చుట్టుపక్కల నాలుగు ఊర్లకి కలిపి ఒకటో రెండో సైకిళ్ళు ఉండేవట. వాటిని చూడడానికి జనాలు వింతగా గుమిగూడేవారట. అసలు ఆ రోజుల్లో సైకిల్ అనేది కేవలం ప్రయాణ సాధనం కాదు, అదొక పెద్ద రాయల్ స్టేటస్ సింబల్ అనుకో.
0: అవునన్నయ్య, నువ్వు చెప్పింది 100% నిజం. మరి అప్పట్లో సైకిల్ ఉన్నవాడి హోదాయే వేరుగా ఉండేది. పంచకట్టి భుజం మీద తువ్వాలు వేసుకుని సైకిల్ బెల్ కొట్టుకుంటూ ఊళ్ళోకి వస్తుంటే ప్రెసిడెంట్ గారి కంటే ఎక్కువ బిల్డప్ ఉండేదనుకో. అసలు ఆ రోజుల్లో మరి పెళ్లిళ్లలో కట్న కానుకల లిస్టులో సైకిల్ కి టాప్ ప్రయారిటీ ఇచ్చేవారట. అల్లుడికి బ్రాండ్ న్యూ అట్లా సైకిల్ ఇచ్చారు బాబోయ్ అని ఊరంతా కూడా గొప్పగా చెప్పుకునేవారట. ఇక పెళ్లి కొడుకు ఆ సైకిల్ ఎక్కి అత్తగారి ఊరికి వెళ్తుంటే వెనకాల 10 మంది పిల్లలు పరిగెడుతూ చూడటం అప్పట్లో ఒక పెద్ద పండుగ అనుకో.
1: అవునవునమ్మా, మా తాతయ్య కూడా చెబుతూ ఉండేవారు, ఆ రోజుల్లో సైకిల్ కొనడం అంటే ఇల్లు కొన్నంత పెద్ద పండుగట. సైకిల్ కొని ఇంటికి తెచ్చిన రోజు దానికి దండలేసి కొబ్బరికాయ కొట్టి పూజలు కూడా చేసేవారట. ఇంకా విచిత్రం ఏంటో తెలుసా, అప్పట్లో సైకిల్ నడపాలన్నా దాన్ని ఇంట్లో ఉంచుకోవాలన్నా మున్సిపాలిటీ లేదంటే పంచాయతీ వాళ్ళిచ్చే సైకిల్ లైసెన్స్ బెళ్లే ఉండాలట. దానికి ఒక చిన్న బెళ్ళు ఉండేది. రాత్రిపూట సైకిల్ కి ముందు డైనమో లైట్ వెలగకపోతే పోలీసులు పట్టుకుని స్టేషన్ కి తీసుకెళ్లి జరిమానా వేసేవారంటే నమ్ముతావా?
0: నిజంగా అన్నయ్య, ఇక ఆ రోజుల్లో సైకిల్ ని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకునేవారట. మరి దాని మీద చిన్న గీత పడినా సరే తాతల గుండి ఆగిపోయినంత పని అయ్యేదట. మరి వారం వారం దానికి ఆయిల్ పెట్టడం, తుడుచుకోవడం, రాత్రిపూట దొంగలు ఎత్తికెళ్లకుండా మంచం కిందే తాళం వేసి పడుకోబెట్టడం ఒక పెద్ద ప్రహసనం అనుకో. మరి ఎవరైనా పొరపాటున సైకిల్ అడిగితే ప్రాణ స్నేహితుడైనా సరే ఇవ్వడానికి 100 సార్లు ఆలోచించేవారట. ఒకవేళ ఇచ్చినా చూసి, నాయనా గుంతల్లో పడేకు, బ్రేకులు జాగ్రత్త అని 100 కండిషన్లు పెట్టేవారట. కాలం మారి కార్లు బైక్లు వచ్చినా ఆ రోజుల్లో సైకిల్ ఇచ్చిన ఆ గంభీరమైన హోదా, ఆ మర్యాద మరే వాహనానికి రాలేదు, రాదు కూడా.
1: అవునమ్మా, అప్పట్లో సొంతంగా సైకిల్ లేని వాళ్ళ కోసం బస్ స్టాండ్ సెంటర్లోనూ ఒక సైకిల్ టాక్సీ లేదంటే సైకిల్ అద్దె దుకాణం ఉండేదట. అది గుర్తొస్తే ఇప్పటికీ భలే సరదాగా అనిపిస్తుంది కదా. గంటకి బేడ అంటే 12 పైసలు లేదంటే చారణ 25 పైసలు అని రేటు పెట్టి అద్దెకిచ్చేవాళ్ళట. మా నాన్నగారు వాళ్ళు జాతరలకి సినిమాలకి వెళ్ళడానికి అక్కడే సైకిళ్ళు తెచ్చుకునేవారట కూడా. ఆ షాపు ముందు రంగురంగుల సైకిళ్ళు లైన్గా అమర్చి పెడితే మన కళ్ళ ముందు ఏదో లగ్జరీ కార్ల షోరూం ఉన్నట్లు ఫీల్ అయ్యేవాళ్ళట. ఆ షాప్ ఓనర్ కి ఊళ్ళో ఉన్న కుర్రాళ్ల జాతకం అంతా తెలిసిపోయేది. ఎందుకంటే ఎవరి దగ్గర పైసలున్నాయో, ఎవరు సైకిల్ అద్దె ఎగ్గొడతారో ఆయనకి బాగా తెలుసు అనుకో.
0: అవునన్నయ్య, ఆ అద్దె సైకిల్ షాపులు అప్పట్లో కుర్రాళ్ళకి ఒక పెద్ద అట్టా లాంటివి. మరి అక్కడ సైకిల్ దొరకడమే ఒక యుద్ధంలో ఉండేదనుకో. మరి ముఖ్యంగా సండే వచ్చిందంటే చాలు, ఆ షాప్ ఓనర్ కి డిమాండ్ పెరిగిపోయి ఫుల్ బిల్డప్ ఇచ్చేవాడు. సైకిళ్ళన్నీ బుక్ అయిపోయాయి, 1 గంట అగిరా అని సీరియస్ గా చెప్పేవాడు. పైగా అద్దెకిచ్చే ముందు సైకిల్ కి ఒక నెంబర్ ప్లేట్ ఉండేది. మరి దాన్ని చూసి ఇది పలానా షాప్ సైకిల్ అని ఊరంతా ఈజీగా గుర్తుపెట్టేసేవాళ్ళు అనుకో. ఇక ఆ టైంలో టైం అయిపోతుంటే ఎక్కడ ఎక్కువ పైసలు పడతాయో అని కంగారు కంగారుగా తొక్కుకుంటూ వచ్చి సరిగ్గా టైంకి షాపులు అప్పగించి అమ్మయ్యా అని ఊపిరి పీల్చుకునేవాళ్ళట.
1: నిజమేనమ్మా, ఆ గంట టైంలోనే ప్రపంచాన్ని చుట్టేయాలన్నంత కసిగా తొక్కేవాళ్ళు. కానీ ఆ హడావుల్లో చైన్ ఊడిపోతే వచ్చే తెప్పులు అన్నీ ఇన్ని కావు. చేతులకి మురికి గ్రీజు పూసుకుని చైన్ ఎక్కించి షాప్ వాడికి తెలియకుండా మేనేజ్ చేయడం ఒక పెద్ద ఆర్ట్. ఒకవేళ పొరపాటున సైకిల్కి పంచర్ అయిందా, ఆ రోజు పాకెట్ మనీ మొత్తం గోవిందా. అందుకే కొంతమంది తెలివైన వాళ్ళు అద్దె సైకిల్ తీసుకుని డబుల్ రైడింగ్ వెళ్తూ ఆ అద్దె పైసల్ని ఇద్దరు ఫ్రెండ్స్ షేర్ చేసుకునేవాళ్ళు. అదొక బడ్జెట్ ప్లానింగ్ అన్నమాట.
0: వాలే చెప్పావన్నయ్య, ఆ డబుల్ రైడింగ్లు ఆ షేరింగ్లు వింటుంటేనే ఆ రోజుల్లో రూపాయి విలువ ఏంటో, ఆ సంతోషం ఏంటో అర్థమవుతుంది. మరి ఇప్పుడు గంటకి 100 పెట్టి బైక్లు కార్లు అద్దెకి తీసుకుంటున్నారా అని ఆనందం, అప్పట్లో పావలా పెట్టి తెచ్చుకున్న ఆ అద్దె సైకిల్ మీద ఊరంతా తిరిగితే వచ్చేదనుకో.
1: అవునమ్మా.

0: సైకిల్ ముచ్చట్లో మనం అసలైన పాయింట్ ఒకటి మర్చిపోయామేమో అని అనిపిస్తోంది. అప్పట్లో మన ఇళ్లలో పెద్దవాళ్లు వాడే మోస్ట్ పవర్ఫుల్ అస్త్రం ఏంటో తెలుసా?
1: ఏంటది?
0: ఈసారి ఫైనల్ ఎగ్జామ్స్ లో కనుక ఫస్ట్ క్లాస్ వస్తే నీకు సైకిల్ కొనిస్తా అని ఆఫర్. అవునంటావా కదా?
1: అవును ఖచ్చితంగా.
0: ఆ ఒక్క మాటతో అప్పటి వరకు పుస్తకం ముట్టని వాడు కూడా రాత్రి పగలు తేడా లేకుండా బట్టీలు కొట్టేవాడు. నాకైతే ఎగ్జామ్ రాస్తున్నప్పుడు పేపర్ మీద క్వశ్చన్లు కనిపించేవి కావు. ఆ క్వశ్చన్ల వెనకాల హ్యాండిల్కి చక్కటి బెల్ ఊగుతున్న సరికొత్త సైకిల్ మాత్రమే కళ్ళ ముందు కదులుతూ ఉండేదనుకో.
1: నిజంగా అన్నయ్య, ఇక ఆ రోజులు అదొక అద్భుతమైన మోటివేషన్. మరి పిల్లలకి అంతకంటే పెద్ద ప్రపంచ రికార్డ్ ఇంకొకటి ఉండేది కాదు. పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చే వరకు ఆ పిల్లవాడికి నిద్ర పట్టేదే కాదనుకో. ఎప్పుడెప్పుడు పాస్ మార్కులు పడతాయా, ఎప్పుడు నాన్న చేయి పట్టుకుని సైకిల్ షాప్కి వెళ్దామా అని క్యాలెండర్లో రోజులు లెక్క పెట్టుకుంటూ ఉండేవారు. ఇక రిజల్ట్స్ వచ్చిన రోజు పాస్ అయ్యారనే సంతోషం కంటే రేపటి నుంచి ఊళ్ళో నా సైకిల్ సౌండ్ ఎలా ఉండబోతుందో ఊహించుకునిచ్చే బిల్డప్ మామూలుగా ఉండేది కాదనుకో. ఒకవేళ పొరపాటున నాన్న ఈ నెలలో చేతిలో పైసలు లేవరా, వచ్చే నెల కొందాం అంటే ఆ గుండె కోత వర్ణనాతీతం.
0: అబ్బా, ఆ వాయిదాల పర్వం నడుస్తున్నప్పుడు పిల్లలు నాన్న చుట్టూ తిరుగుతూ చేసే సేవలు చూస్తే ముచ్చటేసేది. నాన్న ఆఫీస్ నుంచి రాగానే మంచినీళ్ళ గ్లాస్ అందించడం, అడగక ముందే చెప్పులు తెచ్చివ్వడం, ఇవన్నీ కేవలం ఆ సైకిల్ కోసమేని నాన్నకి తెలిసిన లోపల లోపల నవ్వుకునేవాళ్ళు. ఇక ఆఖరికి సైకిల్ షాప్కి వెళ్ళి ఆ కొత్త సైకిల్ మీద ఉన్న బ్రౌన్ కలర్ పేపర్లు ఒక్కొక్కటి విప్పుతుంటే వచ్చే ఆ కొత్త వాసన ఉందే, అది అత్తరు వాసన కంటే పవర్ఫుల్గా ఉండేదనుకో. ఆ రోజంతా అసలు సైకిల్ మీద నుంచి కిందకి దిగకుండా ఇంటి వరండాలోనూ రౌండ్లు కొడుతూ మురిసిపోయేవాళ్ళు.
1: అవునన్నయ్య, ఇక కొత్త సైకిల్ ఇంటికి రాగానే మరి చుట్టుప్రక్కల కుర్రాళ్ళంతా కూడా లైన్ కట్టి చూస్తుంటే వాడేదో దేశాన్ని జయించిన వీరుడిలా కాలు నెగిసేవాడు. ఇక ఫ్రెండ్స్ అందరు కూడా ఒక్క రౌండ్ వేసుకుంటా ప్లీజ్ రా అని బతిమలాడుతుంటే వీడు మాత్రం రేయ్ కొత్త సైకిల్ రా, ఇప్పుడే ఇవ్వకూడదు, చైన్ ఊడిపోతుంది అని రూల్స్ పెట్టడం ఒక పెద్ద సరదా. ఇక ఆ రోజుల్లో ఆ సైకిల్ కోసం పడ్డ కష్టం, ఆ ఎదురు చూపుల్లో ఉన్న మజా ఇప్పుడు షోరూంకి వెళ్లి కార్లు కొంటున్నా దొరకడం లేదు. మరి ఏదేమైనా సైకిల్ అంటే కేవలం ఒక వాహనం కాదు, అది మన జీవితాల్లో ఎన్నో ఎమోషన్స్, మరెన్నో తీపి జ్ఞాపకాల సమాహారం.
0: అవునమ్మా, మన తెలుగు సినిమాల్లో సైకిల్ ఇచ్చిన కిక్ని మర్చిపోతే ఎలా చెప్పు. అప్పట్లో లవ్ స్టోరీ సినిమా వస్తోందంటే చాలు, హీరో గారు ప్యాంటు మడతెట్టి సైకిల్ తొక్కుకుంటూ వస్తుంటే థియేటర్లలో ఈలలు గోలలు మామూలుగా ఉండేవి కావనుకో. హీరోయిన్ కాలేజీకి వెళ్తుంటే ఈయన గారు సైకిల్ మీద వెనకాలే ఫాలో అవడం, ఆ తర్వాత ఇద్దరూ కలిసి సైకిల్ డ్యూయెట్ పాటలు పాడుకోవడం ఒక పెద్ద ట్రెండ్. అప్పట్లో కుర్రాళ్ళంతా తాము కూడా హీరోల్లా ఫీల్ అయిపోయి రోడ్ల మీద సైకిల్ లేపేసేవారు అనుకో.
1: మరి అప్పట్లో సినిమాల్లో సైకిల్ సీన్ ఉందంటే అదొక పెద్ద ఎమోషన్ అన్నమాట. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కష్టాలను చూపించాలంటే మన దర్శకులకు గుర్తొచ్చే మొదటి ఆయుధం సైకిలే. హీరో తండ్రి పాత సైకిల్ మీద ఆఫీస్కి వెళ్తూ కష్టపడటం, ఆ సైకిల్ చైన్ ఊడిపోయి ఆయన పడే తిప్పలు చూస్తే థియేటర్లో జనాలు ఖర్చీఫులు తీసి ఏడ్చేవాళ్ళు. అలానే విలన్ల దగ్గర పెద్ద పెద్ద కార్లుంటే మన హీరో దగ్గర మాత్రం ఒక సాదా సీదా సైకిల్ మాత్రమే ఉండేది. కానీ క్లైమాక్స్ లో ఆ సైకిల్తోనే విలన్ కార్లను చేసి మరీ కొట్టేవాడు. ఇక మర్యాద రమ్మని సినిమాలో మరి సునీల్ తన ప్రాణ స్నేహితుడైన సైకిల్తో మాట్లాడే సీన్లు చూస్తే సైకిల్ కూడా ప్రాణం ఉంటుందా అనిపించేలా కనెక్ట్ అయిపోయాం.
0: నిజమేనమ్మా, ఆ సినిమాల్లో సైకిల్ పంక్చర్ సీన్లు కూడా భలే కామెడీగా ఉండేవి. హీరోయిన్ సైకిల్ పంక్చర్ అయితే హీరోగారు రక్షకుల్లా వచ్చి హెల్ప్ చేయడం వెనుక పెద్ద ప్రేమ కథ నడిచేది. ఇంకా విచిత్రం ఏంటంటే హీరో హీరోయిన్ని సైకిల్ ముందు బార్ మీద కూర్చోబెట్టుకుని తొక్కేటప్పుడు ఇద్దరి మధ్య వచ్చే ఆ సీన్లు చూసి థియేటర్లలో కుర్రాళ్ళు కుళ్ళుకునేవాళ్ళు. ఆ సీన్లు చూసి ఇన్స్పైర్ అయ్యి మన వాళ్ళు రియల్ లైఫ్లో ట్రై చేస్తే బ్యాలెన్స్ తప్పి ఇద్దరు మురికి కాలువలో పడ్డ సందర్భాలు కూడా చాలానే ఉన్నాయనుకో.
1: మరి సినిమాల్లో గాళ్ళు లేపినట్లు చూపిస్తారు గాని రియల్ గా డబుల్ రైడింగ్ తొక్కితే గాని తెలీదు కాళ్ళ నొప్పులేంటో. అయినా సరే మరి ఆ రోజుల్లో సినిమాల్లో చూపించిన సైకిల్ ప్రయాణంలో ఒక స్వచ్ఛమైన అనుభూతి, ఒక అందమైన పల్లెటూరి వాతావరణం కనిపించేది. మరి ఇప్పుడు సినిమాల్లో కోట్ల రూపాయల రేసింగ్ కార్లు బుల్లెట్ బైక్లు చూపిస్తున్నారా అని ఒక పద్ధతి, ఒక క్లాసిక్ లుక్ ఆ రోజుల్లో హీరో హీరోయిన్లు సైకిల్ మీద వెళ్తుంటే వచ్చేసేదనుకో.
0: సో అయితే సైకిల్ గురించి నీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉందమ్మా, మరి సైకిల్ గురించి మరిన్ని విషయాలు మాట్లాడుకోబోయే ముందు మన శ్రోతలకి ఒక మంచి పాట వినిపించి వస్తే ఎలా ఉంటుందంట?
1: చాలా చాలా బాగుంటుందన్నయ్య. లిజనర్స్ మరి వింటున్నారు కదండి, మరి ఈ సైకిల్ గురించి ఇంకా చాలా చాలా చక్కటి విషయాలు ఉన్నాయి, మరి అవన్నీ కూడా తెలుసుకుందాం. ఈలోగా మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000. నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం. సెల్ 9001252552. వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. ఈ రోజు ముచ్చట్ల కార్యక్రమానికి మీ అందరికీ తిరిగి స్వాగతం అండి. మరి సైకిల్ అంటే ఇందాక మన సినిమాల గురించి మాట్లాడుకుంటున్నాం కదమ్మా, మరి సినిమాల ముచ్చట్లు అలా ఉంచితే ఆ తర్వాత రోజుల్లో

0: సైకిల్ టెక్నాలజీ కూడా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిందనే చెప్పుకోవాలి. ఒకప్పుడు మన తాతలు వాడిన ఆ నల్లటి భారీ సైకిళ్ల కాలం పోయి రంగురంగుల మోడల్స్, రకరకాల డిజైన్లు మార్కెట్లోకి వచ్చి సరికొత్త ట్రెండ్ సెట్ చేశాయి. ముఖ్యంగా కుర్రాళ్ల కోసం రేసింగ్ సైకిళ్ళు, స్పోర్ట్స్ సైకిళ్ళు అంటూ రావడం, వాటి హ్యాండిల్స్ కిందకి వంగి ఉండడం చూసి అప్పట్లో పెద్ద క్రేజ్ వచ్చేసింది. ఆ సైకిల్ ఎక్కి రోడ్డు మీద వంగి వంగి తొక్కుతూ ఉంటే ఏదో ఇంటర్నేషనల్ రేసింగ్లో పాల్గొంటున్న ఫీలింగ్ వచ్చేదనుకో. కాలేజీ అమ్మాయిల ముందు బిల్డప్ ఇవ్వడానికి కుర్రాళ్ళకి ఇదొక పెద్ద ఆయుధం అయిపోయింది.
1: అవునన్నయ్య, ఇక ఆ రేసింగ్ సైకిళ్ల బిల్డప్ మామూలుగా ఉండేది కాదనుకో, అలానే అమ్మాయిల కోసం మరి ప్రత్యేకంగా లేడీస్ సైకిల్స్ రావడం కూడా ఒక పెద్ద విప్లవమే. ముందు క్రాస్ బార్ లేకుండా చీర కట్టిన, లంగా ఓణి వేసిన, కంఫర్టబుల్ గా ఎక్కేలా ముందు ఒక బుట్ట, వెనకాల చక్కటి క్యారియర్ ఉండేవి. ఇక ఆ సైకిల్ బుట్టలో కాలేజ్ పుస్తకాలు పెట్టుకుని, జడలో మల్లెపూలు పెట్టుకుని అమ్మాయిలు వెళ్తుంటే ఆ లుక్కే చాలా క్లాస్ గా ఉండేది. ఇక తర్వాత మెల్లగా కొండలు గుట్టలు ఎక్కడానికి మౌంటైన్ బైక్స్ అని లావుపాటి టైర్లతో ఉండే రగ్గట్ మోడల్స్ రావడం సైకిల్ కి ఒక సరికొత్త రఫ్ అండ్ టఫ్ లుక్ ని తీసుకొచ్చింది అనుకో.
0: అబ్బా, అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటో తెలుసామ్మా?
1: ఏంటది?
0: మార్కెట్ లోకి గేర్ సైకిళ్లు రావడం. అప్పట్లో ఎవరి దగ్గరైనా గేర్ సైకిల్ ఉందంటే వాడు క్లాసులో సూపర్ హీరో అయిపోయేవాడు అనుకో. ఆ గేర్లు మారుస్తున్నప్పుడు వచ్చే టిక్ టిక్ సౌండ్ వినడానికే సగం మంది కుర్రాళ్ళు ఆ సైకిల్ వెనకాల పడేవాళ్ళు. కొండ ఎక్కేటప్పుడు ఒక గేర్, స్పీడ్ పెంచడానికి ఇంకో గేర్ అంటూ ఆ లాజిక్లు వాడుతూ ఉంటే మనం సైకిల్ తొక్కడం లేదు, ఏదో ఫార్ములా 1 కార్ నడుపుతున్నాం అనే రేంజ్లో ఫీల్ అయ్యేవాళ్ళం. ఇప్పుడు మార్కెట్లో డిస్క్ బ్రేకులు, షాక్ అబ్జార్బర్లు ఉన్న మోడర్న్ సైకిల్ని చూస్తుంటే టెక్నాలజీతో పాటు సైకిల్ కూడా ఎంత స్మార్ట్గా మారిపోయిందో అర్థమవుతోంది.
1: కరెక్ట్ గా చెప్పావన్నయ్య. రూపాలు మారినా, మోడల్స్ మారినా, ఆనాటి సాదా సీదా సైకిల్ నుండి నేటి మోడర్న్ గేర్ సైకిల్ వరకు అది చెక్కి ఆరోగ్యం ఎప్పటికీ మారలేదు. అందుకే ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మరింట్లో మూలన పడి ఉన్న మీ పాత సైకిల్ ని లేదా గ్యారేజ్ లో ఉన్న కొత్త మోడల్ సైకిల్ ని బయటకు తీసి కాస్తంత తొక్కడం స్టార్ట్ చేయండి. మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ పర్యావరణానికి మన వంతు మేలు చేయడానికి ఇంతకంటే బెస్ట్ ఆప్షన్ లేదు. రేపటి నుంచి మనమంతా కూడా సైకిల్ బల్ మోగిద్దాం, పచ్చని ప్రకృతిని కాపాడుకుందాం. ఏమంటారు?
0: కరెక్ట్గా చెప్పామమ్మా. మనం సైకిల్ గురించి ఇన్ని ముచ్చట్లు చెప్పుకున్నాం, కానీ అసలు మన తెలుగు రాష్ట్రాల రాజకీయ చరిత్రను మలుపు తిప్పిన రాజకీయ సైకిల్ గురించి చెప్పుకోకపోతే నిజంగా ఈ ప్రోగ్రాం కంప్లీట్ కాదేమో. మన నందమూరి తారక రామారావు గారు, అదే ఎన్టీఆర్ గారు, తెలుగుదేశం పార్టీని పెట్టినప్పుడు సామాన్యుడికి సైతం కనెక్ట్ అవ్వాలని ఈ సైకిల్ గుర్తుని ఎంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి ప్రభంజనం సృష్టించారో మనందరికీ తెలిసిందే. చైతన్య రథం మీద ఆయన తిరుగుతూ సైకిల్ గుర్తుని ప్రజల్లోకి తీసుకెళ్లిన తీరు అప్పట్లో ఒక చరిత్ర. సామాన్యుడి వాహనమైన సైకిల్ ఒకే ఒక్క ఎన్నికతో ఏకంగా అధికార పీఠాన్ని అధిరోహించే స్థాయికి వెళ్ళిందంటే ఆ గుర్తు పవర్ ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు.
1: ఎంత పెద్ద పాయింట్ గుర్తు చేసావనుకున్నావు. మరి రాజకీయాల్లో సైకిల్ వేగం ఓ మాటకి ఒక సంచలనమే. మరి అప్పట్లో పల్లెటూళ్లలో చదువు రాని వాళ్లు సైతం మన సైకిల్ గుర్తుకే మన ఓటు అంటూ ఎంతో గర్వంగా ఓట్లేసేవాళ్లు. మరి ఎందుకంటే సైకిల్ అనేది ప్రతి పేదవాడి ఇంట్లో ఉండే సొంత మనిషి లాంటిది. ఎన్టీఆర్ గారి తర్వాత కూడా చంద్రబాబు నాయుడు గారు అదే సైకిల్ గుర్తుతో ఎన్నో ఎన్నికల ప్రచారాలు చేయడం, సైకిల్ ర్యాలీలు నిర్వహించడం మనం చూసాం. ఓటర్లను ఆకట్టుకోవడానికి సైకిల్ గుర్తు ఎంతగా ఉపయోగపడిందో నేటికి రాజకీయాల్లో ఆ గుర్తుకున్న క్రేజ్ చూస్తే మనకు బాగా అర్థమవుతుంది. మరొక రకంగా చెప్పాలంటే మన తెలుగు రాజకీయాల గమనాన్ని మార్చడంలో ఈ రెండు చక్రాల సైకిల్ చాలా కీలకమైన పాత్ర పోషించిందనుకో.
0: అవునమ్మా. మరి రాజకీయాల సంగతి పక్కన పెడితే ఈ మధ్య కాలంలో పెట్రోల్ డీజిల్ ధరలు సెంచరీ దాటేసి రాకెట్లా దూసుకుపోతూ ఉంటే సామాన్యుడి పర్సు ఖాళీ అయిపోతుంది. అవునా కదా?
1: అవును.
0: ఇలాంటి టైంలోనే మన ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి ఒక అద్భుతమైన పిలుపునిచ్చారు. ఇంధనాన్ని ఆదా చేయండి, పర్యావరణాన్ని కాపాడండి అని ఆయన చెప్పారు. ఆ పిలుపుతో దేశంలో చాలా మందిలో మార్పు వచ్చిందనుకో. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులు, యువత చిన్న చిన్న దూరాలకి బైకులు తీయడం మానేసి మళ్లీ సైకిల్ తొక్కడం మొదలెట్టారు. ప్రధాని మాటని స్ఫూర్తిగా తీసుకుని అటు పెట్రోల్ పైసలు మిగుల్చుకుంటూ ఇటు హెల్త్ని సెట్ చేసుకుంటూ చాలా మంది ఇప్పుడు సైకిల్ ట్రెండ్ ని ఫాలో అవుతూ ఉన్నారనుకో.
1: అవునన్నయ్య, మరి పెట్రోల్ భారం తగ్గించుకోవడానికి ప్రధాని ఇచ్చిన ఆ పిలుపు నిజంగా ఒక మంచి ఉద్యమంలా మారింది. దీనివల్ల మన దేశానికి ఎంతో విదేశీ మార్క ద్రవ్యం కూడా ఆదా అవుతుంది.
0: మరి సైకిల్ ముచ్చట్లు ఎన్నో చెప్పుకుంటున్నాం, కానీ అసలు ఆ సైకిల్ బెల్ల గురించి మాట్లాడుకోకపోతే నిజంగా మనం సైకిల్ గురించి మాట్లాడుకున్నట్టే కాదు. దాని వెనక కొన్ని వందల కథలున్నాయి. అప్పట్లో ఆ ట్రింగ్ ట్రింగ్ అనే శబ్దం వినపడగానే ఇంట్లో వాళ్ళందరికీ ఒక రకమైన అలర్ట్ వచ్చేసేది. ఎందుకంటే వచ్చే మనిషి

0: బట్టి ఆ బెల్ కొట్టే స్టైలు మారిపోయేది. పొద్దున్నే లేవగానే గేటు ముందు విరామం లేకుండా ట్రింగ్ ట్రింగ్ అని సౌండ్ వచ్చిందంటే పాలు పోసే పాలాయన వచ్చాడని అర్థం. ఆ బెల్ వినగానే ఇళ్లల్లో గిన్నెల చప్పుడు మొదలైపోయేది. ఆ శబ్దం కేవలం ఒక హారన్ కాదమ్మా, ఒక ఊరి దినచర్యని స్టార్ట్ చేసే మోస్ట్ పవర్ఫుల్ అలారం అనుకో.
1: అవునన్నయ్య, ఇక సైకిల్ బెల్లో ఎన్ని రకాల ఎమోషన్స్ ఉండేవో కదా. మరి ముఖ్యంగా మధ్యాహ్నం పూట ఆ బెల్ కాస్త నెమ్మదిగా వినసొంపుగా మోగితే చాలు, ఇళ్లల్లో ఉన్నవాళ్ళంతా వాకిట్లోకి పరిగెత్తుకుంటూ వచ్చేవాళ్ళు. మరి ఎందుకంటే అది మన పోస్ట్మెన్ బాబాయ్ కొట్టే బెల్ అని అందరికి తెలిసిపోయేది. ఇక దూర ప్రాంతాల నుంచి కొడుకు కూతురు రాసిన ఉత్తరం వచ్చిందా, లేక ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే మనీ ఆర్డర్ లేదా ఉద్యోగాల కాల్ లెటర్ వచ్చిందా అనే ఒక సస్పెన్స్ ఆనందం ఆ బెల్ వెనుక దాగుండేవి. ఇక ఈ రోజుల్లో మొబైల్ ఫోన్ కు వచ్చే వాట్సాప్ నోటిఫికేషన్ల కంటే ఆ రోజుల్లో పోస్ట్మెన్ కొట్టే ఆ సైకిల్ బెల్ శబ్దమే గుండెల్ని ఎక్కువ రంజింప చేసేది.
0: కరెక్ట్ గా చెప్పావమ్మా, ఆ బెల్ కున్న పవర్ అలాంటిది. మరి ఆఖరికి ఊళ్ళో తిరిగే వ్యాపారస్తులు కూడా ఆ బెల్ శబ్దంతోనే బతికేశారు. సాయంత్రం పూట ట్రింగ్ ట్రింగ్ అంటూ కాస్త గ్యాప్ ఇచ్చి బెల్ కొడితే ఐస్ క్రీమ్ బండ్ అయినో, బుడబుక్కలైనో, లేదంటే పాత సామాన్లు కొనేవాళ్లు వచ్చారని ఇళ్లలో పిల్లలు మహిళలు ఈజీగా కనిపెట్టేసేవాళ్లు. అంటే అప్పట్లో సైకిల్ బెల్ అనేది ఒక పెద్ద కమ్యూనికేషన్ టూల్ లాగా, ఇప్పటి సోషల్ మీడియా నోటిఫికేషన్ లాగా పనిచేసిందన్నమాట.
1: కానీ మరి ఈ రోజుల్లో రోడ్ల మీద కార్లు బైకుల హార్ల గోల, ఆ కర్ణ కఠోరమైన సౌండ్ల మధ్య ఆనాటి సైకిల్ బెల్లో ఉన్న అమాయకత్వం, ఆ స్వీట్నెస్ పూర్తిగా మాయమైపోయాయనుకో. అప్పట్లో ఆ బెల్ కొడితే ముందు వెళ్తున్న వాళ్ళు కోపగించుకోకుండా నవ్వుతూ పక్కకి తప్పుకునేవాళ్ళు. మరి ఎందుకంటే అందులో ఒక పద్ధతి ఒక వినయం ఉండేవి. మరి కాలం మారి మన చేతుల్లోకి ఎన్ని స్మార్ట్ ఫోన్లు వచ్చినా ఆనాటి పాలవాడు పోస్ట్మ్యాన్ ఉపయోగించిన ఆ సైకిల్ బెల్ జ్ఞాపకాలు మాత్రం మన మనసుల్లో ఎప్పటికీ కూడా ట్రింగ్ ట్రింగ్ అంటూ మోగుతూనే ఉంటాయి.
0: నువ్వు చెప్తుంటే నాకు ఒకటి గుర్తొచ్చిందమ్మా, అసలు మన దేశంలో సైకిల్ వాడకం తగ్గిపోతోందేమో కానీ ప్రపంచంలో ముఖ్యంగా నెదర్లాండ్స్, డెన్మార్క్ లాంటి దేశాల్లో ఇప్పటికీ మెజారిటీ జనాలు సైకిల్ మీదే ప్రయాణం చేస్తారు తెలుసా. అక్కడ కార్ల కంటే సైకిళ్ల జనాభాయే ఎక్కువ. ఆఖరికి ఆ దేశ ప్రధానమంత్రి మంత్రులు కూడా పార్లమెంట్కి హ్యాపీగా సైకిల్ తొక్కే వెళ్తారట. వాళ్ళ కోసం ప్రత్యేకంగా రోడ్లు, అండర్ గ్రౌండ్ సైకిల్ పార్కింగ్లు కట్టారంటే వాళ్ళు సైకిల్ కి ఎంత రెస్పెక్ట్ ఇస్తారో అర్థం చేసుకోవచ్చు.
1: నిజంగా అన్నయ్య, ఆ దేశాల గురించి వింటుంటే ముచ్చటేస్తుంది అనుకో. అక్కడ సైకిల్ తొక్కడం అనేది ఒక స్టేటస్ లాగా, పర్యావరణాన్ని ప్రేమించే ఒక సంస్కృతి లాగా చూస్తారు. మన దగ్గరేమో కారులో వెళ్తేనే గొప్ప అనే భ్రమలు బ్రతుకుతున్నా. కానీ వాళ్ళంత రిచ్ దేశాల్లో ఉండి కూడా ఆరోగ్యం కోసం, కాలుష్యం తగ్గించడం కోసం సైకిల్ని వదలడం లేదు. మనం కూడా అలాంటి దేశాలను చూసి ఇన్స్పైర్ అవ్వాలి. మరి చిన్న చిన్న దూరాలకైనా బైకులు పక్కన పెట్టి సైకిల్ ఎక్కితే మన సిటీలు కూడా ఎంత అందంగా మారిపోతాయో కదా.
0: కరెక్ట్ అమ్మా, సైకిల్ గురించి ఇన్ని రికార్డులు చెప్పుకున్నాం కానీ అసలు మనం చిన్నప్పుడు సైకిల్ నేర్చుకునేటప్పుడు పడ్డ పాటలు, చేసిన కామెడీలు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వగదనుకో. అప్పట్లో మనకంటే పెద్దగా ఉండే ఆ బార్ సైకిల్ ఎక్కి సీటు దాకా అందక ఆ త్రిభుజం గ్యాప్లో కాళ్లు పెట్టి కత్తెర తొక్కుడు తొక్కేవాళ్ళం చూసావా, అది ప్రపంచంలోనే 8వ వింత. ఆ తొక్కేటప్పుడు బ్యాలెన్స్ తప్పి పక్కనే ఉన్న మురుకు కాలువలోనూ ముళ్ళ పదల్లోనూ పడ్డం, మోకాళ్లు పగిలినా ఇంట్లో తిడతారని ఏడు పాపుకుని మరీ మళ్లీ సైకిల్ ఎక్కడం ఒక పెద్ద సాహసయాత్ర. అసలు మోకాళ్ల మీద కనీసం 4 దెబ్బలు పడకుండా, 2 సార్లు కాలువలో పడకుండా అప్పట్లో ఎవ్వరూ సైకిల్ నేర్చుకోలేదంటే నమ్ము.
1: అవునన్నయ్య, ఇక కత్తెర తొక్కుడు రోజులు అస్సలు మర్చిపోలేం. మరి అప్పట్లో కదా పెద్ద సర్కస్ ఫీట్ లాంటిది అనుకో. ఇక సైకిల్ నేర్చుకున్న కొత్తలు మరి కుర్రాళ్ళు చేసే ఓవర్ యాక్షన్లు మామూలుగా ఉండేవి కావు. రోడ్డు మీద ఎవరైనా అమ్మాయి కనిపిస్తే చాలు, హ్యాండిల్ వదిలేసి నో హ్యాండ్స్ రైడింగ్ చేస్తూ బిల్డప్ ఇచ్చేవాడు. తీరా చూస్తే ఆ అమ్మాయి పక్కకి వెళ్లేసరికు లేదా స్పీడ్ బ్రేకర్ తగిలేసరికు దబాల్మని కింద పడి ఫ్యాండ్ చిరిగి నవ్వులు పాలైన బ్యాచ్లు ఊరంతా ఉండేవాళ్ళు అనుకో. మరి పైగా సైకిల్ నేర్చుకునేటప్పుడు వెనుక క్యారియర్ పట్టుకుని వదలకు వదలకు అని ఫ్రెండ్ తో ప్రయాణాలు చేయించుకోవడం, వాడు మధ్యలోనే వదిలేస్తే వెళ్లి నేరుగా ఎదురుగా ఉన్న గేదెను ముసలాయన్ను గుద్దేయడం ఒక పెద్ద ప్రహసనం అనుకో.
0: నిజమేనమ్మా, ఆ వెనకాల పట్టుకునే ఫ్రెండ్స్ చేసే మోసాలు ఏ రాజకీయాల్లోనూ ఉండవు అనుకో. వాడు వదిలేసి నువ్వే తొక్కుతున్నావురా సూపర్ అని దూరం నుంచి అరుస్తుంటే ఇక్కడ గుండె ఆగిపోయినంత పనేది. ఇంకో కామెడీ ఏంటో తెలుసా, అప్పట్లో సైకిల్ కి బ్రేకులు సరిగ్గా పనిచేసేవి కావు. అర్జెంటుగా సైకిల్ ఆపాలంటే బ్రేకులు నొక్కడం మానేసి కాలు చెప్పును తీసుకెళ్లి ముందరి టైర్ మీద పెట్టి గట్టిగా నొక్కేవాళ్ళం. దాంతో చెప్పులు అరిగిపోయి ఇంట్లో అమ్మా నాన్నల చేత తిట్లు తినేవాళ్ళం. ఒకవేళ చెప్పులు లేకపోతే డైరెక్ట్గా కాళ్ళనే రోడ్డుకి రుద్దుతూ బ్రేక్లు వేసేవాళ్ళం. ఆ టైంలో వచ్చే కీచ్ కీచ్ సౌండ్కి రోడ్డు మీద జనాలు

0: అంతా భయపడి పక్కకు తప్పుకునేవాళ్ళు.
1: నిజమే అన్నయ్య, ఇక కాలి బ్రేకులు ముచ్చట భలే చెప్పావు. మరి అప్పట్లో అదొక యూనివర్సల్ బ్రేకింగ్ సిస్టమ్ అనమాట. ఇక చైన్ ఊడిపోవడం గురించి చెప్పాలంటే అదొక పెద్ద ఆర్ట్. సైకిల్ ఎక్కి హ్యాపీగా వెళ్తుంటే మరొక్కసారిగా పెడల్ ఫ్రీ అయిపోతుంది, అంతే చైన్ ఊడిపోయిందని అర్థం. మరప్పుడు రోడ్డు ప్రక్కన సైకిల్ని తిరగేసి పెడల్ని చేత్తో తిప్పుతూ ఆ నల్లటి గ్రీజును చేతుల నిండా పూసుకుని చైన్ ఎక్కించేలోపు మనం ఏదో మెకానిక్ షెడ్ నుంచి వచ్చినట్లు తయారయ్యేవాళ్ళం అనుకో. ఆ మురికి చేతులతోనే ముఖం తుడుచుకుని ముఖమంతా నల్లగా మార్చుకుని ఇంటికి వెళ్తే హమ్మిచ్చే రివార్డులు తిట్ల రూపంలో గట్టిగానే ఉండేవి.
0: అవునమ్మా, ఆ గ్రీజు మరకలు అప్పట్లో మనకి మెడల్స్ లాంటివి. మరి ఇక ఇంకా చెప్పుకోవాలి అంటే రాత్రిపూట సైకిల్కి ఉండే ఆ డైనమో లైట్ కామెడీ. దాన్ని టైర్కి టచ్ చేస్తే టైర్ తిరిగినంతసేపు లైట్ వెలుగుతుంది, మనం స్లో అయితే లైట్ కూడా డిమ్ అయిపోతుంది. అంటే చీకట్లో దారి కనిపించాలంటే మనం సైకిల్ని ఇంకా స్పీడ్గా తొక్కాలన్నమాట. ఒకవేళ దారి బాగాలేదని స్లో చేస్తే లైట్ ఆరిపోయి గొంతులో పడడం మాత్రం ఖాయం. ఇలాంటి ఎన్నో తిప్పలు కామెడీలు, మధురమైన గాయాల మధ్య మన చిన్నతనం అంతా ఆ రెండు చక్రాల చుట్టూనే తిరిగింది. ఏదేమైనా ఆ పాత సైకిల్ రోజుల్లో ఉన్న మజా, ఆ అమాయకత్వపు హాస్యం ఇప్పటి తరం ఐఫోన్లో అస్సలు దొరకదనుకో.
1: ఇక పల్లెటూరి ముచ్చట్లు అన్నావు కాబట్టి మరి అప్పట్లో ఊళ్ళో ఎవరైనా కొత్తగా సైకిల్ కొనిపిస్తే సాయంత్రం పూట అరుగుల మీదో రచ్చబండ మీదో కూర్చునే పెద్ద మనుషులు దాని మీద చేసే విశ్లేషణలు ఐక్యరాజ్య సమితి చర్చల కంటే ఘనంగా ఉండేవనుకో. ఇక నోట్లో చుట్ట పెట్టుకుని దాన్ని గట్టిగా పీల్చి పొగ వదులుతూ, ఎరా సూరయ్య, నీ కొడుకు కొత్త సైకిల్ కొన్నాడంట కదా, అట్లాస్ కంపెనీదా లేక ర్యాలీదా, మరి సీట్ స్ప్రింగ్లు గట్టిగా ఉన్నాయా, వెనుక క్యారియర్ మీద రెండు బస్తాల వడ్లమూటలు వేసినా తట్టుకుంటుందంటావా అంటూ ఇంజనీర్ల కంటే దారుణంగా క్వశ్చన్లు వేసేవారు. ఇక కొత్త సైకిల్ కొన్నవాడు వీళ్ల విశ్లేషణలు వినడానికి తన సైకిల్ ఫిట్నెస్ సర్టిఫికేట్ కోసం ఆ అరుగు ముందు గంటల తరబడి నిలబడాల్సి వచ్చేదనుకో.
0: అవునవునమ్మా, ఆ చుట్టపొగ విశ్లేషణలు భలే గంభీరంగా సాగేవి. అరుగు మీద కూర్చున్న ముసలైన చుట్టని కాస్త గిలకరించి, ఈ కాలం సైకిళ్లు ఏం బాగున్నాయిరా, ఆ రోజుల్లో హెర్క్యులస్ సైకిల్ ఉండేది, అది ఇనప గజం లాంటిది, ఎంత బరువు వేసినా లొంగేది కాదు అంటూ తన కాలం నాటి పురాణం మొదలెట్టేవాడు. అంతలో పక్కనున్న ఇంకో పెద్ద ఆయన అందుకుని, అయినా ఈ కొత్త సైకిల్కి మడ్గార్డులు పదల్చగా ఉన్నాయి సూరయ్య, నువ్వు చూసుకోకుండా గుంతల్లో వేస్తే ముక్కలైపోతాయి, పైగా దీని హ్యాండిల్కి గంట సరిగ్గా లేదు, గట్టిగా కొడితే ఊడిపోయేలా ఉందంటూ లేనిపోని లోపాలని వెతికి పట్టేవాళ్ళు. దాంతో ఆ కొత్త సైకిల్ కొన్నాయనికి తను సైకిల్ కొన్నాడా లేక ఏమైనా తప్పు చేశాడా అనే అనుమానం వచ్చేసేది.
1: నిజమే అన్నయ్య, ఇక అరుగుల మీద విశ్లేషకులు పెట్టి పరీక్షలు పాస్ అవడం అంత ఈజీ కాదనుకో. మరి వాళ్ళు ఊరికే మాట్లాడటం పక్కన పెడితే ఆ చుట్ట చేతిలో పట్టుకుని లేచొచ్చి సైకిల్ టైర్ని కాళ్లతో గట్టిగా తన్ని చూసేవాళ్ళు, గాలి సరిగ్గా ఉందా లేదా అని చెక్ చేయడానికనమాట. ఇక ఆ తర్వాత సైకిల్ వెనుక చక్రం గాల్లోకి లేపి పెడల్ని చేత్తో గిరగిరా తిప్పి ఆ చక్రం తిరుగుతున్న శబ్దాన్ని చాలా శ్రద్ధగా వినేవాళ్ళు. ఏదో గుండె కొట్టుకుని చప్పుడు వింటున్న డాక్టర్ లాగా వెళ్ళపిచ్చేవాళ్ళనుకో. మరి చక్రం తిరుగుతున్నప్పుడు లోపల ఏదో కిర్రుకిర్రుమంటోంది సూరయ్య, బేరింగిల్లో గ్రీజు సరిగ్గా పెట్టలేదేమో, ఆ పాషాణుడు నీరు దారుణంగా ముంచేశాడు అని తేల్చేసేసరికి కొన్నవాడి గుండె నిజంగానే ఆగిపోయినంత పని అయ్యేది.
0: ఆ ముంచేశాడు అనే మాట వినగానే కొన్నవాడి మొహం అల్లం తిన్న కోతిలా మారిపోయేదనుకో. అంతలో ఆ అరుగు మీద ఉన్న ఇంకో దయామయుడు చుట్ట నోట్లో పెట్టుకుని, సర్లేపో ఏదో కొనేశాడు కదా, రేపు ఉదయాన్నే మన పెద్దాంజనేయస్వామి గుడికెళ్ళి హార తిప్పించి టైర్ల కింద రెండు నిమ్మకాయలు పెట్టి తొక్కించు, అంతా సెట్ అయిపోతుంది అని ఉచిత సలహా పడేసేవాడు. అప్పట్లో ఆ అరుగుల మీద జరిగే చర్చల్లో ఎలాంటి ఈర్ష్యాద్వేషాలు ఉండేవి కాదమ్మా, అంతా ఒక స్వచ్ఛమైన పల్లెటూరు వినోదం. కొత్త వస్తువు వస్తే ఊరంతా పండగ చేసుకుని ఒక ఆత్మీయత కనిపించేది.
1: చూసావా, మరొకప్పుడు తాతల కాలం నాటి హోదా, ఇక తర్వాత సినిమాల్లో రాజకీయాల్లో ప్రపంచం, ఇప్పుడు పెట్రోల్ ధరలకి ప్రత్యామ్నాయంగా ఆరోగ్యాన్నిచ్చి సంజీవని, ఇలా సైకిల్ ప్రయాణం ఎన్నో మైలురాళ్లను దాటుకుంటూ వచ్చింది. అందుకే జూన్ 3న ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మన శ్రోతలందరికీ మనం ఇచ్చే ఒకే ఒక్క సలహా, వీలైనంత వరకు సైకిల్ వాడకాన్ని మీ దైనందిన జీవితంలో ఒక భాగం చేసుకోండి. మరి మన రేడియో విష్ణు 90.4 తరపు నుండి శ్రోతలందరికీ కూడా ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు.
0: చాలా బాగా చెప్పామ్మా. మరి మన కార్యక్రమం ముగించే టైం అయితే వచ్చింది. మరి రేపు ప్రసారమయ్యే ఈ రోజు ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి
1: నమస్కారాలతో మీ విజయ,
0: మీ ప్రసాద్.

0: Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesina ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care, Dr. Satya Sanjeev Chikam, MD Homeo, infertility, piles, fissure, kidney lo rallu, streela lo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానానంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల్ స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

ఇప్పుడు సమయం 10 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ఉదయం ప్రసారాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4. హాయ్ లిస్నెస్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు సరదాగా కాసేపు. లిస్నెస్ మరీనాడు మనందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సరదాగా కాసేపు. కార్యక్రమంలో మంచి మంచి మాటలు, చక్కటి పాటలు మరి వినడానికి రెడీగా ఉన్నారు కదా. మరి ఇంకా ఎదుగా లస్యం. ఈనాడు మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్, డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్, డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
3: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
4: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు సరదాగా కాసేపు. లిస్నెస్ మరి ఎప్పట్లానే ఈరోజు కూడా ఒక మంచి మాటతో ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసేద్దామండి. మరి ఈరోజు మనం చెప్పుకోబోయే మంచి మాట ఏంటంటే, డబ్బు వెనుక పరిగెత్తేవాడికి బంధాల విలువ తెలియదు, మరి బంధాల వెనుక నడిచేవాడికి డబ్బు పిచ్చి అనేది ఉండదు కదండి. అంటే డబ్బు వెనుక పరిగెత్తేవాడికి ఏంటంటే బంధాల విలువ తెలియదు, మరి బంధాల వెనుక నడిచేవాడికి డబ్బు పిచ్చి అనేది ఉండదు. ఏమంటారు? ఓకే లిజినెస్, మనకు చక్కని మాట అయితే తెలుసుకున్నాం కదండి. ఇక అలానే ఈనాటి కార్యక్రమానికి ముందుగా మనకి ఎస్ఎంఎస్ చేశారు దొన్న గ్రామం నుండి ఆజీ శోభారాణి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. శుభ మధ్యాహ్నం విజయాజీ అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి ఈరోజు నటి రాధ పుట్టినరోజు, మరి కాబట్టి శుభాకాంక్షలు తెలియచేయండి అని చెప్పి అంటున్నారు. అలానే ఈరోజు మరి జూన్3 ప్రపంచ సైకిల్ దినోత్సవం అని చెప్పి అంటున్నారు. సామాన్య మానవుని వాహనం, పర్యావరణ హితం, ద్విచక్ర రథం, హుషారుగా పరుగులు తీసే సైకిల్, ప్రకృతి అందాలను చూపే విహంగం, ఇంధనం అవసరం లేని యంత్రం, స్వేదాన్ని ఇంధనంగా మలచే ఆరోగ్య సూత్రం, పేదల పొట్ట నింపే జీవిత చక్రం, కరిగిన వారికి పొట్ట కరిగించే రహస్యం, పిల్లలకు వినోదాన్నిచ్చే కీలుగుర్రం, సరదాగా షికారుకెళ్లి పుష్పక విమానం, అందుకే ఇంధన రహిత

వాహనాన్ని వినియోగిద్దాం, కాలుష్యాన్ని నివారిద్దాం, ఆదాయాన్ని పొందుదాం, ఆరోగ్యంగా ఉందామంటున్నారు. అందరికీ కూడా ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు అంటున్నారు. అలానే ఈరోజు యముడికి మొగుడు చిత్రం నుండి అందం హిందోడమని చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఈరోజు నటి రాధగారికి మీ తరపు నుండి, రెడ్డి విష్ణు తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిజినెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా ఈ నటన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరే సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేముందు ఒక మంచి టాపిక్ గురించి అయితే మాట్లాడుకుందామండి. మరి కురుక్షేత్రంలో పాండవులను కాపాడిన శ్రీకృష్ణుడు అభిమన్యుణ్ణి ఉప పాండవుల్ని ఎందుకు కాపాడలేకపోయాడు తెలుసుకుందామా. మరి కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు పాండవులను కంటికి రెప్పలా కాపాడాడు, కానీ అతిరథ మహారథుడైన అభిమన్యుణ్ణి నిద్రలో ఉన్న ఉప పాండవులను కాపాడలేకపోవడం వెనుక లోతైన ఆధ్యాత్మిక మరియు ధార్మిక కారణాలనేవి ఉన్నాయి. మరి పురాణాల ప్రకారం ఆ కారణాలు ఏంటంటే అభిమన్యుడు సాక్షాత్తు చంద్రుడి కుమారుడైన వర్చస్సు అవతారం. ద్వాపర యుగంలో భూమిపై అధర్మం పెరిగినప్పుడు దేవతలందరూ తమ అంశలతో భూమిపై జన్మించాలని విష్ణువు కోరతాడు. అప్పుడు చంద్రుడు తన కుమారుణ్ణి పంపడానికి ఒక షరతు విధిస్తాడు. నా కుమారుడు భూమిపై కేవలం 16 సంవత్సరాలు మాత్రమే ఉండాలి. 16వ ఏట కురుక్షేత్ర యుద్ధంలు అద్భుతమైన పరాక్రమాన్ని ప్రదర్శించి శత్రువులను గడగడలాడించి వీర మరణం పొంది తిరిగి నా వద్దకు వచ్చేయాలి అని చంద్రుడు కోరుకుంటాడు. అభిమన్యుడి మరణం అనేది ముందే నిర్ణయించబడిన కాలం. కృష్ణుడు కాలస్వరూపుడు కాబట్టి చంద్రుడికి ఇచ్చిన మాట ప్రకారం ప్రకృతి నియమం ప్రకారం అభిమన్యుణ్ణి కాపాడలేదు. పైగా అభిమన్యుడి మరణం తర్వాతే అర్జునుడిలో పట్టుదల అనేది పెరిగి యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. ఇక ఉప పాండవుల విషయంలో కారణం ఏంటంటే మరి యుద్ధం ముగిసిన చివరి రాత్రి అశ్వత్థామ శిబిరంలో ఉన్న ఉప పాండవులను అంటే పాండవుల యొక్క 5 కుమారులను సంహరిస్తాడు. దీని వెనుక ఉన్న కారణాలు ఏంటంటే అశ్వత్థామ శివుడి అంశతో జన్మించినవాడు. ఆ రాత్రి అశ్వత్థామ శివుణ్ణి ప్రార్థించి ఆయన శక్తిని తనలోనికి తీసుకుని సంహారం చేస్తాడు. కాలరుద్రుడు సంహారానికి పూనుకున్నప్పుడు ఎవ్వరూ ఆపలేరు. ఇక ఆ రాత్రి అశ్వత్థామ వస్తాడని కృష్ణుడికి తెలుసు. అందుకే ఆయన కావాలని పాండవులను శిబిరం నుండి దూరంగా తీసుకువెళ్లి వారి ప్రాణాలను కాపాడాడు. కురుక్షేత్రం అనేది కేవలం యుద్ధం కాదు, అది ఒక భారీ ప్రక్షాళన. పాత తరం మరియు ఆ తరం అంతా కూడా తుడిచిపెట్టుకుపోవాలి. కేవలం ఉత్తర గర్భంలో ఉన్న పరీక్షిత్తు మాత్రమే మిగలాలని, తద్వారా కొత్త యుగం ప్రారంభం కావాలని శ్రీకృష్ణుడు భావించాడు. కర్మ సిద్ధాంతం మరియు ధర్మస్థాపన విషయానికి వస్తే శ్రీకృష్ణుడు అవతరించింది ధర్మాన్ని స్థాపించడానికి, వ్యక్తులను శాశ్వతంగా ఉంచడానికి కాదు. మృత్యువు ఒక మార్పు మాత్రమే. కృష్ణుడి దృష్టిలో ఆత్మకు మరణం లేదు. అభిమన్యుడు కానీ ఉప పాండవులు కానీ వారి భూలోక కర్తవ్యం ముగియగాని వారి మూలాల్లోకి కలిసిపోయారు. ఇక ధర్మరాజు ద్వారా రాజ్యాన్ని పాలించి ధర్మాన్ని నిలబెట్టడం కృష్ణుడి యొక్క ప్రధాన లక్ష్యం. అందుకే పాండవులను కాపాడాడు. వారసుల మరణం పాండవులకు ఒక శిక్ష లాంటిది కూడా, ఎందుకంటే యుద్ధం వల్ల కలిగే నష్టం ఎంత దారుణంగా ఉంటుందో వారికి అర్థం కావాలి. చివరిగా శ్రీకృష్ణుడు తలుచుకుంటే అందరినీ బ్రతికించగలడు, కానీ ఆయన కాలం మరియు ప్రకృతి నియమాలకు కట్టుబడి ఉంటాడు. ఒకరి ఆయుష్ తీరినప్పుడు భగవంతుడు కూడా జోక్యం చేసుకోడు. అభిమన్యుడు ఉప పాండవుల మరణాలు కృష్ణుడి యొక్క అసమర్థత కాదు, అది ఆయన నడిపించిన కాలచక్రంలోని ఒక భాగం మాత్రమే. లిజినెస్ మరొక చక్కని టాపిక్ గురించి తెలుసుకున్నాం కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుంటూరు జిల్లా దాసరిపల్లె నుండి పోలు శివదాసరెడ్డి గారు, తిరుపతమ్మ వెంకట సంజీవరెడ్డి గారు, ఋషికేశవరెడ్డి గారు, బ్రహ్మానందరెడ్డి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి విష్ణు ఎఫ్ఎం శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమంలో, మరి ఈరోజు బుధవారం కాబట్టి మరి విష్ణుమూర్తి గురించి కానీ అయ్యప్ప స్వామి గురించి కానీ మంచి మంచి టాపిక్స్ అయితే వినిపిస్తారని ఆశిస్తున్నాము. అలానే మరి మీరు చెప్పే ప్రతి పురాణ కథలు ఎంతో చక్కగా మా మనసులను ఆనందింపజేస్తున్నాయి అంటున్నారు. అలానే కథానిక కార్యక్రమం కూడా చాలా చాలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అలానే ఈరోజు మా కోసం కురుక్షేత్రం చిత్రం నుండి మ్రోగింది కళ్యాణ వీణ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నా, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నీ నడపడి కార్యక్రమానికి మరి నెక్స్ట్ SMS ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబేందు. మరొక మంచి

టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి చాలామంది అనుకుంటూ ఉంటారు, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, మరి నాకే ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి అని చెప్పి అనుకుంటూ ఉంటారు కదండి. చాలామంది అనుకుంటూ ఉంటారు కదా, నాకే ఎందుకు ఈ రోగం వచ్చింది, నాకు ఎందుకు ఇన్ని కష్టాలు వస్తున్నాయి, నేను ఎంత జాగ్రత్తగా ఉన్నా నాకే ఇలా ఎందుకు జరుగుతోంది అని చెప్పి. మనం ఎప్పుడూ అనుకోని విపత్తులు, చేదు చెడు సంఘటనలు, అనుభవాలు మన జీవితంలో జరుగుతూ ఉంటే మనకి ఇలా అనిపిస్తూనే ఉంటుంది. కానీ మంచి మేలు జరిగినప్పుడు ఇలా అనిపించదు కదా, నాకే ఎందుకు ఈ మంచి జరిగింది అనుకునేవాడు ఎవ్వరూ ఉండరు కదండి. ఏదైనా చెడు జరిగితే మాత్రం నాకే ఎందుకు ఇలా జరుగుతోంది అని చెప్పి బాధపడిపోతుంటాం. కానీ మనకి లక్కీ డ్రాలుగా గెలిచినప్పుడు, మనం చక్కగా హ్యాపీగా అన్నీ కలిసి వచ్చినప్పుడు, అబ్బాయి నాకే ఎందుకు ఇలా కలిసి వస్తుంది అని చెప్పి ఎవరు అనుకోరు కదా, అమ్మ చక్కగా భలే కలిసి వచ్చింది అని హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటాం కదండి. అంటే మన మనస్సు ఆడే ఆట ఇది. మరి విత్తనాలను విత్తుతాం, వానొస్తుంది అని ఎదురు చూస్తాం, వాన రావచ్చు రాకపోవచ్చు, మరీ ఎక్కువగాను వర్షం రావచ్చు. విత్తనాలు నాటడం, నీరు పట్టడం లాంటివి మన చేతిలో ఉన్న మనం చేయవలసిన పనులు. కానీ మనం చేసే పనుల యొక్క ఫలితాలు మాత్రం మన చేతిలో లేవు కదా, దాన్నే మనం విధి నిర్ణయం అని చెప్పి అంటూ ఉంటాం. కానీ అది కర్మ ఫలితం అనుకోం. వానొస్తే భూమి బాగుంటే మొలకెత్తి పెరిగే శక్తి విత్తనంలో ఉంటే అది పెరిగేటప్పుడు పురుగు పట్టకుండా చూసుకునే బాధ్యత మన పైన ఉంది. అంత మాత్రమే చెయ్యగలం, చెయ్యాలి కూడా. మరి పెరిగేది మొలకే, అందులో మనం చేసేదేం లేదు. పెరగగలిగే శక్తి సామర్థ్యం ఆ గింజలోనూ ఆ మొలకలోనూ పెట్టేదాన్ని పుట్టించాడు సృష్టికర్త. మరి మొలక పెరుగుతూ ఉంటే మనం చూసి సంతోషించవచ్చు. అది పెరిగేటప్పుడు మళ్ళీ నీళ్లు పట్టడం లాంటి చిన్న చిన్న పనులు చేయడం మన వంతు. మనలోనూ విత్తనంలాగా మొలకలాగా పెరిగే గుణం, ఆరోగ్యంగా ఉండగలిగే గుణం, సంతోషంగా ఉండగలిగే గుణం అన్నీ ఉన్నాయి. కానీ మన జీవితాలు సక్రమంగా ఉండాలంటే, బాగుండాలంటే ఇవి చాలు. మన వంతు బాధ్యతలు, మనం చెయ్యవలసిన పనులు చాలా ఉన్నాయి. మరి అస్తమానం కూడా ఇతరులను నిందించడానికి, పరులను ఏడిపించడానికి మనకు దేవుడిచ్చిన అమూల్యమైన కాలాన్ని వెచ్చించి మన దుఃఖాలకు మనమే మరింతగా ప్రోతి చేసుకుంటూ వాటికి కారణం భగవంతుడని, భర్తని, భార్య అని, కొడుకో కోడలో కూతురో అల్లుడో అని, ఇరుగు పొరుగు వారోనని నిందిస్తూ ఉండడం సహజాతి సహజమైపోయింది. ఇక ఈ ఆత్మహత్య సదృశమైన పైశాచికత్వ మనస్తత్వాన్ని విడవకపోతే మనమింకా మరింత దుఃఖభాజనం జీవితపు అగాధాల్లోకి వెళ్ళడం ఖాయమని గ్రహించకపోవడం కూడా పూర్వజన్మ పాపఫలమే తప్ప మరొకటి కానీ కాదు. అలాంటి మనస్తత్వాన్ని మనంతట మనమే దూరం చేసుకోకపోతే మనం దేవుణ్ణి మనం దూరం చేసుకున్నట్టు అవుతుంది. మనలప్పటిక ఏ భగవంతుడు కాపాడలేడు. పూజలు, స్తోత్రాలు, వేడుకోళ్ళు అన్నీ కూడా మరి ఏటలో పిసికిన చింతపండే. ఇక వర్తమానం, భవిష్యత్ కేవలం మన నిర్ణయాలు, మనం చేసే పనులపైన కూడా ఆధారపడి ఉంటాయి. మన కంట్లో మనమే పొడుచుకుంటూ కూర్చోవడం వల్ల కలుగుతున్న పర్యవసనానికి మరొకరు బాధ్యులవడం హాస్యాస్పదమే కాదు, బాధాకరం కూడా కదండి. కాబట్టి శ్రీకృష్ణుడు భగవద్గీతలో అన్నదానికి అర్థం ఇదే, నువ్వు చేసే పనులు పూర్తిగా నీ నిర్ణయాలే, నీ బాధ్యతే, కానీ వాటి ఫలితాలు మాత్రం నీ హక్కు కాదు, నీ బాధ్యత కాదు, నీ అధికారము కాదు. నీకు ఏది ఫలితంగా రావాలో అది కర్మఫలదాత అయిన నా చేత నిర్ణయింపబడుతుంది. నీకు నా చేత నిర్ణయింపబడిన ఆ ఫలితమే లభిస్తుంది. అది కూడా ఎప్పుడు ఎలా వస్తుంది అన్న విషయం నీకు తెలీదు. మరి అది నువ్వు అనుకున్నట్లు నువ్వు అనుకున్న సమయానికి రాకపోవచ్చు. అలాని నీ బాధ్యతను నీవు తప్పించుకోకూడదు. నీ కర్మలను అనుసరించి నిర్ణయింపబడిన ఫలితం మాత్రమే నీకు వస్తుంది. ఎప్పుడు ఎలా అన్నది నీకు తెలియకపోవచ్చు అంతే. మరి మతపరంగా చెప్పిన సూక్తి కాదు ఇది, ఇది కేవలం సైన్స్. శ్రీకృష్ణుడు చెప్పినవన్నీ కూడా సైన్స్, ఒక హిందూయిజంకు మాత్రమే సంబంధించింది కాదు. ఇది అర్థమైన తర్వాత ఇంకాస్త లోతుగా ఆలోచిద్దాం. మరి సంతోషంగా ఉండటం ప్రతి మనిషి బాధ్యత, ప్రశాంతంగా ఉండటం ప్రతి మనిషి బాధ్యత, తన కర్తవ్యం ఏమిటో నిర్ణయించుకోవడం కూడా ప్రతి మనిషి బాధ్యతే. మనం సంతోషంగా లేమంటే ఎక్కడో ఏదో మనం తప్పు చేస్తున్నామన్నమాటే. సంతోషంగా ఉండగలగడం అనేది మన సహజ గుణం. ఏ సందర్భంలో మనం సంతోషాన్ని విడిచిపెట్టినా అది మన అజ్ఞానమే అంటారు విజ్ఞులు. అందుకే ప్రతి యాక్షన్కి రియాక్షన్ ఉంటుందని సైన్స్ చెబుతూ ఉండగా, ప్రతి చర్యకు ప్రతిచర్య ఉంటుందని వేదాంతం చెప్తుంది. మరి యుధిష్ఠిరుడు జూదం ఆడకుండా ఉంటే పాండవులు అరణ్యాలకు పోవలసిన ప్రమేయం లేదు, మహాభారత యుద్ధం చెయ్యనక్కర్లేదు. అంతమంది ఈ ఘోరమైన

ఎత్తల్లో చావనవసరం లేదు. ఒకరు చేసే ఇలాంటి చిన్న పెద్ద తప్పులు చాలామంది యొక్క భవిష్యత్తును రకరకాలుగా శాసిస్తాయనడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. అవునా కదా చెప్పండి. మరి మీరు చేసిన చేస్తున్న తప్పులు మీ జీవితాన్ని, మీతో పాటు ఎంతోమంది జీవితాలను ఇలా కష్టపెడుతూ ఉండొచ్చు. మరి యోచించండి, మీరు తీసుకునే కొన్ని చొరవలు, కొన్ని ప్రయత్నాలు మీ జీవితాల్లో ఎన్నో విజయాలను కూడా సాధించి పెడతాయి. మీలో ప్రతి ఒక్కరి జీవితాన్ని మీరే స్వయంగా తలచి చూస్తే, వెదికి చూస్తే మీ విజయాలకు వెనుక మీరు తీసుకున్న చొరవలు, చేసిన ప్రయత్నాలే కదా కనిపించేవి. అలానే మీ జీవితంలో సంభవించిన దుష్ఫలితాలకు వెనుక మీరు చేసిన తప్పుడు పనులు, మీ సోమరితనాలు, మీరు చేసిన, మీరు వేసిన తప్పటడుగులు కనిపిస్తాయి. ఏమంటారు? ఓకే లిసనర్స్, మరొక చక్కని టాపిక్ గురించి అయితే తెలుసుకున్నా కదండి. ఇక అలా ఈనాడు మన కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే, గోపాలపట్నం నుండి సుధాకర్ గారు, అరుణ, లలిత, వశిష్ట, సూర్యకుమారి గారు, ప్రవళిక, కౌండిన్య, తేజ, మరి వీరంతా కలిసి మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విష్ణు రేడియో విజయమామికి నమస్తే, శుభోదయం, శుభ మధ్యాహ్నం, హ్యాపీ వెన్స్డే అంటున్నారు. హ్యాపీ వెన్స్డే అండి. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా. మరి ఈరోజు మా బావగారు శంకర్ రావు గారు, సిస్టర్ సూర్యకుమారి గారు,

లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇకలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారు, మరి ఏ సాంగ్ ప్లే చేయమంటున్నారు తెలుసుకోబే ముందు మరొక మంచి టాపిక్ గురించి మాట్లాడుకుందామండి. మరి చీకటి కావస్తుండగా ప్రయాణికులతో పూర్తిగా నిండి రద్దీగా ఉన్న ఒక బస్ మరి తన గమ్యస్థానానికి బయలుదేరింది. ఆ బస్ ఒక అడవి గుండా ఘాట్ రోడ్డుపై ప్రయాణిస్తూ ఉండగా అకస్మాత్

అన్నట్టుగా వాతావరణం మారిపోయి భయంకరమైన ఉరుములు మెరుపులతో కూడిన కొండపోత వర్షం ప్రారంభమైంది. మరి ప్రయాణికులందరూ చూస్తుండగానే ఒక పిడుగుపాటు వల్ల బస్సుకు 50 అడుగుల దూరంలో ఒక చెట్టు పడిపోయింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సు నాపేశాడు. ఆ చెట్టు మరో ప్రక్కకు ఉన్న లోయ వైపు విరిగి పడటం వల్ల వీరి మార్గానికి అడ్డనేది రాలేదు. మరి కొద్దిసేపటి తర్వాత మళ్లీ బస్సు బయలుదేరింది. ప్రయాణికుల్లో భయం ప్రారంభమైంది. మరి ప్రయాణికులందరూ కూడా ఊపిరి బిగపెట్టుకుని కూర్చున్నారు. ఇక ఆ బస్సు 2 కిలోమీటర్లు వెళ్ళిందో లేదో మరో పిడుగు బస్సుకు 40 అడుగుల దూరంలో చెట్టు కొట్టింది. ఇక డ్రైవర్ చాకచక్యంతో మళ్లీ బస్సు నాపేశాడు. ఇలా 2-3 సార్లు జరిగింది. మరి 3వ సారి పిడుగు 30 అడుగుల దగ్గరలో కొట్టింది. ఇక ప్రయాణికుల్లో భయం తారాస్థాయికి చేరుకుంది. అరుపులు ఏడుపులు ప్రారంభమయ్యాయి. అందులోంచి ఓ పెద్ద మనిషి ఇలా అన్నట్ట, "చూడండి, మనందరిలో ఈరోజు పిడుగు ద్వారా మరణం రాసిపెట్టున్న వ్యక్తి ఎవరో ఉన్నారు. అతని కర్మ మనకు చుట్టుకుని మనందరం కూడా అతనితో పాటు చావలసి వస్తుంది. కాబట్టి నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ బస్సులో నుంచి ఒక్కొక్క ప్రయాణికుడు క్రిందకి దిగి, అదుగు ఎదురుగా ఉన్న ఆ చెట్టును ముట్టుకుని మళ్లీ బస్సులో వచ్చి కూర్చోండి. మరణం రాసిపెట్టున్న వ్యక్తి ఆ చెట్టును ముట్టుకోగానే పిడుగుపాటు తగిలి మరణిస్తాడు. మరి మిగిలిన వాళ్ళం క్షేమంగా వెళ్ళొచ్చు. ఒక్కరి కోసం అందరూ చేస్తారు, అందరి కోసం ఒక్కరు చేస్తారు, ఆలోచించుకోండి" అన్నాడు. చివరకు ఒక్కొక్కరుగా వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని రావడానికి సిద్ధపడ్డారు. మొదట ఆ పెద్ద మనిషి మనసులో చాలా భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకున్నాడు. ఏం జరగలేదు. అతడు ఊపిరి పీల్చుకుని క్షేమంగా వచ్చి బస్సులో కూర్చున్నాడు. ఇలా ఒక్కొక్కరు భయపడుతూనే వెళ్ళి ఆ చెట్టును ముట్టుకుని వచ్చి కూర్చోసాగారు. చివరికి ఒకే ఒక ప్రయాణికుడు మిగిలాడు. ఇక మరణించేది అతడే అని అందరికీ కూడా పూర్తిగా నిశ్చయమైపోయింది. చాలామంది అతని వైపు అసహ్యంతో కోపంతో చూడసాగారు. కొందరు జాలి పడుతూ చూడసాగారు. అతను కూడా భయపడుతూ బస్సు దిగి చెట్టును ముట్టుకోవడానికి నిరాకరించాడు. కానీ బస్సులోని ప్రయాణికులందరూ కూడా, "నీ వల్ల మేమందరం మరణించాలా? వీల్లేదు" అంటూ బస్సు నుంచి బలవంతంగా కిందికి నెట్టారు. చేసేది లేక ఆ చివరి వ్యక్తి వెళ్ళి చెట్టును ముట్టుకున్నాడు. వెంటనే పెద్ద పెద్ద మెరుపులతో పిడుగు వచ్చి పడింది. తర్వాత భయంకరమైన శబ్దం వచ్చింది. కానీ పిడుగు వచ్చి పడింది ఆ చివరి వ్యక్తిపై కాదు, బస్సుపై. అవును, మరి బస్సుపై పిడుగుపడి అందులోని ప్రయాణికులందరూ మరణించారు. నిజానికి ఈ చివరి వ్యక్తి ఆ బస్సులో ఉండటం వలనే ఇంతవరకు ఆ బస్సుకు ప్రమాదం జరగలేదు. ఇతని పుణ్యఫలం దీర్ఘాయుషు వారినందరినీ కాపాడింది. మరి ఈ కథలో లాగానే మనం జీవితంలో కూడా మన జీవితంలో సాధించిన విజయాల్లో కానీ, ఆపదల నుండి రక్షింపబడిన సందర్భాల్లో కానీ ఆ క్రెడిట్ అంతా కూడా మనదే అనుకుంటాం. కానీ ఆ పుణ్యఫలం మన తల్లిదండ్రులది కావచ్చు, అన్నదమ్ములది కావచ్చు, అక్కా చెల్లెళ్ళది కావచ్చు, జీవిత భాగస్వామిది కావచ్చు, పిల్లలది కావచ్చు, మన దగ్గర పనిచేసేవారిది కావచ్చు, మన మంచిని కోరే స్నేహితులది కావచ్చు, మన శ్రేయస్సు కాంక్షించే బంధువులది కావచ్చు. మనం ఈరోజు ఇలా ఉన్నామంటే అది మన ఒక్కరి కృషి ఫలితమే కాదు, ఎంతోమంది పుణ్య ఫలితం, ఆశీర్వాద బలం, వారు వారు అదృష్టాన్ని పంచడం కూడా కారణమై ఉంటుంది. ఏమంటారు? ఒక లిసినర్స్ మనకు చక్కని స్టోరీ అయితే తెలుసుకున్నా కదండి. ఇకలా ఈనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుండి కట్ల సతీష్ గారు, సుమలత, సంతోష్ కుమార్, నిత్య, సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయ, కట్ల వారి కుటుంబ సభ్యులు మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి గుడ్ ఆఫ్టర్నూన్ విజయమ్మ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అలానే ఈరోజు మా కోసం 100% లవ్ చిత్రం నుండి తిరు తిరు గణనాథ అని చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండా రండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాట అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నెస్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి బెంగళూరు నుండి జయలక్ష్మి గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. నమస్తే మ్యామ్ అంటున్నారు. నమస్తే అండి. మరి సరదాగా కాసేపు కార్యక్రమం అయితే ప్రతిరోజు వింటున్నామంటున్నారు. అలా ఈ రోజు మా కోసం సర్దార్ పాపారాయుడు చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటను అయితే ప్లే చేసే ముందు నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే భూదాన్ పోచంపల్లి నుండి మాధవి గారు, ఆంజనేయులు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్ అంటున్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. మరి రోజు నటి రాధగారి జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇద్దరు దొంగల చిత్రం నుండి ఒక చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటలు అయితే ప్లే చేస్తున్నాం. విని ఆనందించండి.

లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక నీనాటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుండి బండారు త్రిమతులు గుప్తా గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ బంగారు తల్లికి నమస్తే, శుభ మధ్యాహ్నం అంటున్నారు. నమస్తే అండి, శుభ మధ్యాహ్నం. మరి జూన్ 3 ఈరోజు ఆరోగ్యానికి పర్యావరణానికి ఎంతో మేలు చేసేటటువంటి ప్రపంచ సైకిల్ దినోత్సవం ఈ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అంటున్నారు. మరి ఈ సందర్భంగా అందరూ కూడా చిన్న అవసరానికి కూడా బైకులు, మోటార్ సైకిళ్ళు, స్కూటర్లు ఉపయోగిస్తున్నారు. అలా కాకుండా చిన్న చిన్న పనులకు, చిన్న చిన్న దూరాలకైనా సరే ప్రకృతిని కాపాడుకోవడం ద్వారా మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే సహజ సిద్ధమైన ఎటువంటి పొల్యూషన్కి దారి తీయకపోవడమే కాకుండా పొల్యూషన్తో సతమతమయ్యే మనల్ని ఆ పొల్యూషన్ భూతం కోరలుండి రక్షించేటటువంటి సైకిల్ని వాడటం మరలా అందరూ అలవాటు చేసుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నారు. అలానే మరి ఈరోజు జూన్ 3 మరి సైకిల్ మనకు ఆరోగ్యాన్ని ఇస్తే మనకు మానసిక ఆనందాన్ని ఇచ్చేటటువంటి వారు. 1000 చిత్రాలకు సుమారుగా, 7000 పాటలకు, మరి సుమారుగా తన సంగీత వాహినితో సేవలించిన మరి ఇషై జ్ఞాని, మాస్ట్రో రాగదేవుడు అనే బిరుదాంకితులకు సంగీత దర్శకులు, గాయకులకు ఇళయరాజా గారు పుట్టినరోజు. మరి ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయండి అంటున్నారు. ఈ సందర్భంగా స్వాతిముత్యం చిత్రం నుండి పి సుశీల గారు ఆలపించిన ఇళయరాజా గారి సంగీత నిర్దేశకత్వంలో డాక్టర్ సి నారాయణ రెడ్డి గారి సాహిత్యం వటపత్ర సాయికి వరహాల లాలి అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి ఇళయరాజా గారికి మీ తరపు నుండి, రెడ్యూ విష్ణు 90.4 తరపు నుండి కూడా జన్మదిన శుభాకాంక్షలు. మరి అలానే ఈరోజు సరదాగా కాసేపు షోలో మీరు మొట్టమొదటిసారిగా తెలియజేసిన ముందు మాట చాలా బాగుంది అని చెప్పి అంటున్నారు. డబ్బు వెనుక పరుగులు తీసేవారికి బంధాలు భగవంతుడు అగుపించడు, మరి బంధాలను భగవంతుడిని గౌరవించేవారు డబ్బులు వెంట వెంపర్లాడరు అని చెప్పేసి అని అంటున్నారు. ఓకేనా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

లిజినెస్. మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి. ఇక అలా నేనటువంటి కార్యక్రమానికి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి భీమవరం నుండి లింగరాజు గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. లిజినెస్ అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు, అలానే టెక్నీషియన్స్కి అందరికీ కూడా పెద్ద హాయ్ అంటున్నారు. మరి సమ్మర్ లాస్ట్లో ఉంది, అందరూ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఉండండి, చక్కగా సమ్మర్ టిప్స్ పాటించండి అని చెప్పంటున్నారు. అలానే దొంగరాముడు చిత్రం నుండి చిగురాకులలో చిలకమ్మ అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి ఎవరు పంపించారంటే చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం తలపల్లి గ్రామం నుండి నరేందర్ రెడ్డి గారు, స్వరూప, సాయి, పూజ, ప్రత్యూష, దిలీప్, అన్విత. మరి వీరికి ప్రేమ సింహాసనం చిత్రం నుండి ఇది ప్రేమ సింహాసనం అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి పెడన వీరభద్రపురం నుండి వీరకనకరావు గారు, పార్వతీ గారు అయితే మనకి ఎస్ఎంఎస్ చేశారు. మరి విజయ మేడం గారికి నమస్తే, శ్రోతలందరికీ కూడా శుభ మధ్యాహ్నం అంటున్నారు. శుభ మధ్యాహ్నం అండి. మరి దేవాలయం చిత్రం నుండి దేహమేరా దేవాలయం అనే చక్కని పాటను కూడా ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. ఇక అలానే మరి నెక్స్ట్ ఎస్ఎంఎస్ మనకి గుడ్ ఆఫ్టర్నూన్ ఎవరివన్ అంటున్నారు ఫ్రమ్ కొత్తగూడెం నుండి యాకోబాష గారు, నూర్జహాన్ గారు. మరి గూండా చిత్రం నుండి కొమ్మెక్కి కూసింది కోయిలమ్మ అనే చక్కని పాటను అయితే ప్లే చేయమంటున్నారు. తప్పకుండానండి. మరి లిజినెస్ మరి ఇంకా చాలా చాలా మనకి ఎస్ఎంఎస్లు అయితే వచ్చే టైం అయితే అయిపోతుంది కదండి. మరి లిజినెస్ అందరికీ కూడా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మనకి 11 to 12 ఆ టైంలో వన్ అవర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వక ముందు నా ఎస్ఎంఎస్ని బట్టి మనకి ప్రోగ్రామ్ డిజైనింగ్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా ఏదైనా కొంచెం టైం ఉంటే ఏదో ఒకటి రెండు ఎస్ఎంఎస్లు చదవడానికి వీలవుతుంది. అందరూ కూడా ప్రోగ్రామ్ అయిపోయే టైంకి ఎస్ఎంఎస్లు పంపిస్తే

ప్రోగ్రాంలో ఉన్న ఎస్ఎంఎస్లు చదవాలి, పాటలు ప్లే చేయాలి, మనకి టైం సరిపోదు కదండి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వకముందే మీరు ఎస్ఎంఎస్లు చేస్తే దాన్ని బట్టి మన ప్రోగ్రామ్ డిజైనింగ్ అనేది ఉంటుంది అన్నమాట. ఏమంటారు? ఓకే లిజినెస్, మరి తిరిగి ప్రసారం ఈ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: సమ్మర్ స్పెషల్ చల్ల చల్లని చిట్కాలు.
1: నీరసమా? నిస్సత్తువా? వద్దొద్దు.
2: చేతిలో ఉంచుకో ORS ప్యాకెట్,
1: గ్లాస్ నీటిలో కలుపు, ఒక్క గుక్కలే తాగు.
2: శరీరానికి కావలసిన లవణాలు మళ్లీ వచ్చేస్తాయి ప్రాణాలు.
1: ఎనర్జీ పెంచు, ఎన్నెన చేయించు.
2: వినండి మరి వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతుంది. దీని ద్వారా మీ ఇండ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో దీన్ని విజయవంతం చేద్దాం. వికసిత్ భారత్ 2047 దిశగా మరో అడుగు ముందుకు వేద్దాం.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలకు నమస్కారం. రేడియో విష్ణు 90.4 మెగాహెడ్స్ పై ఈనాటి కథానిక కార్యక్రమంలో టికమక్క కథ వింటారు. వెంకన్న గారు నమస్కారం, నా పేరు మురళి అంటూ ఓ అపరిచిత వ్యక్తి తనను తాను పరిచయం చేసుకున్నాడు. సీట్లో కూర్చుని ఆఫీస్ పని చేసుకుంటాడు.

వెంకన్న ఉలిక్కిపడ్డాడు. జుబ్బా పైజామా, కోలముఖం, ముక్కు మీదకు జారుతున్న కళ్ళజోడు, పొడుగు పొట్టి కాని సన్నల్లావు కాని ఓ మాదిరి అందమైన విగ్రహం అతనికి కనిపించింది. తలెత్తగాని, "కూర్చోండి, నా సీట్లో వర్క్ పెండింగ్ ఉందా?" అడిగాడు. అతను తల ఊపాడు అడ్డంగా, నిలువుగా. "నాకు మీతోనే పనుంది, కొంచెం అలా క్యాంటీన్ వైపుకొస్తే మాట్లాడుకుందాం" అంటూ చెప్పాడు మురళి. "సారీ, నేను బిజీ, రాలేను. ఓ 5 మినిట్స్, కొంచెం పర్సనల్" అంటూ ప్రాధేయపడ్డాడు. వెంకన్న ఓ 10 నిమిషాల తర్వాత అతన్ని అనుసరించి ఆఫీస్ క్యాంటీన్కు చేరుకున్నాడు. 2 కాఫీ ఆర్డర్ ఇచ్చాడు. బాగా వేడిగా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పాడు. "చెప్పండి, నాకు బోల్డ్ వర్క్ ఉంది" అంటూ కొంచెం చికాగ్గా అన్నాడు. "ఏం లేదు, మీరు సంబంధాలు చూస్తున్నారని తెలిసింది. మా కజిన్ ఉంది, మీకు ప్రపోజ్ చేద్దామని" అంటూ నెసిగాడు మురళి. "నా గురించి మీకెలా తెలిసింది?" "అయ్యో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఉంటే తెలియకుండా ఉంటుందో చెప్పండి, అదేం పెద్ద పని తెలుసుకోవడం" అంటూ మాటలతో దాటేశాడు. "నా కండిషన్స్ తెలుసుగా?" అనుమానంగా అడిగాడు. "తెలుసుకోకుండా సాహసిస్తానా?" పళ్ళిక్లిస్తున్నవాడు మురళి. "ఇప్పటికి చాలా మంది నన్ను విసిగిస్తూ ఉంటారు. పెళ్లి అనేది వ్యక్తిగతం, ప్రతి మనిషికి కొన్ని కోరికలుంటాయి. అది తెలుసుకోకుండా అదెందుకు ఇదెందుకు అని అడిగేవాళ్ళైతే నాకు అసహ్యం" అంటూ ముఖం చిట్లించి చెప్పాడు. "సరే, నాకు టైం అయిపోతుంది, వెళ్ళాలి" అంటూ కాఫీ ముగించి చెప్పాడు. "మరి అతను చేసుకోబోయే అమ్మాయి అందంగా ఉండాలి, ఉద్యోగస్తురాలే ఉండాలి, చదువు సంస్కారం ఉండాలి, ధనవంతురాలు గుణవంతురాలు అయి ఉండాలి." "అయ్యో, 1 నిమిషం, మరి మీకు ఎప్పుడు వీలవుతుందో చెబితే చూపులకు ఏర్పాటు చేస్తాను" వినయంగా అడిగాడు మురళి. "ఎప్పుడైనా పర్వాలేదు, కానీ నాకు జాతకం కూడా ముఖ్యం. ముందది టాలీ కావాలి, తప్పకుండా. ముందు తమరికి అమ్మాయి నచ్చితే జాతకం పరిశీలిద్దురుగాని" అంటూ చెప్పాడు మురళి. "ఏంటి రివర్స్ గేరా? ఇప్పటిదాకా జాతకాలు నప్పితేనే సంబంధాలు చూశాను, జాతకం ఇస్తే బాగుంటుంది. ఇన్నాళ్ళు మీరు అలా చూశారుగా, ఈ ఒక్కసారిగా ఇలా చూడండి." "ఏం లేదు, ఈ అమ్మాయి వేరే పని మీద హైదరాబాద్ వచ్చింది, మళ్ళీ రేపు వెళ్ళిపోతుంది. జాతకం వాళ్ళ ఊళ్ళో ఉంది, అమ్మాయి వెళ్ళగానే పంపిస్తాను" అంటూ మురళి అభిమిచ్చాడు. "ఎప్పుడు చూడాలి?" "ఈవేళ సాయంత్రం ముహూర్తం చాలా బాగుంది" అంటూ చెప్పాడు. తలూపాడు. ఆ పైన మురళి కాగితం మీద ఏ బస్సు ఎక్కి రావాల్సింది, ఎక్కడికి వస్తే తన్ను రిసీవ్ చేసుకునేది అన్నీ రాసిచ్చాడు. "ఎంతమంది వస్తారు?" అడిగాడు మురళి. "మీ అమ్మగారు, నాన్నగారు, అక్క చెల్లెళ్ళు" "ఆహా, మా వాళ్ళెవరూ ఊళ్ళో లేరు. ముందు నేనొస్తాను మా ఫ్రెండ్ని తోడు తీసుకుని, నాకు నచ్చితే తర్వాత వాళ్ల ఊరికే పోయి చూసేస్తాం" అంటూ చెప్పాడు. సాయంత్రం 7 గంటలకల్లా వెంకన్న తన ఫ్రెండ్ సుబ్బన్ను తీసుకుని మురళి చెప్పిన చోటికి వచ్చాడు. అప్పటికే మురళి వేచి ఉన్నాడు. ముగ్గురు కలిసి ఆటోలో అతని కజిన్ ఇల్లు చేరుకున్నారు. అది ఒక అపార్ట్మెంట్, బాగా ఖరీదైంది. "కూర్చోండి." "అయ్యో, ఒకటి తీసుకురావడం మర్చిపోయాను, జస్ట్ 5 మినిట్స్లో వస్తాను, మీరు రిలాక్స్డ్గా ఉండండి" అంటూ హడావుడిగా వెళ్ళిపోయాడు మురళి. లోపల నుంచి ఓ 50 ఏళ్ల వ్యక్తి బయటికి వచ్చాడు. "నా పేరు బద్రీనాథ్, శోభకు చిన్నాయన వరుసవుతాను" అని చెప్పాడు. సుబ్బన్న వెంకన్నల వంక మార్చి మార్చి చూశాడు. ఇద్దరూ కుర్రాళ్లే, ఇద్దరూ అందగాళ్లే, వీరిలో పెళ్లి కొడుకు ఎవరూ అర్థం కాలేదు. మురళి వచ్చి చెబితేగాని తెలియదు. అంతకుముందు మురళి ఏదో చెప్పాడు గాని తనంత శ్రద్ధగా వినలేదు. బిజీగా ఉన్నప్పుడు చెప్పాడు, "మీ ఇల్లు బాగుంది" అంటూ సుబ్బన్న చెప్పాడు. "టిఫిన్లు కూడా బాగుంటాయి" అన్నాడు బద్రీనాథ్. ఓ పనిపిల్ల ట్రేలో టిఫిన్లు పట్టుకొచ్చింది. "2 స్వీట్లు, 2 రకాల కారాలు, ఐస్ క్రీంలు తీసుకోండి. ఇంట్లో చేసేవాళ్ళు లేరు, పుల్లారెడ్డి స్వీట్ స్టాల్ నుండి తెప్పించాను" అని చెప్పాడు బద్రీనాథ్. "ఇప్పుడు అవన్నీ ఎందుకండి? అమ్మాయిని చూపిస్తే" మగమాటంతో చెప్పాడు వెంకన్న. "మీరు తింటూ ఉండండి, ఈలోపు అమ్మాయి వస్తుంది" అని చెప్పాడు. సుబ్బన్న ప్లేట్ అందుకుని ఆబగా తినసాగాడు. నాచూక తింటున్నాడు వెంకన్న. ఈలోగా గాజుల గలగలలు, పట్టుచీర పరపరలు, లోపల నుంచి ఓ అందమైన యువతి ట్రేలో జ్యూస్ గ్లాసులు తెచ్చింది. వాటిని వీరిద్దరి ముందు ఉంచి తను వారెదురుగా కూర్చుంది. ఆమె అందం ముందు వెంకన్న క్లీన్ బౌల్డ్ అయ్యాడు. సుబ్బన్న కన్నార్పకుండా చూస్తున్నాడు, తినడం మర్చిపోయి. "మీకేమన్నా అనుమానాలుంటే అడగండి" అంటూ బద్రీనాథ్ చెప్పాడు. "మీ పేరు తెలుసుకోవచ్చా?" అడిగాడు సుబ్బన్న. "పేరు కూడా తెలుసుకోకుండానే చూడటానికి వచ్చారా?" అంటూ చెప్పింది శోభ. వెంకన్న సుబ్బన్నను డొక్కలు పొడిచాడు. "ఆ, ఏం లేదు, మీ నోటితో చెబితే విందామని" సుబ్బన్న చెప్పాడు వంకలు తిరుగుతూ. "శోభ, చాలా బాగుంది" సుబ్బన్న స్వీట్ నోట్లో వేసుకుంటూ అన్నాడు. "ఏంటి స్వీటా?" బద్రీనాథ్ అడిగాడు. "కాదండి, స్వీట్ లాంటి మీ అమ్మాయి" అంటూ చెప్పాడు సుబ్బన్న. బయటకు పోయిన మురళి ఇంకా రాలేదు. వెంకన్నకు
ఆడగాలి తగిలితే

తెగ సిగ్గుపడతాడు. నోట్లోంచి ఓ పట్టాన మాట్రాదు. అనవసరంగా తను పిల్లిని చంకులు పెట్టుకొచ్చినట్లు సుబ్బన్నను పట్టుకొచ్చాడు. సమయానికి ఎవరూ దొరక్క వీడు వాగుడుకాయ వాచాలుడు. అమ్మాయి బాగా చూడు పెళ్లికొడుకుని అంటూ బద్రీనాథ్ చెప్పాడు. శోభ సిగ్గుపడిపోయి తలవాల్చుకుంది. క్రీగంట చూస్తున్నది ఇద్దర్ని. ఇంతకు పెళ్లికొడుకెవరు? జ్యూస్ చాలా బాగుంది చెప్పాడు సుబ్బన్న. వెంకన్న కోపం వచ్చి తన గ్లాస్ జ్యూస్ కూడా అతనికి పంపేశాడు. అది కూడా ఖాళీ చేసి జ్యూస్ చాలా బాగుంది అన్నాడు పల్లికిలిస్తూ సుబ్బన్న. బద్రీనాథ్ లేచొచ్చి తన గ్లాస్ అతనికిచ్చాడు. సుబ్బన్న ఏమాత్రం మొగమాటం లేకుండా దాన్ని అందుకున్నాడు. అమ్మాయి ఏమన్నా అడుగుతుందేమో, అడగమనండి చెప్పాడు సుబ్బన్న. శోభ సిగ్గుపడుతుంది. బద్రీనాథ్ అడిగాడు, ఇంతకు ఏ ఉద్యోగం చేస్తున్నారు? అది తెలియకుండానే పిలిపించుకున్నారా? సుబ్బన్న సందేహం. మళ్లీ విందామని చెప్పాడు బద్రీనాథ్. బ్యాంకులో పనిచేస్తున్నాం, ఇద్దరం కాబోయే ఆఫీసర్లం, ప్రమోషన్ లిస్టులో కూడా ఉన్నాం అంటూ చెప్పాడు సుబ్బన్న. మురళి రాలేదు. అది కష్టం మీద నోరు పేగుల్చుకుని అడిగాడు వెంకన్న. వస్తాడు, కాని మనకు కావలసింది అతను కాదు కదా. అమ్మాయి నచ్చాలి, అబ్బాయి ఒప్పుకోవాలి బద్రీనాథ్ చెప్పాడు. కరెక్ట్ కరెక్ట్. జ్యూస్ ఎవరు కలిపారు? సుబ్బన్న అడిగాడు. నేనే కలిపాను. అంత బాగా నచ్చిందా? ఆ జ్యూసునైనా కాకపోతిని అంటూ చిన్నగా హం చేశాడు సుబ్బన్న. శోభ కిలకిలా నవ్వింది. బుత్యాలాంటి పళ్ళు బయటపడ్డాయి. ఆ నవ్వు శోభకు మరింత శోభను చేకూర్చింది. మా అమ్మాయికి పాటలిచ్చండి చెప్పాడు బద్రీనాథ్. ఏది? ఒకటి వినాలనుంది, పాడండి. చెవుల తిప్పు వదలాలి అంటూ సుబ్బన్న అడిగాడు. ఏది పాడమంటారు? మీకిష్టమైంది పాడండి చెప్పాడు సుబ్బన్న. ఆమె వెంటనే అందుకుంది. మనసున మనసై బతుకున బతుకై తోడొకరుండినా అదే భాగ్యము అదే స్వర్గము అంటూ సుబ్బన్న కూడా శృతి కలిపాడు. వెంకన్న అతనికిచ్చాడు, గిల్లాడు. కాని అతని లోకంలో లేడు. పాట అయిపోయిన తర్వాత తేరుకున్నాడు. ఆహా అద్భుతం! మీరు పాడుతా తీగ ట్రై చేయలేదా అడిగాడు సుబ్బన్న. మీ సహకారం ఉంటే తప్పకుండా ప్రయత్నిస్తాను. ఈ సుబ్బన్న స్త్రీలకు ఎంతైనా సహాయం చేస్తాడు, నా జీవితాశయం అదే. ఏంటి, అక్కడేది సీడీ ప్లేయర్లా ఉంది, కొంచెం ఆన్ చేస్తారా అడిగాడు సుబ్బన్న. ఆమె వయ్యారంగా లేచి ఆన్ చేసింది. ఆ హంస నడకలను తన్మయత్వంతో చూస్తున్నాడు వెంకన్న. ఇంతలో నెల్లూరి నిరజాన పాట సీడీలోంచి వినిపించింది. అంతే, సుబ్బన్న పూనకం వచ్చినట్లు ఊగిపోతూ డాన్స్ చేయడం మొదలెట్టాడు. ఆ ఉద్రేకంలో శోభ చేయందుకున్నాడు. ఆమెకు ఏం హుషారొచ్చిందో తను చేయడం మొదలెట్టింది. మీ ఫ్రెండ్ ఏంటలా ఉన్నాడు, డాన్స్ రాదా అడిగింది. రే వెంకన్న, లేరా, లేచి మాలా గంతురయ్యి అని అరిచాడు సుబ్బన్న. అరే మనం వచ్చిన పనేంటి అని వెంకన్న ఏదో చెప్పబోయాడు. నే విననంతే, డాన్స్ మ్యూజిక్ నా లైఫ్, స్టెప్లు వేయాలి, అదే నా జీవితం అంటూ ఊగిపోయాడు. నే విననంతే, డాన్స్ మ్యూజిక్ నా లైఫ్, స్టెప్పులు వేయాలి, అదే జీవితం అంటూ ఊగిపోయాడు. వెంకన్న లేచి నాలుగడుగులు వెయ్యిపోయి జారి కింద పడ్డాడు. బద్రీనాథ్ వచ్చి లేవదీశాడు. సిగ్గుతో కుర్చీలో కూర్చున్నాడు. శోభ సుబ్బన్న ఒకరి చెయ్యి ఒకరు పట్టుకుని నాట్యం చేస్తున్నారు. అనవసరంగా వీణి తెచ్చానని బాధపడసాగాడు. దేవుడు కరుణించి కరెంటు కాస్తా పోయింది, సీడి ఆగిపోయింది. సుబ్బన్న బాములు మనిషి అయ్యాడు. అయ్యో ఇదేంటి, నేను మీతో డాన్స్ చేస్తున్నాను, బాధపడ్డాడు సుబ్బన్న. డోంట్ వరీ, డాన్స్ ఈజ్ మై హాబీ అంటూ చెప్పింది కూర్చుంటూ. మీరు ఊ అంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం బద్రీనాథ్ చెప్పాడు. అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి నచ్చిందనుకుంటూ. మురళి రానేలేదు. మధ్యవర్తి లేకుండా ఏం మాట్లాడాలి, బలవంతాన మాట్లాడాడు వెంకన్న. కట్న కనుకలు మీకేం లోటు చేయరు మా వాళ్ళు, అదేనా మీ సందేహం బద్రీనాథ్ అడిగాడు. జాతకాలు వగేరాలు పెద్దలు వచ్చి చూడాలిగా, ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు నసిగాడు వెంకన్న. ఏం సార్ అవన్నీ కావాలా ఈ కాలంలో కూడా సుబ్బన్నను అడిగాడు బద్రీనాథ్. చీపాడు, ఈ మోడర్నెస్లో కూడా మరీ ఇంత చేదస్తమా, సన్నయి నొక్కులు నొక్కింది శోభ సుబ్బన్నను చూస్తూ. నూనో మా వాడు వట్టి పాతకాలపు మనిషి అంటూ చెప్పాడు సుబ్బన్న. మీరు మోడర్నే కదా అంటూ శోభ సన్నాయి పలుకు. ఓకే ఓకే నేను మోడర్నే, ఏంరా ఏం చేద్దాం సుబ్బన్న వెంకన్న అడిగాడు. ఆమె ఏం చేస్తుందో కనుక్కోవాలిగా వెంకన్న నస. ఏమండి మీ ఫ్రెండ్కు తెగ అనుమానాలు, అమ్మాయి ఓ స్కూల్లో డాన్స్ టీచర్గా పనిచేస్తుంది, చాలా విసుగ్గా అన్నాడు బద్రీనాథ్. అయినా కందుకు లేని దురద కత్తిపేటకెందుకట, పెళ్ళంటే నూరేళ్ల పంట కదండి, కాస్తంత ముందు వెనక చూసుకోవాలిగా అంటూ చెప్పాడు సుబ్బన్న. అంకుల్ నాకు ఓకే, అతను ఓకే అయితే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే డ్రాప్ చేద్దాం శోభ అంది.

టైం చూసుకుంటూ, నాకు బయట ప్రోగ్రామ్ ఉంది, వెళ్ళాలి, కుర్చీలోంచి లేచింది. అమ్మాయికి సస్పెన్స్ అస్సలు ఇష్టముడదు, టెన్షన్ తట్టుకోలేదు. ఏ సంగతి చెప్పేస్తే, రేపింకా 3 సంబంధాలు చూడాలి, ముందు చూసింది మీరు కాబట్టి ప్రిఫరెన్స్ మీకు అంటూ చెప్పాడు బద్రీనాథ్. వెంకన్న సందిగ్ధంలో పడిపోయాడు. సుబ్బన్న అతని వరండాలోకి తీసుకుపోయాడు. రేయ్, ఒప్పుకోరా, బంగారు బొమ్మ, నాట్యమయూరి, గానకోకిల, అపరించి బొమ్మ, అప్సరస, మళ్లీ దొరకదరా అన్నాడు సుబ్బన్న. కాని కట్నం ఎంత ఇస్తారో ఏంటో వీళ్ల వంశ చరిత్ర తెలియకుండా, ముఖ్యంగా మా వాళ్లకు చెప్పకుండా మాటెలా ఇచ్చేదిరా? వెంకన్న గాబరాగా అడిగాడు. అవకాశాలు అన్ని వేళలా రావురా, వచ్చినప్పుడు అందుకోవాలి. అయినా మీ వాళ్ళు ఇంత మంచి సంబంధం దొరికితే ఎందుకు కాదంటారు? ముందును ఓకే చెయ్, లేకపోతే ఇంకోళ్ళు తండుకుపోతారు, సుబ్బన్న హెచ్చరించాడు. సరే సుబ్బన్న, కానీ ఒక్క షరతు, నువ్వు మటుకు మా ఆవిడతో డాన్స్ చేయడం, పాటలు పాడటం చేయకూడదు, షరతు పెట్టాడు. అయ్యో, నాకేం పనిరా, ఆ ఆవేశం అలా వచ్చిందంతే. సుబ్బన్న వెంకన్న లోపలికి తీసుకొచ్చాడు. అయ్యా, మా వాడికి మీ సంబంధం ఓకే చెప్పాడు సుబ్బన్న. సారీ, నాకు ఓకే కాదు, మీ పెళ్ళాన్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి, గాని మీ ఫ్రెండ్ సెలెక్ట్ చేయడం ఏంటి? శోభ సుబ్బన్ను చూస్తూ కోపంగా అడిగింది. శోభ గారు, మా వాడికి మీరు పిచ్చి పిచ్చగా నచ్చేశారు, మీరు ఎప్పుడు చెబితే అప్పుడు మీ మెళ్ళ మూడు ముళ్ళు వేస్తాడు, సుబ్బన్ను చెప్పాడు. శోభ నివ్వెరిపోయింది. బద్రీనాథ్ ఆశ్చర్యపోయాడు. అదేంటి, పెళ్లి నీకు కాదా? సుబ్బన్ను అడిగాడు బద్రీనాథ్. నా బంద, నాకేంటి పెళ్లి, ఓ గుండ్రాయి లాంటి పెళ్ళాం, ఇద్దరు ఏనుగుల్లాంటి పిల్లలు ఉంటేను, జుట్టు పీక్కున్నాడు సుబ్బన్న. సారీ, నేను ఆయన అనుకోలేదు పెళ్లి కొడుకు అంటూ శోభ చెరచెర లోపలికి పోయింది. ఇంక లేవండి, చేసిన నిర్వాహం చాలు, వెళ్ళండి అంటూ బద్రీనాథ్ కోపంగా అరిచాడు. వెంకన్న నివ్వెరపోయాడు. పెళ్లి చూపులకు వెళ్లేటప్పుడు సమవయస్కులను తీసుకుపోకూడదని, అథవా తోడు తీసుకుపోయినా వెంట వచ్చేవాళ్లు వరుడి కంటే చలాకీగా అందంగా ఉండకూడదని వెంకన్న పాఠం నేర్చుకున్నాడు. మీరింతవరకు రేడియో విష్ణు 90.4 మెగాహెర్ట్స్ పై కథానిక కార్యక్రమంలో తిక్కమక్క కథ విన్నారు. తిరిగి రేపటి కథానిక కార్యక్రమంలో మరొక సరికొత్త కథతో మీ ముందుంటుంది వన్ రేడియో విష్ణు 90.4. అంతవరకు సెలవు మరి, నమస్కారాలతో మీ విజయ.

0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಡಾಕ್ಟರ್ ಸಿಬಿಆರ್ಎಸ್ ಗಜಪತಿರಾಜು ಸಾಗಿರಾಜು, ಪಿಡಿಸಿಸಿ ಸರ್ಜಿಕಲ್ ಗ್ಯಾಸ್ಟ್ರೋ ಆಂಟ್ರಾಲಜಿಸ್ಟ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್, ಡಾಕ್ಟರ್ ಜಿಎನ್ ದಿವ್ಯತೇಜ ಸಾಗಿರಾಜು, ಎಂಎಸ್ ಒಬಿಜಿ ಗೈನಿಕ್ ಅಂಡ್ ಲ್ಯಾಪ್ರೋಸ್ಕೋಪಿಕ್ ಸರ್ಜನ್,
1: ಡಾಕ್ಟರ್ ಪಿಡಿಎಂ ಸ್ವರೂಪ್ ಎಂಡಿ ಜನರಲ್ ಮೆಡಿಸಿನ್,
0: ಡಾಕ್ಟರ್ ಲಕ್ಷ್ಮೀ ಚಂದನಾ ಯೂರಾಲಜಿಸ್ಟ್ ಯೂರೋ ಗೈನಕಾಲಜಿಸ್ಟ್, ಡಾಕ್ಟರ್ ಜಿ ಫಣೀಂದ್ರ ಗಿರಿನಾಥ್ ಎಂಡಿ ಪಿಡಿಯಾಟ್ರಿಕ್ಸ್,
1: ಡಾಕ್ಟರ್ ಎಸ್ ಪೂರ್ಣಚಂದ್ ಎಂಡಿ ಇಂಟರ್ವೆನ್ಷನಲ್ ಪಲ್ಮನಾಲಜಿಸ್ಟ್ ಎಮರ್ಜೆನ್ಸಿ ಕ್ರಿಟಿಕಲ್ ಕೇರ್ ಟೀಮ್, ಡಾಕ್ಟರ್ ಪಿ ಪ್ರವೀಣ್ ಎಂಎಸ್ ಆರ್ಥೋಪೆಡಿಕ್ಸ್,
0: ವಿನಾಯಕ ಮಲ್ಟಿ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್, ಜೆಪಿ ರೋಡ್, ಭೀಮವರಂ.
2: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
3: హై లిస్నర్స్, గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు టైమ్ లైన్. మధ్య ఆంజనేయ స్వామిని మంగళవారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామికి ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. దేవస్థాన నిత్యాన్నదాన సత్రంలో 2,750 మంది భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేసినట్లు, పలు సేవల రూపంలో 3,85,669 రూపాయలు ఆదాయం లభించిందని ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ రాజాన సత్యనారాయణ ఈవో చందన తెలిపారు. మావుళ్లమ్మకు త్వరలోని స్వర్ణవస్త్రం పూర్తి చేస్తామని ఎమ్మెల్యే అంజబాబు తెలిపారు. స్వర్ణవస్త్ర నిధి కమిటీ దేవదైశాఖ అధికారులతో మంగళవారం అంజబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం అమ్మవారికి 52 కిలోల బంగారు ఆభరణాలు నిత్య అలంకరణలో ఉన్నాయి. ఈ ఏడాది మార్చి నాటికి హుండీలు భక్తుల ద్వారా 23 కిలోల 430 గ్రాముల బంగారం అందుబాటులో ఉంటుందని అంజబాబు సమీక్షలో వివరించారు. అమ్మవారికి సంపూర్ణ స్వర్ణమయం చేయడానికి ఇంకా 27 కిలోలు బంగారం అవసరం అవుతుందని ఎమ్మెల్యే తెలిపారు. దాతల సహకారంతో త్వరలోనే పూర్తి స్వర్ణవస్త్రాన్ని అమ్మవారికి తయారు చేస్తామని వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న 23 కిలోల బంగారంతో మొదట విడతగా 13 కిలోలతో 9 అలంకరణ వస్తువులు, 2 విడతలో 27 నక్షత్రాల ప్రతీకమాల చీర అంచును తయారు చేయడానికి దేవాదాయశాఖ పరిశీలిస్తోందని ఎమ్మెల్యే వివరించారు. అలంపురం ట్రస్ట్ ఆసుపత్రికి ఈ నెల 4వ తేదీ రాజానగరం జీఎస్ఎల్ ఆసుపత్రి నుంచి ప్రత్యేక వైద్యులు వస్తున్నట్లు ట్రస్ట్ చైర్మన్ కొల్లవాడ పెద్దకృష్ణదాస్ తెలిపారు. ఎముకలు, కీళ్లు, ఊపిరితిత్తులు, జనరల్, చర్మ వ్యాధి నిపుణులు ఉచితంగా వైద్య పరీక్షలు చేస్తారన్నారు. అవసరమైన వారికి అన్ని రకాల రక్త పరీక్షలతో పాటు ఈసీజీ, 2D, ఈకో పరీక్షలు కూడా ఉచితంగా జరుగుతాయని, ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మలేరియా నిర్మూలనలో ప్రజల పాత్ర కీలకమని ఎన్టీఆర్ అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారిణి వైంజశ్రీ అన్నారు. మలేరియా నిర్మూలన మాసోత్సవాల సందర్భంగా మంగళవారం సబ్ యూనిట్ ఆధ్వర్యంలో మలేరియా వ్యాధిపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రధానంగా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమల ఉధృతిని తగ్గించవచ్చన్నారు. మలేరియా రహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గణపవరం పిప్పర ప్రభుత్వ వైద్యాధికారులు ఓంకార్నాథ్ శ్రీదివ్య అన్నారు. మంగళవారం గణపవరం పిప్పర్లో మలేరియా నివారణ మాసోత్సవాల్లో భాగంగా పొరవీధుల్లో అవగాహన ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రతిజ్ఞ చేయించారు. దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలని, జ్వరం లక్షణాలు కనిపిస్తే ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చి పరీక్షలు చేయించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఓలు జాలాది విల్సన్బాబు, పిహెచ్ఎన్ అన్నకుమారి, ఆశాలు పాల్గొన్నారు. గణపవరంలోని చింతలపాటి మూర్తిరాజు ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ విద్యార్థులు పీజీ సెట్లో ఉత్తమ ర్యాంకులు సాధించినట్లు ప్రిన్సిపల్ డాక్టర్ పి నిర్మలాకుమారి తెలిపారు. కె కుమారి భౌతిక శాస్త్ర విభాగంలో రాష్ట స్థాయిలో 4వ ర్యాంక్, జయశ్రీ 8వ ర్యాంక్, రేణుకాదేవి 11వ ర్యాంక్ సాధించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులను

మరణించారు. అనంతరం కళాశాలలో జూనియర్ అసిస్టెంట్ రాజేశ్వరి పదోన్నతిపై ఆజంటా జూనియర్ కాలేజీకి తెలుగు లెక్చరర్ గా వెళ్తున్న సందర్భంగా అభినందించారు. కాళ్లకూరు గ్రామంలో వెంకటేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ది పనులకు గ్రామానికి చెందిన వేగేసిన వెంకట రామూర్తిరాజు, రామసీతమ్మ దంపతులు 1,116 రూపాయలు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈవో మోకా అరుణ్ కుమార్ తెలిపారు. దేవాలయం చుట్టూ మాడవీతుల విస్తరణలో భాగంగా స్థలం కొనుగోలు నిమిత్తం విరాళం అందించినట్లు ఈవో తెలిపారు. పెనుగొండ శ్రీ నగరేశ్వర మహేశ్వర మర్దిని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ట్రస్ట్ బోర్డ్ మెంబర్గా ప్రమాణం స్వీకారం చేసిన జనసేన వీర మహిళ కొత్త కోటేశ్వరిని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యకులు కొండవేటి శ్రీనివాసరావు, గుర్రాల సూరిబాబు, చిట్టిడి రాము, గిరి నాగరాజు, వరుసు కళ్యాణి, దుప్పరపూడి నాగేశ్వరరావు తదితరులు అభినందించారు. తాడేపల్లిగూడెం జడ్పీ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ కనబరిచి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు తాడేపల్లిగూడెంకి చెందిన బోళ్ల రమేష్, రూపా దంపతులు నగదు నిజరానా అందించారు. బుద్దగిరి దివ్య నాగలక్ష్మి 580కి 15,000, షేక్ ముస్తాబి 570కి 10,000 రూపాయలు, పెనుమక అభిషేక్ 559 10,000 రూపాయల నగదు బహుమతిని అందించారు. ఈ నగదు బహుమతిని రమేష్ దంపతులకు మరుడు

ఉపదించారు. అధ్యాపకుల శిక్షణ తరగతుల్లో బోధించారు. తరగతులను కళాశాల పాలక మండలి చైర్మన్ కేవీఆర్ నరసింహారావు ప్రారంభించారు. ప్రొఫెసర్ సాంబశివరావు మాట్లాడుతూ, నేడు మారుతున్న ఆధునిక సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలు పెంపొందించుకోవాలని సూచించారు. అలానే విద్యార్థుల అభివృద్ది మేరకు వారి స్థాయిని బట్టి బోధన చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి కెవి సీతారామరాజు, కోశాధికారి ప్రవీణ్ భాను, పాలక సభ్యులు ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, ముఖ్య సలహాదారులు డాక్టర్ గేబియన్ మూర్తి, నందుల సీతారామరాజు, కార్యదర్శి కెవి సీతారామరాజు, కోశాధికారి ప్రవీణ్ భాను, పాలక సభ్యులు ప్రిన్సిపాల్ డాక్టర్ డి వెంకటేశ్వరరావు, ముఖ్య సలహాదారులు డాక్టర్ గేబియన్ మూర్తి, నందుల సీతారామరావు, జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ కార్మూరి బాబ్జీ తదితరులు పాల్గొన్నారు. సమాజంలో మహిళలపై జరుగుతున్న అరాచకాలు దాడులు పట్ల అప్రమత్తంగా ఉండాలని పొడూరు ఎస్ఐ సుధాకర్ రెడ్డి అన్నారు. మంగళవారం పొడూరు పోలీస్ స్టేషన్ ఆవరణలో మహిళలకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ, మహిళల రక్షణపైనా చట్టాలపైనా అవగాహన పెంచుకోవాలన్నారు.

స్థాయి ఫస్ట్ ర్యాంక్ సాధించారు. ఈ మేరకు ఆ విద్యార్థికి డాక్టర్ జి హనుమంతరావు మెమోరియల్ గోల్డ్ మెడల్ ప్రశంస పత్రాన్ని మంగళవారం విజయవాడలోని ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి చంద్రశేఖర్ బహుకరించారు. విజయవాడ తుమ్మలపల్లి క్షత్రియ కళాక్షేత్రంలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ 29-30వ వార్షికోత్సవ స్నాతకోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి ఎం సాయి నాగవెంకట మనోవల్లభను అభినందించి గోల్డ్ మెడల్ సర్టిఫికేట్ అందించారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ లోని ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీలో ఎలక్ట్రోఫిజియాలజీ డాక్టర్ సి నరసింహం, హైదరాబాద్ అపోలో హాస్పిటల్ కార్డియాక్ విభాగం హెచ్ఓడి డాక్టర్ విసి రాత్ పాల్గొన్నారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలోని స్పోర్ట్స్ ట్రైనింగ్ సెంటర్ ఏలూరులో అథ్లెటిక్స్ వెయిట్ లిఫ్టింగ్ విభాగాల్లో ప్రతిభావంతులైన క్రీడాకారులు ఎంపిక కోసం జూన్ 5-6 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తామని సాయి సెంటర్ ఇన్ఛార్జ్ గున్నాం సింగ్ తెలిపారు. ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియం వెనుక భాగంలో ఉన్న ఎస్ఐ ట్రైనింగ్ సెంటర్లో ఉదయం 8 గంటల నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. అభ్యర్థులు నమోదు ప్రక్రియ కోసం ఉదయం 7:30 గంటలకే హాజరు కావాలని, 2009 జనవరి 1 లేదా ఆ తర్వాత జన్మించిన 12 నుంచి 18 సంవత్సరాల మధ్య వయసు గల బాలబాలికలు అర్హులని తెలిపారు. అభ్యర్థులు జనన ధృవీకరణ పత్రం, ఆధార్ కార్డ్, ఫిజికల్ ఫిట్నెస్ సర్టిఫికేట్, 4 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, విద్యార్హతలు, క్రీడా ప్రతిభకు సంబంధించిన ధృవపత్రాల ప్రతులతో పాటు 2 సెట్ల జిరాక్స్ కాపీలు తీసుకురావాలన్నారు. పరీక్షల్లో ఎంపికైన క్రీడాకారులకు ఎస్ఏఐ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ, వసతి, భోజనం, విద్యా సహాయం, క్రీడా సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు. క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఇవి ఈనాటి టైమ్ లైన్ విశేషాలు. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మెడకలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: लखनऊ FM 90.4।
1: विजय गैस्ट्रो एंट्रोलॉजी एंड लिवर हॉस्पिटल भीमवरम। डॉक्टर विजयानंद कुमार वेकिराजु MD DM गैस्ट्रो एंट्रोलॉजी गारी ఆధ్వర్యంలో అన్ని రకముల జీర్ణకోశ, లివర్, గాల్ బ్లాడర్, బైలియరీ ట్రాక్ట్, ప్యాంక్రియాస్ సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందిస్తున్నారు. మా వద్ద గల అడ్వాన్స్డ్ ఎండోస్కోపీ సెంటర్ నందు 2 అత్యాధునిక ఎండోస్కోపిక్ యూనిట్స్ ద్వారా ఎండోస్కోపీ, కొలనోస్కోపీ, డబుల్ బెలూన్ ఎండోస్కోపీ, పీడియాట్రిక్ ఎండోస్కోపీ, ERCP, కొలాంగియోస్కోపీ, ఫైబ్రోస్కాన్, హై రిజల్యూషన్ మానోమెట్రీ, PH ఇంపిడెన్స్, H పైలరీ ఇవల్యూషన్.

కోసం యూరియా బ్రెత్ టెస్ట్, గ్లూకోజ్ బ్రెత్ టెస్ట్ ఇంకా మరెన్నో అడ్వాన్స్డ్ టెస్ట్ల సౌకర్యాలు కలవు. ఆర్థికంగా బలహీన వర్గాల ప్రయోజనార్థం మేము అందించే జనతా స్కీమ్ ద్వారా తెల్ల రేషన్ కార్డ్ లేదా ఆరోగ్య మిత్ర కార్డ్ గల వారికి ఎండోస్కోపీ, ల్యాబ్ టెస్ట్, ఇన్ పేషెంట్ చార్జెస్ లో 50% రాయితీ అందిస్తున్నాం. సంప్రదించండి విజయ్ గ్యాస్ట్రో ఎంట్రాలజీ అండ్ లివర్ హాస్పిటల్, 2nd ఫ్లోర్, యాక్సిస్ బ్యాంక్ పక్కన, జేపీ రోడ్, భీమవరం 2, సెల్ 8665588773.

Dr. Sanjeev Homeo Care, Germany, Switzerland and high quality homeo medicine తో చికిత్స చేయుచున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్. డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం MD హోమియో. ఇన్ఫెర్టిలిటీ, పైల్స్, ఫిషర్, కిడ్నీలో రాళ్లు, స్త్రీలలో ఫైబ్రాయిడ్స్, పిసిఓడి, ఓవరీ ట్యూమర్స్, ఫిట్స్, పక్షవాతం, డయాబెటీస్, థైరాయిడ్, స్పాండిలైటిస్, హెయిర్ ఫాల్.

బొల్లి, లివర్, కిడ్నీ సమస్యలు, గాల్ స్టోన్స్, గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా, భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334112.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: skin and specialty clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ordo, MNAMS, FIAS, Yemkalu Mariyu, Keela Vaidhi Nipunulu.
0: Virigina Yemkalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidhyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: విష్ణు ఎఫ్ఎం 90.4.
1: శ్రోతలందరికీ ఆణిముత్యాల కార్యక్రమానికి స్వాగతం. ఒక సినిమా హిట్ అవ్వాలంటే ఆ సినిమాకి దర్శకులు వెన్నుముకని చెప్పుకోవచ్చు. అయితే ప్రేక్షకులకు వినోదాన్ని అందించేది మాత్రం సినిమాకి సంగీతం అని చెప్పుకోవడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే చిత్ర పరిశ్రమలో సంగీతానికి అంత ప్రాముఖ్యత ఉంది. చెవులకు వినసొంపుగా ఉండే పాటలకి శ్రోతలు ఎప్పుడూ పెద్దపీట వేస్తూ ఉన్నారు. అటువంటి పాటలను మీకందిస్తోంది మన రేడియో విష్ణు 90.4 ప్రసారం చేసే ఆణిముత్యాలు. ప్రతి సోమవారం నుంచి శుక్రవారం వరకు వినండి, విని ఆనందించండి.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పిడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్, లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్,
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్,
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్, డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్,
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్,
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్.
2: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, జేపీ రోడ్, భీమవరం.
1: ఈనాటి ఆణిముత్యాలు కార్యక్రమంలో ముందుగా జంధ్యాల దర్శకత్వంలో నరేష్, ప్రదీప్, రాజేష్, శుభలేఖ సుధాకర్, పూర్ణిమ, మహాలక్ష్మి ప్రముఖ తారాగణంగా 1983లో విడుదలైన చిత్రం రెండు జళ్ల సీత బరువైన కథాంశాన్ని హాస్యభరితమైన అంశాలకు జతచేసి యువతను ఆకట్టుకున్న చిత్రం రెండు జళ్ల సీత అనే చెప్పుకోవచ్చు. ఈ చిత్రం నుంచి మందారంలో ఘుమఘుమలు పాట వింటారు. రమేష్ నాయుడు స్వరాలు అందించగా వేటూరి సాహిత్యం అందించారు. పాడినవారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం. మరి పాట విందామా?

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666. రెండు జళ్ల సీత చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. ఇప్పుడు అక్కినేని నాగేశ్వరరావు, జమున, ఎస్వి రంగారావు పాత్రధారులుగా 1969లో కెఎస్ ప్రకాశ్రావు దర్శకత్వంలో విడుదలైన చిత్రం బందిపోటు దొంగలు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట విన్నానులే ప్రియా కనుగొన్నానులే ప్రియా. సి నారాయణరెడ్డి గీతానికి పెండియాల నాగేశ్వరరావు స్వరాలు అందించగా ఘంటసాల పి సుశీల గానం చేశారు. మరి వినండి.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552. బందిపోటు దొంగల చిత్రం నుంచి పి సుశీల ఘంటసాల గానం చేసిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు హిందీ చిత్రం ఉపకార్ ఆధారంగా తెలుగులో నిర్మింపబడిన చిత్రం పాడి పంటలు. పి చంద్రశేఖర్ రెడ్డి దర్శకత్వంలో కృష్ణ, విజయ నిర్మల ప్రముఖ పాత్రలు పోషించిన ఈ చిత్రం నుంచి

వాడి పంటలతో పసిడి రాసులతో కళకళలాడే జననీ మన జన్మభూమి.

0: మన జన్మభూమి బంగారు భూమి ఆడి పలుకలతో పసిటి రాసులతో కళకళలాడే జనని మన జన్మభూమి మన జన్మభూమి మన జన్మభూమి
1: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్ జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
1: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
1: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జేపీ రోడ్, భీమవరం.
1: సెల్ 9100 9193.
2: పాడి పంటలు చిత్ర నుంచి మన జన్మభూమి బంగారు భూమి అనే పాట విన్నారు కదా కార్యక్రమంలో. ఇప్పుడు 1982లో కమలహాసన్, శ్రీదేవి ముఖ్య పాత్రల్లో, టిఎన్ బాలు దర్శకత్వంలో విడుదలైన చిత్రం అందగాడు. ఈ చిత్రం నుంచి మీరు వినబోయే పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన నన్నే రారా బాబు రాజా అంది లోకమే. వింటారు సంగీతం ఇళయరాజా, మరి పాట వినండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫీట్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: అందగాడి చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు కదా. కార్యక్రమంలో ఇప్పుడు దేవదాస్ కనకాల దర్శకత్వంలో చంద్రమోహన్, మల్లిక, దీప ముఖ్య తారాగణంగా

ఈనాటి ఆణిముత్యాల కార్యక్రమంలో అలనాటి మేటి పాటలు విన్నారు కదా. ఈనాటి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఆణిముత్యాలు కార్యక్రమంలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

0: FM 90.4
1: Sindhu Skin and Speciality Clinics.
2: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
1: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
2: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
3: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్యశ్రీ, ఇహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
1: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
1: సెల్ 8500136630. హాయ్ హలో లిజనర్స్, వెల్కమ్ టు మహిళ. మీరు వింటున్నారు రేడియో విషన్ 90.4 విత్ మీ ఆజ్యోదయ. భార్య భర్తల అనుబంధానికి పనుల ఒత్తిడే కాదు, సాంకేతికత కూడా పెద్ద నిరోధకంగా మారుతుందట. ఇద్దరూ కలిసి ఏకాంతంగా గడిపే సమయం తగ్గుతుందట. ఎలా అంటే, ల్యాప్టాప్, ఫోన్, టీవీ, రోజంతా ఆఫీస్ లో పనిచేసి ఇంటికొచ్చాక కాసేపు విశ్రాంతి తీసుకోవాలనే ఉద్దేశంతో టీవీ ముందు కూర్చుంటారు. అలానే వెంట ఫోన్ లేనిదే తోచదు చాలా మందికి, దాన్ని పడక గదికి తెచ్చేస్తారు చాలా వరకు. ల్యాప్టాప్ తో ఆఫీస్ పనిని ఇంటికే తెచ్చేసుకుంటున్నారు చాలా మంది. అలా నిద్రపోని వేళలన్నీ పనికి, మెయిల్స్ సమాధానం ఇవ్వడానికే సరిపోతుంది. ముఖ్యంగా ఇది లైంగిక జీవితాన్ని దెబ్బతీస్తుందట. అందుకే వీటి దూరంగా ఉండమంటూ సూచిస్తున్నారు నిపుణులు. సాంకేతిక ఉపకరణాలని ఈ రోజుల్లో పూర్తిగా దూరం చేసుకోలేం కాబట్టి భార్యాభర్తలిద్దరూ కొన్ని నియమాలు పెట్టుకోవాలి. చాలా మంది ఇప్పుడు సెల్ ఫోన్ లోనే అలారం పెట్టుకుంటున్నారు. దీనివల్ల లేవగానే పనులు, సంక్షిప్త సందేశాలపై దృష్టి పోతుంది కాబట్టి సెల్ ఫోన్ పై ఆధారపడకుండా ప్రత్యేకంగా అలారం కొనండి. ఫోన్ ని మీ పడక గదిలోనికి తీసుకురావాల్సిన అవసరం ఉండదు. ఇద్దరూ కలిసి రోజు కొంత సమయం, అది అరగంట అయినా సరే, కలిసి మాట్లాడుకోవాలనే నియమం పెట్టుకోవాలి. వారంలో ఒక్కరోజైనా సాంకేతికతకు దూరంగా ఉండేలా చూసుకోవాలి. మీ భాగస్వామికి అత్యవసరమైతే తప్ప మెసేజ్లు, ఈమెయిల్లు పెట్టకండి. ఆ విషయం ఏంటో ఫోన్ చేసి పలకరించి చెప్పండి. ఓకే లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజా కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజా ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, భీమవరం. అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు, 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. కాలంతో పాటు వేగంగా పరిగెడుతున్న పరిస్థితులు జీవన శైలిని యాంత్రికంగా మార్చేస్తున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాలు చేయడం వల్ల పిల్లలకు సమయం కేటాయించలేని పరిస్థితి చాలా ఇళ్లలో కనిపిస్తుంది. కానీ ఆ ప్రభావం చిన్నారుల మనోవికాసంపై పడుతుంది. కాబట్టి ఏం చేయాలంటే, క్షణం తీరకలేని ఉద్యోగం, ఇంటి బాధ్యతల్లో మీరు తలమునలైతే చిన్నారులేమో టీవీ, కంప్యూటర్లకు అలవాటు పడతారు. దీనికి అడ్డుకట్ట వేయాలంటే మీరు పనులు మానివేసి వారి పక్కన కూర్చోనక్కర్లేదు. ఇంట్లో పెద్దవారిని పిల్లలకు తోడుగా ఉంచండి. వారితో అనుబంధం పెరుగుతుంది, చక్కని అలవాట్లు వస్తాయి. ముఖ్యంగా కథలు చెప్పడం వల్ల వారిలో నైతిక స్థైర్యాన్ని పెంపొందించవచ్చు. మీకెన్ని పనులున్నా సరే వారేం చేస్తున్నారు, ఏం తింటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అనేది ఎప్పటికప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మీరు ప్రతిదీ పట్టించుకుంటారు. వాళ్లకు సంబంధించిన విషయాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటారనే భయం పిల్లల్లోనూ ఉంటుంది. పిల్లల్ని చదివించే తీరిక చాలా మంది తల్లులకు ఉండదు. ఆ క్రమంలో నువ్వు సరిగ్గా చదవడం లేదు అని పిల్లలతో అనడం వల్ల అది వారిపై ఒత్తిడిని పెంచుతుంది. దాంతో బయట ప్రపంచానికి దూరంగా పుస్తకాలే లోకంగా బ్రతికేస్తుంటారు. అది కూడా సమస్యే. కాబట్టి మీరు ఎంత తీరిక లేకపోయినా వారంలో 1-2 గంటలు వారి దగ్గర కూర్చొని చదువెలా సాగుతుందో తెలుసుకోవాలి. వారు ఏ సబ్జెక్ట్ లో వెనకబడుతున్నారో గుర్తించి మీ వంతుగా సహాయం చేయాలి. వీలైతే తరచూ చదివించేలా మీ దినచర్యను మార్చుకోవాలి. పిల్లలు కాస్త పెద్దయ్యే కొద్దీ మీరు వెంట ఉండాల్సిన అవసరం ఉండదు. అలాంటప్పుడు వాళ్ళ అభిరుచులు, ఆసక్తులకు తగ్గట్టుగా ఏదైనా శిక్షణ ఇప్పించడం మంచిది. ఇంట్లోకి దగ్గరగానో స్కూల్లోనో అలాంటి ఏర్పాటు చేస్తే మంచిది, మీకు కంగారు ఉండదు. ఓకే లిజనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

నట్టెట్లో ముంచేసి పోతారే.

0: ఏడు గోడైంది.
1: వెల్కమ్ బ్యాక్ టు మహిళ. అప్పుడే పుట్టిన పాపాయి మొదలుకొని టీనేజ్ పిల్లలను కలిసే సందర్భాలు మనకి చాలానే ఉంటాయి. మరి వారికి ఎలాంటి బహుమతులు కొనివ్వాలన్న ఆలోచన చాలా మందిని తొలిచేస్తుంది. అందరికీ చటుక్కన తట్టేసి ఏదో ఒకటి కొనేయడం, కానీ మనసు పెడితే వారికి నచ్చే మంచి బహుమతి కొనివ్వచ్చు. చంటి పిల్లల్ని చూడడానికి వెళ్ళినప్పుడు చాలా మంది తీసుకువెళ్లేవి దుస్తులే. అయితే వాటికి మించి ఇంకేమన్నా తీసుకువెళ్లాలనుకుంటే డైపర్లు, సబ్బులు, నూనెలు, ఘన పోషకాహారం వంటివి కొనివ్వచ్చు. వాటి ఉపయోగం పిల్లలకు తప్పనిసరి కాబట్టి వారు సంతోషిస్తారు. కాస్త పెద్ద పిల్లలకు కార్లు, తుపాకుల వంటివి కాకుండా బాస్కెట్ బాల్, క్రికెట్ బ్యాట్ వీటి వల్ల చక్కటి వ్యాయామం అందుతుంది. చిన్నారి వయసును బట్టి కథల పుస్తకాలను బహుమతులుగా ఇవ్వచ్చు. ఇవి వారికి విజ్ఞానాన్ని అందిస్తాయి. కౌమారంలో ఉన్న వారికి ఇష్టాయిష్టాలు కాస్త భిన్నంగా ఉంటాయి. అందం, ఆరోగ్యం వంటి వాటిపై ఎక్కువ శ్రద్ధ ఉంటుంది. వాళ్ళ అభిరుచులకు తగ్గట్టు ఉపయోగపడేలా పెడోమీటర్, యోగా మ్యాట్లు, ప్యాంట్లు, స్కిప్పింగ్ తాళ్లు, డంబెల్స్ వంటివి ఇవ్వచ్చు. అమ్మాయిలకైతే నెయిల్ ఆర్ట్, గడియారాల కిట్, సెల్ ఫోన్ పౌచ్ వంటివి ఇస్తే బాగుంటుంది. ఆసక్తులకు పదును పెట్టాలనుకునే వయసు ఇదే. వారికి ఇష్టమైన అభిరుచిని ప్రోత్సహించేలా పెయింటింగ్ బ్రష్లు, రంగులు, సంగీత పరికరాల వంటివి చక్కని ఎంపిక అవుతాయి. ఓకే లిజనర్స్, ఈ రోజు మహిళల్లో మంచి మంచి విషయాల గురించి తెలుసుకున్నాం కదా. తిరిగి ప్రసారమయ్యే మహిళల్లో మరిన్ని విషయాలతో మీ ముందుకు వచ్చేస్తా. అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ రేడియో విష్ణు 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆజ్యోదయ.

ఇన్నోవేషన్ షాపింగ్ మాల్వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.

0: డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ జర్మనీ స్విట్జర్లాండ్ అండ్ హై క్వాలిటీ హోమియో మెడిసిన్ తో చికిత్స చేస్తున్న ఏకైక హోమియో హాస్పిటల్ మన డాక్టర్ సంజీవ్ హోమియో కేర్ డాక్టర్ సత్య సంజీవ్ చిక్కం ఎండి హోమియో ఇన్ఫెర్టిలిటీ పైల్స్ ఫిషర్ కిడ్నీలో రాళ్లు స్త్రీలలో ఫైబ్రాయిడ్స్ పిసిఓడి ఓవరీ ట్యూమర్స్ ఫిట్ పక్షవాతం డయాబెటీస్ థైరాయిడ్ స్పాండిలైటిస్ హెయిర్ ఫాల్ మొటిమలు సోరియాసిస్ బుల్లి లివర్ కిడ్నీ సమస్యలు గాల్ స్టోన్ గ్యాస్ట్రిక్ అన్ని దీర్ఘకాలిక వ్యాధులకు 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703334112.

0: FM 90.4.
1: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
2: హాయ్ హలో లిసినర్స్, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. నేను మీ ఆర్జే ఉదయ. ఈరోజు ఆయుష్మాన్ భవలో మెదడుకి అల్ట్రాసౌండ్ స్కాన్ గురించి తెలుసుకుందాం. కాళ్ళు చేతులు అకస్మాత్తుగా పనిచేయకుంటేనో, మాటల్లో తడ

అలవాటు మొదలైతేనో సాధారణంగా మెదడులోనే పరీక్షిస్తారు వైద్యులు. ఇప్పటిదాకా ఇందుకోసం సిటీ స్కాన్, ఎంఆర్ఐ స్కాన్లే ఉపయోగిస్తున్నారు. ఈ రెండూ కాకుండా అల్ట్రాసౌండ్ స్కాన్ తీస్తే మెదడులోని రక్త ప్రవాహం తీరుతెన్నుల్ని మరింత చక్కగా చూడొచ్చు. పైగా ఎంఆర్ఐతో పోలిస్తే అల్ట్రాసౌండ్కి ఖర్చు తక్కువే. సమస్య ఏంటంటే అల్ట్రాసౌండ్ తరంగాలు మన పుర్రెని దాటి మెదడు లోపలికి వెళ్లడం కష్టం. వాటిని దాటుకొని వెళ్లేలా ఇదివరకే రూపొందించిన కొన్ని స్కానర్లు ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదు. తాజాగా దీనికి ఒక పరిష్కారం సాధించారు సౌత్ కరోలినా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు. ఓ చిన్న ఆపరేషన్తో పారదర్శక ఫిల్మ్స్ ఒకదాన్ని పుర్రెని దాటి లోపలికి పంపగలిగారు. ఎంఆర్ఐ స్కాన్ కన్నా సూక్ష్మంగా మెదడు తీరుతెన్నుల్ని వాళ్ళు గుర్తించగలిగారు. ఈ ప్రయోగాన్ని ఏ రోగిపైనో చేయలేదు. ఓ మామూలు వ్యక్తి అతను తన రోజువారీ పనులు చేస్తుండగాని ఈ స్కాన్ తీయగలిగారు. ఇందుకోసం రోగి పడుకునే ఉండాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. సో లిజనర్స్, మరి ఆయుష్మాన్ బావాలో మరిన్ని సమస్యలకు పరిష్కారం తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినేద్దాం.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్ డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. నడుము నొప్పికి నడక మందు. కొన్ని నడుము నొప్పులకి కారణాలుండవు. ఎముకలు విరగడం, ఇన్ఫెక్షన్లకి గురి కావడం వంటివేవీ లేకుండానే కొందరు నడుము పట్టేసి ఇబ్బంది పడుతూ ఉంటారు. దీనికి కారణం ఏంటి అని దానిపైన పరిశోధనలు జరుగుతున్నాయి. కానీ వాటి ఫలితాలు వచ్చేలోపు ఈ సమస్యకు సులువైన పరిష్కారం సూచిస్తున్నారు ఆస్ట్రేలియాకి చెందిన శాస్త్రవేత్తలు. రోజువారీ నడుకతో ఈ సమస్య చాలా వరకు తీరుతుందని చెబుతున్నారు. ఇందుకోసం తరచూ కారణం లేని నడుము నొప్పితో బాధపడుతున్న 708 మందిని ఎంచుకున్నారు. వాళ్ళని 2 సమాన బృందాలుగా విభజించారు. ఒక బృందాన్ని వైద్యుడి పర్యవేక్షణతో రోజు కనీసం 30 నిమిషాలు నడవమంటున్నారు. మరో గ్రూప్ని ఇష్టమైతేనే నడకని ఎంచుకోమన్నారు. 3 ఏళ్ల తర్వాత వాళ్ళ ఆరోగ్య స్థితిగతులు వివరాలని పరీక్షిస్తే క్రమం తప్పకుండా నడిచిన వారిలో 6 నెలలప్పుడు మాత్రమే నడుము నొప్పి కనిపించిందట. ఆ తర్వాత దాని తీవ్రతతో పాటు తరచుదనము తగ్గిందట. నడవని వారిలో ఎప్పటిలాగే 3-4 నెలకోసారి రావడం చూశారట. అందుకే నడకని తప్పనిసరి చేసుకోమంటున్నారు. సో లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, విని ఆనందించండి.

0: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
1: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
0: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
1: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
0: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
0: ఫోన్ 7996079666.
2: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పార్కిన్సన్స్ కి AI పరీక్ష. కీలు కీలులోనూ సూదితో కూర్చినంత బాధ, చేతులు కాళ్ళల్లో వణుకు, కాసేపు నిల్చోవాలన్నా పట్టు తప్పి పడిపోయే ప్రమాదం, ఇవన్నీ పార్కిన్సన్స్ లక్షణాలు. ప్రపంచవ్యాప్తంగా 85 లక్షల మంది ఈ సమస్యతో బాధపడుతుంటే ఏటా 3 లక్షల మంది కన్నుమూస్తున్నారట. మన శరీర అంగాలు ఒకదానికొకటి సమన్వయంతో పనిచేయడం కోసం డోపమిన్ అనే రసాయనం ఉత్పత్తి అవుతూ ఉంటుంది. మెదడులో అది స్రవించే చోట వ్యర్థ కణాలు పేరుకుపోయి వాటి ప్రభావంతో ఆరోగ్యవంతమైన ఇతర కణాలు క్షీణించడం వల్ల పార్కిన్సన్స్ సమస్య వస్తుంది. ఈ సమస్య రావడానికి 7 నుంచి 3.5 ఏళ్ల ముందుగా దానికి సంబంధించిన ప్రోటీన్లు కొన్ని మన రక్తంలో కనిపిస్తాయని శాస్త్రవేత్తలు ఇదివరకే గుర్తించారు. తాజాగా ఆ ప్రోటీన్లని అత్యంత వేగంగా గుర్తించే ఓ కృత్రిమ మేధాని రూపొందించారు యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ శాస్త్రవేత్తలు. అమెరికాలో 100 మంది పైన దీన్ని పరీక్షిస్తే సుమారు 70 మందికి భవిష్యత్తులో ఈ సమస్య వస్తుందని AI చెప్పిందట. అది చెప్పినట్లే 3 ఏళ్ల తర్వాత వాళ్లలో పార్కిన్సన్స్ వ్యాధి రావడం గమనించారు. ఆ రకంగా AI 100% ఖచ్చితంగా రోగ నిర్ధారణ చేస్తున్నట్లు తేల్చారు. ఇలా ముందుగానే పసిగట్టడం వల్ల మెదడులోని కణాల క్షీణతని సమర్థంగా అడ్డుకోవచ్చు అంటున్నారు శాస్త్రవేత్తలు. సో లిసనర్స్, మరిన్ని విషయాలు తెలుసుకునే ముందు ఒక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే అవుతుంది, దాన్ని ఆనందించండి.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: వెల్కమ్ బ్యాక్ టు ఆయుష్మాన్ భవ. పీసీఓడికి కొత్త చికిత్స వచ్చింది. పాలిసిస్టిన్ ఓవరియన్ డిసీజ్, పాలిసిస్టిక్ ఓవరియన్ డిసీజ్, క్లుప్తంగా పీసీఓడి. మన దేశంలో కనీసం 10% మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నారట. మిగతా దేశాలతో పోలిస్తే భారత్లోనే ఇది ఎక్కువగా ఉందని చెబుతున్నారు. నెలసరి క్రమం తప్పిపోవడం, ఊబకాయం, సంతానలేమి, మొటిమలు పెరగడం, ఇలా రకరకాల ఇబ్బందులు ఉంటాయి పీసీఓడి బాధితుల్లో. శరీరంలోని టెస్టోస్టెరిన్, యాంటీ మలేరియన్ హార్మోన్ల స్థాయిలు అకస్మాత్తుగా పెరగడం వల్లే ఇవన్నీ జరుగుతాయంటున్నారు. ఈ హార్మోన్లు ఆకస్మికంగా ఎందుకు ఇలా పెరుగుతాయో శాస్త్రవేత్తలు నిర్దిష్టంగా చెప్పలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మలేరియాకి వాడుతున్న ఆర్టెమిసిన్ మందు ఈ సమస్యల్ని చాలా వరకు తగ్గిస్తుందని గుర్తించారు చైనా శాస్త్రవేత్తలు. అక్కడ ఫుడాన్ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు ముందుగా పీసీఓడితో బాధపడుతున్న ఎలుక పైన పరిశోధన చేశారు. ఆర్టెమిసిన్తో వాటిలో హార్మోన్ స్థాయిలు స్థిరంగా మారడం గమనించారు. ఆ తరువాత పీసీఓడితో బాధపడుతున్న మహిళల పైన దీన్ని ప్రయోగిస్తే నెలసరి క్రమంగా రావడం గమనించారు. టెస్టోస్టిరాన్ తదితర హార్మోన్ల తీవ్రత గణనీయంగా తగ్గడం చూశారు. దీనితో పాటు ఇతర ఇబ్బందులు తగ్గుతున్నాయని నిరూపించారు. ఆర్టెమిసిన్ అన్ని రకాల సురక్షితమైన మందు కాబట్టి పీసీఓడికి దీన్ని వాడొచ్చని సూచించారు. సో లిజనర్స్, మరి ఇదండి ఈనాటి ఆయుష్మాన్ భవ కార్యక్రమం. తిరిగి ప్రసారమయ్యే ఆయుష్మాన్ భవాలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో 90.4. సైనింగ్ ఆఫ్, నేను మీ ఆర్జే ఉదయ.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, ఎల్హెచ్ టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001252552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: விஷ்ணு எஃப்எம் 90.4. ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జి, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: ఆరోగ్యవంతమైన కోడి పిల్లల కోసం కలిసి పనిచేయడం. కోడి పిల్లల జీవితంలో మొదటి 3 వారాలు వాటి పెంపకదారులకి పెను సవాలు వంటివి. రోజు వయసున్న కోడి పిల్లల్ని పెంచే కుటుంబాలు అవి ఆరోగ్యంగా ఉండడానికి, బతికి బట్టకట్టడానికి కొన్ని ప్రత్యేకమైన పరిస్థితులను కల్పించాలి. ఈ వీడియోలో ఒక మహిళా బృందం కోడి పిల్లల గూళ్ళు, మేత, టీకాలు వేయించడాన్ని గురించి సమిష్టిగా ఎలా శ్రద్ధ వహిస్తుందో చూడడానికి ఫయూమ్ నగరాన్ని సందర్శిద్దాం. ఈ మహిళలు నిర్వహించడానికి తేలికగా ఉండే గూళ్లలో కోడిపిల్లల్ని పెంచుతున్నారు. ఒక గూట్లో సరిగ్గా

0: ఒకే వయసున్న కోడిపిల్లలను ఉంచాలి. ఈ సమయంలో కోడిపిల్లలు బతకడానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రకమైన అవసరాలుంటాయి. ఈ మహిళలు స్థానికంగా ఒక దుకాణాన్ని నడుపుతూ చిన్న తరహా పౌల్ట్రీ యజమానులకి సేవలు అందించే ఇమాడ్తో కలిసి పనిచేస్తారు.
1: ఈ మహిళలు కోడిపిల్లలు కొనడాన్ని అతడు సమన్వయం చేస్తాడు. ఆ విధంగా అతడు పొదుపు చేయగలుగుతాడు. వాళ్లకి తేలిగ్గా అందుబాటులో లేని వస్తువులను కొనగలుగుతాడు.
2: కోడి పిల్లలని పెంచుతున్నాం, ఉన్నట్టుండి అవి చనిపోవడం మొదలయ్యాయి. ఏ రకమైన రోగమో మనకు తెలియదు. ఇమాద్ ఇక్కడ షాప్ తెరిచిన తర్వాత మేము రోజు అతనితో కలిసి పనిచేస్తున్నాం. మా కోడి పిల్లలకి ఏదైనా అయితే ఒకసారి అతన్ని పిలిచి సలహాలు అడుగుతాం, మందులు అవి రాసి ఇమ్మంటాం.
0: పౌల్ట్రీ టీకాలు మేతలు చాలా వరకు పెద్ద పెద్ద వ్యాపారాల కోసమే తయారవుతాయి, కానీ ఇమాద్ షాప్ లో చిన్న తరహా రైతుల కోసం అన్ని ముందే సిద్ధం చేసి ఉంటాయి.
3: ఒక కొత్త కస్టమర్ వచ్చినప్పుడు వాళ్ళు చెప్పేది సావకాశంగా వింటాను. వాళ్ళను సమస్యను వివరించనిస్తాను. నమ్మకం కుదరడానికి ఇది మొదటి అడుగు. అప్పుడు వాళ్ళు శ్రద్ధగా వింటారు కాబట్టి చక్కటి సలహా ఇవ్వవచ్చు. ఉదాహరణకి, జబ్బు పడిన కోడి పిల్లలకి ఏదైనా మందు చెప్పాలనుకోండి, వాళ్ళ గూడు దగ్గర నుంచి మొదలు పెడతాను. జబ్బుకి గూడుకి ఉన్న సంబంధం ఏమిటో వివరిస్తాను. కోడి పిల్లల్ని వెచ్చగా ఉంచడానికి వాళ్ళ గూట్లో ఒక లైట్ పెట్టాలని, కుళ్ళిపోకుండా మందుల్ని డ్రింకర్లో కలిపి ఇవ్వడం మంచిదని, ఇలా మెరుగు చేసే పద్ధతులను చెప్తాను. వాళ్ళకి ఫలితాలు కనిపించిన తర్వాత నమ్మకం ఇంకా పెరుగుతుంది.
0: కోడి పిల్లలని పెంచేటప్పుడు వాటిలో కొన్ని మొదటి వారాల్లోనే చనిపోతాయి. 10లో 1 పోవటం మామూలే. అందుకు కారణం రవాణా చేసేటప్పుడు అవి బలహీనంగా నిర్జలంగా ఉండడం. కోడిపిల్లల ఆరోగ్యం అవి ఉండే చోటు, మేత నాణ్యత, శుభ్రతలతో సహా అనేక విషయాల మీద ఆధారపడుతుంది. కాబట్టి అవి చనిపోవడానికి వెనుక ఉన్న కారణాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. కాలుష్యం మురికి చేరకుండా మేత నీళ్లు పెట్టే పాత్రల్ని తరచుగా కడగాలి. డ్రింకర్ల కింద కారే నీళ్లతో తడిసిన బెడ్డింగ్ని తొలగించితే క్రిములు, పరాన్న, బుక్కులు చేరవు. తనిఖీ చేస్తున్నప్పుడు బెడ్డింగ్ నుంచి అమోనియా దుర్వాసన వస్తే అవసరాన్ని బట్టి కొత్త బెడ్డింగ్ వేయాలి. ఎరువు బాగా పోగై తడిగా మిగిలిపోతే అందులో పెరిగే క్రిముల వల్ల కోడిపిల్లలు చనిపోతాయి.
2: నేను 300 కోడి పిల్లల్ని పెంచేదాన్ని. అవి చక్కటి బరువుతో ఉండేవి. అమ్ముదామనుకుంటుండగా వాటికి కాక్సిడియా సోకింది. దాన్ని నయం చేయటమే కాదు, గుర్తుపట్టడం కూడా రాదు. దాదాపు 100 కోడి పిల్లలు చనిపోయాయి. మందుల కోసం వెతికాను. కారణమేమిటో అర్థం చేసుకుందామని చాలా షాపుల చుట్టూ తిరిగాను. అప్పుడు ఇమాద్ చెప్తే నా కోడి పిల్లలకి కాక్సిడియా వచ్చిందని తెలిసింది. దేవుడి దయవల్ల మళ్లీ అలా జరగలేదు. ఇప్పుడు నేను రోజు వయసున్న కోడి పిల్లలని 55 నుంచి 60 రోజుల వరకు అవి బజార్లో అమ్మేటంత బరువు పెరిగే వరకు పెంచుతున్నాను.
0: కాక్సిడియా ఎదిగిన కోళ్ల కన్నా కోడిపిల్లలకు ఎక్కువ హాని చేస్తుంది. అది కోడిపిల్లల రెట్టల్లో ఉండే క్రిముల వల్ల సోకుతుంది. కోళ్లగూడు శుభ్రంగా లేకపోతే మురికి పట్టిన డ్రింకర్లు, ఫీడర్ల ద్వారా అది కోడిపిల్లలకి సంక్రమిస్తుంది. కోడిపిల్లల ఆరోగ్యాన్ని గురించి వాటి ప్రవర్తన కూడా సూచిస్తుందని సమయ వివరిస్తుంది.
2: కోడిపిల్లల ఆరోగ్యానికి వాటి గూటిలో క్రిముల్ని తగ్గించడానికి గాలి చాలా ముఖ్యం. ఉష్ణోగ్రత కూడా ముఖ్యమే, కానీ థర్మామీటర్ అవసరం అంతగా లేదు. గూట్లో కోడిపిల్లలు మేతని తింటూ అటూ ఇటూ పరిగెడుతూ ఉంటే ఉష్ణోగ్రత సరిగ్గానే ఉందని అర్థం చేసుకోవచ్చు. వాటికి చల్లగా అనిపిస్తే అన్ని ఒక చోట గుంపుగా వస్తాయి. అప్పుడు వెచ్చదనాన్ని ఇవ్వాలి.
0: ఉష్ణోగ్రత సరిగ్గా ఉంటేనే కోడిపిల్లలు చురుగ్గా ఉంటాయి. కరెంటు బల్బుని కిందికి దించి వెచ్చదనాన్ని పెంచవచ్చు. ముఖ్యంగా మీరు శీతాకాలంలో కోడిపిల్లలను పెంచుతుంటే ఈ విషయం మీద ఎక్కువగా శ్రద్ధ వహించాలి. మొదటి వారంలో రోజుకి 24 లైట్ వేసి ఉంచడం మంచిది. అది వెచ్చదనానికే కాక అవి బాగా తిని తాగడానికి కూడా ఉపయోగిస్తుంది. కోడిపిల్లలకి వెలుతురు అవసరమని గుర్తుంచుకోండి. చీకటిగా ఉంటే వాటికి మేత కనిపించదు. ఇంట్లో దొరికే తాజా ఆకుకూరలు, ఆహారము తినగలిగినంత వయసు వచ్చే వరకు ఈ మహిళలు కోడిపిల్లలకి ప్రోటీన్ ఎక్కువగా ఉండే మేతని పెడతారు. అయితే ఆకుకూరల్ని 3 వయసు రాకుండా వాటికి పెట్టవద్దు.
2: కొనే మేత శుభ్రంగా ఉంటుంది. అలాగే మీ స్వంత బిడ్డల విషయంలో ఎదగడానికి ఆరోగ్యమైన పునాదులు వేసినట్లు అవుతుంది. మీరు తినగా మిగిలిన వాటిని కోడిపిల్లలు తగినంత ఎదిగిన తర్వాతే పెట్టాలి. మిగిలిన తిండిని పారేయడం కన్నా కోళ్లకి పెట్టడమే మంచిదని కొందరు ఆడవాళ్లు తాజాగా లేనివి కూడా వాటికే వేస్తూ ఉంటారు. అలా చేస్తే మీ కోడిపిల్లల్ని కూడా పారేసినట్లే. మేత చక్కగా పెడితే కోళ్లు చక్కగా బరువు పెరుగుతూ ఎదుగుతాయి. వాటికి కాల్షియం ప్రోటీన్ తగ్గకుండా చూసుకోవాలి.
0: ఇమాద్ షాప్ లో కోడిపిల్లలకి సిఫార్సు చేసిన 23% ప్రోటీన్ ఫీడ్ తో సహా రకరకాల మేతలు దొరుకుతాయి.
3: కోళ్ల పెంపకంలో పద్ధతులు మార్చుకోవాలని కస్టమర్లను ఒప్పించడానికి నేను చేసిన మొదటి పని ఏంటంటే మేత మిశ్రమాల్లో రకాలను వాళ్లకు వివరించడం. 23% నుంచి 14% శాతం ప్రోటీన్ వరకు మేతలన్నీ ఒకటే అని చాలా మంది భావిస్తూ వేరు వేరు వయసుల్లో కోళ్లకు వేరు వేరు అవసరాలుంటాయని గుర్తించారు.

0: వాళ్ళు తమ పొలాల నుంచి వచ్చే బియ్యపు గింజల్ని పొట్టుతో సహా కోళ్లకు పెట్టేస్తారు. మేతని కొనమని వాళ్ళను పించడానికి 10 కోళ్లను విడిగా ఉంచి వాటికి కొన్న మేతను పెట్టి ఉత్పాదనలో తేడాని పోల్చి చూడమన్నాను. ఇప్పుడు ఆ కస్టమర్లు స్వయంగా వాడి చూసి తమ లాభాలు పెరగడాన్ని గుర్తించారు, తమ పద్ధతులను మార్చుకోవడానికి ఒప్పుకున్నారు.
1: ముఖ్య కారణాన్ని తెలుసుకోకుండానే చాలా మంది తమ కోళ్లని కోల్పోయారు. చాలా రకాల రోగాలు మీ కోళ్లలో సగాన్ని చంపేయగలవు, కాబట్టి టీకాలు వేసి రోగాలను నివారించడం ముఖ్యం. టీకాలు చాలా వరకు కనీసం 1000 కోళ్లకి సరిపోయేలా ఉత్పత్తి చేస్తారు. ఇతర చిన్న తరహా పెంపకదారులతో సమన్వయం చేసుకుని పశువైద్యపు ఖర్చులను పంచుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. ఇమాద్ షాపు మహిళలు తమ కోళ్లకి టీకాలు వేయించడానికి వారం వారం కార్యక్రమాలు చేస్తుంది. చాలా రకాల టీకాలని తక్కువ ఉష్ణోగ్రతలో నిల్వ చేయాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఇమాద్ శుభ్రమైన నీటితో తయారు చేసిన ఐస్ లో పెట్టి టీకాలను ఇళ్లకు తీసుకువెళ్లమని మహిళలకు సలహా ఇస్తాడు. వారి దగ్గరున్న కోడిపిల్లల సంఖ్యని బట్టి ఒక్కొక్క మహిళకి అవసరమైనంత టీకాని ఇస్తాడు. డ్రాపర్తో టీకాలు తామే వేయడాన్ని మహిళలు నేర్చుకున్నారు. ఒకరితో ఒకరు సమన్వయం చేసుకుంటూ కోడిపిల్లల పెంపకాన్ని చేపట్టేందుకు మహిళలని విజయవంతంగా సిద్ధం చేసిన ఇమాద్ చెప్పేది మరోసారి విందాం.
0: కోడిపిల్లల పెంపకాన్ని గురించి ఎవరికైనా సాయం చేయాలంటే స్వయంగా కోడిపిల్లల్ని పెంచిన వాళ్ళైతేనే చేయగలరు. ఇందులో నాకు మంచి అనుభవం ఉంది. నాకు మందులు, టీకాలు, మా ప్రాంతంలో తలెత్తే జబ్బుల గురించి చక్కటి అవగాహన ఉంది. ముందుగా తగినంత ప్రేరణ, ఏదైనా కొత్తగా చేయాలన్న ఉత్సాహము, కోళ్ల పెంపకాన్ని ఇష్టంగా చేపట్టి తమ విజయాల్ని ఇతరులకు ప్రదర్శించాలనుకునే మహిళల బృందాల్ని ఎంచుకుని వాళ్లకు నా పరిజ్ఞానాన్ని అందజేయడంలో సక్సెస్ అయ్యాను. ఇది మా మొదటి బృందం, కోళ్ల పెంపకం గురించి మా చిన్నబడి. మేమందరం కలిసి ఏ రకాన్ని పెంచాలి, సరైన గూడు ఎలా కట్టాలి, అంటే శీతాకాలంలో హీటింగ్ వ్యవస్థ, ఎండాకాలంలో గాలి ఆడేలా చూడటం, మెంతుల వంటి ప్రత్యామ్నాయాలతో కూడిన మందులు సమయానుసారంగా వాడి కోడిపిల్లల రోగ నిరోధక శక్తిని పెంచడానికి నేనొక కార్యప్రణాళికను తయారు చేసి వాళ్లకు ఇచ్చాను. ఈ మహిళలతో కలిసి నేను ఇవన్నీ సాధించాను. వాళ్ల కోడిపిల్లలు తక్కువగా చనిపోతాయి, కాబట్టి ఇతరులు తప్పకుండా వాళ్ళని సలహా అడుగుతారు. అలా అడుగుతున్న కొద్దీ ఎక్కువ మంది ఈ సిఫార్సులను అమలు చేస్తారని నమ్ముతున్నాను.
1: గుర్తించుకోండి, ఎంత ఎక్కువ కోడిపిల్లల్ని పెంచితే మీకు అంత నైపుణ్యం పెరుగుతుంది. విషయాలను రాసి పెట్టుకుంటూ వాటిని మీ ఇరుగు పొరుగు వారితో పంచుకోండి. ఆరోగ్యవంతమైన కోడిపిల్లలను పెంచడాన్ని గురించిన ఈ వీడియోలో మనం నేర్చుకున్నది ఓసారి చూద్దాం. కోడిపిల్లల ప్రవర్తనని క్రమం తప్పకుండా గమనిస్తూ వాటికి బాగా చలిగా ఉందా లేక బాగా వేడిగా ఉందా అనేది తెలుసుకోవాలి. గూటిని పరిశుభ్రంగా ఉంచాలి, అవసరాన్ని బట్టి బెడ్డింగ్ని మార్చాలి. ఎల్లప్పుడూ శుభ్రమైన నీళ్లు ఉండేలా చూసుకోవాలి. 3 వారాల వయసు వచ్చే వరకు కోడిపిల్లలకి హెచ్చు ప్రోటీన్ ఉన్న మేత పెట్టాలి. టీకా ప్రోగ్రాంల గురించి మీ ఇరుగు పొరుగు వారితో సమన్వయం చేసుకుని మీ సమూహంలో ఈ కబురుని వ్యాప్తి చేయండి.
2: కోడిపిల్లల పెంపకాన్ని గురించి మహిళలకి సలహా ఇచ్చేటప్పుడు వాటికి సోకగల రకరకాల రోగాల గురించి, వైద్యం అందించడం లాంటి వాటి గురించి నేను నేర్పుతాను. వాళ్లందరూ కలిసి టీకాల్ని కొని ఒక కార్యక్రమాన్ని అనుసరించి దుకాణదారు సాయం లేకపోయినా వాటిని వేయగలగాలి. 500 కోళ్లని పెంచే ఆవిడైతే అవసరమైన టీకాల్ని కొనగలదు. కానీ 200 కోళ్లని పెంచే ఆవిడ టీకాల్ని కొనాలంటే చాలా ఖరీదవుతుంది. అందుకే మేము కలిసి పనిచేస్తాం.
1: కోడిపిల్లల్ని పెంచేటప్పుడు మీరు చాలా శ్రద్ధగా గమనించే అంకిత భావం గల పేరెంట్ అయి ఉండాలి. ఖచ్చితమైన ప్రోగ్రామ్ ని అనుసరిస్తూ రోగాలను తరిమి కొట్టడానికి మీ ఇరుగు పొరుగులతో కలిసి పనిచేస్తే అమ్మడానికి తగిన ఆరోగ్యవంతమైన కోళ్లు మీకు దక్కుతాయి.

0: skin and specialty clinic.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, చర్మ వ్యాధి నిపుణులు.
0: చర్మ సమస్యలు, వెంట్రుకల సమస్యలు, చిన్న పిల్లల చర్మ సమస్యలు, గోల్డ్ సమస్యలు చూడబడును.
1: డాక్టర్ పి కృష్ణపరేంద్ర, డిఎన్బి, ఆర్థో, ఎంఎన్ఎంఎస్, ఎఫ్ఐఎస్, ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు.
0: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స, జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ, ఆర్థోస్కోపీ, కీళ్ల వాతం, సయాటిక, డిస్క్ ప్రాబ్లమ్స్, స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును.
2: ఆరోగ్య భద్రత, ఈఎస్ఐ మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం.
0: సెల్ 8500136630.

శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOIలా నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్, ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి విజ్ఞాన దర్శిని కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. లిజనర్స్, ఈనాటి మన కార్యక్రమం ద్వారా కొన్ని విషయాలు తెలుసుకుందాం. నీరు జీవనాధారం, జీవాధారం. అయితే మనిషి శరీరంలో 80% నీరుంటుంది. స్వచ్ఛమైన నీటిని మనం త్రాగాలి. వర్షపు నీరు, నదీ జలాలు, బోర్లు, బావులు, కుంటలు, చెరువులు ఏవైనా పరిశుభ్రంగా ఉంటేనే మన ఆరోగ్యం అనారోగ్యానికి గురికాకుండా ఉంటుంది. రోజురోజుకి మనిషి జీవితం అనేది యాంత్రికమవుతోంది. ఎలాంటి ఆహారం తీసుకుంటున్నాం, ఎలాంటి నీరు త్రాగుతున్నాం అని ఆలోచించే తీరిక, ఓపిక లేని ఈ రోజుల్లో మనం తింటున్న పదార్థాలన్నీ కలుషితమైనవే అనే విషయాన్ని తెలుసుకోలేకపోతున్నాం. ఏదో విధంగా డబ్బు సంపాదించి విలాసవంతమైన జీవితాన్ని గడపాలనే తపన తప్ప తన ఆరోగ్యంపై శ్రద్ధ తీసుకునే ఆలోచనను విస్మరిస్తున్నాడు మానవుడు. మన దేశంలో ఎన్నో మహానదులున్నాయి. రోజురోజుకి నగరీకరణ కూడా పెరిగిపోతుంది. అతివృష్టి, అనావృష్టి కారణం చేత గ్రామీణ వాసులు వేలు లక్షల సంఖ్యలో నగరాలకు చేరుకుంటున్నారు. నగరాలు చాలా ఇరుకు ఇరుకుగా ఉంటున్నాయి. అయితే నీటి కాలుష్యం, శబ్ద కాలుష్యం, వాయు కాలుష్యం, డ్రైనేజీ సమస్య

సమస్యలు ఇంకా పారిశుధ్య సమస్యలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. పరిశ్రమలు సహజంగానే నగరాల్లో స్థాపిస్తూనే ఉంటారు. వీటి ద్వారా వేలాది మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయనే విషయం వాస్తవమే. అయినా ప్రజల ఆరోగ్యం సంగతేంటి? ఫ్యాక్టరీల ద్వారా విడుదలయ్యే పొగ, రసాయనాలు, శబ్దం వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయండి. నగరాల్లో నిత్యం గుప్పు గుప్పమంటూ టన్నుల కొద్దీ పొగను వదులుతూ గ్యాలన్ల కొద్దీ రసాయనాలు విడుదల చేస్తూ ప్రజల జీవితాల్ని కుదించివేస్తున్న ఫ్యాక్టరీస్. ఇంకా హైదరాబాద్ శివార్లలో మద్యం తయారీ ఫ్యాక్టరీ ఇందుకు ఒక ఉదాహరణగా కూడా చెప్పుకోవచ్చు. సమీప ప్రాంతాల వారు ఊపిరి పీల్చుకోలేని పరిస్థితి. నిద్రలో పీల్చిన గాలి వల్ల ఉదయం లేచేసరికి నీరసం, నిస్సత్తువుగా ఉంటుందని చుట్టుప్రక్కల ప్రజలు ఆందోళన చెందుతున్నారండి. అయితే ప్రతి కుటుంబంలో శ్వాసకోశ, చర్మ సంబంధమైన వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు. స్వచ్ఛమైన త్రాగునీటికి బదులు రంగునీరే వస్తోంది. ఈ నీరు త్రాగితే 10 సంవత్సరాల జీవితకాలం తగ్గిపోతుందని వైద్యులు చెప్తున్నారండి. ఈ ఫ్యాక్టరీ నుంచి విడుదలవుతున్న వ్యర్థ రసాయనాలు నేరుగా మూసీ నదిలోనికి వదులుతున్నారు. ఇందుకోసం 2.5 కిలోమీటర్ల పొడవున అక్రమ పైప్ లైన్ కూడా వేశారు. ఊకత నడిచే బాయిలర్ను వాడుతూ ఆ బూడిదను మూసీ నది ప్రాంతాల్లో పారేయడం అనేది జరుగుతోంది. అయితే దీనివల్ల వాయు కాలుష్యం అనేది అధికమవుతోందండి. వ్యర్థజలాల శుద్ధికి యాజమాన్యం చర్యలు తీసుకోలేదు. పరిశ్రమల శాఖ, కాలుష్య నియంత్రణ మండలి, వాటర్ బోర్డ్, నగరపాలక సంస్థల పనితీరుకు ఇదొక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఈ కర్మాగారం ద్వారా రోజుకి 50 కేసుల వరకు మద్యం అనేది బయటకు వస్తోంది. ఇందులో 4.5 లక్షల సీసన్లు శుభ్రం చేస్తున్నారు. అయితే కూలింగ్ టవర్, ఫ్లోర్ వాషింగ్, బాయిలర్, ఫెర్మెంటేషన్ కోసం దాదాపు 5 లక్షల నుండి 6 లక్షల లీటర్ల నీరు అనేది అవసరమవుతుందండి. ఇదంతా నగరపాలక సంస్థ నీటితోటే. ఇక వాగులు, వంకలు, నదులు, కాలువల ప్రవాహాన్ని అడ్డుకునే విధంగా, కాలుష్యాన్ని పెంచే విధంగా వ్యర్థ పదార్థాలు వదలకూడదని చట్టం చెబుతోంది. పర్యావరణ చట్టంలోని సెక్షన్ 24 ప్రకారం ఇది నేరం అండి. వ్యర్థ పదార్థాల్లో బయోలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ లీటర్కు 30 mg లోపు ఉండాలి. కానీ ఈ ఫ్యాక్టరీ ద్వారా విడుదలయ్యే జలాల్లో 840 mg బీఓడి ఉన్నట్లు నిర్ధారించారు. అయితే పిహెచ్ 5.5 కంటే తక్కువగా ఉంటే అది ఆమ్లజలం అవుతుందండి. 1 లీటర్ నీటిలో కరగని వ్యర్థ ఘన పదార్థాలు 100 ఉండాల్సి ఉండగా 1300 వరకు ఉన్నాయి. ఇక కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ 250 mg ఉండాల్సి ఉండగా 20,900 mg వరకు ఉన్నాయండి. అయితే పారదర్శకత 56 ఉంది. ఇక పట్టణాలు, నగరాల్లో వందలు, వేల సంఖ్యలో ఉండే ఫ్యాక్టరీల వల్ల రాత్రి సమయాల్లో శ్వాస పీల్చడం అనేది ఇబ్బందిగా ఉంటోందని ప్రజల యొక్క ఆవేదన. నిద్ర మధ్యలో మెలకు రావడం, తలనొప్పి, కడుపులో తిప్పడం అనేవి జరుగుతూ ఉంటాయండి. బూడిద వల్ల వాయు కాలుష్యం పెరిగి చిన్న పిల్లలకు ఉదరకోశ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు అనేవి వస్తున్నాయి. ఇళ్లలోని వంట పాత్రలు కూడా కలుషిత నీటి వాడకం వల్లే రంగు మారుతున్నాయట. ఇక సొంతిళ్లున్నవారు తప్పనిసరిగా ఫ్యాక్టరీ పరిసరాల్లోనే ఉండాల్సి వస్తోంది. కలుషిత గాలి పీల్చొద్దు అని డాక్టర్లు చెప్తున్నా వారికి బాధలు తప్పడం లేదండి. ఇక జమ్మూ కాశ్మీర్లోని లేహ్ జిల్లాలో 2000 సంవత్సరం నుంచి ప్రజల ఉదరంలో క్యాన్సర్ వ్యాధి వస్తున్నట్లు నిర్ధారించారు. అయితే జిల్లాలో మొత్తం 117,637 మంది జనాభాకుగాను 72 మంది ఈ క్యాన్సర్ వ్యాధి బారిన పడ్డారని వైద్యులు చెప్తున్నారు. అయితే దేశం మొత్తం మీద చూస్తే 1 లక్షలో 4 నుండి 6 గురికి క్యాన్సర్ వస్తుందటండి. కానీ ఒక్క జమ్మూ కాశ్మీర్లోనే లేహ్ జిల్లాలో 72 మందికి క్యాన్సర్ రావడం ప్రభుత్వానికి పెద్ద సవాల్గా మారింది. ఇక 1997లో డాక్టర్ల బృందం తమ పరిశోధనలో తేలింది ఏంటంటే 95% మంది ప్రజలు హెలికోబాక్టీరియా పైలోరి అనే వైరస్ బారిన పడుతున్నారని కనుగొనడం జరిగిందండి. ఇది క్యాన్సర్ వ్యాధి కారకాల్లో ఒక వైరస్ గా చెప్పుకోవచ్చు. అయితే స్వచ్ఛమైన త్రాగునీరు, పండ్లు, తాజా కూరగాయలు వాడకపోవడం వల్ల కూడా ఉదరంలో క్యాన్సర్ రావడానికి అవకాశం ఉందని వైద్యులు కనుగొనడం జరిగింది. అంతేకాదండి, రోజుకి తమ ఆహారం ద్వారా 10 గ్రాముల ఉప్పు అంటే సోడియం అనేది లోపలికి చేరడం, నిల్వ ఉంచిన మాంసాహారం తీసుకోవడం వల్ల ఉదరంలో
క్యాన్సర్.

0: వ్యాధి వస్తుందని తేల్చి చెప్పారు. పశ్చిమ బెంగాల్లో 28 మిలియన్ ప్రజలు కలుషిత నీరు వల్ల వ్యాధుల బారిన పడ్డారండి. కారణం, నీటిలో ఆర్సెనిక్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల. ఇక రాష్ట్రం మొత్తం మీద 80 మిలియన్ల జనాభా ఉంటే, ఇందులో 28 మిలియన్ ప్రజలు ఆర్సెనిక్ నీరు త్రాగుతున్నారంటే అక్కడ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఒక్కసారి అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు రాష్ట్రంలో భవానీ నదికి చెందిన కలింగ్ డ్రామన్ కాల్వ నీరు అనేది తోళ్ల పరిశ్రమల వల్ల కలుషితమవుతోందని ఎరోడ్ జిల్లాకు చెందిన రైతులు ఆందోళనను వ్యక్తం చేస్తున్నారండి. 91 కిలోమీటర్ల పొడవున్న కలింగ్ డ్రామన్ కాలువ పరిధిలో 44 తోళ్ల పరిశ్రమలు, 532 అద్దకపు కర్మాగారాలు కూడా ఉన్నాయట. అయితే రంగులు, రసాయనాలు వాయు కాలుష్యాన్ని అధికం చేస్తున్నాయి. భవిష్యత్తులో భవానీ నది నీటిలో ఆక్సిజన్ శాతం తగ్గి నీటి సమతుల్యతకు ప్రమాదం ఏర్పడుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారండి. ఇక 1996 నాటి చట్టం ప్రకారం లాస్ ఆఫ్ ఎకలాజికల్ అథారిటీని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ సంస్థ 1999లో అంటే తమిళనాడు ప్రభుత్వానికి సూచనలు ఇవ్వడం కూడా జరిగింది. 20 తోళ్ల పరిశ్రమలను ఈరోడ్లోని పెరుందరాయ్ అనే ప్రాంతానికి తరలించాలని సూచించడం కూడా జరిగింది. ఈ కాలుష్యం వల్ల దాదాపు 30,000 రైతు కుటుంబాలనేవి నష్టపోయాయి. ఇక ప్రజలు చర్మ వ్యాధుల బారిన పడ్డారు. గర్భిణీ స్త్రీలు ఈ నీరు త్రాగడం వల్ల గర్భస్రావానికి గురయ్యారండి. దాదాపు 7,500 హెక్టర్ల సాగుభూమి అనేది పాడైంది. జీవనాధారం, జీవాధారమైన నీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిది, మన అందరిది. బిజినెస్, ఈ విషయాన్ని మరి దృష్టిలో ఉంచుకోండి. ఇంకా గుజరాత్లో కేరికాట్ అనే కాలువ కలుషితమవడాన్ని రాష్ట్ర కాలుష్య నియంత్రణ బోర్డును గుజరాత్ హైకోర్టు తీవ్రంగా మందలించింది. జస్టిస్ డిహెచ్ వాఘేలా, డిఎస్ పటేల్ తో కూడిన ధర్మాసనం కేరికాట్ కాలుష్యాన్ని నివారించడంలో బోర్డు ఘోరంగా విఫలమైందని కూడా భావించిందండి. ఈ విషయంలో కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ జోక్యం చేసుకోవాలని కూడా సూచించింది. అయితే పరిశ్రమల ద్వారా విడుదలవుతున్న రసాయనాలు, వ్యర్థ పదార్థాలు త్రాగునీటిని కలుషితం చేస్తున్నాయని 2004 జూన్లో పర్యావరణ మిత్ర అనే స్వచ్ఛంద సంస్థ రాసిన లేఖను ఆధారం చేసుకుని కోర్టు ఈ వ్యాఖ్యలు చేసిందన్నమాట. అయితే కేరికట్ కాలువ పంటలకు సేద్యపు నీటిని అందిస్తోందండి. కానీ ఇది రాను పరిశ్రమల వ్యర్థ పదార్థాలు పడవేయడానికి నిలయంగా మారిపోయింది. ఫలితంగా సమీప ప్రదేశాల్లోని బోరుబావుల నీటిని రంగు నీళ్లుగా మారుస్తున్నాయి. వర్షాకాలంలో భారీగా వచ్చిన నీరు వచ్చి చేరడంతో ఈ కాలువలోని వ్యర్థ పదార్థాలు ప్రవాహానికి కొట్టుకువచ్చి జనావాసాలను చేరుతున్నాయండి. కాలువ పరిసరాల్లో దాదాపు 45 పరిశ్రమలు పర్యావరణ కాలుష్య నియంత్రణ బోర్డు నిబంధనలు ఉల్లంఘించినట్టు కోర్టు ధృవీకరించడం జరిగింది. ఇక ముంబై మహానగరంలో 100,000 మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వీటి ద్వారా విడుదలయ్యే 100,000 లీటర్ల మురుగునీరు ఎక్కడికి వెళ్లాలి? ఇదో పెద్ద సమస్యగా మారింది. రోజుకు 10 మిలియన్ లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి ఉపయోగిస్తున్నారండి అక్కడ. రాష్ట్రీయ కెమికల్స్ ఫెర్టిలైజర్స్ కంపెనీ ఇందులో ముందుంది. 1992లో ఈ కర్మాగారానికి రోజుకి 28 మిలియన్ లీటర్ల నీరు అనేది వినియోగించడం కూడా జరిగిందటండి. ఇక ముంబై నగరం పారిశ్రామికంగా ఎంత అభివృద్ధి చెందింది? 1990 ప్రాంతాల్లో ముంబై నగరపాలక సంస్థ క్యూబిక్ లీటర్ మురుగునీటిని 22 రూపాయలకి విక్రయించిందట. మురుగునీటిని శుద్ధి చేసుకుని తిరిగి ఉపయోగించుకుంటున్నందుకు లీటరుకు 60 పైసలు చెల్లించాలని నిర్ణయించింది. ఇక కుల్లా, ముంబై, చెంబూర్, ఘట్కపార్ అనే ప్రాంతాల నుంచి రోజుకి 100 మిలియన్ లీటర్ల మురుగునీరు అనేది విడుదలవుతోందండి. శుద్ధి చేయగా మిగిలిన బురద, మడ్డి, మట్టి వంటి పదార్థాలను పంటలకు ఎరువుగా వాడవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. లిజనెస్ విన్నారు కదండి, నీటిని కలుషితం చేస్తున్న రసాయనాల గురించి. లిజనెస్, మరి నీరు కలుషితం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిదే అండి, మనందరిది కూడా. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారని ఆశిస్తూ నమస్కారాలతో శృతి.
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సివిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్.

0: gynecologist Dr. G. Fanindra Girinath, MD Pediatrics,
1: Dr. S. Purnachand, MD Interventional Pulmonologist, Emergency Critical Care Team,
2: Dr. P. Praveen, MS Orthopedics,
0: Vinayaka Multispeciality Hospital, JP Road, Bhimavaram.
1: Mana Bhimavaram lo nutananga prarambhinchabadina Chandamama Pillala Vaidyashala, Veerama Park Edruga, Bhimavaram 1. Pillalu mariyu Navajata Sisu Vaidyulu, Mana Bhimavaram Vastavyulu, Dr. B. Moses, MBBS, MD Pediatrics. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల, వీరమ్మ పార్క్ ఎదురుగా, భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.

0: విష్ణు దంత వైద్య కళాశాల డిపార్ట్మెంట్ ఆఫ్ పెడోడాంటిక్స్ మరియు ప్రివెంటివ్ డెంటిస్ట్రీ వారి ఆధ్వర్యంలో
1: ప్రతి మంగళ మరియు శనివారాల్లో విష్ణు దంత వైద్య కళాశాల పిల్లల దంత వైద్య విభాగం నందు చిన్నారులకు ఉచిత దంత వైద్య సేవలు అందించబడును.
0: కావున తల్లిదండ్రులు మీ పిల్లల నోటి సంబంధిత వ్యాధులను నివారించడానికి ఈ సేవలు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నాం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ళ క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.

0: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్ 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్, స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
0: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
0: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542521117.

FM 90.4. రేడియో విష్ణు 90.4 శ్రోతలందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు వింతలు కాదండి, మరి ఈ రోజు నుంచి మన ప్రోగ్రాం మీ అందరికీ తెలిసిందే అది సంగతి. మరి ఈ అది సంగతి ప్రోగ్రాంలోనే మనం మూడు వింతలు మీకోసం అందించబోతున్నాం. మరి ప్రపంచం నిండా ఎన్నో వింతలండి, ఒక్కొక్క వింత వింటూ ఉంటే ఎంతో ఇంట్రెస్టింగ్గా సరదాగా ఎంత బాగుంటుందో కదా. మరి అలాంటి వింతలు రోజుకో మూడు వింతలు మన రేడియో విష్ణు ద్వారా మీకు వినిపిస్తూ ఉన్నాం కదా. మరి ఈనాటి కార్యక్రమంలో మొదటిగా రామ్రీ ఐలాండ్ గురించి విందామండి. ప్రపంచంలోనే అతి ప్రమాదకరమైన ఐలాండ్, ఇక్కడ మొసళ్ళు 1000 మందిని చంపిన చోటిది. ఈ ఐలాండ్కి మొసళ్ళ ఐలాండ్ అని పేరు. రెండవ ప్రపంచ యుద్ధంలో ఇక్కడ జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డు కూడా ఉంది. చరిత్రలో జంతువులు చేసిన అతి పెద్ద ఊచకోత ఇది. ఈ ఐలాండ్ మయన్మార్లో ఉందండి. బంగాళాఘాతం సిట్వేకి 110 కిలోమీటర్ల దూరం. ఈ ఐలాండ్ సైజు 1,350 కిలోమీటర్లు, 80 కిలోమీటర్ల పడవు. ఇక్కడ జనాభా 4 లక్షలు. ప్రధాన పట్టణం. ఇక్కడ ప్రత్యేకత ప్రపంచంలో అతి తక్కువ ఉప్పునీటి మొసళ్ళు, అలాగే సహజ వాయు నిక్షేపాలు ఉన్నాయి. చైనా మయన్మార్ ఆయిల్ పైప్ లైన్ ఇక్కడే మొదలైంది. ఈ ఐలాండ్ లో 1945 ఫిబ్రవరి 19 రాత్రి 1000 మంది సైనికుల్ని మొసళ్ళు తినేశాయి. ఇది సినిమా కాదండి, నిజంగా జరిగింది. అందుకే గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో కూడా ఎక్కింది. అసలు ఏం జరిగింది ఒక్కసారి తెలుసుకుందాం. ఫిబ్రవరి 19 రాత్రి జపాన్ సైనికులు బ్రిటిష్ బ్లాక్ ని 16 కిలోమీటర్ల మడ అడవులు దాటాలని నిశ్చయించుకున్నారు. ఆ మడ అడవుల్లో నడుల్లోతు బురద, పైన దోమలు, తేళ్లు, విష పాములు, కింద 100 కొద్దీ ఉప్పునీటి మొసళ్ళు. ఈ మొసళ్ళు ఒక్కొక్కటి 6 మీటర్లు, 1000 కేజీల బరువు. ప్రపంచంలో అతి పెద్ద మొసళ్ళు ఇవి. జపాన్ సైనికులు ఇది దాటడం బ్రిటిష్ సైనికుడు బ్రూస్ రైట్ చూశాడు. రాత్రంతా మడ అడవుల్లోంచి తుపాకీ కాల్పులు, అరుపులు, ఎముకలు విరిగే శబ్దం. మొసళ్ళు నీటిని తోకలతో కొడుతూ ఉంటే ఫిరంగిలా వచ్చే ఆ శబ్దం. తెల్లారేసరికి రక్తంతో నీళ్లన్నీ ఎర్రగా మారిపోయాయండి. రాబందులు గుంపులు గుంపులుగా వాలాయి. 1000 మందిలో 20 మంది మాత్రమే బతికి బట్టగట్టారు. 500 మందిని మొసళ్ళు తినేశాయి. మిగతా వాళ్ళు దోమలు, డీహైడ్రేషన్, పాముల కాటుతో చనిపోయారు. గ్రేటెస్ట్ డిజాస్టర్ సఫర్డ్ ఫ్రమ్ యానిమల్స్ అని గిన్నీస్ రికార్డుకెక్కింది. జంతువుల వల్ల జరిగిన అతి పెద్ద విపత్తు ఇది. ఇప్పుడు రామ్రీ ఐలాండ్ లో ఇంకా మొసళ్లదే రాజ్యం. ఈ మొసళ్ళు మగవి అయితే 6 నుంచి 7 మీటర్లు, 1200 కేజీల బరువు ఉంటుంది. ఇవి కొరికే ఫోర్స్ 3700 PSI. పిఎస్ఐ అంటే పౌండ్స్ పర్ స్క్వేర్ ఇంచ్ అని అర్థం. సింహానికైతే 650 PSI మాత్రమే. దీని స్పీడ్ నీటిలో 30 కిలోమీటర్లు, 4 సెకండ్లలో 100 మీటర్లు. ఇవి రాత్రిపూట వేట

ఎక్కువగా చేస్తూ ఉంటాయి. నీటి అడుగున ఒక గంట ఊపిరి బిగబట్టి ఉంటుంది. మనిషి నీడపడితే చాలు, సైలెంట్గా వచ్చి లాగేస్తూ ఉంటుంది, డెత్ రోల్ చేసి చంపేస్తూ ఉంటుంది. ఈ ఐలాండ్ చుట్టూ 2000 పైన మొసళ్ళు ఉన్నాయని అంచనా. మడ అడవుల్లోకి లోకల్స్ కూడా వెళ్లరండోయ్. ఇక్కడ నివసిస్తున్న వారు చేపలు, రొయ్యలు, వరి ఎక్కువగా తింటూ ఉంటారు. వీరి నమ్మకం మొసలిని నీటి దేవుడు అని, దీన్ని చంపితే ఊరికి శాపం అని నమ్ముతారు. సాయంత్రం 6 గంటల తర్వాత నది ఈ కయ్య దగ్గరికి వెళ్లరు. ఆ టైం నుండి మొసళ్ళు బయటకు వస్తాయి, ఆహారం కోసం నక్కి నక్కి ఉంటాయి. రామ్రీ ఐలాండ్ లో మనిషి రూలర్ కాదండి, మొసళ్ళు రూల్ చేస్తూ ఉంటాయి. 80 ఏళ్ల క్రితం 1000 మందిని తిన్న మొసళ్ల వారసులు ఇప్పటికీ అక్కడే ఉన్నాయి. నీరు కదిలితే చూడాలి, 2 కళ్ళు మెరుస్తూ ఉన్నాయంటే అది నక్షత్రం కాదు, మొసళ్ల కళ్ళు. అందుకే అక్కడ నివాసం ఉంటున్న వాళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉంటారు. విన్నారు కదండి రామ్రీ ఐలాండ్ మొసళ్లతో ఎంత ప్రమాదం. ఇప్పుడు మరొక వింతలోకి వెళ్ళబోయే ముందు మీ అందరి కోసం ఒక మంచి పాట వస్తుంది, విని ఎంజాయ్ చేయండి.

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukula Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadunu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIS, Yemukulu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukulaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadunu.
2: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
3: మా అడ్రస్
2: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8500136630.
4: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతి, అదేనండి మన వింతల లోకం. మరి రెండో వింత గురించి వెళ్ళిపోదామా? రామ్రీ ఐలాండ్ వింతలు విశేషాలు విన్నారుగా. ఇప్పుడు అదే జోష్ తోటి, అదే మైండ్ బ్లాక్ తోటి బూవెట్ ఐలాండ్ కి వెళ్దాం. భూమి మీద ఇది ఒంటరి అతి రహస్యమైన దీవి. ఇది సినిమా కాదండి, నిజం. గూగుల్ ఎర్త్ లో జూమ్ చేసినా సరిగ్గా కనిపించని దీవి. ఈ దీవిని 1927లో నార్వే దేశం సొంతం చేసుకుంది. ఇది ఎక్కడుందంటే దక్షిణ అట్లాంటిక్ మహాసముద్రం అంటార్కిటికా పైన. దీని సైజు 49 చదరపు కిలోమీటర్లు, కానీ 93% మంచు, ఎత్తు 750 మీటర్లు. ఇది ఒక యాక్టివ్ అగ్ని పర్వతం. ఇక్కడ జనాభా ఉండరు. పెంగ్విన్లు, సీల్స్, చేపలు, పక్షులు మాత్రమే ఉంటాయి. ఇక్కడ వాతావరణం ఏడాదికి 300 రోజులు మంచు తుఫాన్. గాలి 160 కిలోమీటర్లు. టెంపరేచర్ -1 డిగ్రీ సెల్సియస్ నుండి -20 డిగ్రీల సెల్సియస్. ఇక్కడ సైన్స్కి అర్థం కాని వింతలు ఎన్నో ఉన్నాయండి. 1964లో దక్షిణాఫ్రికా శాస్త్రవేత్తలు ఈ ఐలాండ్కి వెళ్లారు. బీచ్లో ఒక లైఫ్ బోట్, 2 తెడ్లు, ఒక బ్యారెల్, ఒక గొడ్డలి కనిపించాయి. కానీ వింత ఏంటంటే చుట్టుపక్కల 1000 కిలోమీటర్ల వరకు ఏ ఓడా మునగలేదు, బోట్లో ఎవరూ లేరు, అక్కడ ఎటువంటి పాదముద్రలు లేవు. వీళ్లు 2 ఏళ్ల తర్వాత మళ్లీ ఆ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ మొదటి చూసినవన్నీ మాయం. ఇక్కడ ల్యాండింగ్ అసాధ్యం, ఎందుకంటే 90% చోట్ల 400 మీటర్ల ఎత్తైన మంచు కొండలు నిటారుగా సముద్రంలోకి పడతాయి. ఇక్కడ ఒకటే బీచ్, అది 400 మీటర్ల పొడవు. అది కూడా అగ్నిపర్వతం పేలితే ఆ బీచ్ ఏర్పడిందని చెప్తూ ఉంటారు. ఈ బూవెట్ ఐలాండ్ కి బీవి అని సొంత కంట్రీ కోడ్ ఉంది. 1997లో నార్వే ఈ డొమైన్ ని రిజిస్టర్ చేసింది. కానీ ఒక్క వెబ్సైట్ కూడా లేదు, ఎవరు వాడడం లేదు కూడా. ప్రపంచంలో వాడని ఏకైక డొమైన్ ఇదే. ఐలాండ్ మొత్తం ఒక అగ్నిపర్వతం. 1955 నుంచి 1957 మధ్య అగ్నిపర్వతం పేలి బీచ్ ఏర్పడింది. లావా చల్లబడి కొంత భూమి ఏర్పడింది. ఈ మంచు కింద ఇప్పటికీ వేడిగానే ఉంటుంది. ఏలియన్ వెసెస్ ప్రిడేటర్ సినిమా ఇక్కడ తీశారండి. ప్రిడేటర్లు మనుషుల్ని వేటాడి పిరమిడ్ బూవెట్ ఐలాండ్ కింద ఉందని చూపించారు. భూమి మీద అతి క్లీన్ గాలి ఇక్కడే ఉందిట. దీనికి కారణం చుట్టూ 1700 కిలోమీటర్ల వరకు ఏ ఫ్యాక్టరీ లేదు, మనిషి సంచారం లేదు, అందుకే ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంటుంది. సైంటిస్టులు క్లైమేట్ చేంజ్ కొలవడానికి బూవెట్ గాలిని 0 పొల్యూషన్ స్టాండర్డ్ గా తీసుకుని ఇక్కడి శాంపిల్ తో పోల్చి మిగతా చోట్ల ఎంత కాలుష్యం ఉందో చెప్తారు. ఎవరైనా ఇక్కడికి వెళ్ళడానికి పర్మిషన్ లేదండి, సైంటిస్టులకి మాత్రమే పర్మిషన్ ఇస్తారు. 2014లో నార్వే సైంటిస్టులు వెళ్లారు. 6 గంటలు మాత్రమే ఉండగలిగారు. తర్వాత వెదర్ బాగోలేదని వెనక్కి వచ్చేసారు. ఆ తర్వాత ఇంకా ఎవ్వరు వెళ్లలేదు. అసలు ఈ ఐలాండ్ నిజంగానే చాలా డేంజరస్ అని చెబుతూ ఉంటారు సైంటిస్టులు. ల్యాండ్ అవ్వడం, బతికి బయటపడడం చాలా కష్టం. సంవత్సరానికి అటువైపు 1 నుంచి 2 ఓడలు మాత్రమే వెళ్తాయి. బూవెట్ ఐలాండ్ లో అరిస్తే వినేవారు ఎవ్వరూ లేరు. చావు వస్తే బాడీ కూడా దొరకదు. భూమి మీద ఎవరైనా ఒంటరి అవ్వాలనుకుంటే మాత్రం ఇక్కడికి తప్పనిసరిగా వెళ్లాల్సిందే. విన్నర్గా బూవెట్ ఐలాండ్ వింతలు విశేషాలు. మరో వింత మీ ముందుకు రాబోతోంది. మరి ఆ వింత వచ్చేలోపు ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే మీకోసం వస్తాం, విని ఎంజాయ్.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: వెల్కమ్ బ్యాక్ టు రేడియో విష్ణు 90.4. అది సంగతి అదేనండి, మన వింతలలో. మరి బూవెట్ ఐలాండ్ వింతలు విశేషాలు తెలుసుకున్నారు కదా, ఇప్పుడు మరో వింత. సియాన్

గురించి వింతలు విశేషాలు. అసలు ఏంటి ఈ సియాన్ కే అన్? సియాన్ కే అన్ అంటే మాయన్ భాషలో ఆకాశం పుట్టిన చోటు. ఇది మెక్సికోలో యుకాటన్ ద్వీప కల్పంలో ఉంది. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇది. ఇది అడవి కాదు, 5 రకాల ప్రపంచాలు ఒకే చోట. ఒకే పార్కులో 5 ecosystems ఉన్నాయి. దీని వివరాలు ఒక్కసారి చూద్దాం. ఇది మెక్సికో క్వింటానారూ రాష్ట్రంలో ఉంది. దీని సైజు 5280 చదరపు కిలోమీటర్లు. దీనిని 1986 నేషనల్ పార్క్గా చేశారు. దీనిలో ఉన్నవి ఉష్ణమండల అడవి, మడ అడవులు, చిత్తడి నేలలు, సముద్రం ఉన్నాయి. ప్రత్యేకత ఏంటంటే 120 కిలోమీటర్లు కోస్టల్ లైన్. ఇక్కడ మంచినీరు ప్లస్ ఉప్పు నీరు కలిసే చోటు. 23 ఆర్కియాలజీ సైట్స్ ఉన్నాయి. ఇక్కడ వింతలేంటో చూద్దామా. యుకాటాన్లో నేల సున్నప్రాయి. వర్షం నీటి వల్ల భూమి కింద గుహలు, నదులు ఏర్పడ్డాయి. పైకప్పు కూలితే సముద్ర గమనిక. ఈ సముద్ర గమనికలో 30 మీటర్ల లోతులో డైవ్ చేస్తే హైడ్రోజన్ సల్ఫైడ్ క్లౌడ్ ఉంటుంది. అది దాటితే ఇంకో నది. చెట్ల ఆకులు నీటి అడుగున నిటారుగా ఉన్నట్లు కనిపిస్తాయి. దీనిని అండర్ వాటర్ రివర్ అంటూ ఉంటారండి. సినోట్ అంటే ఈ సముద్ర గమనికలో ఆక్సిజన్ 0, యాంటీబాక్టీరియల్ మినరల్స్ ఉన్నాయి. ఇక్కడ బాడీ కొళ్ళదు. ఈ సముద్ర గమనికలో పైన మంచినీటి పొర, కింద ఉప్పు నీటి పొర ఉంది. రెండూ కలవు. మధ్యలో లోబ్లర్ లేయర్ ఉంది. దాన్ని హాలోక్లైన్ అంటూ ఉంటారు. హాలోక్లైన్ అంటే మంచినీటి పొరకి ఉప్పు నీటి పొరకి మధ్య కనిపించే స్పష్టమైన పొర. ఈ హాలోక్లైవ్లో డైవ్ చేస్తూ ఈ పొరని దాటితే ఒక్కసారిగా కళ్ళు మసగబారినట్టు అవుతుంది. గ్రావిటీ పోయినట్టు అనిపిస్తుంది. చాలామంది డైవ్ చేసేవారు ప్యానిక్ అయ్యి పైకొచ్చేస్తారు. అక్కడ కాలువలు 1200 ఏళ్ల నాటివి ఉన్నాయి. సియాన్ కే ఆన్ లోపల మాయాన్లు 100 కిలోమీటర్ల కాలువలు తవ్వారు. వస్తువులు రవాణా చేసేందుకు, చేపలు పట్టేందుకు, శత్రువుల నుంచి తప్పించుకోవడానికి ఈ కాలువలు ఉపయోగించేవాళ్లు. వింత ఏంటంటే 1200 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ కాలువల్లో ఇప్పటికీ బోట్ వెళ్తుంది. జీపీఎస్ లేకుండా మాయన్లు ఎలా అంత పర్ఫెక్ట్గా తవ్వారో ఇప్పటికీ మిస్టరీనే. సియాన్ కే ఆన్లో 330 జాగ్వార్లున్నాయి. జాగ్వార్ అంటే పిల్లి జాతికి సంబంధించిన జంతువు. ఇక్కడ ఉన్నవి పూర్తిగా నలుపు రంగులో ఉంటాయి. మాయన్లు దీన్ని రాత్రి దేవుడు అనేవారు. దీన్ని చూసిన వారికి చావు దగ్గర పడిందని నమ్మేవారు. రాత్రిపూట ఈ ఉప్పు నీటిలో బోట్లో వెళ్తే నీళ్లు మిల్కీవే గ్యాలక్సీని తలపిస్తూ ఉంటుంది. చుక్కల కింద, చుక్కల పైన ఎక్కడ ఆకాశం, ఎక్కడ నీళ్లో తెలియదు. నిజంగా ఆకాశం పుట్టిన చోట్లాగే ఉంటుందండి. సియాన్ కే ఆన్లో మంచినీరు కింద, ఉప్పు నీరు పైన మాయన్లు 2000 సంవత్సరాల క్రితమే కనిపెట్టారు. మరి విన్నారుగా సియాన్ కే ఆన్ గురించి వింతలు విశేషాలు. మరి ఈనాటి అది సంగతి కార్యక్రమంలో 3 వింతలు మీకోసం తీసుకొచ్చాం కదా. మళ్ళీ రేపు ప్రసారం అయ్యే అది సంగతి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. వింటూనే ఉండండి రేడియో విష్ణు 90.4.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ஹாய் லிஸ்னர்ஸ், குட் ஈவினிங், வெல்கம் டு మాస్త్ టైం పాస్. లిసినర్స్ మరి ఈనాటి మన అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ మాస్త్ టైం పాస్ కార్యక్రమంలో మరి మీకు నచ్చిన సాంగ్స్ వినాలి అనుకుంటే 9704949492 అనే నెంబర్కి డయల్ చేసేయండి. లిసినర్స్ మరి ఇంకెంత ఆలస్యం, ఈనాటి మన కార్యక్రమాన్ని స్టార్ట్ చేసే ముందుకు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెంటనే ఉండండి రెడి విష్ణు 90.4, ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం.
2: మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు, పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు, ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
3: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
2: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
3: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
4: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
2: మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1. సెల్ నంబర్ 6304327391.
4: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న 7 సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ 7 సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9

0: 4255-1117.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్లు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
0: ఆఫ్టర్ ఈ షార్ట్ బ్రేక్ వెల్కమ్ బ్యాక్ టు మస్త్ టైం పాస్ లిజనెస్. మరి నడపని కార్యక్రమానికి మన ఫస్ట్ లక్కీస్ట్ కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
2: హలో.
0: హలో, హాయ్ అండి, గుడ్ ఈవినింగ్.
2: హలో, వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే మేడం.
0: నమస్తే, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నేను నంద్యాల జిల్లా నూనెపల్లి నుంచి రామయ్య మాట్లాడుతున్నాను మేడం.
0: రామయ్య గారు ఎలా ఉన్నారు? బాగున్నారా?
2: చాలా చాలా చాలా బాగున్నాను.
0: ఫుల్ ఎనర్జెటిక్ గా ఉన్నారు, ఫుల్ జోష్ గా ఉన్నారు.
2: అవును మేడం.
0: ఓకే, చెప్పండి, ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ? రామయ్య గారు, ఎండలు ఎలా ఉన్నాయి అక్కడ? మస్తుగా ఉన్నాయి, బాగున్నాయి.
2: ఎక్కువగా ఉన్నాయి మేడం.
0: అవునవును, ఇక్కడ అలాగే ఉన్నాయండి. చాలా
2: తగ్గి మళ్ళీ వస్తున్నాయి.
0: అవునవును,
2: మళ్ళీ ఫుల్ ఎండ.
0: కొంచెం ఉపశమనం కలిగించాడు సూర్యభగవానుడు మనకి నాలుగు రోజులు.
2: కొద్దిగా బాగుంది మేడం, వర్షం పడుతుంది, లైట్ గా బాగా ఎండ తగ్గి చల్లగా గాలి పడుతుంది బాగా.
0: అవునవును. చెప్పండి, మరి రోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం కదా.
2: ప్రపంచ సైకిల్ దినోత్సవం.
0: సైకిల్ తొక్కని వారు అంటూ ఉండరు అనుకోండి, మాక్సిమం 99% అందరూ తొక్కుతారు.
2: ఇప్పటికీ అదే చేస్తున్నారు,
0: ఇప్పటికీ సైకిల్ తొక్కుతున్నారు.
2: అవును, ఇప్పుడు కూడా, ఈ రోజు ఇప్పుడు
0: ఈ రోజు ఇప్పుడు కూడా సైకిల్ మీద మాట్లాడుతున్నారు అయితే. ఓకే.
2: అవును మేడం, నా కోసమే టాపిక్.
0: సూపర్. అయితే చాలా అనుభవం ఉంది అయితే సైకిల్ తో.
2: అవును మేడం, మాకు ఇప్పుడు 50 సంవత్సరాలు వచ్చాయి అనమాట. ఇప్పుడు తొక్కుతానండి సైకిల్, ప్రతిరోజు తొక్కుతానండి.
0: ప్రతిరోజు సైకిల్ తొక్కుతారు అయితే.
2: ఎక్కడ పోవాలో సైకిల్ అనేది పని జరగదు. ఎవరికైతే బండి అయితే పని లేకుండా జరగదో అట్లా సైకిల్ లేకుండా పని జరగదు.
0: మరి రోజు సైకిల్ గురించి చెప్పండి అయితే. ఇన్ని సంవత్సరాలుగా సైకిల్ తొక్కుతున్నారు కదా, సైకిల్ గురించి మీ అనుభవం చెప్పండి.
2: అవును మేడం, సైకిల్ గురించి
0: చెప్పండి.
2: నేర్చుకున్నప్పుడు చాలా సార్లు కింద పడ్డాం అనుకో.
0: పడతాం. ఓకే ఓకే
2: మేడం. ఫస్ట్ నేర్చుకున్నప్పుడు మామూలుగా అడ్డ ఫైడ్ లాంటి తొక్కాలంటారు, ఇట్లా సీట్ ఎక్కి తొక్కాలంటారు, కొందరు వండి చేసి తొక్కాలంటారు, రకరకాలుగా ఎవరు నచ్చిందో వాళ్ళు చెప్తారు. కాబట్టి చాలా సార్లు నేర్చుకున్నప్పుడు చాలా సార్లు కింద ఉన్నాయి మేడం.
0: ఓకే.
2: సైకిల్ గురించి, గుండెకు సైకిల్ తొక్కడం వల్ల గుండెకి ఆరోగ్యం అంటారు.
0: హెల్దీగా కూడా చాలా మంచిది. చాలా మంచిది, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.
2: అవును మేడం, అవును. వచ్చిన వరకు నేను సైకిల్ తొక్కండి అని చెప్తున్నాను. ప్రతి వాళ్ళు కూడా అప్పుడు ఒక అర్ధ గంట సేపు సైకిల్ తొక్కండి అంటారు. పెట్టండి సైకిల్ తొక్కండి అన్నారు.
0: పొల్యూషన్
2: ఎక్కువ వస్తుంది, ఇదేం పొల్యూషన్ ఉండదు, ఏముండదు, బాగుంటుంది, ఆరోగ్యానికి బాగుంటుంది అంటారు.
0: ఓకే ఓకే. చెప్పండి, మరి సాంగ్ ఏం సాంగ్ విద్దామంటారు ఈ రోజు?
2: సాంగ్ ఈ రోజు వచ్చేసి రాధా బర్త్డే మేడం, హీరోయిన్ రాధా.
0: అవునండి.
2: రాధా బర్త్డే సందర్భంగా పల్నాటి సింహం ఉందా మేడం?
0: పల్నాటి సింహం.
2: అవునవును.
0: ఏ సాంగ్ అండి?
2: ముక్కు పుడక పెట్టుకో మా లక్ష్మిలా, ఇగలు పూలు పెట్టుకో శ్రీలక్ష్మిగా పాట మేడం.
0: ఓకే ఓకే, తప్పకుండానండి.
2: అలాగే ఈ రోజు మన ఇళయరాజా బర్త్డే కూడా ఉంది మేడం.
0: ఎవరండి?
2: ఇళయరాజా.
0: ఇళయరాజా గారి పుట్టినరోజు. ఓకే ఓకే.
2: అవును, ఆయన బర్త్డే కూడా ఉంది, ఆయనకు కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు అందించండి.
0: ఓకే ఓకే.
2: అలాగే ఇంకో పాట కూడా పాడతాను మేడం నేను.
0: చెప్పండి.
2: ఇంకో పాట పాడతాను మేడం, ఒక రెండు లైన్లు
0: పాడండి, టైం అయిపోతుంది ఫాస్ట్ గా.
2: ఎన్నో రాత్రులు వస్తాయి గానీ రాది వెళ్ళమ్మా, ఎన్నో ముద్దులు ఇస్తారు కానీ లేది లేది చెమ్మా, అన్నాడే చిన్నోడు అన్నిట్లోడు. ఓహో, ఎన్నో రాత్రులు వస్తాయి కానీ రాజి వెళ్ళమ్మా. హలో.
0: రమయ్య గారు.
2: థ్యాంక్ యూ మేడం.
0: సూపర్ అండి, చాలా చాలా చక్కగా పాడారు. మరి సింగింగ్ కి ట్రై చేయిపోయారా? సూపర్ అండి, చాలా చక్కగా పాడారు, చాలా బాగా పాడారు. కలవని వాళ్ళ కోసం. ఓకే ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి ఇలానే కాల్ చేస్తూ ఉండండి. మరి మీకోసం మీరు కోరుకున్నట్లుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజనెస్, మరి చికెన్ బీట్ఫుల్ సాంగ్ అయితే వినేశాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: హలో, నమస్తే అమ్మ. విజయప్రాంగ్ గారు తల్లి, శుభ సాయంత్రం.
0: నమస్తే అండి, శుభ సాయంత్రం. బండారు త్రిమతులు గుప్తా గారు, పెద్దాపురం.
1: పెద్దాపురం తూర్పు గోదావరి జిల్లా అండి, ఉభయ గోదావరి జిల్లాలో ఒక జిల్లా.
0: అవునండి, ఎలా ఉన్నారు? బాగున్నారా?
1: బాగున్నామ్మా, మీరు ఎలా ఉన్నారు?
0: మేము కూడా బాగున్నామండి. మరి మళ్ళీ కొత్త ఆర్జీలు వచ్చేస్తారు, ఇంకా బిజీ అయిపోతాం, ఫుల్ బిజీ.

0: రావడం మళ్ళీ కుదరకపోవచ్చు, అందుకే ఈ రోజు వచ్చేసాను అనమాట. అదేనండి, అందుకే వస్తున్నాను కదా మధ్య మధ్యలో అప్పుడప్పుడు. అలాగేనండి, తప్పకుండా. అవునండి, ఇంక బిజీ అయిపోతాం, ఇంక అసలు ఖాళీ ఉండదు, కొత్త కొత్త అర్జీలతో మాట్లాడుతూ ఉంటారు ఇంక మీరు.
1: అదే మేము అలా మాడుతూ ఉంటాం, మీరేం వాళ్ళకి అప్రీషియేట్ చేస్తారు, మీరు వాళ్ళకి శిక్షణ ఇద్దాం ట్రైనింగ్ ఇద్దాం చూస్తారు, వాళ్ళు మీలా ఇదిలా చూస్తారు తప్ప మీరు రాదు పాపం. మీరు
0: ఇట్లా చూస్తారు,
1: మీరు రికార్డింగ్ వరకు చూస్తారు.
0: చెప్పండి, మరి ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం కదా,
1: అవునండి,
0: మరి సైకిల్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: సైకిల్ కి నాకు చాలా చక్కటి చక్కటి అనుబంధం అనుసంధానం ఉందండి.
0: అవునండి,
1: చాలా అనుబంధం ఉందండి, నాకు ఇంత అంత అనుబంధం కాదు. ఎందుకంటే ఇవి ఎప్పుడు అయితే ఆ రోజు బాగా ఇంటర్ ఉంటున్నాను, సైకిల్ తొక్కలేకపోతాను తప్ప, ఒకప్పుడు మాత్రం నేను తొక్కిన, నేను తొక్కిన సైకిల్ దూరం ఎవరు తొక్కలేదు బహుశా.
0: అబ్బో, అంటే లాంగ్ జర్నీ కూడా చేసేవారు సైకిల్ మీద అయితే?
1: లాంగ్ జర్నీ కూడా చేసేవాడి అండి. అందుకంటే లాంగ్ జర్నీ అంటే ఊళ్ళేం కాదండి, నేను చేసి పడాలంటే మా నాన్నగారు నేను కూడా ఒక చిల్లర వ్యాపారంలో ఒక వ్యాపారం చేసేవాళ్ళం. వ్యాపారం చేయాలంటే సైకిల్ మాకు సాయాడ సాధనం అండి.
0: అవునవును, ఓకే ఓకే.
1: మేము విశాఖపట్నం జిల్లాలో మా సొంత మా పెద్దమ్మ గారు, మా అమ్మమ్మ గారు, మా నాన్నమ్మగారు అంతా కూడా మా విశాఖపట్నం జిల్లాతో అనుబంధం అండి మాది.
0: ఓకే ఓకేనండి.
1: అయితే విశాఖపట్నం జిల్లా పరవాళ్ళకి ఉన్నప్పుడు పరవాళ్ళ నుంచి గాజువాక సైకిల్ మీద వెళ్ళి అక్కడ ఆ పచారి వస్తువులు అమ్మి మళ్ళీ పరవాడు వచ్చేసి వాళ్ళం అండి. 12 కిలోమీటర్లు, అంటే 12 కిలోమీటర్లు రోజుకి 24 కిలోమీటర్లు సైకిల్ తొక్కేవాడిని.
0: అయ్యో బాబోయ్,
1: అంత చాలా యాక్టివ్ గా ఉండేవాడిని, చాలా యాక్టివ్ గా సైకిల్ తొక్కేవాడు. మా నాన్నగారు కూడా అలాగే తొక్కేవాడు సైకిల్, నాతో పాటు వారితో పాటు నేను.
0: ఓకే ఓకే, సూపర్ అండి. చెప్పండి,
1: కూడా చాలా ఎక్కువ, రోజు 4-5 కిలోమీటర్లు నడిచేవాడి బాబు. ఎవరు నమ్మరు అంత మంచి అలవాటు ఉన్నప్పుడు, ఎలాగలూ అలా పాడయ్యారని నాచిపోతారు.
0: అవునవును,
1: అది అందుకే అంటాను మీతో ఒకసారి మీరు చెప్తున్నారు కదా అక్షరం లేదండి, కర్మపాల దాపకొందలు చెప్పినప్పుడు అది మన ప్రమేయం లేకుండా కొన్ని కొన్ని జరుగుతాయండి, మనం చెప్పలేము వాటి కోసం.
0: అంతేనండి, అంతే అంతే.
1: అదండి, సైకిల్ కోసం చెప్పేశాను చెప్తాం, కానీ ఇప్పుడు రాజగారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తున్నాను, ఇళయరాజా గారి పుట్టినరోజు శుభాకాంక్షలు కూడా చెప్పేస్తున్నాను.
0: చెప్పండి.
1: రాజగారు ఇళయరాజా గారు మీ ఇరువురికి కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు. అదే విధంగా మన రేడియో విషయంలో మీరు సరదా కాసేపు చెప్తున్న విషయాలు ఎక్సలెంట్ గా ఉంటున్నాయి చిట్టు తల్లి బంగారు తల్లి.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
1: వింటుంటే నిజంగా ఎంత ఆత్మానందం కలుగుతుందంటే, మీరు ఏది చెప్తారు అక్కడికి వెళ్ళి నిన్న మెసేజ్ పంపించినట్టు మీరు చెప్పిన మాటలు మా వీరులతో వింటుంటే మా నేత్రాలతో కన్నట్టుగా ఉంటుంది.
0: అదే చెప్పారు కదా లవకుశ గురించి, సీతమ్మ తల్లి గురించి.
1: సీతాదేవి కోసం ఆ కథగా వచ్చి చెప్తుంటే ఆ భూదేవి వచ్చి భూమి పరిగించి భూదేవి సింహాసనం వచ్చి శివశంగం తీసుకెళ్ళిపోయిన ప్రతి కళ్ళల్లో సాక్షిస్తారు అవి అనమాట.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి.
1: ధన్యవాదాలు అండి. అలాగ మీరు అంత కళ్ళకు కట్టినట్టుగా చెప్పడం మీకు గొప్పతనం అండి.
0: చెప్పండి, సాంగ్ ఏం సాంగ్ విందాం ఈరోజు?
1: ఎలాగా సైకిల్ టాపిక్ ఇచ్చారు కాబట్టి సైకిల్ పాట అడుగుతాను.
0: ఓకే ఓకే, అడగండి.
1: ఈ సినిమాలో బాగేష్ గారు, శారద గారిని, జగ్గయ్య గారిని సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ముందుగా తల్లి గారిని, ఎనభై తండ్రి గారిని కూర్చోబెట్టుకుని సైకిల్ తొక్కుతూ పాడే పాట అండి. రాము ఈ చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం బృందం పాడిన పాట, గీత రచన వేటూరు సుందరామూర్తి గారు, సంగీతం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు. అనురాగాల రఘువంశంలో అందాల ఒక రాముడు, ఆ పాట కావాలండి.
0: ఓకే, తప్పకుండానండి.
1: ఉందమ్మా ఈ పాట
0: చూస్తున్నారండి, సెట్ చేస్తున్నారు.
1: అదేండి ఈ పాట వేయండి. ఈ పాట మా అక్కయ్య గారు గొల్లపూడి నాగలక్ష్మి గారికి, తర్వాత విద్యా బంగారు తల్లికి, మా సోదరుడు నల్లమిల్లి వెంకటరెడ్డి గారికి, పొట్టి జగన్నాథరావు మాస్టర్ గారికి, మంచు శేషగిరిరావు గారికి, బైపల్లి నాగేశ్వరరావు గారికి, తర్వాత కూడా మా తమ్ముడు భాస్కర్రావు గారికి, నెక్స్ట్ నరేంద్ర రెడ్డి గారికి, లింగరాజు గారికి, ప్రియాది ప్రియమే మా పిన్నమ్మ గారికి, బాబాయ్ గారికి, మన రేడియో విషయ ప్రసారాలు వినేవారు అందరి కోసం ప్రసారం చేయమని కోరుకుంటున్నాను. పాట ఉందమ్మా లేదా వేరే అడిగేస్తాను?
0: సాంగ్ వేరే సాంగ్ కూడా చెప్తారా? ఈ సాంగ్ అయితే ఇంకా మనకి కనిపించలేదు.
1: వేరే సాంగ్ చెప్తాడు. అయితే ఇళయరాజా గారి బర్త్డే ఉంది కదండి.
0: ఏదండి?
1: ఇళయరాజా గారి బర్త్డే అలాగా ఉంది కదా.
0: ఓకే ఓకే, చెప్పండి.
1: అందువల్ల వారు మన తెలుగు చలనచిత్ర అది జోడేతలు మర్చిపోయిన ఆ పాట వేస్తారు కదా అది వేయండి. అయితే
0: ఏం పాట అండి?
1: ఇళయరాజా గారు మన తెలుగు చిత్ర పంటలకు పరిశీలన సినిమాలో ఫస్ట్ సినిమాలో పాట అడుగుతారు వేయండి.
0: ఓకే ఓకే తప్పకుండా చెప్పండి.
1: భద్రకాళి ఈ చిత్రంలో ఏదో చేస్తా పీసుకిలా పాడిన పాట రచన డాక్టర్ దాశరథి సంగీతం ఇళయరాజా. ఇదే సినిమా మొదటి సినిమాలో భద్రకాళి సినిమా ద్వారా మనకు పరిచయం అయ్యారు ఇళయరాజా గారు.
0: అవునండి
1: అవునండి. చిన్ని చిన్ని కన్నయ్యా పాట ఉందమ్మా.
0: ఓకే ఓకే ఉందండి ఉంది.
1: రాము సినిమా పాట వేసిన సంతోషమే
0: తప్పకుండా.
1: సైకిల్ లేకపోతే సినిమాలో పాట వేసిన సంతోషమే ఇష్టమే.
0: ఓకే ఓకే తప్పకుండానండి. ఓకే థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మరలానే మీకోసం ఒక చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిస్నర్స్ మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
1: చిట్టి తల్లికి దీవెనలు.
0: పిన్ని గారు
1: ఎలా ఉన్నారు? మా అందరు బాగున్నారా? మేము బాగున్నాం.
0: మేము చాలా చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాబాయ్ గారు ఎలా ఉన్నారు?
1: బాగున్నామమ్మా, అదిగో ఎండలు కదా, కొంచెం నేర్చాం.
0: అందుకే వాయిస్ అంత డల్ గా వచ్చింది, హైఫ్లో రాలేదు. అదే చూస్తున్నా, ఏంటి ఇంత డల్ గా మాట్లాడుతున్నారు? ఏంటబ్బా,
1: ఎంత ఎంత ఎండలు తట్టుకోలేకపోతున్నాం చిట్టుదల్లి.
0: అవునండి, ఎండలు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయి కదా. ఎలా ఉన్నారు, ఏంటి వింటున్నారా?

0: ప్రోగ్రామ్ సవీన్
1: వింటున్నా. ఇది మూడో ట్రిప్ మీరు వచ్చినప్పుడు చేద్దామంటే కలవట్లేదు.
0: అవునా?
1: ఈ రోజు లెక్కీగా కలిసింది.
0: పోలేండి.
1: ఏంటి వేళ సైకిల్ దినోత్సవమా?
0: మరి ప్రపంచ సైకిల్ దినోత్సవం ఉంది, అలాగే నటి రాధ గారి పుట్టినరోజు ఉంది, మరి అలానే ఇళయరాజా గారి పుట్టినరోజు ఉంది. మీరు ఎవరి గురించి మాట్లాడినా పర్వాలేదు,
1: సైకిల్ గురించే మాట్లాడదాం.
0: తొక్కారా సైకిల్ చిన్న
1: వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుదాం.
0: చెప్పండి.
1: సైకిల్ది ఏదో చిన్న పాట ఉంది చిట్టిదల్లి పిన్ని సినిమాలో.
0: ఏ సినిమా అండి?
1: పిన్ని.
0: పిన్ని సినిమాలో సైకిల్ మీద పాట ఉందంటారా?
1: రాజబాబు వీనిర్మల్ వెళ్తూ ఉంటే కూడా పడతాడు. ఒక పాట ఉంటే నువ్వు ఉంటే అది విందామా సరదాగా?
0: ఓకే ఓకే, తప్పకుండా పిన్ని గారు. సాంగ్ ఉంటే తప్పకుండా ప్లే చేద్దాము.
1: అయితే ఎప్పుడో 50 సంవత్సరాల క్రితం పాట అది.
0: అదే చెప్తున్నారు కదా పిన్ని అని. ఓకే,
1: ఇప్పుడు చిట్టిదల్లికి ప్రసాద్ గారికి, మన మాణిక్యాలరావు గారు, మన బండారు త్రిమూర్తులు గారు,
0: బండారు త్రిమూర్తులు గారు,
1: నాగేశ్వరరావు, పవను, ఇంకా లింగరాజు గారు, వెంకటరెడ్డి గారు.
0: ఓకే ఓకే,
1: ఇప్పుడు చెప్పాలంటే పేర్లు సరిగ్గా గుర్తురావట్లేదు నాకు. పవను
0: కంగా ఆ టెన్షన్ లో కూడా గుర్తుకురావు, మనకి పేర్లు కూడా గుర్తుకురావు. అప్పుడు వాళ్ళ పేర్లు చెప్దాం, వీళ్ళ పేర్లు చెప్దాం
1: అనుకుంటాం కదా.
0: అవునండి.
1: ఇంకా మాణిక్యాలరావు గారు చెప్పానా?
0: అవును చెప్పారు.
1: శ్రీమూర్తులు గారు, నాగేశ్వరరావు, పవను, వెంకటరెడ్డి గారు, జగన్నాథ మాస్టరు, సుబ్బారాణి, మన టెక్నీషియన్ గారు, ఇంకా నేను మర్చిపోయిన వారందరికీ కూడా పిన్ని పిన్ని బాబాయ్ తరపున అడిగాను చెప్పండి.
0: తప్పకుండానండి.
1: అవును, మధ్యాహ్నం చాలా బాగుంటుంది చెట్టు తల్లి.
0: ఏంటండి టాపిక్?
1: సరదాగా కాసేపు
0: విన్నారా మధ్యాహ్నం?
1: వింటా, వింటున్నాను కదా.
0: ఓకే ఓకే,
1: చాలా బాగుంటుందమ్మా. చాలా చాలా థ్యాంక్స్ మీకు, మాకు మంచి మంచి మాటలు వినిపిస్తున్నందుకు. నిజంగా చాలా చాలా బాగుంటుంది అనుకోండి.
0: ఓకే థ్యాంక్ యూ అండి.
1: సరే అమ్మా.
0: ఓకే తప్పకుండానండి. ఓకే పిన్ని గారు, మరి మీకోసం మీరు కోరుకున్నట్టుగా చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.
2: ఎవడో పట్టుకుని వీపు టోస్ట్ చేస్తాడు.

0: లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడిద్దాం. హలో,
1: హృదయపూర్వక శుభ సాయంత్రం విజయ్ గారు.
0: నమస్తే అండి.
1: నల్లమిల్లి వెంకటరెడ్డి, తూర్పు గోదావరి జిల్లా రాయవరం మండలం మాచవరం నుంచి అండి.
0: ఎలా ఉన్నారు? బాగున్నారా వెంకటరెడ్డి గారు?
1: చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉన్నామండి. మీరు వచ్చినప్పుడు లేం దొరికితే నాకు మరీ ఆనందం అండి. విజయ్ గారు, ఏంటంటే చక్కగా మమ్మల్ని ఆదరిస్తారు, మంచిగా చక్కగా తీసుకుంటారు, కావలసిన పాట గట్ట చాలా చక్కగా అడుగుతారు. మరి ఈ సందర్భంగా ఒక పాట ముందు మీకు చెప్తానండి, అది కోడినాగు చిత్రం అండి, శోభన్ బాబు గారిది.
0: ఏంటండి కోడినాగు?
1: కోడినాగు 50 ఏళ్ళు అయిపోద్దండి. అందులో నేను నాకు చంద్రకాంత్ నటించారండి, సుశీల్ గారు పాడినట్టు గుర్తు. కథ విందువా నా కథ విందువా పాట వింటుంటే అప్పట్లో నా కంటెం మట్టి నీరు జరజల వచ్చేసి అనమాట అండి. కథ విందువా నా కథ విందువా, పిండల నాగేశ్వర గారి సంగీతం చాలా బాగుంటుందండి. అది కానీ లేకపోతే అసెంబ్లీ రౌడీలో
0: ఉందండి సాంగ్,
1: ఉందండి, చాలా సంతోషం అండి.
0: కోడినాగు
1: మన దగ్గర లేకుండా ఉండవండి.
0: అవునండి.
1: అలాగే మరి ఈరోజు సైకిల్ దినోత్సవం సందర్భంగా నాకు సైకిల్ అంటే చాలా ఇష్టం అండి. ప్రస్తుతం నేను సైక్లింగ్ కూడా చేయటం మానండి, రోజు 45 నిమిషాలు
0: సైక్లింగ్ చేస్తుంటారు రోజు కూడా.
1: అవునండి, ఈ వేసవి కాలం మాత్రం సాయంత్రం 6 to 6:30 వరకు 30 నిమిషాలు మాత్రమే
0: చేస్తున్నారండి.
1: ఎలా పోతున్నాం అసలు 6 లోపు బయలుదేరటం లేదండి. అలాగే సైకిల్ నేర్చుకోవడం కూడా చాలా కష్టం అండి, ఏదో అనుకుంటాం కానీ సైకిల్ ఎలా నేర్చుకున్నామో గుర్తు తెచ్చుకుంటుంటే.
0: నేర్చుకునేటప్పుడు ఎంత కష్టపడతామో, తర్వాత తొక్కేటప్పుడు అంత హ్యాపీ ఫీల్ అవుతాం, అంతే కదండి.
1: అవునండి, ఖచ్చితంగానండి, అది నిజంగా. నాకు మిత్రుడు
0: పడుతూ లేస్తూ
1: వాడు నేర్పించేవాడండి, నాకు వచ్చేది కాదు. ఆ స్పెడలో ముందు స్పెడలు దొక్కాలి కదండి, ఏంట్రా నీకు అసలు రావట్లేదు, ఏం చేసాడంటే కదండి పట్టుకుంటే నీకేం భయం లేదు, నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు కదా, జాగ్రత్తగా అనేసి నువ్వు తొక్కుతుంది ఏం మారొద్దు అనేసి ఒకేసారి ఆ సైకిల్ ఎవరు గెంటిస్తాడండి విజయ్ గారు సైకిల్.
0: ఇంక మీరే బ్యాలెన్స్ చేసుకుంటూ అలా
1: గెంటేస్తే నాకు ఏం అర్థం కాలేదు, నేనే బ్యాలెన్స్ చేసుకుంటుంటే ఎక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాను.
0: అప్పుడు
1: నుంచి ఉత్సాహం వచ్చింది నేర్చుకోవాలి సైకిల్ అనేసి. సైకిల్ వల్ల ఇంటి రావాలి అంటారు కానీ అప్పట్లో తెలిసింది కదమ్మా విజయ్ గారు. అలాగే మా పిల్లలకి కూడా చిన్న చిన్న గాయాలు అనేది లేదు, నేర్చుకుంటే ఎలా నేర్చుకున్నారో పిల్లలు తెలిసింది కానీ నేను వ్యాపారం నుంచి అలా వెళ్ళిపోయేవాడిని. ఇంటికి వస్తున్నా నాన్న దెబ్బలు తగినా సిలికాన్ అక్క చెప్పింది ఇలాగా జరిగినాయండి, పోనీలేమో మరి ఏదో మరి అలా జాగ్రత్తగా చూసుకోండి తగ్గుతుంది అనేసి సైకిల్ ఇక్కడ బాగా
0: సైకిల్ ఆఖరికి ఎలాగైతే కష్టపడి నేర్చేసుకున్నారు ఆ ఫ్రెండ్ దయవల్ల
1: నేర్చుకున్నానండి.
0: తర్వాత మరి ఆ ఫ్రెండ్ ఎప్పుడైనా సైకిల్ ఎక్కించుకున్నారా? మీకు సైకిల్ నేర్పిన ఫ్రెండ్ అని మళ్ళీ మీకు సైకిల్ వచ్చిన తర్వాత ఎక్కించుకున్నారా?
1: సినిమాలకి వెళ్ళడం
0: సైకిల్ ఎక్కి శుభ్రంగా సినిమాలకి
1: వెళ్ళడం
0: గుర్తొస్తూ ఉంటాయి.
1: చాలా సంతోషం. అవునండి, చాలా బాగా నేర్పాడండి, చాలా ఆరోగ్య విషయాలు కూడా చెప్పేవాడు అప్పట్లో నాకన్నా ఒక 6 నెలలు పెద్దండి వాడు. అంటే స్నేహితుడు ఉండాలండి విజయ్ గారు, శ్రేయస్ కోరేవాడు ఉండాలి కదా.
0: అవునండి, అవును.
1: మరి అలాగే ఈ పాటను మా మిత్రులు త్రిమూర్తులు గుప్త గారు నిజంగా చక్కటి విశ్లేషణ చేస్తారు, చూడంత సమయం ఇచ్చిన చెప్తారు, అంత పరిజ్ఞానం గల వ్యక్తి మిత్రుడు వారికి బుడ్డంబాడ త్రిమూర్తులు గుప్త గారికి. అలాగే పిన్ని బాబాయ్ గారు ఈవేళ మీరు వచ్చినప్పుడు వారికి లైన్ దొరికింది,
0: ఎంతో
1: మంది పేరు చెప్పారు, నా పేరు కూడా గుర్తించుకుని చెప్తున్నందుకు మా పిన్ని బాబాయ్ గారికి కూడా నేను చాలా చోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటూ వింటూ ఉంటాను వారి విషయాలు. వారు కూడా చాలా మంచి పాట అడిగారు, మా పాట ఎప్పుడో విన్నా నేను మర్చిపోయినది, అది కూడా నాకు సంతోషం. మరి ఇంకా శాసిగురావు గారు, మన మనకి దుర్గారు మాణిక్యాల గారు, మా మాస్టర్ బుడ్డి జగన్నాథ్ గారు, శోభారాణి గారు ఇందాక మొట్టమొదటి మాట్లాడారు, నంద్యాల రామయ్య గారు కూడా మన పిక్చర్లే అమ్మా, మేము అందరూ టీవీలోని గట ప్రోగ్రాములు ఇచ్చి ఎన్నెన్నో ఉన్నాయమ్మా, మరి అయిపోతుంది.
0: అవునండి, చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు పాపం కాల్ కోసం.
1: అభినందన తెలుపుతూ నాకు నచ్చిన పాట ఉన్నందుకు మిమ్మల్ని మెచ్చుకుంటూ సెలవు తీసుకుంటాను విజయ్ గారు, ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం చక్కని పాటనైతే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

0: లిజినెస్, మరి చక్కని పాటలేదు వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: నేను నాగేశ్వరరావు, ఎందుకంటే భద్రాద్రి కొత్తగూడెం నెవరు బస్తీ నుంచి మాట్లాడుతున్నాను.
0: నాగేశ్వరరావు గారు ఎలా ఉన్నారు, బాగున్నారా?
1: బాగున్నాను మేడం, మీరు బాగున్నారుగా?
0: మేము కూడా బాగున్నామండి
1: మేడం.
0: వింటున్నారా ప్రోగ్రామ్?
1: వింటున్నానండి. సైకిల్
0: తక్కారా? సైకిల్ ఎప్పుడైనా?
1: దాని గురించే చెప్పబోతున్నా.
0: చెప్పండి.
1: అయితే సైకిల్ తక్కడం అంటే కేవలం ప్రయాణానికే కాదండి, కాలుష్యానికి కూడా ఈ రోజు ఆ దూరం చేస్తుంది.
0: అంటే
1: ఆరోగ్యానికి మంచి ఇది అండి సైకిల్ అంటే.
0: అవునండి.
1: అయితే నేను సైకిల్ చిన్నప్పుడు అంటే 1968 లో ముచ్చట

0: చెప్తున్నాడు.
1: చెప్పండి.
0: అప్పుడు సైకిళ్ళు లేవండి, ఎక్కడో నూటికో కొడుకో గొప్ప వాళ్ళ ఇళ్లలో సైకిళ్ళు రేడియో ఉండేది. ఆ సైకిళ్ళు తొక్కాలంటే మేము కొంచెం మా నాన్నగారు వ్యవసాయం చేసేవాళ్ళు, మేము కూడా వ్యవసాయ పనులతో చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళం, చదువుకునేవాళ్ళం మా అన్నయ్య మేమంతా. అయితే ఈ ఎప్పుడైతే పంటల సీజన్ అయిపోద్దండి, అయిపోయే ముందులే మిర్చి అన్ని అయిపోయిన తర్వాత ఎండాకాలం రాబోతుంది అనగా పక్క సిటీ నుంచి మా ఊరికి వచ్చేవాళ్ళు సైకిల్ నేర్పడానికి వచ్చేవాళ్ళు. సైకిల్ అప్పుడు నేర్పడానికి ఒక 7 సైకిల్ తీసుకొని జనాలంతా మేము ఫ్రెండ్ సర్కిల్ గా అంతా ఉండేది, అందరం తొక్కడానికి వచ్చి నేర్పించేవాడు అనమాట. అందరికీ వచ్చింది కానీ ఒక అందులో ఇద్దరికైతే సైకిల్ తొక్కడం రాలా. కింద పడ్డాము, కింద పడేది, కాళ్ళు ఇరిగేది, ముఖాలు కొట్టుకుపోయేది, అయినా సైకిల్ వదిలిపెట్టుకుని నేర్చుకున్నామండి.
1: ఆఖరికి ఎలాగైతే సాధించారు,
0: సైకిల్ తొక్కడం నేర్చుకున్నాం. కానీ మా వాళ్ళు అప్పట్లో మేము చదువుకునే రోజుల్లో సైకిల్ కొనేటువంటి అప్పుడు ఆ సైకిల్ కొనటమే చాలా రేర్ అండి, కొనియలేకపోయారు. ఎవరిదైనా సైకిల్ దొరికితే మట్టి అడిగి మళ్ళీ 10 నిమిషాలు పావు గంట తొక్కేదో ఆ గొప్ప వాళ్ళు వెళ్ళడానికి పోయి వాళ్ళు పని చెప్పేవాళ్ళు, అరే ఈ పని చేసి పెట్టరా సైకిల్ ఇస్తారంటే సంఖ్య ఎక్కడ చేసుకుంటూ పోయి ఆ సైకిల్ తోడు పోయి మళ్ళీ 1 కిలోమీటర్ దూరం పోయి వాళ్ళ పనులు చేసి పెట్టేది.
1: అవునండి, మరి అప్పట్లో సైకిల్ కూడా అద్దెకి తెచ్చుకునేవారు కదా.
0: అప్పుడేంటండి అద్దె వచ్చేసి 10 రూపాయలు 30 పైసలు పావులా,
1: 30 పైసలు పావడానికి.
0: అయితే అలాగే నేర్చుకున్నాం సైకిల్. సైకిల్ వల్ల ప్రయోజనం చాలా ఉంది మేడం. ఈ రోజు ప్రతి కాలుష్యం తగ్గించాలంటే ప్రతి ఒక్కళ్ళు
1: ఆరోగ్యానికి ఆరోగ్యం, మనీ సేవింగ్ చేసుకోవచ్చు,
0: అన్ని చేసి. డైన్మో ఉండేది సైకిల్ కి, డైన్మో ఉండేది ఒక లైట్. అయితే ఒక చిన్న విషయం చెప్తాను, ఆ సైకిల్ వేసుకొని నేను వెళతామంటే గతుకులు బతుకులు, అప్పుడు రోడ్లు కూడా
1: మట్టి,
0: గతుకులు బతుకులు రోడ్లో వస్తుంటే నైట్ లో అది ఏదో పని చెప్పారు ఆయన. అది కూడా పని అంటే పెళ్లి జరుగుతుంది, రేడియో అంటే మైక్ సెట్ పెట్టారు ఊళ్ళో, ఆ 2 కిలోమీటర్ల దూరంలో ఆ మైక్ సెట్ అతను బ్యాటరీలు అవి పెట్టుకొని అక్కడ ఉన్నాడు, రావడానికి ఇబ్బంది లేదు, ఫోన్లు కూడా లేవు చేయటానికి. ఎవరితో కవర్ పంపితే వెళ్ళాం, వెళ్ళి తీసుకొచ్చేటప్పుడు ఆ గతుకులు బతుకులు దాంట్లో సైకిల్ డైన్మో లైట్ పోయిందండి.
1: అయ్యయ్యో,
0: ఆ లైట్ ఎగిరిపోయింది, అంటే చీకట్లో తొక్కుంటూ వస్తున్నాం కదా, అటు ఇటు తొక్కుతాను, లైట్ ఎగిరిపోయింది, ఆ ఫిలమెంట్ పోయింది. ఫిలమెంట్ పోయిన తర్వాత నేను ఆ అద్దెగాడిని, అద్దె కాదు అరువుగా అడిగి తీసుకున్నందుకే ఆయన నా మీద ఫైర్ అయిపోయాడు. నాకు ఎలాగని డైన్మోకి మళ్ళీ లైట్ వేయించాలి అని చెప్పేశారంటే ఇంటికి వచ్చేసరికి, ఇంటికి రావటం కాదు ఇంటికి వచ్చేసి గొడవకు వచ్చేసారు. మీ పిల్లగాడు మా అబ్బాయి మా సైకిల్ తీసుకుపోయాడు, డైన్మో బుద్ధి పోయింది, లైట్ పోయి వేసిస్తారా ఏరా అని అంటే అప్పుడు మా నాన్నగారు వాళ్ళు వచ్చేసి తగిలే తొక్కాడు, తొక్కటమే పొరపాటు, అడిగి తీసుకొని చెప్పండి మనకు లేని ఎందుకు తొక్కారు అని చెప్పేసి గద్దించారు. గద్దించేసి ఏడ్చాను, తర్వాత గద్దించిన తర్వాత తెల్లవారిపోయి ఆ బల్బ్ తీసుకొచ్చి ఫిల్ చేసి ఇచ్చేసామండి.
1: మరి ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా సైకిల్ గురించి ఆ మెమరీ బాగా గుర్తు
0: తెచ్చుకున్నారు. మీరు చెప్పగానే మెమరీ అంతా గుర్తొచ్చింది.
1: సరే టైం అయిపోతుంది, చెప్పండి మరి సాంగ్ ఏం సాంగ్ విందాం.
0: నాకు ఈరోజు అభిలాష సినిమాలో నవ్వింది ఈ రాధా గారి ఇది కూడా ఉంది కదా,
1: అవునండి,
0: నవ్వింది మళ్ళీ చెండు అనే పాట.
1: ఓకే తప్పకుండానండి. ఓకే థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. మరి అలానే మీకోసం చక్కని పాటను అయితే ప్లే చేస్తున్నాం, విని ఆనందించండి.

ఉండో నచ్చింది కాళ్ళు ఉండో కోరిక నోహం బాగా చాలు జరుపుకో భలే రొమాన్స్.

0: నవ్వింది మళ్ళీ చెండు, నచ్చింది గర్ల్ ఫ్రెండ్.
1: ఓకే లిసనర్స్, మరి చక్కని బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వింటున్నాం కదండి. మరొక కాలర్ లైన్లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో,
2: శుభ సాయంత్రం అండి.
1: శుభ సాయంత్రం అండి.
2: ఎవరో చెప్పండి.
3: దిస్ కాల్ ఇస్ నౌ బీయింగ్ రికార్డెడ్.
1: హలో, హిమవంత్ కుమార్ గారు విజయవాడ, అవునా?
2: మేనేజర్కి మా ధన్యవాదాలండి.
1: ఓకే, ఎలా ఉన్నారు, బాగున్నారా?
2: బాగున్నాము.
1: ఓకే చెప్పండి, మరి ఈ రోజు ప్రపంచ సైకిల్
2: దినోత్సవం బాగలేదు, ఇప్పుడు మీ వాయిస్ విని చేద్దాం అని చెప్పి నాకు కోరిక కలిగింది, చేశాను, దొరికింది.
1: ఓకే, లక్కీగా కాల్ కలిసింది అంటారు అయితే. చెప్పండి, మరి ఈ రోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం కదా,
2: ఛానల్ కి లైన్ దొరకాలంటే వెంకటేశ్వరం కూడా దర్శనమైనట్టు.
1: అయ్యయ్యో,
2: లేదంటే ఇంకో పాయింట్ ఉంది, ఫోన్ పని గా కొరటిపోతే ఉంది కదా, ఫుట్బాల్ గెలిచినట్టు అక్క.
1: అయ్యయ్యో, అవునా? ఓకే, థ్యాంక్ యూ అండి.
2: లేదమ్మా, ఎందుకంటే పొద్దున పూట గుంటూరు ఛానల్ ఉంది, మధ్యాహ్నం పూట కొత్తగూడెం ఉంది, ఇంకా తెలంగాణ ఉంది, అన్ని చోట్ల దొరికాయి.
1: మాదొకటే కాల్ కలవదు.
2: ఇది కలవదు, ఎందుకంటే మీ వాయిస్ అటువంటి, మీ మాట అటువంటిది, చాలా ఆప్యాయత మాట్లాడతారు. అది 50 సంవత్సరాల స్నేహం ఉన్నట్టుగా మీరు మాట్లాడతారు, మాకు నచ్చుతుంది అలాగా.
1: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి.
2: అదమ్మా, సైకిల్ దినోత్సవం,
1: సైకిల్ దినోత్సవం. మరి సైకిల్ తొక్కారా, ఎన్ని సంవత్సరాలు తొక్కుతున్నారు, ఎప్పుడు తొక్కారు?
2: 50 సంవత్సరాలు తొక్కుతున్నాం, 60 సంవత్సరాలు బట్టి సైకిల్.
1: 60 ఇయర్స్ నుంచి సైకిల్ తొక్కుతున్నారు.
2: ఇప్పుడు నా 72, ఇప్పుడు కూడా తొక్కుతున్నాను.
1: సూపర్ అండి,
2: బాగాలేదు నుంచి బాగాను కానీ నాకు వెళ్ళిపోతాం బజార్కి సైకిల్ మీదే.
1: దేనికి ఏది కావాలని ఇంక సైకిలే.
2: సైకిలే, సైకిల్ అని మాకు కుదరదు. ఈ బళ్ళు వేసుకుని అయ్యేసుకుని అంటే యాక్సిడెంట్ చేసుకునే బదులు హ్యాపీ.
1: సైకిల్ తక్కువ వెళ్తే
2: నేను 70-71 కాలేజీకి వెళ్ళేటప్పుడే దాన్ని ఎక్కి నిలవండి. అప్పుడు మంచి వయసులో ఉన్నాం, తిట్టంగా
1: ఉండేవాళ్ళం. మీరే నేర్చుకున్నారా సైకిల్, ఎవరైనా నేర్పారా?
2: లేదమ్మా, నేను నేర్చుకున్నాను.
1: మీకు మీరే నేర్చేసుకున్నారు?
2: అయితే ఒకటి, సైకిల్ నేర్చుకోవడం అంటే కింద పడతాం, పైన పడతాం, మోకాలు
1: బాగుతాం,
2: మామూలే, సగటమే.
1: అవునవును,
2: చొక్కాలు చిరిగిపోతాం, నిక్కలు చిరిగిపోతాం, మామూలే.
1: మరి సైకిల్ ఎక్కడ వచ్చిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారా, పడతా పడ్డానికి ఆఖరికి ఎలాగైతే సాధించానని చెప్పి?
2: మరి అంతే కదా,
1: ఏదైనా అంతే కదండి, కష్టపడిన తర్వాత సుఖపడిన ఆనందం చాలా హ్యాపీగా ఉంటుంది.
2: చిన్న రిక్వెస్ట్ అండి,
1: చెప్పండి,
2: మీ ప్రోగ్రామ్ చేస్తే 2 గంటలు పెట్టండి. పూర్తి అనండి,
1: చెప్పండి.
2: లేదంటే ఒకసారి చేసిన వాడు నెల రెండు వరకు చేయొచ్చు అని చెప్పి చెప్పండి.
1: వింటున్నారు కదా వాళ్ళందరూ, వింటున్నారండి, కాలస్ అందరూ వింటున్నారు.
2: స్థానం కోసం అలా చాలా మంది ఎదురు చూస్తుంటారు.
1: అవునండి,
2: దాని గురించి చెప్పాం మన ప్రసాద్ గారు చెప్తాం.
1: అవునండి, మేము ప్రతిసారి చెప్తూ ఉంటాం, చేసిన వాళ్ళే చేస్తూ ఉంటే కొత్త వారికి అవకాశం ఉండదు కదా, పాపం చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు.
2: చేసినా కూడా ఒకళ్ళు చెప్తే 15 పేర్లు చెప్తాడు, ఆయన చెప్తే ఇంకో 15 పేర్లు, అయ్యే పేర్లు
1: అవునండి. అవును,
2: వాళ్ళందరికి ఈ పాట డెడికేట్ చేస్తాను, ఒక మాటతో
1: పోయే
2: ఇది మీది ప్రైవేట్ అయిపోయింది కాబట్టి మేము ఊరుకున్నాం, అదే మా గవర్నమెంట్ చేసి చూపించేసాను కదా మీ పోకరం, నేనే చూపించిందే.
1: సరే చెప్పండి, మరి సాంగ్ ఏం సాంగ్ విందామంటారు అయితే ఈరోజు?
2: బాటసారిలో పాట ఉందా?
1: ఏదండి?
2: బాటసారి నాకు మరువకూరి నదిలీయకైనా మనమాసు కావా.
1: ఉందండి, తప్పకుండా
2: అది చేసాము.
1: ఓకే, తప్పకుండానండి, మీకోసం

0: లిస్నర్స్, మరి చక్కని పాటలు అయితే వింటున్నాం కదండి, మరొక కాలర్ లైన్ లో ఉన్నారు, మాట్లాడేద్దాం. హలో.
1: హలో, నమస్కారం మేడం.
0: నమస్తే అండి.
1: బాగున్నారమ్మా?
0: బాగున్నాను. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు చిరంజీవి అమ్మా, ఇక్కడ భీమవరం లుక్ స్టైల్ నుంచి మాట్లాడుతున్నాను.
0: ఓకే, చిరంజీవి గారు ఎలా ఉన్నారు? బాగున్నారు కదా?
1: బాగున్నామమ్మా.
0: వింటున్నారా ప్రోగ్రామ్స్? వింటున్నారా?
1: డైలీ వింటామమ్మా.
0: డైలీ వింటారు?
1: అవునండి.
0: ఓకే, చెప్పండి, మరి ఈరోజు ఏ సాంగ్ విందామంటారు?
1: సాంగ్ వచ్చేసి నేను లోకల్ సినిమా నుంచి
0: ఏంటండి, నేను లోకల్ మూవీ నుండి
1: ఏబిసిడి లెటర్స్ అన్ని రాసే సాంగ్ ఉంటాయి కదా?
0: ఓకే ఓకే,
1: ఆ సాంగ్ ప్లే చేయండి.
0: ఓకే, తప్పకుండానండి. మరి చెప్పండి, ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం కదా, సైకిల్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు?
1: సైకిల్ అంటే అందరూ సైకిల్ నేర్చుకునే కదమ్మా, బైక్స్ కూడా నేర్చుకున్నారు.
0: చిన్నప్పుడు నడకతో స్టార్ట్ అవుతాం, తర్వాత సైకిల్, తర్వాత బైక్, తర్వాత కార్, అంతే కదా?
1: అవునమ్మా.
0: ఓకే ఓకే, తొక్కారా చిన్నప్పుడు?
1: తొక్కామమ్మా, నేర్చుకున్నాం సైకిల్ ద్వారా. ఇప్పుడు బండి కూడా నేర్చుకుంది సైకిల్ ద్వారానే.
0: ఓకే ఓకే ఓకే, తప్పకుండానండి.
1: సైకిల్ కూడా ఏంటంటే హెల్త్ కూడా మంచిది.
0: అవును,
1: ఈ రోజుల్లో అందరూ బైక్ వాడుతున్నారు కానీ సైకిల్ తగ్గించేసారు.
0: అదేనండి, కానీ చెప్తున్నారు కదా ఇప్పుడు అంతా కూడా పొల్యూషన్ అయిపోతుంది కాబట్టి సైకిల్ తొక్కండి, ఆరోగ్యానికి మంచిది.

0: నెక్స్ట్ ఏంటంటే మనకు డబ్బులు కూడా ఆదా అవుతాయి. పెట్రోల్ చూసారు కదా ఎంతెంత కాస్ట్ పెరిగిపోతుందో అని చెప్తున్నారు కదా. అవునండి, మన దేశంలో కన్నా మరి ఇతర దేశాల్లో మరి కంట్రీస్ లో అదర్ కంట్రీస్ లో ఎక్కువ సైక్లింగ్ అనేది ఉంటుంది. వాళ్ళందరూ చక్కగా సైకిల్ తొక్కుతూ ఉంటారు కదా.
1: అవునమ్మా.
0: ఓకేనండి, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, మరి మీకోసం చక్కని పాటని అయితే ప్లే చేస్తాం. లిజినెస్ మరి విన్నారు కదా, ఇదండి ఈనాటి మన మాస్త్ టైం పాస్ కార్యక్రమం. మరి చాలా చాలా చక్కటి విషయాలు అందరూ కూడా చాలా చక్కగా చెప్పారు సైకిలింగ్ గురించి. ఈరోజు ప్రపంచ సైకిల్ దినోత్సవం సందర్భంగా మరి సైకిల్తో వారుకున్న అనుభవాల గురించి చాలా చక్కగా లిజినెస్తో షేర్ చేసుకున్నారు. మరొకసారి శ్రోతలందరికీ కూడా ప్రపంచ సైకిల్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తిరిగి ప్రసారమయ్యే మస్త్ టైంపాస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: హాయ్ లిస్నర్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు కెరియర్ చాయిస్. రక్షణ రంగంలో అత్యున్నత ఉద్యోగాలకు అవకాశం వచ్చింది. కంబైన్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిడిఎస్ఈ ప్రకటన వెలువడింది. సాధారణ డిగ్రీతో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష, ఇంటర్వ్యూ, మెడికల్ టెస్టులతో నియామకాలుంటాయి. విజయవంతమైన వారు ప్రతి నెల 56,100 రూపాయలు స్టైఫెండ్ పొందుతూ శిక్షణ తీసుకోవచ్చు. ఇక తర్వాత ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్సుల్లో అధికారిక సేవలు అందించవచ్చు. భవిష్యత్తులో అత్యున్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. మరో విశేషాలంటూ తెలుసుకుందామా. మరి ఎన్డీఏ అండ్ ఎన్ఏ మాదిరిగానే యూపీఎస్సీ ఏడాదికి 2 సార్లు సిడిఎస్ఈ నిర్వహిస్తోంది. అందువల్ల ఈ పోస్టులు లక్ష్యంగా చేసుకున్న వారు విజయం సాధించడానికి అవకాశం ఉంది. ఈ సన్నద్ధతతోనే ఇతర ఎన్నో పోటీ పరీక్షలు రాణించవచ్చు. ఇక పరీక్ష విషయానికొస్తే ఇందులో 3 పేపర్లు. ప్రతి విభాగంలోనూ 100 మార్కులు చెప్పిన ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్, ఎలిమెంటరీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో ప్రశ్న పత్రాలుంటాయి. ఒక్కో పేపర్ వ్యవధి 2 గంటలు. మ్యాథ్స్ లో 100, మిగిలిన 2 పేపర్లను 120 చెప్పిన ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి. ప్రతి తప్పు సమాధానానికి ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులు 3వ వంతు తగ్గిస్తారు. పరీక్షలు అర్హతకు ప్రతి పేపర్లోనూ కనీస మార్కులు పొందాలి. ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్న వారు మ్యాథ్స్ పేపర్ రాయనవసరం లేదు. అన్ని పేపర్లోనూ అర్హత మార్కులు పొంది మెరిట్ లో ఉన్నవారిని ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఇక ఇంటర్వ్యూ విషయానికొస్తే దీనికి పరీక్షలాగే 300 మార్కులు కేటాయించారు. ఓటీఏ పోస్టులకే దరఖాస్తు చేసుకున్న వారికి 200 మార్కులకు ఉంటుంది. మరి ఇంటర్వ్యూ 5 రోజులు కొనసాగుతుంది. ఇక ఇందులో 2 దశలుంటాయి. తొలి రోజు మొదటి దశ ఇంటర్వ్యూలు విజయవంతమైతేనే తర్వాతి దశలో మిగిలిన 4 రోజులు కొనసాగడానికి అవకాశమిస్తారు. ఇక 2వ దశలోనూ సత్తా చాటిన వారికి వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. తుది నియామకాలు పరీక్ష, ఇంటర్వ్యూ, మార్కులు మెరిట్ తో ఉంటాయి. ఇలా ఎంపికైన వారిని శిక్షణకు తీసుకుంటారు. ఇక శిక్షణ విషయానికొస్తే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్, ఓటీఏ ఏ విభాగానికి ఎంపికైనప్పటికీ శిక్షణ వ్యవధిలో ప్రతి నెల 56,100 రూపాయలు స్టైఫెండ్ చెల్లిస్తారు. సంబంధిత అకాడమీలో సుమారు 18 నెలలు శిక్షణ ఉంటుంది. ఓటీఏ పోస్టులకు మాత్రం ఈ వ్యవధి 11 నెలలు. శిక్షణ అనంతరం ఆర్మీ, ఓటీఏలో లెఫ్టినెంట్, నేవీలో సబ్ లెఫ్టినెంట్, ఎయిర్ ఫోర్స్ లో ఫ్లయింగ్ ఆఫీసర్ అనగా పైలట్ హోదాతో కెరియర్ ప్రారంభమవుతుంది. ఇవన్నీ సమాన హోదా అంటే 11-10 ఉద్యోగాలే. వీరు మొదటి నెల నుంచి అన్ని కలిపి సుమారు 120,000 రూపాయలు వేతనం అందుకోవచ్చు. పలు ప్రోత్సాహకాలు ఉంటాయి. తక్కువ వ్యవధులు పదోన్నతులు ఉంటాయి. ప్రతిభ, పనితీరు, అనుభవంతో అత్యున్నత స్థాయికి కూడా చేరుకోవచ్చు. ఇక మ్యాథ్స్ విషయానికొస్తే ఇక సబ్జెక్టుల వారి మ్యాథ్స్ విషయానికొస్తే 8, 9, 10 తరగతుల గణితం పాఠ్య పుస్తకాల్లోని అంశాలు బాగా సాధన చేయాలి. ఆర్ట్స్ నేపథ్యం ఉన్నవారు ఇందులో రాణించడానికి అదనపు సమయం కేటాయించుకోవాలి. ఇక జనరల్ నాలెడ్జ్ విషయానికొస్తే భారతదేశ చరిత్ర, భౌగోళిక శాస్త్రం, పాలిటీ సబ్జెక్టులకు ఎన్సీఈఆర్టీ 8, 9, 10 తరగతుల పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. లూసెంట్ లేదా అరిహంత్ జీకే సరిపోతుంది. సైన్స్ విభాగంలోని ప్రశ్నలకు ఎన్సీఈఆర్టీ 6 నుండి 10 తరగతుల పుస్తకాల్లోని ముఖ్యాంశాలు బాగా చదవాలి. ఇక ఇంగ్లీష్ విషయానికొస్తే 8, 9, 10 తరగతుల ఆంగ్ల పుస్తకాల్లోని వ్యాకరణాంశాలపై దృష్టి సారించాలి. ఇక గత ఫలితాలు పరిశీలిస్తే మరి పరీక్ష, ఇంటర్వ్యూల్లో 45% మార్కులు పొందిన వారు ఏదో ఒక సర్వీస్ కు ఎంపికవుతున్నారు. మరి 2025 రాత పరీక్షలు 300కు ఇండియన్ మిలిటరీ అకాడమీ 120, ఇండియన్ నేవల్ అకాడమీ 104, ఎయిర్ ఫోర్స్ అకాడమీ 128, ఆఫీసర్స్ ట్రైనింగ్ అకాడమీ ఓటీఏకి 81 మార్కులు పొందిన వారు ఇంటర్వ్యూకు అర్హత సాధించారు. తుది ఎంపికలు అంటే పరీక్ష ప్లస్ ఇంటర్వ్యూకు 600కు ఐఎంఏ 243, ఐఎన్ఏ 230, ఐఎఫ్ఏ 253, ఓటీఏ మెన్ 163, ఓటీఏ విమెన్ 171 మార్కుల వరకు అవకాశం లభించింది. ఇక సన్నద్ధత విషయానికొస్తే ప్రకటనలో పేపర్ల వారి సిలబస్ వివరాలున్నాయి. అందులోని అంశాలే శ్రద్ధగా చదివితే సరిపోతుంది. ఇక ప్రాథమిక అంశాల్లో అధ్యయనం ప్రారంభించాలి. పరీక్షలు ఎక్కువ ప్రాధాన్యం ఉండి నేర్చుకోవడానికి సులువుగా ఉండే అంశాలను

పూర్తిగా పూర్తి చేయాలి. పలు రకాల పుస్తకాలు ఆశ్రయించే బదులు పేపర్ల వారి ఏదో ఒకటే తీసుకుని అదే బాగా చదివి వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధన చేస్తే అధిక మార్కులు పొందొచ్చు. ఇక సన్నద్ధత పూర్తయిన తర్వాత పాత ప్రశ్న పత్రాలు సాధన చేయాలి. ఇవన్నీ కూడా యూపీఎస్సీ వెబ్సైట్ లో ఉంటాయి. అలానే ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్న పత్రాలు సాధించాలి. ఇక ప్రణాళిక విషయానికొస్తే పరీక్ష తేదీకి 104 రోజులున్నాయి. మరి ప్రతి పేపర్ కు రోజుకు 3 గంటలు చొప్పున కేటాయిస్తూ 60 రోజుల్లో అన్ని అంశాలు పూర్తయ్యేలా చదవాలి. ఆ తర్వాత పాత ప్రశ్న పత్రాలు మాదిరి ప్రశ్న పత్రాలు 20 రోజుల్లో సాధన చేయాలి. ఇక ఆ తర్వాత రోజుకొకటి చెప్పున 15 రోజులు మాక్ టెస్టులు రాసి ఫలితాలు సమీక్షించుకుని సన్నద్ధత మెరుగుపరచుకోవాలి. మిగతా వ్యవధిని పునశ్చరణకు కేటాయించాలి. పరీక్షలు తక్కువ వ్యవధిలో సమాధానం ఇవ్వగలిగే ప్రశ్నలకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలి. ఎక్కువ సమయం తీసుకునే వాటిని చివరిలోనే ప్రయత్నించాలి. ఋణాత్మక మార్కుల కారణంగా తెలియని ప్రశ్నలు వదిలేయాలి. ఇక వివరాల విషయానికి వస్తే ఖాళీలు 451, ఆర్మీ 100, నేవీ 26, ఎయిర్ ఫోర్స్ 32, ఓటీఏ మెన్ 275, ఓటీఏ విమెన్ 18. ఇక విద్యార్హత విషయానికి వస్తే మిలిటరీ అకాడమీ ఓటీఏ పోస్టులకు ఏదైనా డిగ్రీ చాలు. నేవల్ అకాడమీ ఉద్యోగాలకు బీఈఆర్ బీటెక్ ఉండాలి. ఎయిర్ ఫోర్స్ పోస్టులకు ఏదైనా డిగ్రీతో పాటు ఇంటర్లో మ్యాథ్స్ ఫిజిక్స్ అవసరం. మహిళలు ఓటీఏ పోస్టులకు అర్హులు. వయసు వచ్చేసి ఐఎన్ఏలకు 1 జూలై 2003, 1 జూలై 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఏఎఫ్ఏకు 1 జూలై 2003, 1 జూలై 2007 మధ్య జన్మించాలి. కమర్షియల్ పైలట్ లైసెన్స్ ఉన్నవారికి గరిష్ట వయసులో 2 ఏళ్ల మినహాయింపు అనేది వర్తిస్తుంది. ఓటీఏకు 1 జూలై 2002, 1 జూలై 2008 మధ్య జన్మించిన వారు అర్హులు. ఆన్లైన్ దరఖాస్తుకు 9 సాయంత్రం 6 స్వీకరిస్తారు. ఇక దరఖాస్తు ఫీజు 200 రూపాయలు. మహిళలు ఎస్సీ ఎస్టీలకు ఫీజు అనేది ఉండదు. పరీక్ష తేదీ సెప్టెంబర్ 13. లిజినెస్ మరింత వరకు మనం కెరియర్ చాయిస్ కార్యక్రమంలో కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిడిఎస్సికి సంబంధించి కొన్ని నోటిఫికేషన్ వివరాలు తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఒక చక్కని పాటను విందాం.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్ జ్వరం జలుబు దగ్గు ఆయాసం డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ ఫిట్స్ చర్మ సమస్యలు విరోచనాలు ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును అన్ని రకాల టీకాలు వేయబడును మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్ నెబులైజర్ మల్టీపారా మానిటర్స్ ఫోటోథెరపీ కలవు డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం 1 సెల్ నంబర్ 6304327391
1: వెల్కమ్ బ్యాక్ టు కెరియర్ చాయిస్ లిజనర్స్ మరి చాలా మంది బీటెక్ చదువుతూ ఉంటారు మరి భవిష్యత్తులో పీహెచ్డీ చేయాలి అనుకుంటారు ఇందుకోసం సిఎస్ఐఆర్ నెట్ రాసి నేరుగా పీహెచ్డీలో చేరాలా లేదంటే గేట్ స్కోర్తో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ పూర్తి చేస్తే మంచిదా మరి బీటెక్ తర్వాత పీహెచ్డీ చేస్తే అసిస్టెంట్ ప్రొఫెసర్ కు అర్హత ఉండదు అంటూ ఉంటారు కదా మరి గేట్ తో ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలో చేరితే 2 ఏళ్ల తర్వాత పూర్తి జేఆర్ఎఫ్ చెల్లిస్తారా మరి ఆ విశేషాలు తెలుసుకుందాం మరి ప్రస్తుతం బీటెక్ చదువుతున్న విద్యార్థుల్లో పరిశోధన అధ్యాపక వృత్తి పట్ల ఆసక్తి క్రమంగా పెరుగుతోంది పరిశోధనపై ఆసక్తి ఉంటే బీటెక్ పూర్తయిన తర్వాత ఎలాంటి మార్గాన్ని ఎంచుకోవాలి గేట్ ద్వారా ఎంటెక్ చేసి పీహెచ్డీ చేయాలా లేదా నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పీహెచ్డీ లేదా నేరుగా పీహెచ్డీలో చేరాలా ఈ సిఎస్ఐఆర్ నెట్ లేదా జేఆర్ఎఫ్ ఎంతవరకు ఉపయోగపడతాయి లాంటి సందేహాలు సహజం మరి బీటెక్ తర్వాత నేరుగా పీహెచ్డీ చేయడం ద్వారా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలకు అర్హత ఉండదని అభిప్రాయం పూర్తిగా సరైంది కాదు మరి ప్రస్తుతం అమల్లో ఉన్న ఏఐసిటిఈ నిబంధనల ప్రకారం బీటెక్ పూర్తయ్యాక సంబంధిత విభాగంలో ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్ నుంచి పీహెచ్డీ పొందిన వాళ్లు ఇంజనీరింగ్ కళాశాలలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు అయితే కొన్ని రాష్ట్ర యూనివర్సిటీలు మాత్రం అధ్యాపక నియామక ప్రకటనలో మాస్టర్స్ డిగ్రీని తప్పనిసరి అర్హతగా పేర్కొంటున్నాయి అందువల్ల సంస్థల నిబంధనలను గమనించడం అవసరం పరిశోధన పట్ల ఆసక్తి ఉన్న బీటెక్ విద్యార్థుల ముందు 3 మార్గాలున్నాయి మొదటి మార్గం గేట్ లో మంచి ర్యాంక్ సాధించి ఎంటెక్ పూర్తి చేసి ఆ తర్వాత పీహెచ్డీ చేయడం రెండో మార్గం గేట్ స్కోర్తో నేరుగా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పీహెచ్డీలో చేరడం మూడో మార్గం బీటెక్ పూర్తి చేసిన తర్వాత సిఎస్ఐఆర్ యుజిసి నెట్ లేదా ఇతర జాతీయ స్థాయి ఫెలోషిప్ పరీక్షల ద్వారా నేరుగా పీహెచ్డీ పరిశోధనలో ప్రవేశించడం పీహెచ్డీ పరిశోధనలో కెరియర్ నిర్మించాలనుకునే వారికి ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ అనుకూలం మరి కొన్ని ఐఐటీల్లో గేట్ స్కోర్తో నేరుగా పీహెచ్డీ ప్రవేశం కూడా లభిస్తుంది మరి చాలా మంది విద్యార్థులు అడిగే ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీలో చేరిన తర్వాత 2 ఏళ్లకు పూర్తి జేఆర్ఎఫ్ లభిస్తుందా దీనికి ఒకే విధమైన సమాధానం ఉండదు ప్రతి సంస్థకు వేర్వేరు నియామకాలుంటాయి సాధారణంగా ప్రారంభ సంవత్సరాల్లో గేట్ ఫెలోషిప్ లేదా సంస్థ ఫెలోషిప్ రూపంలో ఆర్థిక సహాయం అందుతుంది కోర్స్ వర్క్ క్వాలిఫైయింగ్ పరీక్షలు విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత పూర్తి స్థాయి పీహెచ్డీ పరిశోధకుడిగా నమోదు చేస్తారు ఇక తర్వాత ఆ సంస్థల నిబంధనల ప్రకారం జేఆర్ఎఫ్ లేదా ఎస్ఆర్ఎఫ్ కు సమానమైన ఫెలోషిప్ అందించవచ్చు అయితే సిఎస్ఐఆర్ నెట్ జేఆర్ఎఫ్ లు లభించే జాతీయ స్థాయి జేఆర్ఎఫ్ హోదా మాదిరిగా ప్రతి ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ చేస్తున్న వారికి జేఆర్ఎఫ్ హోదా వెంటనే లభిస్తుంది అని భావించకూడదు మరి అధ్యాపక వృత్తిని లక్ష్యంగా పెట్టుకున్న వారు పేరున్న సంస్థలో పీహెచ్డీ చేయడం ఉత్తమ పరిశోధన పత్రాలను ప్రచురించడం అవసరమైతే యుజిసి నెట్ లేదా సిఎస్ఐఆర్ నెట్ అర్హత సాధించడం భవిష్యత్తులో విశ్వవిద్యాలయాలు జాతీయ స్థాయి పరిశోధన సంస్థల్లో ఉద్యోగ అవకాశాలను మరింత బలోపేతం చేస్తాయి మరి బీటెక్ చదువుతున్న వారు ఈ దశలో సిఎస్ఐఆర్ నెట్ లేదా గేట్ పై ప్రత్యేక దృష్టి పెట్టడం మంచిది ఇక గేట్ లో మంచి ర్యాంక్ సాధిస్తే ఇంటిగ్రేటెడ్ ఎంటెక్ పీహెచ్డీ డైరెక్ట్ పీహెచ్డీ పరిశోధన

ఫెలోషిప్ లాంటి అనేక అవకాశాలు కూడా అందుబాటులోకి వస్తాయి. మరి సిఎస్ఐఆర్ జేఆర్ఎఫ్ నెట్ లో ఉత్తీర్ణత సాధిస్తే నేరుగా పీహెచ్డీలో ప్రవేశం పొందొచ్చు. ఆ తర్వాత మీ యొక్క ఆర్థిక పరిస్థితి, కెరియర్ లక్ష్యాలు, ఎంపిక చేసిన రంగుల్లోని అవకాశాల ప్రకారం సరైన మార్గాన్ని కూడా ఎంచుకోవచ్చు. ఏమంటారు లిజినెస్? మరింతవరకు కెరియర్ చాయిస్ కార్యక్రమంలో సిడిఎస్ఈ గురించి, అలానే ఇంటిగ్రేటెడ్ పీహెచ్డీ గురించి కూడా చాలా చక్కటి విషయాలు తెలుసుకున్నాం కదండి. తిరిగి ప్రసారమయ్యే కెరియర్ చాయిస్ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, మరి నమస్కారాలతో మీ విజయ.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9001255552.

0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
1: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
1: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకునే గొప్ప అవకాశం.
1: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 9119 93.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్ కేఫ్ బాంకెట్ హాల్ పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ మే 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్ అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర జేపీ రోడ్ భీమవరం సెల్ 9542511117
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడిసిసి సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజి గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
2: డాక్టర్ పిడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
1: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పిడియాట్రిక్స్
2: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
0: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
1: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం

0: of Skin and Speciality Clinics.
1: Dr. Sindhu Narayana, MBBS, MD, DVL, Charma Vyadhi Nipunulu.
0: Charma Samasyalu, Ventrukla Samasyalu, Chinna Pillala Charma Samasyalu, Gold Samasyalu, Chudabadanu.
1: Dr. P. Krishna Panindra, DNB, Ortho, MNAMS, FIAS, Yemukalu Mariyu, Keela Vaidya Nipunulu.
0: Virigina Yemukalaku, Sastra Chikitsa, Joint Replacement Surgery, Orthoscopy, Keela Vatam, Sciatica, Disc Problems, Spondylitis, Modalaina Vatiki, Vaidyam Cheyabadanu.
1: ఆరోగ్యశ్రీ, EHS, ఆరోగ్య భద్రత, ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్ లో సర్జరీలు చేయబడును.
0: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్, వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం.
0: సెల్ 8

హాస్పిటల్స్, భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IOI ల్యాబ్, నార్మల్ డెలివరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మి హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకొనబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మి హాస్పిటల్.

సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచ్చేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజు షోరూమ్, పోలీస్ బొమ్మ సెంటర్, పిపి రోడ్, భీమవరం. సెల్ 9866742558.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: It is in the

ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెన్నెల ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేబీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెన్నెల ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.

సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్, డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్, ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్, సండే మార్కెట్, భీమవరం. కాంటాక్ట్ 9703334116, 9703334122.

0: விஷ்ணு எஃப்எம் 90.4.
1: ఉభయ గోదావరి జిల్లాల్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆర్క్ విష్ణు డెవలపర్స్ వారిచే అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించబడుతున్న గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ఆర్క్ ద ప్రైడ్.
2: భీమవరంలోనే మొట్టమొదటిసారిగా 2.5 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 10 అంతస్తుల్లో 173 BHK లగ్జరీ లివింగ్ హోమ్స్, 2 టవర్ల నిర్మాణం,
1: క్లబ్ హౌస్, రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, ఇండోర్ బ్యాడ్మింటన్ మరియు బాస్కెట్ బాల్ కోర్ట్,
2: జిమ్, క్రికెట్ నెట్, జాగింగ్ ట్రాక్, ఇండోర్ గేమ్స్, చిల్డ్రన్ ప్లే ఏరియా, గెస్ట్ రూమ్స్,
1: వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, సివేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్, 100% పవర్ బ్యాకప్ వంటి అత్యాధునిక వసతులతో రూపుదిద్దుకుంటోంది ఆర్క్ ద ప్రైడ్.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి ఆర్క్ విష్ణు డెవలపర్స్.
1: ఫోన్ 7996079666.
3: హాయ్, హలో, గుడ్ ఈవినింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు రేడియో విష్ణు 90.4 లో తీన్ మాల్ విత్ యువర్ ఫేవరెట్ ఆర్టిస్ట్ సాత్విక. మరి మన మీకోసం తెలుగు, హిందీ, తమిళ్ లో చాలా చాలా మంచి సాంగ్స్ ప్లే చేయడానికి నేను ముందుకు వచ్చేసండి.
1: చిగుళ్ల సమస్యతో బాధపడే వారికి విష్ణు దంత వైద్య కళాశాల చిగుళ్ల వ్యాధుల విభాగం అందిస్తున్న గొప్ప శుభవార్త. చిగుళ్ల నుండి రక్తం కారణం అనే ఇబ్బందితో బాధపడుతున్నారా? మీ నోటి దుర్వాసన సమస్యగా మారిందా? పళ్ళు కదిలి తినడానికి కష్టంగా ఉందా? పళ్లపై పేరుకున్న గారల వలన నలుగురిలో నవ్వడానికి అసౌకర్యంగా ఉందా? మీ చిగుళ్ల రంగు మారిందా? ఈ సమస్యలలో ఏదో ఒకటి మీకు అవరోధంగా ఉంటే విష్ణు దంత వైద్య కళాశాలలోని చిగుళ్ల వ్యాధుల విభాగాన్ని ఈ రోజే సంప్రదించండి. ప్రతి బుధవారం పళ్ల క్లీనింగ్, డీప్ క్లీనింగ్, చిగురు సంబంధిత సర్జరీలు ఉచితంగా చేయబడును. అవసరమైన ప్రతి ఒక్కరూ ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. చిగుళ్ల వ్యాధుల నుండి ఉపశమనం పొందండి. మరిన్ని వివరాలకై సంప్రదించండి విష్ణు దంత వైద్య కళాశాల, విష్ణుపూర్, భీమవరం.
3: ఆఫ్టర్ ఎ షార్ట్ బ్రేక్, వెల్కమ్ బ్యాక్ టు తీన్ మార్. మరి లిజనర్స్, ఇవాళ మనం వినబోయే ఫస్ట్ సాంగ్ ఏంటి అంటే బార్ బార్ దేఖో మూవీ నుండి నచ్ డేనే సారే రల్ మిల్ కే ఆజ్ హిల్డన్ కే ఏ సారే నజారే నజారే. ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. ఈ పాటకు ఆదిత్య శర్మ రచించారు. మరి జెల్సిల్ రాయల్, హర్షదీప్ కౌర్, సిద్ధార్థ్ మహాదేవన్ పాడిన ఈ పాట మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. ఎంజాయ్.

0: వెనిలా ఎంటర్ప్రైజెస్, అమెరాన్ మరియు లుమినస్ ఈ రెండు బ్రాండ్స్ కి ఆథరైజ్డ్ షోరూమ్. వెనిలా ఎంటర్ప్రైజెస్ లో బైక్ బ్యాటరీ నుండి బెంచ్ కార్ బ్యాటరీ వరకు, ఇంటికి కావాల్సిన హోమ్ ఇన్వర్టర్ నుండి ఆన్లైన్ యూపీఎస్ వరకు, షోరూమ్స్ కి, హాస్పిటల్స్ కి, అపార్ట్మెంట్స్ కి కావాల్సిన హైయర్ కేవీ యూపీఎస్ మా వద్ద లభించును. ప్రధానమంత్రి మోడీ గారిచే ప్రవేశపెట్టబడిన సబ్సిడీతో లుమినస్ ఆన్ గ్రిడ్ సోలార్ ఇన్స్టాలేషన్ చేయబడును. వివరాలకై సంప్రదించండి వెనిలా ఎంటర్ప్రైజెస్, ఆపోజిట్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9989838444.
1: బ్రిక్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్. మరి ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే హిట్ మూవీ నుండి ఊరికే ఊరికే ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను సిద్ శ్రీరామ్ ఇంకా రమ్య బెహరా గారు పాడారు, ఎం శ్రీలేఖ గారు సంగీతం అందించారు. ఇంకా రచించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్ భీమవరం అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో అన్ని రకాల ఆర్థోపెడిక్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీలు మరియు సంతానం లేని వారికి IUI ల్యాబ్ నార్మల్ డెలివరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలను విజయవంతంగా నిర్వహిస్తున్న హాస్పిటల్ శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్. అంతేకాకుండా మా వద్ద ఎమర్జెన్సీ వైద్య విభాగం, పీడియాట్రిక్స్, జనరల్ సర్జరీ, యూరాలజీ మరియు నెఫ్రాలజీ విభాగం నందు డయాలసిస్ సేవలు 24 గంటలు అందుబాటులో ఉండే స్పెషలిస్ట్ డాక్టర్లు మా ప్రత్యేకత. అన్ని ఇన్సూరెన్స్ కేసులు, EHS మరియు ఆరోగ్యశ్రీ తీసుకునబడును. సంప్రదించండి శ్రీ లక్ష్మీ హాస్పిటల్స్, టౌన్ రైల్వే స్టేషన్ రోడ్, భీమవరం.
1: ఇప్పుడు ఈ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం, విని ఆనందించండి.

0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ సిబిఆర్ఎస్ గజపతిరాజు సాగిరాజు పీడీసీసీ సర్జికల్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ లాప్రోస్కోపిక్ సర్జన్ డాక్టర్ జిఎన్ దివ్యతేజ సాగిరాజు ఎంఎస్ ఓబిజీ గైనిక్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్
1: డాక్టర్ పీడిఎం స్వరూప్ ఎండి జనరల్ మెడిసిన్
0: డాక్టర్ లక్ష్మీ చందన యూరాలజిస్ట్ యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ జి ఫణీంద్ర గిరినాథ్ ఎండి పీడియాట్రిక్స్
1: డాక్టర్ ఎస్ పూర్ణచంద్ ఎండి ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ ఎమర్జెన్సీ క్రిటికల్ కేర్ టీమ్
2: డాక్టర్ పి ప్రవీణ్ ఎంఎస్ ఆర్థోపెడిక్స్
0: వినాయక మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ జేపీ రోడ్ భీమవరం.
3: బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా, ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే బద్రీనాథ్ కి దినాలియా మూవీ నుండి జో బినా తేరే నైనోన్ సే తాకా తో ఆశికి సరెండర్ హువా అంటే ఆశికి సరెండర్ హువా సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను అమల్ మాలిక్ ఇంకా శ్రేయా ఘోషల్ పాడగా షబ్బీర్ అహ్మద్ గారు రచించారు. మరి అమల్ మాలిక్ సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం. లిసన్ టు ఇట్ అండ్ ఎంజాయ్.

0: स्किन एंड स्पेशलिटी क्लिनिक
1: डॉक्टर सिंधु नारायण MBBS MD DBS చర్మ వ్యాధి నిపుణులు
0: చర్మ సమస్యలు వెంట్రుకల సమస్యలు చిన్న పిల్లల చర్మ సమస్యలు గోల్డ్ సమస్యలు చూడబడును
1: డాక్టర్ పి కృష్ణ పరేంద్ర DNB ఆర్థో MNMS FIAS ఎముకలు మరియు కీల వైద్య నిపుణులు
2: విరిగిన ఎముకలకు శస్త్రచికిత్స జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ ఆర్థోస్కోపీ కీళ్ల వాతం సయాటిక డిస్క్ ప్రాబ్లమ్స్ స్పాండిలైటిస్ మొదలైన వాటికి వైద్యం చేయబడును
1: ఆరోగ్యశ్రీ EHS ఆరోగ్య భద్రత ESI మరియు అన్ని రకముల ఇన్సూరెన్స్లలో సర్జరీలు చేయబడును
2: మా అడ్రస్
1: సింధు స్కిన్ అండ్ స్పెషాలిటీ క్లినిక్స్ వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం
2: సెల్ 8500136630
3: ఈ పాటతో మీ మూడ్ అయితే చేంజ్ అయింది అనుకుంటున్నాను మరి ఇదే మూడ్ లో మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే ధమాకా మూవీ నుండి పల్సర్ బైక్ సాంగ్ అయితే వినబోతున్నాం మరి ఈ పాటను జానకిరావు రమణ గారు రచించగా భీమ్ సెరేలియో గారు సంగీతం అందించారు ఇంకా మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నాం ప్లీజ్ లిసన్ ఇట్ అండ్ ఎంజాయ్

0: సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, భీమవరం. ప్రముఖ కంపెనీల కూలర్స్, ఫ్యాన్స్, మిక్సీలు, గ్రైండర్లు, రైస్ కుక్కర్లు, వాటర్ హీటర్లు, హోమ్ థియేటర్ స్పీకర్స్, స్టెఫ్లేజర్స్, ఐరన్ బాక్స్, గ్యాస్ స్టవ్స్, అహుజ కంపెనీ సౌండ్ సిస్టమ్స్ లభించును. ఎలక్ట్రికల్ గూడ్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ స్పేర్ పార్ట్స్ సేల్స్ అండ్ సర్వీస్ చేయబడును. విచేయండి సీతారామ ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్, అహుజ ఆదరేజ్ షోరూం, పోలీస్ బొమ్మ సెంటర్, పీపీ రోడ్, భీమవరం. సెల్ 9866742558.
1: ఒక బీచ్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్, ఇప్పుడు మీకోసం ఒక మంచి తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజనర్ అండ్ ఎంజాయ్.

0: మన భీమవరంలో నూతనంగా ప్రారంభించబడిన చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. పిల్లలు మరియు నవజాత శిశు వైద్యులు, మన భీమవరం వాస్తవ్యులు డాక్టర్ బి మోజెస్ ఎంబీబీఎస్ ఎండి పీడియాట్రిక్స్. జ్వరం, జలుబు, దగ్గు, ఆయాసం, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, ఫిట్స్, చర్మ సమస్యలు, విరోచనాలు, ఎదుగుదల లోపాలు లాంటి వ్యాధులకు అత్యున్నత చికిత్స అందించబడును. అన్ని రకాల టీకాలు వేయబడును. మా దగ్గర సెంట్రల్ ఆక్సిజన్, నెబులైజర్, మల్టీపారా మానిటర్స్, ఫోటోథెరపీ కలవు. డాక్టర్ గారు అన్ని వేళలా 24 గంటలు అందుబాటులో ఉంటారు. సంప్రదించండి చందమామ పిల్లల వైద్యశాల వీరమ్మ పార్క్ ఎదురుగా భీమవరం వన్. సెల్ నంబర్ 6304327391.
1: ఓకే లిజనర్స్, మరి ఇదే మూడ్ లో మనం ఇంకొక సాంగ్ ఏం వింటున్నామంటే హాఫ్ గర్ల్ ఫ్రెండ్ మూవీ నుండి ఈ మోసం కే బారిష్ ఈ బారిష్ కా పానీ ఈ పానీ కే బూందే అంటే బారిష్ అనే సాంగ్ అయితే మీకోసం వచ్చేసింది. మరి ఈ పాటను ఆష్కింగ్ ఇంకా శశా తిరుపతి గారు పాడగా అరఫత్ మహమూద్ ఇంకా తనిష్ బక్షీ గారు రచించారు. మరి తనిష్ బక్షీ గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం ప్లే చేయబోతున్నాం. లిజనర్స్ ఎంజాయ్.

0: ఇన్నోవేషన్ షాపింగ్ మాల్ వారి సమ్మర్ కూల్ కూల్ ఆఫర్లు. ఇన్నోవేషన్ నందు ఓ జనరల్, మిట్సుబిషి, డైకిన్, ఎల్జీ, సామ్సంగ్, లాయిడ్, బ్లూ స్టార్, వోల్టాస్ మొదలగు ప్రముఖ కంపెనీల ఏసీలపై అద్భుతమైన ఆఫర్స్ మరియు క్రెడిట్ కార్డ్స్ పై ఆకర్షణీయమైన క్యాష్ బ్యాక్ కలదు. 0% నో కాస్ట్ ఈఎంఐ వంటి ఆఫర్స్ తో మీకు ఆహ్వానం పలుకుతోంది ఇన్నోవేషన్ షాపింగ్ మాల్, ఆపోజిట్ శ్రీదేవి హోటల్, ఉండి రోడ్, భీమవరం. సెల్ 9849124000.
1: Okay, listeners, ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి తమిళ సాంగ్ అయితే వచ్చేస్తుంది. లిజనర్ ఎంజాయ్.

0: Dr. Sanjeev Homeo Care. Germany, Switzerland and high quality homeo medicine to chikitsa chesunna ekaika homeo hospital mana Dr. Sanjeev Homeo Care. Dr. Satya Sanjeev Chikam MD Homeo. Infertility, piles, fissure, kidney lo rallu, streelalo fibroids, PCOD, ovary tumors, fits, pakshavatam, diabetes, thyroid, spondylitis, hair fall, motimalu, psoriasis, bully, liver, kidney samasyalu, gallstones, gastric, anni dirghakalika vyadhalaku 100% ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయబడును. హెడ్ ఆఫీస్ అడ్రస్ గ్రౌండ్ ఫ్లోర్ ఎస్ఆర్ రాజు బిల్డింగ్ టౌన్ రైల్వే స్టేషన్ రోడ్ జ్ఞానాంద కంటి ఆసుపత్రి ఎదురుగా భీమవరం 2. కాంటాక్ట్ 9494565858.
1: సుబ్రీత్ సాంగ్ అయితే విన్నారు కదా, ఇప్పుడు మనం వినబోయే నెక్స్ట్ సాంగ్ ఏంటండి ఊపిరి మూవీ నుండి. అయ్యో అయ్యో అయ్యో అయ్యో చందమామ కిందకి వచ్చి ముద్దు పెట్టే అని సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాను. మరి ఈ పాటను రంజిత్ ఇంకా సుచిత్ర పాడగా రామజోగేశ్ శాస్త్రి గారు రచించారు. మరి గోపి సుందర్ గారు సంగీతం అందించిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా, విని ఆనందించండి.

0: భీమవరంలో నూతనంగా ప్రారంభించబడుతున్న సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, మల్టీ క్యూజిన్ ఫ్యామిలీ రెస్టారెంట్, కేఫ్, బాంకెట్ హాల్, పార్టీ హాల్ సౌకర్యాలతో గ్రాండ్ ఓపెనింగ్ May 10, 2026 ఆదివారం ఉదయం 10 గంటలకు భీమవరంలోని బిగ్గెస్ట్ రెస్టారెంట్ సెవెన్ సెన్సెస్ రెస్టారెంట్, అల్లూరి సీతారామరాజు విగ్రహం దగ్గర, జేపీ రోడ్, భీమవరం. సెల్ 9542511117.
1: సుప్రీత్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్. ఇప్పుడు మనం వినిపోయే నెక్స్ట్ సాంగ్ ఏంటి అంటే గుండె మూవీ నుండి తూనే మారి ఎంట్రీ ఆర్ దిల్ మే బజీ గంటి ఆర్ టంగ్ అని ఈ సాంగ్ అయితే ప్లే చేయబోతున్నాం. మరి ఈ పాటను ఇర్షద్ కమిల్ గారు రచించగా సోహెల్ సేన్ గారు సంగీతం అందించారు. మరి ఈ సాంగ్ కేకే విశాల్ దద్నాని, బప్పి లహిరి గారు పాడిన ఈ సాంగ్ మీకోసం అయితే ప్లే చేయబోతున్నా, విని ఆనందించండి.

0: సత్యశ్రీ కంప్యూటర్స్ మా వద్ద అన్ని రకముల ల్యాప్టాప్స్ డెస్క్టాప్స్ మరియు యాక్సెసరీస్ లభించును. చిప్ లెవెల్ సర్వీసింగ్ మరియు ల్యాప్టాప్ బాడీ ఫ్యాబ్రికేషన్ మా ప్రత్యేకత. రీపబ్లిష్డ్ ల్యాప్టాప్స్ అండ్ డెస్క్టాప్స్ సేల్స్ చేయబడును. స్టూడెంట్ ఐడి కార్డు ఉంటే ల్యాప్టాప్ యాక్సెసరీస్ పై 10% డిస్కౌంట్ లభించును. సంప్రదించండి సత్యశ్రీ కంప్యూటర్స్ ఆపోజిట్ వేణుగోపాల స్వామి టెంపుల్ సండే మార్కెట్ భీమవరం. కాంటాక్ట్ 9703334116 9703331022.
1: సూపర్ సాంగ్ అయితే విన్నారు కదా లిజనర్స్. అమ్మో ఈ వన్ అవర్ ఈ సాంగ్స్ తో ఎలా అయిపోయిందో కూడా అర్థం కావట్లేదు. మరి తిరిగి ప్రసారం అయ్యే థీమ్ మార్ లో ఇంకా చాలా మంచి సాంగ్స్ తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు రేడియో విష్ణు 90.4. ఇది విజ్ఞాన వికాస వినోదాల సంగమం. సైనింగ్ ఆఫ్ మీ ఆర్జి సాత్విక.
0: డాక్టర్ లేదా ఇంజనీర్ కావాలనుకుంటున్నారా?
2: అన్అకాడమీలో ప్రతిష్టాత్మకమైన నీట్, జేఈఈ మరియు నీట్ లాంగ్ టర్మ్ ప్రోగ్రామ్ లో చేరి మీ భవిష్యత్తుకు బలమైన పునాది వేయండి.
0: అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, స్టడీ మెటీరియల్, నిరంతర పరీక్షలు మరియు మాక్ టెస్టులు,
2: స్మార్ట్ క్లాస్ రూమ్స్, ల్యాబ్స్, డిజిటల్ లెర్నింగ్ లైబ్రరీ వంటి అత్యాధునిక సౌకర్యాలు గల అకాడమీ అన్అకాడమీ ఈ విద్యా సంవత్సరం నుండి ప్రారంభం.
0: మీ కలలను నిజం చేసుకుని గొప్ప అవకాశం.
2: మరిన్ని వివరాలకై సంప్రదించండి అన్అకాడమీ సెంటర్, బజాజ్ ఎలక్ట్రానిక్స్ వెనుక, జెపి రోడ్, భీమవరం.
0: సెల్ 9100 1911 93.

నానో జూనియర్ కాలేజ్ ఇప్పుడు మన భీమవరంలో హైదరాబాద్ లో 14 బ్రాంచ్లతో గత 18 సంవత్సరాలుగా జేఈఈ మరియు నీట్ కోచింగ్ లో నమ్మకమైన పేరు నానో జూనియర్ కాలేజ్. ఇప్పుడు అదే నాణ్యమైన విద్యతో భీమవరంలోకి అడుగు పెడుతోంది నానో జూనియర్ కాలేజ్. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ, అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీ, ఇవే మా గుర్తింపు. మీ పిల్లల భవిష్యత్తుకు సరైన నిర్ణయం తీసుకోండి. నానో జూనియర్ కాలేజ్, LH టౌన్ హాల్ రోడ్, భీమవరం, సెల్ 9000125552.

ఇప్పుడు సమయం 8 గంటలు కావస్తోంది. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమయ్యే కార్యక్రమాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారాలతో మీ రేడియో విష్ణు 90.4.